ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 5వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 27వ తేదీ గురువారం. మా ప్రియమైన శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:55. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి ఇప్పుడు విందాం.

ప్రకృతిలో నీరు ఎంత ముఖ్యమో ఆ నీటిని నిల్వ చేసి మనిషితో పాటు ఎన్నో జీవరాశులకు జీవనాధారంగా నిలిచే సరస్సులు అంతే ముఖ్యమైనవి. చెరువులు, సరస్సులు, జలాశయాలు కేవలం నీటి వనరులు మాత్రమే కాదు, మన పర్యావరణ సమతుల్యతకు కీలకమైన ఆధారాలు. అందుకే సరస్సుల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రపంచ సరస్సుల దినోత్సవం వరల్డ్ లేక్ డే నేడు మనం నిర్వహించుకుంటున్నాం.

సరస్సులు భూమిపై తాగునీటి నిల్వలకు, వ్యవసాయానికి, మత్స్య సంపదకు, భూగర్భ జలాల పెంపుదలకు ఎంతో దోహదపడతాయి. వర్షాలు కురిసినప్పుడు నీటిని నిల్వ చేసుకుని అవసరమైన సమయంలో అందించడంలో సరస్సులు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, సరస్సులు రైతుల జీవనాధారంగా నిలుస్తాయి.

సరస్సులు ఎన్నో రకాల పక్షులు, చేపలు, కప్పలు, తాబేళ్లు, జలచరాలు, ఇతర జీవులకు సహజ ఆవాసాలు. వలస పక్షులు కూడా అనేక సరస్సులను తమ నివాసంగా, విశ్రాంతి ప్రదేశంగా ఉపయోగించుకుంటాయి. ఒక సరస్సు ఆరోగ్యంగా ఉంటే దాని చుట్టూ ఉన్న మొత్తం పర్యావరణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

ప్రస్తుతం అనేక సరస్సులు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. నగరీకరణ పెరగడం, సరస్సులను ఆక్రమించడం, పారిశ్రామిక వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, మురుగునీటిని సరస్సుల్లోకి వదలడం వంటి కారణాలతో నీటి నాణ్యత దెబ్బతింటుంది. కొన్ని ప్రాంతాల్లో సరస్సులు క్రమంగా పూడుకుపోతున్నాయి. మరికొన్ని సరస్సులు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. సరస్సులు కలుషితమైతే దాని ప్రభావం మనిషి ఆరోగ్యం పైన పడుతుంది. నీటిలోని కాలుష్య కారకాలు జలచరాలను ప్రభావితం చేయడంతో పాటు ఆ నీటిని ఉపయోగించే ప్రజలకు కూడా అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే సరస్సుల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకే మన పరిసరాల్లో ఉన్న చెరువులు, సరస్సుల్లో చెత్త వేయకుండా జాగ్రత్త పడాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. మురుగునీరు, రసాయన వ్యర్థాలు సరస్సుల్లో కలవకుండా చర్యలు తీసుకోవాలి. స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు కలిసి సరస్సుల శుభ్రత కార్యక్రమాలను నిర్వహించాలి. వీటితో పాటు చెట్లను పెంచడం, నీటి వనరుల చుట్టూ పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చు.

జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రతి సంవత్సరం పక్షోత్సవాల సందర్భంగా నేత్రదానం ప్రాధాన్యత, అపోహలు, నేత్రదాన ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. మనిషి మరణించిన తర్వాత అతని కళ్లలోని కార్నియా ద్వారా చూపును కోల్పోయిన మరొకరికి వెలుగును అందించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నేత్రదానం కోసం కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. ఒక వ్యక్తి నేత్రదానం చేయాలని ముందుగానే తన కుటుంబ సభ్యులకు తెలియచేయడం ఎంతో ముఖ్యమైన విషయం.

మరణం సంభవించిన వెంటనే సంబంధిత నేత్రదాన సంస్థలు లేదా కంటి ఆసుపత్రిని సంప్రదించడం ద్వారా అవసరమైన ప్రక్రియను త్వరగా ప్రారంభించవచ్చు. మన మరణం తర్వాత కూడా మన కళ్ల ద్వారా ఇంకొకరు ఈ అందమైన ప్రపంచాన్ని చూడగలిగితే అంతకంటే గొప్ప మానవత మరొకటి ఉండదు. నేత్రదానం చేయండి, చూపు లేని జీవితంలో వెలుగును నింపండి అనే సందేశం ఇవ్వడమే పక్షోత్సవాల ముఖ్య ఉద్దేశం. మీరింతవరకు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు, ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 గా వస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: మీరింతవరకు అర్చన కార్యక్రమంలో భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు విందాం సూక్తి సుధ. వ్యాఖ్యాత శ్రీ పోలవరపు లక్ష్మీనరసింహారావు గారు.
1: సంస్కృతంలో భర్తృహరి సుభాషితాలు రచించారు. సుభాషిత త్రిశతి అనే పేరుతో అది ఉంది. అంటే నీతి శతకము, శృంగార శతకము, వైరాగ్య శతకము. ఒక్కొక్క దాంట్లో 100 శ్లోకాలతో రాసినటువంటిది. మానవుడికి నీతి, నిజాయితీ, నిర్మలత్వము, క్రమశిక్షణ అనేటటువంటివి అలవడ్డానికి సుభాషితాలు చాలా దోహదపడతాయి. ఒక్క మంచి మాట కానీ లేక ఒక సుభాషితం కానీ అర్థం చేసుకొని ఆచరిస్తే మనిషి మనిషిగా రూపుదిద్దుకుంటాడు. అందరం మన సనాతన సంస్కృతిని, సంప్రదాయాన్ని తెలుసుకుందాం, గౌరవిద్దాం, ఆచరిద్దాం, మన భాషలోని మాధుర్యాన్ని పంచుకుందాం. యద్ధాత్ర నిజపాల పట్టలిఖితం తోకం మహాద్వాదనం తత్ప్రాప్నోతి మరుస్థలేపి నితరాం మేరోచనాతోధికం తద్ధీరో భవ విత్తవత్కృపాణాం వృత్తివృధామాకృదాః కూపే పశ్చ పయోనిధి అవపి ఘటో కృష్ణాతి తుల్యంజలం. ఇది భర్తృహరి నీతిశతకంలోని 40వ శ్లోకం. అంటే బ్రహ్మరాత మారదు, నొసటి రాత ఎట్లా ఉంటుందో అట్లే వస్తుంది నీకు అని చెప్పే భావన. మానవుడికి చాలా మార్గదర్శనం చేసేటటువంటి సుభాషితం. యద్రాత్ర నిజపాల పట్టలిఖితం, బ్రహ్మదేవుడు నొసటి రాసినటువంటిది స్తోకం మహాద్వాదనం, నీకు ఏది రావచ్చని రాసి ఉంటాడో అది నీకు దొరుకుతుంది. తత్ ప్రాప్నోతి మరుస్థలేపి, ఒకవేళ నువ్వు ఎడారిలో ఉన్నా నీకు అది లభిస్తుంది. నితరాం మేరోచనేనాదోధికం, ఒకవేళ నువ్వు మేరుపర్వతం దగ్గరికి వెళ్ళినా అంతకంటే ఎక్కువ రాదు. తద్ధీరో భవ, అందుకని ధీరుడుగా నువ్వు జీవించు. విత్తవత్కృపణ వృత్తివృధామాకృదాహ, అంటే విత్తవత్ అంటే ధనవంతుల ఎడల దీనంగా నువ్వు చూడొద్దు, నీ యొక్క కాలాన్ని వృధా చేసుకోవద్దు, అలాగే వారితోటి దీనంగా నువ్వు యాచించవద్దు. కూపే పశ్చ పయోధి నిధావపి ఘటో గృహ్ణాతి తుల్యం జలం, అంటే బావిలో ఒక కుండ ఉంది, కుండ నీటిని బావిలో ముంచితే ఎంత వస్తుందో సముద్రంలో ముంచినా అంతే వస్తుంది. కనుక కుండ అనేది నలాట లిఖితంలో నీకు ఎంత రాసి పెట్టుంటే బ్రహ్మ అదే వస్తుంది, కానీ నువ్వు ఇక్కడి నుంచి మేరుపర్వతం దగ్గరికి పోతే ఎక్కువ ధనం వస్తుందని, ఎడార్లో ఉంటే తక్కువ ఉంటుందని అనుకోవద్దు. కొంచెమైనా కానీ గొప్పది కానీ బ్రహ్మ తన నొసట రాసినటువంటిదే నీకు లభిస్తుంది. కానీ దక్కంది ఎన్నటికీ దక్కదు, దక్కేది ఎప్పటికైనా నీకు దక్కుతుంది అనే భావన నానుడు ఉంది కదా ఆ పద్ధతిలో. కాబట్టి ఎడారిలోనున్న నీకు డబ్బులు లభిస్తాయి, మేరు పర్వతానికి దగ్గరికి వెళ్ళినా నీకు రావాల్సిన దానికంటే ఎక్కువ రాదు. బావిలో ముంచినా సముద్రంలో ముంచినా కూడా తనకు పట్టినంత నీటిని కొండ గ్రహిస్తుంది కదా. ఈ విషయాన్ని అర్థం చేసుకుని నీ యొక్క నడవడికని దీర్ఘదత్తంగా మలుచుకోవాలి. ఆశ పడవద్దు, ఆశ కొలదిగా పెరుగు అవనిలో నిరాశ. కనుక ఎక్కువ ఆశ పడితే నీకు లభించేది ఏముండదు. నీ యొక్క మూర్తిమత్వాన్ని నువ్వు తగ్గించుకొని ఎదుటివాడి వద్ద

0: దేహీయని యాచించి ఔన్నత్యాన్ని కోల్పోవద్దు అని చెప్పేటటువంటి సూక్తి మానవుడి యొక్క మూర్తిమత్వానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. భర్తృహరి సుభాషితాల్లో నీ శతకంలో ఉన్నటువంటి దాన్ని అందరూ కూడా అర్థం చేసుకోండి, ఆచరించండి, మీ యొక్క మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: సూక్తి సుధ విన్నారు. వ్యాఖ్యాత శ్రీ పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారు. ఆకాశవాణి సింహపురి FM కేంద్రం. సమయం 6:35 కావస్తుంది. ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: భారతదేశంలో ఉద్భవించి ప్రపంచమంతటా విస్తరించిన వామన వృక్ష కళ భారతీయ పురాతన ఆవిష్కరణలో ఒక గొప్ప గౌరవంగా నిలిచింది. నేటికి ఇది మనకు చిన్న ప్రకృతి దృశ్యాలు అంటే మినియేచర్ ల్యాండ్స్కేప్స్ మరియు బోన్సాయి చెట్లను సృష్టించడానికి ప్రేరణనిస్తుంది. బోన్సాయ్ అనేవి ప్రకృతిలో కనిపించే చెట్లకు చిన్న పరిమాణంలో ప్రతిరూపాలు. ఇవి వృక్షశాస్త్ర జ్ఞానము, ఉద్యాన పద్ధతులు మరియు కళాత్మక సృజనాత్మకతను సమన్వయం చేసి సమతుల్యత, సరళత మరియు ప్రకృతి సౌందర్యాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడతాయి. బోన్సాయ్ అనే పదంని సుమారుగా అనువదిస్తే కుండలో పెంచిన మొక్క అని అర్థాన్నిస్తుంది. ఈ కళను అభ్యసించే వారు మొక్క, కుండ మరియు ప్రకృతి మధ్య సమతుల్యతను కాపాడడానికి ప్రయత్నిస్తారు. ప్రకృతిలో సఖ్యతగా పనిచేయడం, దానిని నియంత్రించకుండా ఉండటం బోన్సాయి కళ యొక్క మూల సూత్రం. బోన్సాయి మొక్కలను చాలా సంవత్సరాల పాటు చిన్న పరిమాణంలో గల కుండీలలో పెంచి ఆకర్షణీయమైన ఆకారము మరియు ప్రత్యేక స్థైలిలో తీర్చిదిద్దిన పెద్ద చెట్లు. మరో విధంగా చెప్పాలంటే మరగుజ్జు వృక్షాలు అని కూడా చెప్పుకోవచ్చు. బోన్సాయి అనేది ఒక మొక్కను చిన్న పరిమాణంలో పెంచి వృద్ధాప్య సహజ రూపాన్ని కలిగేలా తీర్చిదిద్దే ఒక కళ. ఈ ప్రక్రియలో మొక్కలను అత్యంత చిన్నగా ఉండే పద్ధతులు ఉపయోగిస్తారు. సాధారణంగా బోన్సాయి ఎత్తు 30-60 సెంటీమీటర్ల మధ్య ఉంటుంది. అయితే 25 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్న చిన్న బోన్సాయిలు కూడా ఇష్టపడతారు. కనీసం 10 సంవత్సరాల వయసు గల బోన్సాయిలు సాధారణంగా ఉంటాయి. కానీ 100 లేదా 200 సంవత్సరాల వయసు గలవి వెనరబుల్ అంటే అత్యంత విలువైనగా పరిగణించబడతాయి. బోన్సాయి పెంచడానికి ప్రత్యేకమైన కుండలు అవసరము. ఇవి సాధారణంగా 5-7.5 సెంటీమీటర్ల లోతును కలిగి ఉండాలి. గుండ్రంగా 6 కోణాలుగా లేదా చతురస్త్రాకారంలో ఉండే 25-30 సెంటీమీటర్ల వ్యాసం గల కుండలు వీటి పెరుగుదలకు అనుకూలమైనవి. మొసాయిక్, ఆకాశ నీలం, టెర్రకోట, గ్రే లేదా ఆకుపచ్చ వంటి రంగుల కుండలు బోన్సాయి పెంపకానికి సరిపోతాయి. జూనిఫర్, ఫైన్, ఎల్మ్, మేపుల్, సైప్రస్ మరియు జెడ్ వంటి మొక్కలు బోన్సాయి కోసం అనుకూలంగా ఉంటాయి. భారతదేశం వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో సపోటా, బోగన్విలియా, చింత, ఫైకస్ జాతులు మరియు వెస్ట్ ఇండియన్ చెర్రీ వంటి మొక్కలు అనువైనవి. బోన్సాయి మొక్కలను మరగుజ్జు వృక్షాలు అని కూడా పిలుస్తారు. ఈ మొక్కలకు తగినంత పోషకాలు ఎప్పుడు అందిస్తూనే ఉండాలి. అయితే వేర్లను సమర్థవంతంగా కత్తిరించడం మరియు శిక్షణ పద్ధతులు పాటించడం ద్వారా వాటి పెరుగుదలను నియంత్రిస్తారు. కొమ్మలకు శిక్షణనిచ్చే విధానం విషయానికొస్తే కాండం మరియు కొమ్మలను వంచి బలంగా తీర్చిదిద్దడానికి వైర్ను చుడతారు. కొన్ని నెలల తర్వాత ఆకారం స్థిరపడినప్పుడు ఆ వైర్ను తీసేస్తారు. బోన్సాయిని ట్విస్టెడ్ ట్రంక్, నిటారుగా ఐ ఆకారం, సెమీ కాస్కేడ్, కాస్కేడ్, వంగిన ఆకారం వంటి వివిధ రూపాల్లో

దిద్దవచ్చు. వీటిని నాటే సమయాల్లో వేర్లు మరియు మొక్కల చివర్లను కత్తిరించడం జరుగుతుంది. అలాగే కొమ్మల చివరి భాగాలను త్రుంచివేయడం, అదనపు పక్క కొమ్మలను తొలగించడం ద్వారా ఆకారాన్ని కాపాడుతారు. ఈ మొక్కలను ప్రతి సంవత్సరం మొక్కను మళ్లీ నాటడం లేదా కుండ నుండి తీసి వేర్లను తేలికపాటి కత్తిరింపులో చేసి తిరిగి నాటడం వంటివి చేస్తారు. వేర్లు మరియు కొమ్మలను తేలికగా కత్తిరింపుల ద్వారా బోన్సాయ్ పెరుగుదలను నియంత్రిస్తూ చిన్న పరిమాణంలోనే ఉండి పెద్ద చెట్టులా కనిపించే విధంగా రూపాన్ని పొందుతుంది. బోన్సాయ్ మొక్కలకు తక్కువ మోతాదులోనే ఎరువులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధాన మరియు సూక్ష్మ పోషకాలు కలిగిన ద్రావణ ఎరువులు వీటి పెంపకానికి ఉపయోగిస్తారు. కొన్ని సమయాలలో నూనె పిండి సారాన్ని కూడా జోడిస్తారు. వీటిని కూడా పరిమితంగానే ఇవ్వాల్సి ఉంటుంది. తక్కువ లోతు కుండల్లో ఉన్న మొక్కలకు రోజుకు 2 సార్లు, లోతైన కుండల్లో ఉన్న మొక్కలకు రోజుకు 1 సారి మాత్రమే నీరు ఇవ్వడం మంచిది. కఠిన పరిస్థితులకు అలవాటు పడ్డ గట్టి కలప మొక్కలను ఎంపిక చేయడము మంచిదే. ఇవి రాళ్ల చెలికలలో లేదా గోడల వద్ద పెరిగిన మొక్కల నుంచి తీసుకోవచ్చు. నర్సరీలో పెంచిన పాత మొక్కలు, కటింగ్స్, గ్రాఫ్టింగ్ లేదా లేయరింగ్ ద్వారా పెంచిన మొక్కలను కూడా బోన్సాయ్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ బోన్సాయ్ మొక్కలను బాగా వెలుతురు ఉండే బయట ప్రదేశాలలో, అలాగే గాలి ప్రసరణ ఉండే ప్రదేశంలో, ఇంట్లో అయితే కిటికీ దగ్గర మాత్రమే ఉంచాలి. బోన్సాయ్ మొక్కలు ఇంటి హాలు, బాల్కనీ, టేబుల్ మీద లేదా ఆఫీస్ డెస్కులపై ఉంచితే సహజ సిద్ధమైన అందాన్ని పెంచుతాయి. పచ్చదనము, మనసుకు శాంతి, ఒత్తిడి తగ్గింపుకు ఇవి ఉపయోగపడతాయి. పని ఒత్తిడిలో ఉన్న వారికి ఇది ఉపశమనంగా కూడా పనిచేస్తుంది. బోన్సాయ్ మొక్కలు ప్రత్యేకమైన బహుమతిగా కూడా ఇవ్వడానికి అనుకూలమైనవి. చిన్న స్థలాల్లో కూడా సులభంగా వీటిని పెంచుకోవచ్చు. కాబట్టి అపార్ట్మెంటులకు అనుకూలంగా కూడా ఇవి ఉంటాయి. బోన్సాయ్ మొక్కలు గాలిలోని కొన్ని హానికర వాయువులను తగ్గించి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. గదిలో తేమను సమతుల్యం చేయడంలో కూడా ఇవి బాగా సహాయపడతాయి. చిన్న స్థాయిలో అయినా ప్రకృతి జీవ వైవిధ్యాన్ని ఇవి ప్రోత్సహిస్తాయి. బోన్సాయ్ పెంపకం ద్వారా ప్రకృతి పరిరక్షణపై కూడా ఆసక్తి పెరుగుతుంది. చుట్టుపక్కల వాతావరణాన్ని కొంతవరకు చల్లగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. మొత్తానికి బోన్సాయ్ మొక్కలు ఇళ్లల్లో మరియు కార్యాలయాల్లో అందాన్ని పెంచడమే కాకుండా మానసిక ఆరోగ్యం మరియు పర్యావరణానికి కూడా ప్రయోజనం చేకూర్చే విలువైన మొక్కలుగా పరిగణించబడతాయి. బోన్సాయ్ పద్ధతిలో చెట్లను పెంచే విధానం విషయానికి వస్తే చిన్న ఆకులు లేదా సూది లాంటి ఆకులు ఉన్న మొక్కలు కూడా ఎంపిక చేసుకోవాలి. కొమ్మల మధ్య దూరం చిన్నగా ఉండాలి. ఆకర్షణీయమైన బెరడు లేదా వేర్లు కలిగి ఉండాలి. ఇంకా కొమ్మల పెరుగుదల తీరు ఆకర్షణీయంగా ఉండాలి. మొక్క వయసు ఎక్కువగా కనిపించాలంటే వేర్లలో 1/3% బయటకు కనిపించేలా ఉండాలి. ఈ మొక్కలను కుండల్లో నాటే ముందు వంకరగా లేదా చిక్కగా ఉన్న వేర్లను సరిచేయాలి. పై కొమ్మలు, క్రింది కొమ్మలను కప్పివేయకుండా ఉండాలి. సాధారణంగా టెర్రాకోటా లేదా సిరామిక్ తో తయారు చేసిన కుండలను మాత్రమే వీటి పెంపకానికి ఉపయోగిస్తారు. చిన్న పరిమాణంలో ఉండి మరియు ఎత్తు తక్కువగా ఉన్నవే సరైనవి. చతురస్త్రం, గుండ్రం, దీర్ఘ చతురస్త్రం గల కుండలను ఎక్కువగా వీటి పెంపకానికి ఉపయోగిస్తారు. గుండ్రం లేదా చతురస్త్ర కుండల్లో మొక్కను మధ్యలో నాటుకోవచ్చు. ఇతర ఆకారాల కుండల్లో మొక్కను పక్కవైపు నాటడమే మంచిది. వీటికి ఉపయోగించే మట్టి మిశ్రమం విషయానికి వస్తే లోమ్ మట్టి 2 భాగాలు, ఆకుల ఎరువు 1 భాగం, మోటు ఇసుక కొంచెం, అలాగే మట్టిపై మాసు వేయడం వల్ల సహజమైన రూపం వస్తుంది. అలాగే 1 లేదా 2 చిన్న రాళ్లను పెట్టడం ద్వారా బోన్సాయికి మరింత అందం పెరుగుతుంది. మనం చెప్పుకున్న సూచనలను పాటించి ఇంటి వద్ద దొరికే మొక్కలను బోన్సాయ్ విధానంలో ఆకర్షణీయంగా పెంచుకోవచ్చు. మరియు ఖాళీ సమయాల్లో ఉద్యాన తోటల్లో బోన్సాయ్ మొక్కల ఎంపిక ద్వారా ఇంటి వద్ద నుంచి ఆహ్లాద వాతావరణము ఏర్పడుతుంది. ప్రస్తుతం ఉన్న కాలుష్య వాతావరణాన్ని అధిగమించడానికి బోన్సాయ్ మొక్కల పెంపకమును ఒక అలవాటుగా మార్చుకోవచ్చు. ఎందుకంటే పట్టణ మరియు నగర ప్రాంత పర్యావరణాన్ని కాపాడే ఒక చర్యగా భావించవచ్చు. భారతదేశంలో బోన్సాయ్ కళకు ఇటీవల కాలంలో విశేషమైన ప్రాచుర్యం లభిస్తుంది. బోన్సాయ్ అనేది చిన్న కుండల్లో చెట్లను పెంచుతూ వాటిని ప్రకృతి అందాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దే ఒక ప్రత్యేకమైన ఉద్యాన కళ. భారతదేశంలో దీనికి మంచి ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా

నగరాల్లో నివసించే ప్రజలు చిన్న స్థలాల్లో ప్రకృతి సోయగాలను ఆస్వాదించడానికి బోన్సాయి మొక్కలను ఎంపిక చేసుకుంటున్నారు. భారతదేశంలో బోన్సాయి మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది.

పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంజీవని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని యువతనుద్దేశించి ప్రసంగించనున్నారు. క్రీడలు, యువనాయకత్వం, ఆరోగ్యం, దేశ నిర్మాణం వంటి అంశాలపై యువతతో ప్రధానమంత్రి చర్చించనున్నారు. యువ సంవాద్లో భాగంగా క్రీడా మౌలిక వసతులు, శిక్షణ, క్రీడా విజ్ఞానం తదితర అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరగనుంది. మైభారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యువనాయకత్వం, స్వచ్ఛంద సేవ, భవిష్యత్తు నైపుణ్యాలు, పౌర బాధ్యతలపై ప్రధానమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. నషాముక్త యువ ఉద్యమంపై కూడా యువతతో ప్రత్యేకంగా సంభాషించనున్నారు. క్రీడల ద్వారా మాదక ద్రవ్యాల వ్యసనాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశ క్రీడా ప్రస్థానంలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం, బలమైన వికసిత భారత్ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేయడం ఖేలో ఇండియా డైలాగ్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైద్యారోగ్య సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన సంజీవని ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సంజీవని ప్రాజెక్టుపై అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేస్తే వైద్య సేవల్లో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చునని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టు అమలుతో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా దీనిని విజయవంతంగా అమలు చేసి వైద్య సేవల్లో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. దక్షిణ భారతదేశంలో రియల్ ఎస్టేట్ అభివృద్దికి హైదరాబాద్ అత్యంత ఆసక్తికరమైన ప్రాంతంగా అంతర్జాతీయ మ్యాగజైన్ ది ఎకానమిస్ట్ ప్రశంసించడంపై ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్దికి గత ప్రభుత్వాలు వేసిన పునాదులపై భవిష్యత్తు ప్రణాళికలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్, ఎఫ్ఎస్ఐ నిబంధనల తొలగింపు, రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ది వంటి చర్యలు నగర ప్రగతికి దోహదపడ్డాయని తెలిపారు. హైదరాబాద్ను మరింత పచ్చగా, పరిశుభ్రంగా, వేగవంతమైన రవాణా వ్యవస్థతో, క్రీడలు, సంస్కృతి, కళలు, ఆహారం, వినోదం, ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం కోపల్ల వద్ద పాత బ్రిటిష్ కాలం నాటి వంతెన స్థానంలో నిర్మించిన నూతన వంతెన్ను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపసభాపతి మాట్లాడుతూ కేవలం 5 నెలల్లోనే 2 లైన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలోనే అప్రోచ్ రోడ్లతో సహా 4 లైన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని రఘురామకృష్ణరాజు తెలియజేస్తూ
1: చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ఎన్నో దశాబ్దాల సమస్య, దానికి పనులు

0: విజయవాడ వెళ్ళడానికి షార్ట్ కట్ రూట్ అవుతుంది, దానికి ఒక ఇంపార్టెంట్ లింక్ గా మారబోతుంది. మనం ఇప్పుడు రెడీ అయిన ఈ ఫోర్ లేన్ బ్రిడ్జ్
1: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చిలుకలూరుపేట వద్ద ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు మరణించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్నినో ప్రభావాన్ని ఫిబ్రవరి నుంచే అంచనా వేసి తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించామని చెప్పారు. జూన్ మొదటి వారం నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 51% తక్కువ వర్షపాతం నమోదైన పప్పుధాన్యాల సాగు 23.6% పెరిగిందని అన్నారు. రైతులకు పంటల బీమా భరోసా కల్పించడంలోనూ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. ఖరీఫ్ 2025లో 19.5 లక్షలుగా ఉన్న బీమా దరఖాస్తులు ఈ ఏడాది 35.1 లక్షలకు పెరిగాయని వివరించారు. ఎల్నినో పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్టంలో ప్రతి ఒక్కరికి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చివరి రిజర్వాయర్ వరకు నీటిని నింపుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ శ్రీశైలం నుంచి రాయలసీమకు తొలి విడతగా రోజుకు 11,500 క్యూసెక్ల నీటిని తరలిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం తొలి సంవత్సరంలోనే హంద్రీనివా కోసం 3,870 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 55 టీఎంసీల నీటిని రాయలసీమ చివరి భూములకు తరలించినట్లు మంత్రి రామానాయుడు తెలియజేస్తూ
2: కృష్ణా డెల్టాకు సంబంధించి మనం ఆ పులిచెంతుల్లో ఉన్నటువంటి రిజర్వ్ వాటర్ పోను ఇంకా 15 టీఎంసీలు అవసరం, అంటే దగ్గర 46 టీఎంసీలు ఒక ఆంధ్రాకే నాగార్జున సాగర్ కు అవసరం అనేటువంటి పరిస్థితి. చేత ఆ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చినటువంటి నీరు కూడా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కి నాగార్జున సాగర్ ద్వారా మనకు అవసరం అనేటువంటి విషయాన్ని కూడా మరి అవగాహన లేకుండా మాట్లాడడం. ఏదైతే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉందో దాన్ని కూడా మన అవసరాలకి మించి ఉత్పత్తి చేయడానికి లేదు అని చెప్పి కేఆర్ఎంబికి ఆల్రెడీ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది.
1: ప్రపంచ స్థాయి సంస్థలైన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ను తొలి ఎంపికగా ఎంచుకుంటున్నామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో గ్లోబల్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ కేవలం ఐటీ రంగానికే కాకుండా స్పోర్ట్స్, టెక్నాలజీ, మీడియా, హాస్పిటాలిటీ, క్యాపిటల్ మార్కెట్లు, ట్రేడింగ్, ఎనర్జీ వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడులకు కేంద్రంగా ఎదుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో గత సంవత్సరంలో 75 జీసీసీలు ఏర్పాటయ్యాయని, వచ్చే ఏడాది నాటికి మరో 100 జీసీసీలను రాష్ట్రానికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల పట్టణ ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి చేపట్టిన పైప్లైన్ పనులను ఆమె నిన్న అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత పేర్కొంటూ
3: పెనుకొండ నియోజకవర్గంలో హైవే రోడ్ సుమారుగా 33 కిలోమీటర్లు 700 కోట్లతో శతవేగంగా పనులు కూడా జరుగుతున్నాయి. గోరెంట్ల ఊర్లేకి పోకుండా బైపాస్ హైవే కనెక్టివిటీ కూడా ఈ రోజు ఓపెన్ చేయడం కూడా జరిగింది అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఒక పక్క జలకళ, ఒక పక్క హైవే కనెక్టివిటీ, మనకర్నేశ్వర్ బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండటం వల్ల, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉండటం వల్ల ఈ రోజు మనకు కియా లాంటి పరిశ్రమలు, కియా అనుబంధ సంస్థలు, బెల్ కావచ్చు, ఫైటర్ జెట్ కావచ్చు, మరి పరిశ్రమలు
1: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానమ్మల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంజీవిని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో.

8:35 విహారీ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ వారం విహారీ కార్యక్రమంలో భాగంగా జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్ పట్టణంలో వెలిసిన బాబా బైద్యనాథ్ ధామ్ క్షేత్ర విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు. సముద్ర తీర కథలు వింటారు. సమర్పణ శ్రీమతి మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు గారు. అనంతరం హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలకున్న సినీ గీతాలు వింటారు.

9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న సినీ గీతాలు విందాం హలో అభిరుచి కార్యక్రమంలో. 10:00 ప్రపంచ సరస్సుల దినోత్సవం సందర్భంగా పులికాట్ సరస్సుపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 5:00 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. 5:05 వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ ద్వారా మహిళా శ్రోతలకు ఉన్న సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం ఈ కార్యక్రమంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకుంటారు. వీటితో పాటుగా యువత నచ్చే మెచ్చే సినీ గీతాలు వింటారు. 6:30 ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు ఈ సంగతి మీకు తెలుసా పునః ప్రసారం వింటారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

రాత్రి 7 గంటలకు అలనాటి మధురగీతం వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే విందాం. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న సినీ గీతాలు వింటారు. 8:30 నుంచి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. రాత్రి 11:10 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. శ్రోతలు ఇప్పటి వరకు ప్రసార విశేషం

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ను నిన్న భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలో 2 కళాశాలల్లో యువత భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది క్రీడలు, యువ నాయకత్వం, ప్రజల బాధ్యత, స్వచ్ఛంద సేవ, ఫిట్నెస్, దేశ నిర్మాణాన్ని ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. భారతదేశ యువజన క్రీడా వ్యవస్థపై సాగుతున్న చర్చల్లో వారి ఆలోచనలు, దృక్పథాలు భాగమయ్యేలా ఇది తోడ్పడుతుంది. క్రీడలపై ఆసక్తి ఉన్న యువతకు, ప్రముఖ అథ్లెట్లు, పతక విజేతలకు మధ్య ప్రత్యక్ష సంభాషణ జరగడం విశేషం. ఇందులో పాల్గొనే యువత తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరచడానికి యువ సంవాద్ ఈ కార్యక్రమంలో ప్రధానాంశంగా ఉంటుంది. క్రీడలు, ఒలింపిక్ ఆకాంక్షలు, యువ నాయకత్వం, వికసిత్ భారత్, నషాముక్త్ యువ అనే 5 ప్రధాన ఇతివృత్తాల చుట్టూ ఈ చర్చా వేదిక రూపుదిద్దుకుంది. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్ లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి అనేవి ఆ 7 రద్దీ మార్గాలు. ఈ మార్గాలు మొత్తం రైల్వే నెట్వర్క్ లో 16% విస్తీర్ణాన్ని కలిగి ఉండగా సుమారు 41% రైల్వే ట్రాఫిక్ ను నిర్వహిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఇది నెట్వర్క్ అంతటా మరింత సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ప్రయాణికుల సరుకు రవాణా భవిష్యత్ వృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని ఆయన తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ, అలాగే పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి, కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. ప్రతి స్థాయిలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై నిరంతరం దృష్టి సారిస్తూ, పనులను సకాలంలో పూర్తి చేయడం, సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రహ్లాద్ జోషి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని హేత్నీ హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్ లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్ తేజ్ లో ఆర్వీ పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమానికి హోంమంత్రి హాజరవుతారు. కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయంతో సహా పలు అంశాలపై ప్రధానమంత్రి

తో జయంత్ సింగ్ చర్చించారు. సమస్యల పరిష్కారాలు, విధానపరమైన అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా జయంత్ సింగ్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో నిన్న మధ్య నేపాల్ను భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. 133 మంది భారతీయులతో సహా 750 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. టిబెట్లో ఉద్భవించిన ఈ వరద అనేక పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేసింది. టిబెట్ ప్రాంతంలో ఉదయం 8:37 భూకంపం సంభవించిందని, ఆ తర్వాత 3 నిమిషాలకే ఆకస్మిక వరదలు సంభవించాయని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. భూ ప్రకంపనల కారణంగా హిమానీ నదం కరిగిపోయి ఈ వరదలకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు వెంబడి ఉన్న లేండే నది ఉప్పొంగడం, కొండ చర్యలు విరిగిపడ్డం వల్ల రసువా జిల్లాలోని సరిహద్దు పట్టణమైన తిమురేలో బేటే కోషి మీదుగా ఈ భారీ వరద త్రిశూలి నదిలోకి ప్రవేశించినట్టు నేపాల్ జాతీయ విపత్తు రక్షణ సహాయ నిర్వహణ సంస్థ తెలిపింది. రాజధాని ఖట్మండు నుండి దాదాపు 200 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న నవాకోట్, చిత్రవన్, గోర్ఖా, తనాహు, నవల్ పరాసి వంటి ఇతర జిల్లాలకు నదీ ప్రవాహం వ్యాపించింది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం సంభవించడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, నేపాల్ అధ్యక్షులు రామచంద్ర పౌడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు భారత్ మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. నేపాల్లో వరదల కారణంగా సంభవించిన ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి తమ సంతాపం తెలిపారు. ఈ కష్టకాలంలో భారత ప్రజలు నేపాల్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తారని పేర్కొన్నారు. నేపాల్కు సాధ్యమైన అన్ని మానవతా సహాయాలు అందించడానికి భారత్ సిద్దంగా ఉందని తెలిపారు. సహాయ రక్షణ చర్యలపై భారత్ నిరంతరం సమన్వయం చేసుకుంటోందని ప్రధానమంత్రి వెల్లడించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందున బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలిల్లో గండక్ నదీ పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామడి, షయోహర్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెటియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ యాదవ్ తెలిపారు. అంతేకాకుండా రానున్న 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేవలం ఒక ఎన్నికల నినాదం మాత్రమేనని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో బీజేపీ నాయకురాలు బాన్సురీ స్వరాజ్ మాట్లాడుతూ, మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నారీశక్తి వందన అధినియంను ప్రవేశపెట్టిందన్నారు. కాంగ్రెస్ ఈ చట్టాన్ని వ్యతిరేకించి సభలో దాని ఆమోదాన్ని అడ్డుకుందని ఆమె ఆరోపించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

0: జాతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ను నిన్న భారీ ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం శుభోదయం సింహపురి కార్యక్రమం.

0: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం వింటారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ ఈరోజు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కనా ప్రాంగణంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. అనంతరం జిల్లా మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం నెల్లూరు నుంచి నరసరావుపేటకు బయలుదేరి వెళ్తారు. కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు గార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 21 మంది పోలీసులతో కూడిన ప్రత్యేక బృందం సుమారు 80 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసింది. తనిఖీల్లో సరైన ధృవపత్రాలు లేని 34 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, ప్రజల భద్రత కోసం గార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరులో మీలాదున్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పలువురు ముస్లిం సోదరులు భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రవక్త బోధించిన శాంతి, సోదరభావం, మానవత్వం సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ర్యాలీ కొనసాగింది. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. బాలాజీనగర్లోని శ్రీ సీతారామ మందిరంలో స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ కళ్యాణ వేడుకలను భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిలకించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. గూడూరు మండలంలోని అయ్యవారిపాలెంలో శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయ శిఖర ప్రతిష్ట మహోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. వేద పండితులు పుణ్యాహవచనం, ఇతర పూజా కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సింహపురి సమాచారం మీరింతవరకు విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.

0: Shriram Finance Limited. Make life easy. Toll free number 1-800-420-2233.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు శుభోదయం. సింహపురి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెచ్ పై. కార్యక్రమంలో ఇప్పుడు కవితా శీర్షిక విందాం. సమర్పణ శ్రీ అరుణ్ గారు.

0: కవిత, మిత్రుడా నువ్వు వెళ్ళిపోయాక ఓ నల్లటి కళను ధ్యానిస్తూ ఇక్కడే కూర్చున్నాను నిశ్శబ్దాన్ని పాడలేని మనసుతో. మిత్రుడా నువ్వు పోయాక నీ ఆఖరి గీతం రచించబడుతోంది. నువ్వు వెళ్ళిపోయినప్పుడు నిన్ను ఊరేగించినట్టు నీ ఆఖరి గీతాన్ని ఊరేగిస్తారు. నువ్వు వెళ్ళిపోయినప్పుడు నిన్ను ఊరేగించినట్టు నీ ఆఖరి గీతాన్ని ఊరేగిస్తారు. నువ్వు కన్న కళలన్నీ ఇవాళ ఈ దేశం చెట్లకి కాస్తున్నాయి. నువ్వు ఒంటరిగా పాడిన పాటలు ఇవాళ మన బీడు నేలల్లో మొలకెత్తుతున్నాయి. ప్రపంచం నిండా నువ్వు సంచరించిన జాడలే. నదిలోనూ, సముద్రం మీద, ఆఫ్రికాలోనూ, ఉత్తర అమెరికాలోనూ, పేజీల మీద నాలుగు చివర్లకు నడిచినంత సులభంగా సంచరించావు. ప్రపంచం నిండా నువ్వు సంచరించిన జాడలే. నదిలోనూ, సముద్రం మీద, ఆఫ్రికాలోనూ, ఉత్తర అమెరికాలోనూ, పేజీల మీద నాలుగు చివర్లకు నడిచినంత సులభంగా సంచరించావు. నీ కళ్ళ మీద జీరాడుతూ ఎన్నెన్ని అక్షరాలు, అనుభవాలు, అనుభూతులు, అభిప్రాయాలు నిన్ను నువ్వే ఒక భాష నుంచి ఇంకో భాషలోకి తర్జుమా చేసుకుంటూ తీసుకున్న ద్వారాల గుండా కొత్త ప్రపంచం క్రిక్కిరిసిపోతూ ఉంటే ఎన్నెన్ని మైమరపులు, ఆశ్చర్యాలు, సంభ్రములు. ఎక్కడో ఏమూలో ఓ గడ్డిపోచ తలెత్తితే అది ఇక్కడ ప్రభంజనమై మనుషులను ఊపేస్తుందని ఊహించామా? ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సందర్భం ఒకటి వస్తుందని అనుకున్నాం కదా. ఎప్పటికప్పుడు మనము మాట్లాడుకుంటూనే ఉన్నాం. నోట్లో ఎర్రని తివాచి ఎన్ని మెలికలు తిరిగిందో అన్ని మాటలు మాట్లాడుకుంటున్నాం కదా. జీవితంలో కంటే జీవితం తరువాతే ఎక్కువ గౌరవించబడే కాలమిదని మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. మనుషులందరిలోనూ పిడిగడు సంతోషం కోసం వెతికాం కామా? ప్రతి దేహాన్ని గాలించాం. కన్నీళ్లతో మాట్లాడని ఆత్మ ఒక్కటైనా కనిపించిందా? శ్మశానాల్లో పూల చెట్ల కోసం ఎంత వెతికాం ఇక్కడ ప్రతి ఆత్మహత్య ప్రేమరాహిత్యం గురించి చెప్పేదే ఇక్కడ దొరకని దానికోసం వెతుక్కునే పరుగు, అలసిపోవడం, గాయపడడం, ఓడిపోవడం. ఓడిపోవడం ఒక్కటే తెలిసిన చోట ఇంకేదీ తెలీదు. జీవితం బలహీనతల సంపుటం. అయినా మిత్రుడా, ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సందర్భం ఒకటి వస్తుందని అనుకున్నాం కదా ఎప్పటికప్పుడు మనము మాట్లాడుకుంటూనే ఉన్నాం. నోట్లో ఎర్రని తివాచి ఎన్ని వెలికలు తిరిగిందో అన్ని మాటలు మాట్లాడుకుంటూనే ఉన్నాం. మరో కవిత, ధ్వంసమవుతున్న దృశ్యం. ఇన్ని వర్షాకాలపు సాయంత్రాలు, వెన్నెల రాత్రులు ఏవీ కౌగులించుకోవు నన్ను. ఆఖరికి నా దోసిట్లో భద్రపరుచుకున్న ఒక్క కన్నీటి చుక్క కూడా ఇప్పుడు నా నుంచి నేను పరిగెడుతున్నాను. దూరంగా నా బంగారు మట్టి నుంచి, ఉన్న ఊరు నుంచి, కన్న పేగు నుంచి ఎటే పెళ్లినా నా దేహం నన్ను వెంబడిస్తూనే ఉంది. నా నీడ విరిగి అనేక రూపాలుగా విరబూస్తూనే ఉంది. ప్రపంచం కళ్ళ నిండా ఒరుసుకుపోతోంది.
1: ఇది ఎక్కడా మజిలీలు దొరకని యాత్ర. దారి పొడవునా ఎండుటాకుల నదులు ఎదురవుతూనే ఉన్నాయి. ఆకుపచ్చని సందర్భాలు గడ్డకట్టుకుపోతూనే ఉన్నాయి. దాచుకున్న దృశ్యాలన్నీ కళ్ళ కింద ధ్వంసమవుతూనే ఉన్నాయి. ఇప్పుడు జీవితం ఒక స్థిర బిందువు వద్ద లేనేలేదు. గాయకులందరూ గొంతులు విప్పేసుకుని వెళ్లిపోయాక పాట ఒక అనాథశవం. మరో కవిత, వాన వచ్చింది. చిటపట చిటపటమని నాట్యం చేస్తూ వాన వచ్చింది. లోకమంతా సంగీత సంబరం. మట్టి పరిమళం లేచి మనసును తాకింది. రైతులందరూ విత్తనాలై మొలకెత్తారు. వాడిన పూల మొక్కల ప్రతి చినుకును లక్ష చేతులతో హత్తుకుంటున్నాను. నా పైన ఆకాశం వేయి మెరుపులతో జలధరిస్తోంది. ఇవాళ ఈ దోసెడు చినుకుల కోసం లక్ష అడవుల్ని ప్రార్థించాను.

వాడిన పూల మొక్కల ప్రతి చినుకుని లక్ష చేతులతో హత్తుకుంటున్నాను. నా పైన ఆకాశం వేయి మేరుపులతో జలధరిస్తోంది. ఇవాళ ఈ దోసడి చినుకుల కోసం లక్ష అడవుల్ని ప్రార్థించాను. వాన కురుస్తుంటే చెట్లు ఏం మాట్లాడుకుంటాయో వినాలనుంది. ఇక్కడ పూల భాష తెలిసిన సీతాకోక చిలుకలు తోటలన్నిటికీ కాపలా. నల్లమబ్బుల ఆకాశం నీళ్లలోకి జారిపడింది. పొలాలన్నీ రాలిని ఇంద్రధనుస్సులతో నిండిపోయాయి. చీకటి పడేటప్పటికి నేలంతా కప్పల సముద్రమైంది. రాత్రంతా నదిలో ఈదిన చంద్రుడు తెల్లారేసరికి జాలరి వలలో చిక్కాడు. ఉదయాన్నే పూలు పూసిన చెట్టు దగ్గర కాపేసిన ఆకుపచ్చ రంగు సూర్యుణ్ణి పిట్టలు తోలుకొచ్చాయి. ప్రతి ఊరి ఆకాశం మీద ఆ సూర్యుణ్ణి అంటించి వచ్చాను. మోకరిల్లే సందర్భం వస్తే తెరచాపల్లాంటి రెక్కలతో సరస్సుల్ని కౌగులించుకుంటున్న పక్షుల ముందు మోకరిల్లాలి. పైకెగిరిన ప్రతిసారి పక్షులు మేఘాల్ని ముద్దాడి వస్తాయి. ప్రతి మేఘం మీద పక్షి సంతకం ఉంటుంది. చెట్ల ఆకులు ఊరంతా ఎగురుతాయి కరపత్రాలు పంచుతున్నట్టు. ఈదురుగాలికి కిటికీ రెక్కలు కొట్టుకుంటున్నట్టు శరీరాలు కొట్టుకుంటాయి. చినుకు పెడితే చిగురు పట్టని లతలేమున్నాయి దేహంలో. అయినా ఈ చల్లని వానాకాలపు సాయంత్రాలకు నమస్కారం. ఈ కురిసే జలధారలకి, అర్ధరాత్రి చలివేళ నెగళ్లు రగిలించే రహస్యాలకి ఒక నమస్కారం.

0: మీరింతవరకు కవితా శీర్షిక విన్నారు. సమర్పణ శ్రీ అరుణ్ గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా కంటి వైద్యులు డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భారతదేశంలో లక్షలాది మంది కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్నారు. వారి జీవితానికి వెలుగై పునరుద్ధరించడంలో నేత్రదానం కీలక పాత్ర పోషిస్తోంది. మరణం అనంతరం కళ్లను దానం చేయడం ద్వారా ఇద్దరికి చూపును ప్రసాదించవచ్చు. ఈ విషయంపై అవగాహన లేక ఎంతో మంది నేత్రదానానికి దూరంగా ఉంటున్నారు. పూర్తి అవగాహనతో నేత్రదానం చేయడం వల్ల మరణం తర్వాత కూడా మనం ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు 8వ తేదీ నుండి 8వ తేదీ వరకు నిర్వహిస్తోంది. అయితే నేత్రదానం ఎవరు చేయవచ్చు, ముందుగా ఎలా నమోదు చేసుకోవచ్చు తదితర వివరాలు మనకు అందించేందుకు ప్రముఖ వైద్యులు ఈఎల్ఎస్ జ్యోతి మనతో ఉన్నారు. నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా వారు అందించే సందేశం ఇప్పుడు విందాం.
1: హాయ్ ఆల్, మైసెల్ఫ్ డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి, కార్నియా క్యాట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్. సో ప్రస్తుతం మనము నేత్రదాన పక్షోత్సవాలు అనేది జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇది 8వ తేదీ నుంచి 8వ తేదీ వరకు యావత్ భారతదేశంలో కూడా ఈ నేత్రదాన పక్షోత్సవాలు అనేది జరుపుకుంటాం. సో దీన్ని జరుపుకోవటానికి కారణం ఏంటి, ఎందుకు ఈ నేత్రదాన పక్షోత్సవాలు అనేది జరుపుకుంటున్నామంటే, ప్రజల్లో నేత్రదానం గురించి అవగాహన పెంచడం కోసం ఇది ప్రభుత్వం ద్వారా ఇంప్లిమెంట్ చేయబడిన ప్రోగ్రామ్ అన్నమాట. సో ఇది డిబిసిఎస్ ద్వారా కూడా అండ్ ఎవ్రీ ఐ హాస్పిటల్, ఐ ఇన్స్టిట్యూటు, ఎన్జిఓస్, రోటరీ క్లబ్స్, తర్వాత లయన్స్ క్లబ్స్, అదర్ ఎన్జిఓస్, అదర్ సేవా సంస్థల సహకారంతో ప్రజల్లో ఈ నేత్రదానం గురించి అవగాహన పెంచడం కోసం జరుపుతున్నాం. అసలు ఎందుకు ఇలా నేత్రదాన పక్షోత్సవాలు అనేది నిర్వహించాలి వస్తుంది, నేత్రదానం ద్వారా ఎవరికి ఉపయోగం, ఈ నేత్రదానం ద్వారా సేకరించిన కళ్ళని ఎవరికి ఉపయోగిస్తారు అనేది తెలుసుకుందాం. సో ఒక వ్యక్తి మరణించిన తర్వాత మాత్రమే మనము నేత్రాలని సేకరించవచ్చు అనమాట. అది కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల అనుమతితో మాత్రమే, అది కూడా వీలైనంత వరకు రక్త సంబంధికుల సమ్మతంతో మాత్రమే మనము నేత్రాలని సేకరించవచ్చు. సో చాలా మందికి అపోహలు ఉంటాయి, నేత్రదానం ద్వారా సేకరించిన కళ్ళని ఎలా ఉపయోగిస్తారు, ఎవరికి ఉపయోగిస్తారు. వీటిని మనము కార్నియల్ బ్లైండ్ పర్సన్స్ అంటే నల్లగుడ్డ జబ్బుల వల్ల చూపు కోల్పోయినటువంటి వారికి మనము నేత్రదానం ద్వారా సేకరించిన కళ్ళని ఉపయోగించడం జరుగుతుంది. దాన్ని మనము కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ అనే సర్జరీ ద్వారా మనము పేషెంట్కి చూపివ్వడం జరుగుతుంది. సో ఇలా సేకరించిన కళ్ళని మనము ఎలా భద్రపరుస్తాం అంటే, ఒక వ్యక్తి మరణించిన తర్వాత నేత్రాలను సేకరిస్తాం కదా, దాన్ని మనము ఎంకే మీడియం లేదా కార్నిజాల్ మీడియం అంటాం అనమాట. దాంట్లో మనం ఈ కళ్ళని భద్రపరుస్తాం అంటే మొత్తం కనుగుడ్డ అంతా కూడా తీయము. చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి ఓన్లీ కార్నియా నల్లగుడ్డ వరకు మాత్రమే తెల్లగుడ్డ జంక్షన్ అంటే ఒక 2 mm చుట్టూ తెల్లగుడ్డను కూడా మనము ఆ రిమ్ లాగా కలెక్ట్ చేసి దాన్ని మన ఒక గ్లాస్ బాటిల్లో ఆ మీడియం ఉంటుంది అనమాట, దాంట్లో మనం స్టోర్ చేసి రిఫ్రిజిరేట్ చేస్తాము. సో ఎంకే మీడియం ద్వారా మనము ప్రిజర్వ్ చేసిన కార్నియాస్ని అప్ టు 4 డేస్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే కార్నిజాల్లో స్టోర్ చేసిన కార్నియాస్ని ఈవెన్ 10 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. వీటిని అంటే పేషెంట్స్ని ఎలా ఉపయోగిస్తారు, ఎటువంటి పేషెంట్స్కి ఉపయోగిస్తామంటే, కార్నియల్ బ్లైండ్నెస్ అంటే నల్లగుడ్డ జబ్బు వల్ల చూపు కోల్పోయిన వాళ్ళు, అంటే నల్లగుడ్డ అల్సర్స్ వల్ల కావచ్చు, లేదా నల్లగుడ్డు స్కార్స్ అంటే నల్లగుడ్డు మీద మచ్చల వల్ల కానీ, నల్లగుడ్డు డిస్ట్రోఫీస్ లేదా డీజనరేషన్స్ అంటాము, లేదా కొన్ని రకాల ఆపరేషన్ల తర్వాత కూడా నల్లగుడ్డ అనేది తెల్లగా రావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనము కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ ద్వారా చూపివ్వడం జరుగుతుంది. సో వీటిని ఎలా పిలుస్తారు అంటే, మనము ఏజ్ వైజ్గా తర్వాత మన ఓపీడీ బేసిస్లో రెగ్యులర్గా మేము డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్లో ఈ కార్నియల్ బ్లైండ్ పేషెంట్స్ని మనం చూసినప్పుడు వాళ్ళ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ అన్ని కూడా నమోదు చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇటువంటి రిక్వైర్మెంట్ ఉన్న పేషెంట్స్ని మనము రిజిస్టర్లో నోట్ చేసుకుంటాం. కార్నియాస్ వచ్చినప్పుడు పర్టికులర్ ఏజ్ రిలేటెడ్ అంటే చనిపోయిన వ్యక్తి, ఐస్ డొనేట్ చేసినటువంటి వ్యక్తి యొక్క ఏజ్ మన పేషెంట్కి ఏజ్కి కొంచెం దగ్గరగా ఉండేలాగా చూస్తాం వీలైనంత వరకు. సో ఆ కార్నియా క్వాలిటీ అంటే అలా కలెక్ట్ చేసిన కార్నియాస్ని ప్రతి ఒక్క కార్నియాని మనము ఉపయోగించలేమన్నమాట. దానికి కొన్ని టెస్ట్లు కూడా నిర్వహిస్తాం. స్లిట్ ల్యాంప్ ఎవాల్యుయేషన్ ఆఫ్ డోనర్ కార్నియా అంటాము, తర్వాత స్పెక్యులర్ మైక్రోస్కోప్ అని ఇంకొక టెస్ట్ కూడా చేస్తాము. అలాగే మనము మరణించిన వ్యక్తి దగ్గర నుంచి మనం బ్లడ్ శాంపుల్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ బ్లడ్ శాంపుల్ కి మనము ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా అంటే హెప్టైటిస్ బి కానీ, హెప్టైటిస్ సి కానీ, లేదా హెచ్ఐవి ఏమన్నా ఉన్నాయా అనేది కూడా మనం రూల్అవుట్ చేసుకుంటాం. సో ఇవన్నీ ఏం లేదు. కలెక్ట్ చేసిన కార్నియాని మనం స్లిట్ ల్యాంప్ లో ఎగ్జామిన్ చేసినప్పుడు క్వాలిటీ బాగుంది అని, మనం స్పెక్యులర్ లో సెల్ కౌంట్ అనేది కూడా చూస్తాం. అవన్నీ కూడా బాగున్నాయంటే ఆ సెల్ కౌంట్ ని బట్టి ఇది ఎటువంటి పేషెంట్కి, ఏ ఏజ్ ఉన్న పేషెంట్కి ఇది సెట్ అవుతుంది అనేది మనం చూసుకొని వాళ్ళని మనము ఫోన్ ద్వారా పిలవడం జరుగుతుంది. ద అర్లియర్ ద బెటర్ అంటాం. అంటే కార్నియా కలెక్ట్ చేసిన ఎంబటే ఎంత తొందరగా మనం సర్జరీ చేయగలిగితే కార్నియా లోపల ఉండే సెల్స్ అన్ని కూడా క్వాలిటీ బాగా మెయింటైన్ అవుతాయి. సో ఎంత తొందరగా ఆపరేషన్ చేయగలిగితే రిజల్ట్ కూడా అంత బాగా ఉంటుంది అన్నమాట. ఇది కాకుండా చాలా మందికి అపోహలు ఉంటుంది, నేత్రదానం ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అనేది. నేత్రదానం ఎవరు చేయొచ్చు అంటే చాలా మంది వాళ్ళ రిలేటివ్స్ అంటే ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి డౌట్ ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ ఆర్ వాళ్ళ రిలేటివ్స్కి, అంటే ఏమన్నా ఆయనకి బ్లడ్ ప్రెషర్ ఉంది, డయాబెటీస్ మెలిటస్ అంటే షుగర్ ఉంది, హార్ట్ డిసీజ్ ఉంది, బ్రెయిన్ ప్రాబ్లం ఉంది, వీళ్ళు కూడా బ్లడ్ ఐస్ డొనేట్ చేయొచ్చా అనేది ఒక అపోహ ఉంటుంది. సో హై బ్లడ్ ప్రెషర్ ఉన్న, షుగర్ ఉన్న, కార్డియాక్ ప్రాబ్లం అంటే గుండె జబ్బులు ఉన్న వీళ్ళందరూ కూడా నేత్రదానం అనేది చేయవచ్చు అన్నమాట. సో ఎవరు చేయకూడదు అనేది కూడా చిన్న డౌట్ ఉంటుంది. సో ఎలాంటి పేషెంట్స్ ఐస్ డొనేట్ చేయకూడదు అంటే వాళ్ళకి ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటే హెపటైటిస్ బి కానీ, హెపటైటిస్ సి కానీ, హెచ్ఐవి కానీ, తర్వాత కొన్ని రకాల క్యాన్సర్లకి రీసెంట్గా అంటే చనిపోయేదానికి ఒక 3 వారాల ముందు ఏదన్నా కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ, లేదా కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ కానీ, లేదా వైరల్ ఎన్కెఫలైటిస్, రేబీస్ ఇలాంటి జబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు ఐస్ అనేది డొనేట్ చేయకూడదు అనమాట. అలాగే కొన్ని సూసైడ్స్ అండ్ హోమిసైడ్స్ అంటాం, అంటే కొన్ని ఆత్మహత్యలు జరిగిన కేసులు, అలాగే హోమిసైడ్ అంటే ఏదన్నా వేరే వ్యక్తి వల్ల మరణించిన వాళ్ళు అంటే మర్డర్స్ అలా జరిగినప్పుడు కూడా ఐస్ మనము కలెక్ట్ చేయొచ్చు. కాకపోతే మెడికో లీగల్గా డాక్టర్ ఫిట్నెస్ ఉండాలి, అంటే డెత్ అయ్యిందనేది ఒక డెత్ సర్టిఫికేట్ ఉండాలి. సేమ్ టైమ్ మనము అక్కడ ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ పర్మిషన్ కూడా

0: ఉండాలి. ఆ రెండు ఉంటే అలాంటి కేసెస్లో కూడా మనము కార్నియాస్ని కలెక్ట్ చేయొచ్చు, అది వేరే వాళ్ళకి ఉపయోగించవచ్చు. సో నేత్రదానం అనేది చాలా గొప్ప దానం. ఇదివరకటి కాలంలో అయితే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు సేకరించిన రెండు కళ్ళ ద్వారా ఇద్దరికి మాత్రమే కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయడం జరిగేది. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోతే ఒక వ్యక్తి నుంచి సేకరించిన రెండు కళ్ళని నలుగురికి అమర్చవచ్చు అన్నమాట. దాన్ని మనము లెమల్లార్ కెరటోప్లాస్టీ అంటాం అన్నమాట. ఒక వ్యక్తి నేత్రదానం ద్వారా నలుగురి జీవితాల్లో, నలుగురి అంధుల జీవితాల్లో మనము చూపును నింపవచ్చు అన్నమాట. దిస్ ఈస్ గిఫ్ట్ ఆఫ్ సైట్. అంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా వాళ్ళ నేత్రాల ద్వారా జీవించవచ్చు. వాళ్ళ నేత్రాల ద్వారా ఈ అంధత్వం ఉండే పేషెంట్స్ను లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. సో మరణించిన తర్వాత ఎన్ని గంటల లోపలే మా నేత్రాలని దానం చేయొచ్చు అనేది చెప్తాను. అంటే దాన్ని గోల్డెన్ అవర్ అంటారు లేదా గోల్డెన్ టైం అంటారు. అంటే మరణించిన తర్వాత 6 అవర్స్ లోపల మాత్రమే నేత్రాలని దానం చేయొచ్చు అన్నమాట. ఒకవేళ బాగా చల్లగా ఉన్నట్టయితే, టెంపరేచర్స్ బాగా వర్షాకాలం కానీ చలికాలంలో అయితే 8 అవర్స్ వరకు పొడిగించవచ్చు. కానీ వీలైనంత వరకు 6 అవర్స్ లోపల కలెక్ట్ చేస్తే కార్నియా క్వాలిటీ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఐస్ డొనేట్ చేయటానికి, అంటే ఈ నేత్రదానం చేయటానికి కంపల్సరీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. నమోదు చేసుకోదలిచిన వాళ్ళు దగ్గరలోని నియర్ బై ఐ బ్యాంకులో నమోదు చేసుకోవచ్చు. ఈవెన్ ఆన్లైన్ ద్వారా కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. సో అలాంటి వాళ్ళ కుటుంబ సభ్యులు మరణించినప్పుడు రిలేటివ్స్ వాళ్ళు ఐ డొనేట్ చేయదలుచుకుంటే కనుక నియర్ బై ఐ బ్యాంకుకి కాల్ చేస్తే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి అడ్రస్ అంటే ల్యాండ్ మార్క్ అన్ని క్లియర్గా చెప్తే వాళ్ళు విదిన్ అవర్స్ లో వచ్చి కార్నియాస్ ని కలెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ ఇలా నేత్రదానం ద్వారా సేకరించిన కళ్ళని కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ ద్వారా పేషెంట్స్ కి చూపు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యశ్రీ కింద, ఉద్యోగశ్రీ కింద, తర్వాత అన్ని ఇన్సూరెన్స్ పథకాల ద్వారా కూడా ఈ ఆపరేషన్ అనేది మనకి కవర్ అవుతుందండి.
1: చాలా చక్కటి వివరాలను మనకు వైద్యులు ఈఎల్ఎస్ జ్యోతి అందించారు. ధన్యవాదాలు మేడం గారు. విలువైన చూపును కోల్పోయిన వారి జీవితాల్లో కొత్త వెలుగును నింపే ఈ అద్భుతమైన కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిద్దాం. మరణం తర్వాత చూపు లేని వారికి చూపు ప్రసాదించే అమూల్యమైన బహుమతిని వారికి అందిద్దాం.

0: నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా కంటి వైద్యులు డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీరెక్కడి నుంచే నా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం, ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901-08415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901-08415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.

0: ఉచితంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు శుభోదయం. సింహపురి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

శ్రోతలు ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమం విన్నారు. 102.7 మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: election, including Delhi and Chandigarh. The Trump administration has paused all immigrant visa applications across the world. The move comes as the U.S. State Department aims to tighten restrictions and limit access to applicants who may become dependent on U.S. public benefits reserved for qualified Americans. Quoting State Department officials, the media report said the U.S. is training consular officers to evaluate such requests comprehensively and consistently. The pause comes as the U.S. has launched a crackdown against illegal immigration and also tightened rules governing the issuance of green cards. Meta has agreed to pay $18 billion and add stronger child safety measures to its Facebook and Instagram platforms. The move comes as part of a landmark legal settlement that ended a trial over teen social media addiction and settled claims filed by 47 states. If approved by the court, the deal will stop an avalanche of litigation by states against Meta, although the company still faces lawsuits from individuals and school districts across the U.S. The Meta said that ensuring teens have a safe and productive experience on our platforms is an absolute imperative for the company. It also urged rivals TikTok and YouTube to adopt similar safety measures. Grandmaster Trilok Subba from Sikkim has been selected to represent India at the World Taekwondo Pumsai Championship. More from our correspondent.
1: Internationally acclaimed taekwondo player Grandmaster Trilok Subba has been selected to represent India at the World Taekwondo Pumsae Championship in Chuncheon, South Korea. The championship is scheduled to take place from 16th to 20th September. Subba will compete in the under 60 male individual Pumsae and team events in the senior category. Prior to his selection, Subba clinched gold medal for the national team at the National Taekwondo Pumsae Championship held in Maharashtra in July 2026. Mr. Subba will soon leave Sikkim to join national camp in Maharashtra, and then he will travel to South Korea for the championship. Moinak Chatterjee, Akashvani News, Gangtok.
0: Team India is in firmly controlled and close to securing a 2-0 test series victory against Sri Lanka on the final day of the second test at Colombo today. India declared their first innings at 503 for 9 and bowled out Sri Lanka for 290, then enforced the follow-on. At the end of day 4, Sri Lanka reached 229 for 6 in their second innings, holding a slender lead of just 16 runs with 4 wickets remaining. India leads the two-match series 1-0 following their 165-run victory in the first test at Goal. Indian bowlers highlighted by spinners Manav Sutar and Saransh Jain alongside pacer Prasidh Krishna have dominated the attack on a helpful Colombo pitch. And now for a look at today's newspapers, it's over to Saira Mushtaba.
2: Thank you, Pramod. All newspapers have headlined the devastating floods in Nepal after a wall of ice, mud and rock collapsed into a Himalayan river at the Nepal-China border near Tibet. The Statesman headlines, devastating flash floods in Nepal, death toll at least 95, over 100 Indians missing. Tribune headlines, 100 dead in Nepal deluge, 133 Indians missing. Times of India reports, 160 killed in deadly Nepal deluge, at least 133 Indians among 844 missing. Another major story covered on the front page of most dailies is the Trump administration pausing all visa appointments worldwide. Hindustan Times says, U.S. pauses immigration visa interviews amid crackdown. While the Asian Age headlines, U.S. pauses visa appointments worldwide. Another story covered in newspapers is Maharashtra Public Service Commission cancelling the recruitment process for Drug Inspector Group B post following an inquiry into alleged malpractices in the screening exam conducted earlier this year. And finally, a story in Times of India says that from Tokyo to London, heatwaves send men to work in shorts. Japan's capital led the way, followed by London, as extreme temperatures swept across Europe. And with that, it's back to you, Pramod.
0: Thank you, Saira. And now before we end the bulletin, the headlines once again. Massive flash flood claims nearly 160 lives in Nepal, over 750 people, including 133 Indians missing. High alert issued in Bihar and Uttar Pradesh following Nepal flood. India sends first tranche of relief materials to Nepal. Prime Minister Narendra Modi to address Khelo India dialogue today through video conferencing. Centre begins targeted release of onions from buffer stocks to ensure adequate availability and check seasonal price rise. US halts all visa appointments globally amid President Donald Trump's immigration crackdown. Meta to pay up to $18 billion to settle claims that its platforms harm children. And in men's cricket, Team India on verge of Test Series win against Sri Lanka in Colombo. And with that, we end the morning news. Have a nice day.
3: శాఖ శివాణి. శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన డి ప్రతిమ.
4: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఘనంగా 12వ జాతీయ చేనేత దినోత్సవం, బాలికి భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, పెన్షన్ల పంపిణీపై సమీక్షించిన అదనపు డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి, విత్తనాలు వెదజల్లే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత తదితర అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్న సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు 82,000 మందికి 179 కోట్ల రూపాయలతో నేతన్న సేవా పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పింఛన్లు, సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ సాయం అందిస్తున్నామని చెప్పారు. 40 కోట్ల రూపాయలతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసి ధర్మవరం చేనేతకు మరింత ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలికీ భవిష్యత్తు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పుట్టపర్తి సమీపంలోని మామిళ్లకుంట కూడలి వద్ద జరిగిన కార్యక్రమానికి సుమారు 1400 మంది బాలికలు, ఉపాధ్యాయులు పాల్గొనగా ముఖ్య అతిథిగా రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బాలికలు ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టి ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలను అడ్డుకోవడం అందరి బాధ్యత అని 1098కు తెలియజేయాలని సూచించారు. పెనుకొండ అటవీ ప్రాంతం పరిధిలో విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ సిద్దం చేయగా, శ్రీ సత్యసాయి జిల్లాలో 13 లక్షల సీడ్ బాల్స్ ను 113 ప్రాంతాల్లో వేయనున్నట్లు తెలిపారు. మనుషులు చేరుకోలేని ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వేస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రతి కుటుంబం శుభకార్యాల సందర్భంగా ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించాలని పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పెన్షన్ల పంపిణీ తీరుపై సెర్ప అదనపు డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డిఆర్డీఏ కార్యాలయంలో మండల ప్రజాపరిషత్ అధికారులు, పురపాలక సంఘాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఇంటి వద్దే పారదర్శకంగా పింఛన్లు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని సచివాలయాల పరిధిలో ఉన్న నెట్వర్క్ సమస్యలను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పెన్షన్ల పంపిణీ, ప్రజల స్పందనపై ఆయన అధికారుల వివరాలను సమీక్షించారు. పుట్టపర్తి పోలీస్ పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధనలో భాగంగా జిల్లాలో ఏటా 15% వృద్ది రేటు సాధించేలా కార్యాచరణ రూపొందించినట్లు ఆమె తెలిపారు. మహిళల ప్రగతి, నీటి వసతులు, పెట్టుబడులు, ఉపాధి, చేనేత రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ నేతృత్వంలోని యంత్రాంగం సేవలను మంత్రి అభినందించారు. కదిరిలో 1 నెల 1 నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కదిరి ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి శాసనసభ్యులు కందికొంట వెంకట ప్రసాద్, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ హాజరయ్యారు. ప్రజల నుంచి మొత్తం 73 అర్జీలు స్వీకరించి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు జాయింట్ కలెక్టర్ ఎండార్స్ చేశారు. పెండింగ్లో ఉన్న రెవెన్యూ తదితర సమస్యలను అధికారులు ప్రజల వద్దకే వెళ్లి పరిష్కరించడం అభినందనీయమని శాసనసభ్యులు కందికొంట వెంకట ప్రసాద్ అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా యంత్రాంగం వెట్టి చాకిరిపై మెరుపు దాడులు నిర్వహించి 40 మంది గిరిజన కార్మికులను రక్షించింది. కొత్త చెరువు, గోరంట్ల మండలాల్లోని బొగ్గు బట్టీలపై దాడులు చేసి పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు బాధితులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వెట్టి చాకిరి నిరోధక చట్టం కింద బాధితులకు వెట్టి చాకిరి విడుదల పత్రాలు జారీ చేసి అక్రమ రుణాలను రద్దు చేశారు. బాధితులకు వైద్యం, ఆహారం, ఆర్థిక సాయం అందించి ప్రత్యేక వాహనాల్లో మహారాష్టకు తరలించారు. బాధ్యులపై వెట్టి చాకిరీ నిరోధక చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ప్రతిమ ధర్మరాజు, శ్రీ సత్యసాయి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. ఇప్పుడు విందాం విహారీ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

ఈనాటి విహారి కార్యక్రమంలో జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెంది బైద్యనాథ్ ధామ్గా, బాబాధామ్గా, దేవఘర్ ధామ్గా పిలువబడుతున్న జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్ పట్టణంలో వెలసిన శ్రీ బాబా బైద్యనాథ్ ధామ్ క్షేత్రం యొక్క విశేషాలు తెలుసుకుందాం.

క్షేత్రంలో రావణుడి శివభక్తి, శివలింగాన్ని లంకకు తీసుకెళ్లాలన్న సంకల్పం, దేవతల యుక్తి వల్ల శివలింగం ఈ పవిత్ర భూమిపై స్థిరపడిందనే విశ్వాసం, శ్రావణ మాసంలో సుల్తాన్ గంజ్ నుంచి గంగాజలాన్ని కావడ్లలో మోసుకుని వందల కిలోమీటర్లు నడిచే లక్షలాది మంది భక్తుల బోల్బం హర్ హర్ మహాదేవ్ అంటూ శివనామ స్మరణతో మారుమ్రోగే బాబాధామ్ వంటి ఎన్నో విశేషాలతో కూడిన దేవఘర్ యాత్రలోని ఆధ్యాత్మికతను, చరిత్రను, సంప్రదాయాన్ని, ప్రకృతి అందాలను ఈరోజు మన విహారిలో తెలుసుకుందాం. ముందుగా దేవఘర్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం. దేవఘర్ భారతదేశంలోని తూర్పు భాగంలో ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్ జిల్లాలో ఉంది. జార్ఖండ్ అంటే అడవులు, కొండలు, జలపాతాలు, గిరిజన సంస్కృతి, ప్రకృతి సంపదకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం. అలాంటి జార్ఖండ్లో దేవఘర్ మాత్రం ఒక ప్రముఖ ఆధ్యాత్మిక నగరంగా ప్రత్యేక గుర్తింపును పొందింది. దేవఘర్ అంటే దేవతల నివాసం అని అర్థం. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఏడాది పొడవునా ఈ క్షేత్రానికి వస్తుంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఈ ప్రాంతం లక్షలాది మంది శివభక్తులతో

బైద్యనాథ్ అనే పేరు రావడానికి గల కారణాన్ని తెలుసుకుందాం. బైద్యనాథ్ అంటే వైద్యుడు, వ్యాధులను నయం చేసేవాడు అని అర్థం. ఈ స్వామివారు భక్తుల వ్యాధులను, బాధలను తొలగించి వారికి ఆయురారోగ్యాలు, మనశ్శాంతి, కుటుంబ సంక్షేమం, సంతానం, మానసిక ప్రశాంతత ప్రసాదిస్తారని భక్తుల విశ్వాసం. ఇక ఈ క్షేత్రానికి సంబంధించిన ప్రసిద్ధమైన స్థల పురాణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రావణుడు పరమశివునికి గొప్ప భక్తుడని పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. పూర్వం రావణుడు తన లంకారాజ్యానికి పరమశివుని తీసుకెళ్లి అక్కడ ప్రతిష్ఠించి పూజించాలని కోరుకున్నాడు. అందుకోసం పరమశివుని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశాడు. రావణుడి భక్తికి ప్రసన్నమైన పరమశివుడు అతనికి ఒక శివలింగాన్ని ప్రసాదించాడు. అయితే ఆ లింగాన్ని మార్గమధ్యంలో ఎక్కడా నేలపై ఉంచరాదని ఒక షరతును విధించాడు. రావణుడు ఆ షరతును అంగీకరించి శివలింగాన్ని తీసుకుని లంకకు బయలుదేరాడు. కానీ దేవతలు ఈ

తెలుసుకుని లోక కళ్యాణార్థం ఆ శివలింగాన్ని భూమిపై ప్రతిష్ఠించతలచిన దేవతలు శివలింగం లంకకు చేరకుండా అడ్డుకోవాలని భావించి రావణుడు మార్గమధ్యంలో ఆగాల్సిన పరిస్థితిని కల్పించారు. అప్పుడు రావణుడు ఆ శివలింగాన్ని ఒక వ్యక్తి చేతిలో కొంతసేపు ఉంచాడని, ఆ వ్యక్తి దానిని నేలపై ఉంచడంతో శివలింగం అక్కడే స్థిరపడిపోయిందని, ఆ తరువాత రావణుడు దాన్ని అక్కడి నుంచి కదిలించడానికి ఎంత ప్రయత్నించినా అది కదలలేదని, అలా దేవతల సంకల్పంతో బాబా బైద్యనాథ్ ఈ పవిత్ర భూమిపై వెలసినట్లు ఇక్కడి స్థలపురాణం ద్వారా మనకు తెలుస్తోంది. రావణుడి భక్తి ఒక సందేశాన్ని ఇస్తోంది. ఈ కథను కేవలం పురాణ గాథగా మాత్రమే కాకుండా ఒక సందేశంగా భావించాలి. భక్తి అంటే ఒక దృఢ సంకల్పం, పట్టుదల, దేవునిపై అచంచలమైన విశ్వాసం. రావణుడి పాత్రలో ఎన్నో ప్రతికూల ప్రభావాలున్నప్పటికీ శివుడిపై అతనికి ఉన్న భక్తిని పురాణాలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి. దేవఘర్ క్షేత్రానికి వచ్చిన భక్తులు ఈ పురాణాన్ని, అందులో ఉన్న శివభక్తి, విశ్వాసం, సంకల్పం గురించి గుర్తు చేసుకుంటారు.

సంప్రదాయబద్ధంగా ఉంది. ఈ ఆలయ సముదాయం సంప్రదాయ ఉత్తర భారత ఆలయ నిర్మాణ శైలిని కలిగి ఉండి ప్రధాన ఆలయం ఎత్తైన శిఖరంతో ఆకర్షించబడుతూ ఉండి ఆలయ సముదాయంలో శివునితో పాటు శ్రీ పార్వతీదేవి, శ్రీ గణపతి, శ్రీ మహావిష్ణువు ఇంకా అనేక మంది దేవతలకు సంబంధించిన ఉపాలయాలను కూడా మనం దర్శించవచ్చు. దేవఘర్ యాత్రలో బాబా బైద్యనాథ్ దర్శనంతో పాటు ఆలయ సముదాయంలోని ఇతర దేవతలను దర్శించుకోవడం కూడా ఒక ముఖ్యమైన అనుభూతినిస్తోంది. ఆలయ ప్రాంగణంలో కనిపించే శిల్పాలు, సంప్రదాయ నిర్మాణం చూపరులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇక ఈ ఆలయంలోని పూజా విధానాలు, దేవఘర్ యొక్క ప్రత్యేకతను తెలుసుకుందాం. ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు, మహాశివరాత్రిని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో జరిగే కావడ్ యాత్ర, శ్రావణ్ మేళా ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ఇక దేవఘర్ అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చే విశేషమే శ్రావణ మాసం. శ్రావణ మాసం ప్రారంభమైందంటే దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు దేవఘర్కు తరలివస్తారు. బీహార్లోని సుల్తాన్గంజ్ నుంచి గంగా జలాన్ని కావళ్లలో తీసుకొచ్చి స్వామివారిని అభిషేకిస్తారు. భక్తులు కాషాయ దుస్తులు ధరించి సుల్తాన్గంజ్లో గంగానది నుంచి పవిత్ర జలాన్ని సేకరిస్తారు. ఆ నీటిని కావళ్లలో భుజాలపై మోసుకుంటూ చేతుల్లో జెండాలు పట్టుకుని బోల్బం హర హర మహాదేవ్ అంటూ శివనామస్మరణతో కాలినడకన దేవఘర్కు చేరుకుంటారు. దీన్నే కావడ్ యాత్ర అంటారు. శారీరకంగా అలసట వచ్చినా, కాళ్ళు నొప్పించినా, వర్షం వచ్చినా, ఎండ ఉన్నా తమ సంకల్పాన్ని కొనసాగిస్తూ దేవఘర్ చేరే భక్తుల విశ్వాసం అత్యద్భుతంగా ఉంటుంది. బాబా బైద్యనాథ్కు

శ్రావణ మేళా గురించి చెప్పుకోవాలి. శ్రావణ మాసంలో దేవఘర్లో జరిగే శ్రావణ మేళా దేశంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక మేళాలలో ఒకటి. ఈ సమయంలో దేవఘర్ నగరం మొత్తం భక్తి వాతావరణంతో నిండిపోతుంది. రోడ్లన్నీ కాషాయ రంగుతో మనకు కనిపిస్తాయి. భక్తుల కోసం తాత్కాలిక శిబిరాలు, సేవా కేంద్రాలు, వైద్య శిబిరాలు, భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. స్థానిక ప్రజలు కూడా భక్తులకు సేవ చేయటంలో భాగస్వాములవుతారు. ఇది దేవఘర్లో కనిపించే సామాజిక ఐక్యతకు ఒక గొప్ప ఉదాహరణగా చెప్పవచ్చు.

గురించి చెప్పాలంటే శ్రావణ మాసంతో పాటు మహాశివరాత్రి కూడా దేవఘర్లో అత్యంత ముఖ్యమైన పర్వదినం. ఈ రోజున పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటారు. ఉపవాసాలు, జాగరణలు, శివనామస్మరణలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తూ ఆలయ పరిసరాలు భక్తితో నిండిపోతాయి. దేవఘర్లో దర్శించదగిన ఇతర ప్రదేశాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేవఘర్ యాత్ర అంటే కేవలం బాబా బైద్యనాథ్ దర్శనం మాత్రమే కాదు, ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతిని కూడా ఆస్వాదించే అవకాశం ఉంది. ఇక త్రికూట్ పర్వతాల గురించి చెప్పాలంటే దేవఘర్ సమీపంలోని త్రికూట్ పర్వతాలు ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఆకర్షణీయమైన ప్రదేశంగా కనిపిస్తున్నాయి. కొండలు, పచ్చదనం, రాతి నిర్మాణాలు, ప్రశాంతమైన వాతావరణం మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే విహారులకు ఇది ఒక మంచి ప్రదేశం. మరో ముఖ్యమైన ప్రదేశం తపోవస్. తపోవస్ దేవఘర్ సమీపంలోని మరొక ఆధ్యాత్మిక ప్రదేశం. కొండలు, గుహలు, ప్రకృతి మధ్య ఉన్న ఈ ప్రాంతం తపస్సు, ధ్యాన సంప్రదాయాల

మరొక ప్రదేశం నందస్ పహాడ్. దేవఘర్లో సందర్శించదగిన ప్రదేశాలలో నందస్ పహాడ్ ఒకటి. కుటుంబంతో కలిసి వెళ్లే వారికి, ప్రశాంతంగా కొంత సమయం గడపాలనుకునే వారికి ఈ ప్రాంతం ఎంతో అనుకూలంగా ఉంటుంది. దేవఘర్కు వచ్చినప్పుడు సమయం ఉంటే జార్ఖండ్లోని ఇతర ప్రకృతి ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. జార్ఖండ్ రాష్ట్రం మొత్తంగా ప్రకృతి సంపదకు ప్రసిద్ధి చెందింది. అడవులు, జలపాతాలు, కొండలు, గిరిజన సంస్కృతి ఇవన్నీ ఈ రాష్ట్రానికి ప్రత్యేకమైన అందాన్నిస్తున్నాయి. కనుక దేవఘర్ యాత్రను జార్ఖండ్ ప్రయాణంలో భాగంగా కూడా చేసుకోవచ్చు. దేవఘర్ వీధుల్లో ఉదయం సూర్యోదయానికి ముందే ఎక్కడ చూసినా శివభక్తులు కనిపిస్తారు. దూరంగా గంటల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. బోల్బం బోల్బం అంటూ భక్తులు ముందుకు వెళ్తున్నారు. ఆలయం వైపు సాగుతున్న కొద్దీ భక్తుల సందడి పెరుగుతోంది. పూజా సామగ్రి అమ్మే దుకాణాలు, పూలు, బిల్వదళాలు, శివుడికి సమర్పించే పూజా వస్తువులు, భక్తుల కోసం ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలు, సేవా కేంద్రాలు ఇవన్నీ కలిసి ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది. అందుకే దేవఘర్ ఒక ప్రత్యేకమైన యాత్రా స్థలంగా గుర్తింపు.

యాత్రికులు గుర్తుంచుకోవాల్సిన విషయాల గురించి చెప్పుకుందాం. దేవఘర్కు వెళ్లే భక్తులు కొన్ని విషయాలను ముందుగానే తెలుసుకోవాలి. ముఖ్యంగా శ్రావణ మాసంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వసతి, ప్రయాణం, దర్శనం వంటి ఏర్పాట్లను ముందుగానే చేసుకోవడం మంచిది. ఆలయ నియమాలను తప్పకుండా పాటించాలి. రద్దీ సమయంలో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృద్ధులు, పిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రద్దీ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానిక ప్రజలు భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ మన యాత్రను కొనసాగించడం చాలా ముఖ్యం. ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

రైలు మార్గంలో కూడా చేరుకోవచ్చు. జార్ఖండ్ తో పాటు బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి రోడ్డు రైలు మార్గాల్లో ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. అయితే పండుగలు, శ్రావణ మాసం వంటి రద్దీ సమయాల్లో ప్రయాణ సమయాలు, రవాణా ఏర్పాట్లు ముందుగానే పరిశీలించుకోవడం మంచిది. బాబా బైద్యనాథ్ ఆలయం మనకు భక్తిని, త్రికూట్ పర్వతాలు, తపోవన్ వంటి ప్రాంతాలు, ప్రకృతిని, శ్రావణ్ మేళా, కావడ్ యాత్ర, స్థానిక సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతిని కళ్ల ముందుంచుతున్నాయి. అందుకే దేవఘర్ యాత్ర ఒక అసాధారణ ప్రయాణం, ఆధ్యాత్మిక అనుభవం. ఓం నమః శివాయ, హర్ హర్ మహాదేవ్. బోల్బమ్. ఈరోజు మనం జార్ఖండ్లోని దేవఘర్ ధామ్లో బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగ విశేషాలను, రావణుడి శివభక్తికి సంబంధించిన స్థల పురాణాన్ని, శ్రావణ మాసంలో సుల్తాన్ గంజ్ నుంచి గంగాజలాన్ని మోసుకుని దేవఘర్ చేరే కావడీయుల భక్తిని, త్రికూట్ పర్వతాలు, తపోవన్, నందన్ పహాడ్ వంటి పరిసర ప్రాంతాల గురించి తెలుసుకున్నాం కదా. భక్తి ఉన్న చోట భయం ఉండదు, సంకల్పం ఉన్న చోట అడుగులు ఆగవు, విశ్వాసం ఉన్న చోట కష్టాలు చిన్నవిగా కనిపిస్తాయి. బాబా బైద్యనాథ్ స్వామివారి అనుగ్రహం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ మరో ప్రసిద్ధ క్షేత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు

0: మీరింతవరకు విహారీ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆపద్బాండవుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం. రచన సిరివెన్నెల, సంగీతం కీరవాణి.

0: ఆపద్ బంధువుడు చిత్రగీతం మీరు విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: కార్యక్రమంలో మరొక పాట విందాం, అమరన్ చిత్రం నుంచి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:00. సముద్ర తీర కథలు ఇప్పుడు విందాం. సమర్పణ మంజులా పాల్యటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: ఆకాశవాణి 102.7 మెగాహెర్ట్జ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
2: కథ పేరు కొత్త పడవ.

0: తీరంలో ఉన్నట్లు సముద్రంలో అలలు లేవు. ప్రశాంతంగా ఉంది. పడవలు దూరదూరంగా నిశ్చలంగా నిలబడి ఉన్నాయి. అందులోని జాలర్లు వలలు సముద్రంలో విడుస్తూ వేటసాగిస్తున్నారు. వలలు నిండినప్పుడు దగ్గరకులాగి వాటిల్లో ఇరుక్కున్న చేపల్ని విడదీసి పడవలో వేస్తున్నారు. అక్కడున్న పడవల్లో ఒకానొక పడవలో ముత్యాలు, శంకరయ్య ఇద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్లలో ముత్యాలనేవాడు 22 ఏళ్ల యువకుడు. శంకరయ్య మధ్య వయస్కుడు. శంకరయ్య వల వేయడం, అది చేపలతో నిండినప్పుడు దాన్ని ఇద్దరూ కలిసి పడవలోకి లాగడం, చిక్కుకున్న చేపల్ని విడదీసి పడవలో వేయడం ముత్యాలయ్య పని. మౌనంగా పనిచేసుకుంటున్న ముత్యాలయ్యను పలకరించాడు శంకరయ్య.
1: ఏందిరా ముత్యాలో అడ్డా ఉండావా? మనకు చేపల బాగానే పడుతుండాయి కదా, ఏంది మందలా
0: అన్నాడు శంకరయ్య. మాట్లాడలేదు ముత్యాలు.
1: చెప్పరా నాయనా, దేనికే నీ దిగులా? ఆ దిగులేందో చెప్పరాదా, నేను తీరుస్తా
0: మళ్ళీ అన్నాడు శంకరయ్య ఆప్యాయంగా. నిన్న రాత్రి తాను తన తండ్రితో కొత్త పడవ కోసం పెట్టుకున్న తగాదా యావత్తూ చెప్పాడు ముత్యాలు.
1: మా నాయనేమో నువ్వు శంకరయ్య పడవలో పనిచేస్తుండవు కదా, శంకరయ్య నీక చేపల భాగం బాగానే ఇస్తుండాడు కదా, ఇప్పుడే ఎందుకురా నీక కొత్త పడవ? శానా ఉద్ది, గమ్ముగుండో డబ్బులు కాబల్లే, ఇంకా 2 ఏళ్ళలాగే డబ్బు బాగా కూడబెట్టుకో అంటున్నాడు మావా. నాకు పెళ్ళయ్యే 6 ఏళ్ళయిండది, 2 పిల్లకాయలు కూడా, ఇంకా కొత్త పడవ కొనకుండా ఎన్నాళ్ళుండాలిట్ట
0: అంటూ తన బాధంతా చెప్పుకొచ్చాడు ముత్యాలు.
1: నిజమేరా అబ్బయ్య, నీ కాడా అంత డబ్బులుండాయా చెప్పు, కొత్త పడవ చేతికి రావాలంటే లస్స వద్ది, యాడ్ నుంచి తెస్తావు
0: అన్నాడు శంకరయ్య.
1: డబ్బులెందుకు లేవు మావా, నువ్వు చెప్పినంత డబ్బులుండాయి నా కాడ, సూర్లో నుంచి తీసా నిన్న రాత్రే. నేను నా పెండ్లం గుడిసెలో డబ్బులు లెక్క పెట్టుండం, 90 ఏళ్ళుండాది. అదిగాక మా అత్త నా పెండ్లంకి కట్నంగా ఇచ్చిన 30 ఏళ్ళు కూడా అట్నే ఉండాది
0: అన్నాడు ముత్యాలు. ముత్యాల జవాబుకు తలాడించిన శంకరయ్య,
1: ఓర్ని అమ్మ బడవ, బేషుగ్గా సరిపోద్దిరా, పడవకు 100,000, వలలకు 20 ఏళ్ళు, మీ నాయనకు నేను చెప్దాన్లేరా

అన్నాడు శంకరయ్య. ముత్యాలు ఆనందం అంతా ఇంత కాదు. జేబులో నుంచి బీడీల కట్ట తీసి శంకరయ్యకు బీడీ అగ్గిపెట్ట అందించాడు. బీడీ వెలిగించి తిరిగి అగ్గిపెట్ట ముత్యాలయ్యకు ఇచ్చాడు శంకరయ్య. ముత్యాలు కూడా బీడీ వెలిగించి తృప్తిగా పొగను పీల్చాడు. మావ మాటంటే నాయన కాదండు, ఇక నాక కొత్త పడ వస్తున్నట్లే, నీకు దండాలు గంగానమ్మ తెల్లే అనుకున్నాడు ముత్యాలు. కానీ ఓరే నాకొకటే దిగులురా, నీలాంటోడా మంచి ఆటగాడు నా పడవలోంచి వెళ్ళిపోతున్నాడనే అన్నాడు శంకరయ్య. ఆ దిగులేం పెట్టుకోబాకు మావా, కొత్త పడవ వచ్చేదాకా నేనెట్టా నీ పడవను వదలను గందా. ఈలోగా నీక మాన్సి పిల్లకాయల్ని ఎతికే నీ పడవలో పెడతా, ఆ పూసి నాది అట్నేనా అన్నాడు ముత్యాలు. నాకు సంతోషమేరా, నీలాంటి మనసోడికే సొంత పడవ ఉండాలా, అందుకే నువ్వు వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేకపోయినా నీ బాగోరే సగిస్తుండా. నాకో ఇద్దరిని కుదుర్సు, నీ కొత్త పడవ కూడా మంచోల్నే ఇద్దరిని కుదుర్చుకోవాలి గందా అన్నాడు శంకరయ్య. నిజానికి శంకరయ్య పడవలోకి ఇద్దరు మనుషులు కావాలి, కానీ ముత్యాలు వచ్చి రెండో మనిషి అవసరం లేకుండా ఇద్దరి మనుషుల పని చేస్తున్నాడు. శంకరయ్యకు అందరూ ఆడపిల్లలే కావడం వల్ల ముత్యాలను తన కొడుకులానే ప్రేమిస్తున్నాడు. ఈ 6 ఏళ్ళు తన పడవలో పనిచేస్తూ తన కుటుంబానికి చాలా దగ్గరయ్యాడు ముత్యాలు.

0: సాయంత్రం 4 గంటలకు పడవ నిండు చేపలతో తీరానికి వచ్చింది. శంకరయ్య పెళ్ళాం పిల్లలతో పాటు ముత్యాలు పెళ్ళాం కూడా బుట్ట తీసుకొని వచ్చింది. చేపల్ని బయట దించి ఇసుకలో పోసిన తర్వాత చేపల్ని 3 భాగాలు చేశాడు శంకరయ్య. ఒకటి శంకరయ్య భాగం, ఇంకోటి ముత్యాలు భాగం, 3వది పడవ భాగం. అంటే అందులో 2 భాగాలు శంకరయ్యకు పోతే 1 భాగం ముత్యాలకు వస్తుంది. ఒక్కొక్కరికి 10 బుట్టల చేపలు వచ్చాయి. తన గుట్టలో నుంచి 2 బుట్టల చేపలు శంకరయ్య భాగంలో పోశాడు ముత్యాలు.
1: రోజు ఇదేందిరా ఈ పనే
0: అన్నాడు శంకరయ్య.
1: మామా 4 ఆడపిల్లకాయలకే పెళ్ళిళ్ళు చెయ్యాలా, కాదనుకుండా తీసుకో, ఇంకేం చెప్పమాక
0: అన్నాడు ముత్యాలు. ముత్యాలు ఇంతకుముందే చాలాసార్లు చెప్పి ఉన్నాడు, కాని ఉండబట్టలేక అంటుంటాడు శంకరయ్య. అంతేకాని ముత్యాలు ఇచ్చిన చేపల్ని కాదనలేడు, వాడి మనసును కష్టపెట్టలేక. పెళ్ళంతో పాటు తన భాగం చేపల్ని ఇంటికి చేర్చిన ముత్యాలు పెళ్ళాంతో కొత్త పడవ కొనడానికి శంకరయ్య మామ తన తండ్రిని ఒప్పించబోతున్నాడని చెప్పి శంకరయ్య గుడిసెకు వచ్చాడు. శంకరయ్యతో అతనికి యథాప్రకారం వలలను ఇసుకలో ఆరబెట్టడంలో సహాయం చేసి అతని వెంట తన తండ్రి గుడిసెకు వచ్చాడు. వీళ్లు వెళ్లేసరికి ముత్యాలు తండ్రి గురవయ్య పడవలోని చేపల్ని తన పెళ్లికాని 2 కొడుకులతో పాటు ఇంటికి చేర్చి గుడిసె ముందు టెంకాయ చెట్టు నానుకొని కాళ్లు బారచాపి కూర్చుని తన్మయత్వంగా చుట్టపీలుస్తున్నాడు. అతనికెదురుగా ఇసుకలో కూర్చున్నాడు శంకరయ్య. చప్పుడుకు కళ్ళు తెరిచిన గురవయ్య,
1: ఒరే శంకరయ్య నువ్వా
0: అంటూ పలకరించి,
1: సుట్ట తాగుతావట్రా ఏందే
0: అని పరామర్శించి అతని వెనుకనే చేతులు కట్టుకుని నిలబడి ఉన్న కొడుకు ముత్యాలుతో,
1: ఒరే అట చూస్తా ఉండవేంద్రా, మీ అమ్మని అడిగా మీ మావకు సుట్ట తెస్సియే
0: అన్నాడు. తరువాత శంకరయ్యతో కుశల ప్రశ్నలతో మునిగిపోయాడు. ముత్యాలయ్య లోపలికి వెళ్ళి తండ్రి పొగాకుతో చుట్టుకున్న చుట్టల్లో నుంచి ఒక చుట్ట తీసుకుని పొయ్యిలో మండుతున్న కట్టెతో సహా తెచ్చాడు.
1: చూసావా మా అల్లుడో సామాన్యుడు కాదు, సుట్టదమ్మంటే కరువుతో సహా తెచ్చాడు
0: అంటూ కట్టెకున్న నిప్పుతో చుట్ట అంటించుకున్నాడు. తిరిగి కట్టెను తీసుకెళ్లి పొయ్యిలో పడేసి వచ్చిన ముత్యాలు తండ్రి వెనుక టెంకాయ చెట్టు చాటున నిలబడి వాళ్ల సంభాషణ వింటున్నాడు. అప్పటికే శంకరయ్య గురవయ్యకు ముత్యాల విషయం చెప్పినట్లున్నాడు.
1: అప్పుడే ఎందుకు బావా వాడికే కొత్త పడవా, బుడ్డ బుడిచంత లేడో, ఆడు సొంతంగా నెట్టుకు రాగలడా
0: అంటున్నాడు గురవయ్య.
1: అప్పుడే అంటా ఏంది మామా, ఆడ ఈడోళ్ళందరికే కొత్త పడవలుండాయి, ఇడికే తెలివితేటలు బాగుండాయి, కొత్త పెళ్ళాంతో కాపురం చేసా 2 బిడ్డల్ని కన్నాడు, కొత్త పడవను దారికి తేలాడా ఏందే, అవన్నీ నా కొదులయ్యి మామా, నా మాటినో
0: అని సర్ది చెప్పాడు శంకరయ్య.
1: సరే నీ ఇష్టం వాడిష్టం అట్నే, గాని నాకు ఆ తీరిక లేదు, నువ్వే దగ్గరుండే ఆడిక కొత్త పడవ చేయించాలా
0: అని చెప్పి,
1: ఒరే ముచ్చాలు
0: గుడిసి గుమ్మం వైపుకు తల తిప్పి అరిచాడు గురవయ్య. టెంకాయ చెట్టు వెనకనే ఉన్న ముచ్చాలు బయటికి వచ్చాడు.
1: ఓరే నీ పాసుగాల ఈడనే ఉండవంట్రా, మీ శంకరయ్య మామ నీకు దగ్గరుండే కొత్త పడవ చేయిస్తా అన్నాడు, నీలాంటి చేపరేటగాన్నే వదులుకోవడానికే శంకరయ్య మామకే బాధ లేనప్పుడా నువ్వు కొత్త పడవ చేయించుకుంటానంటే నాకేం బాధరా నాయనా, అట్టాగే చేయించుకో
0: శాంతంగా అన్నాడు గురవయ్య. తండ్రిని అంత తేలిగ్గా ఒప్పించిన శంకరయ్య వైపు అభిమానంగా చూశాడు ముత్యాలు. శంకరయ్య బయలుదేరుతుంటే అతని వెనుకనే నడిచాడు ముత్యాలు. శంకరయ్య ఇంట్లో శంకరయ్యతో పాటు వేడివేడి గంజినీళ్లు త్రాగాడు. ఇద్దరూ మళ్ళీ తీరానికి వచ్చి ఎదురెదురుగా ఇసుకలో కూర్చున్నారు. ఆ సాయంత్రం సముద్రపు గాలి చల్లగా ఉంది. తీరానికి చేరి చెలియలి కట్ట దాటాలని అల్లరి చేస్తున్న అలలు అది సాధించలేక వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అక్కడక్కడ జాలర్లు వివిధ భంగిమల్లో కూర్చొని నిల్చుకొని మాట్లాడుకుంటున్నారు. పిల్లలు రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు. శంకరయ్య ముత్యాలకు పడవ తయారు చేయటంలో ఉండే కష్టాలన్నీ ఓపిగ్గా వివరించాడు.
1: ఒరే ముత్యాలు, రాముడు పాలనలో వటరంగం పనిచేసే రామాసారుల్లా మాన్సి పనోడ్రా, పడవన బాగా చేస్తాడు, మిగతా పళ్ళల్లో పడవ తయారు చేసేవాళ్ళున్నా ఇంత పనితనం వాళ్ళకి లేదు
0: చెప్పాడు శంకరయ్య.
1: ఒరే ముత్యాలు, ఎల్లుండే ఏటాపుదాం, ఆ రోజుల్లే రామాసారితో మాట్లాడొద్దాం అల్ల పడవకు పనికొస్తే మంచి సేవ ఉండే సెట్ల ఎతికి కొనాలా. అటిన సెక్కలుగా కొయ్యాలా, ఆరబెట్టాలా. ఆరబెట్టిన సెక్కల్నే బిగించాలా. త్వరో తాటిక రంగులయ్యాలా. కనీసం 6 నెలలు పట్టద్దిరా అన్నాడు శంకరయ్య. అలాగే మావా, నువ్వు ఎట్టా చెబితే అట్నే చేద్దాం అంటూ తలాడించాడు ముత్యాలు.

అన్నట్లుగానే మూడవ రోజు ముత్యాలను వడ్రంగి రామాచార్య దగ్గరకు తీసుకెళ్లాడు శంకరయ్య. వీళ్ళు వెళ్లేసరికి తన మనుషుల్ని పెట్టుకుని రంపంతో ఒక పెద్ద కొయ్యను చెక్కలుగా కోయిస్తున్నాడు రామాచారి. శంకరయ్యను సాధారణంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు. శంకరయ్య తన పడవను రామాచారి చేత చేయించుకోవడమే కాక తదనంతర కాలంలో చాలా మందికి ఇక్కడే చేయించి ఉన్నాడు. నాకు ముందే తెలుసు శంకరయ్య, ఏటా ఎవరినో ఒకరిని తీసుకొచ్చా పడవ చేయిస్తుంటావు గదా, ఎందుకైనా మంచిదనే మూడు నెలల క్రితం చెట్టుగా 5 ఏళ్ళు లెక్కన 2 సెట్లకు అడ్వాన్స్ ఇచ్చుండా, మాంచి నికార్సైన సెట్లులే అన్నాడు రామాచారి. అవన్నీ మాకేం తెలవదు రామాచారి గోరా, అడ్వాన్స్ కింద మా పిల్లోడు ఇప్పుడు 50 ఏళ్ళు ఇస్తాడు, తీసుకో, మిగతా 50 ఏళ్ళ పడవ తయారై మా చేతికొచ్చేటప్పుడు ఇస్తాం, రంగులు సీలలు అంతా నువ్వే పెట్టుకోవాలా అని రామాచారితో చెప్పి, ఈరా ముత్యాలు అయ్యగోరికే 50 ఏళ్ళు అన్నాడు శంకరయ్య. ముత్యాలు తన చేతికి తగిలించుకున్న సంచిలో నుంచి 5 కట్టలు తీసి శంకరయ్యకిచ్చాడు. శంకరయ్య ఆ కట్టల్ని రామాచారికిచ్చి, లెక్క పెట్టుకోండి సాములో, కట్ట 10 ఏళ్ళు అన్నాడు. అన్నిటికీ ముఖ్యం నమ్మకమేరా, నిదానంగా ఇంట్లో లెక్క పెట్టుకుంటా, నువ్వు అబద్ధం చెప్పవనే నాకు తెలుసు, నేను అబద్ధం చెప్పననే నీకు తెలుసు గదా, తగ్గితే తరువాతనైనా ఇస్తావు గదా అంటూ ఆ డబ్బు కట్టలను అలాగే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి వచ్చాడు రామాచారి. పని పిల్లోని పంపి ఇంట్లో నుంచి టీ కప్పులు తెప్పించి ఇద్దరికీ ఇచ్చాడు. తను టీ చప్పరిస్తూ, సరే శంకరయ్య నీకు తెలుసు కదా, రైతులు బండి చక్రాలు చేయమని నాగళ్లు చేయమని నాకు అడ్డాల పనులు చెప్పే పని సాగనివ్వరు, ఎంతమంది పనోళ్లున్నా నేనే చెయ్యాలంటారు, ఎన్ని ఇబ్బందులున్నా నువ్వు చెప్పిన టయానికే నీకు పడవను అందిస్తాను అని హామీ ఇచ్చాడు రామాచారి. తిరుగు ప్రయాణంలో శంకరయ్య, ఒరే ముచ్చాలో, రామాసారి కడా మన మనిషి ఒకడిని పెట్టాలిరా, ఆడక్కడుంటే రామాసారి కూడా జవాబుదారీగా పనిచేస్తాడు, లేకపోతే సాసేటి కింద పనే శానా కాలం పడుద్ది, మన సేపలే టాపే అక్కడ కూకోలేం కదా, అందుకనే ఎవడో ఒక ముసలోనే ఆ పని కాడా పెట్టాలా అన్నాడు శంకరయ్య. అలాగే మామా, ఎవరిని పెడదామో ఆ మందలు కూడా నువ్వే చూడు అన్నాడు ముచ్చాలు. మన ఊర్లో నందయ్య మామ ఒకడు ఖాళీగా కనిపిస్తుండాడ్రా, ఆ మామగ్గాన మన పని అప్పచెప్పితే కదలకుండా కూసనే మన పని చేయిస్తాడు, అయితే ఆ పని చేయించినందుక ఆడికే అన్నో ఇన్నో శాపలు ఇయ్యాలా, ఇంతకే ఆడేమంటాడో, సందేహం వెలుపుచ్చాడు శంకరయ్య. ఇద్దరు ఊర్లోకి వచ్చారు. నేరుగా శంకరయ్య నందయ్య గుడిసె దగ్గరకు దారితీశాడు. అతన్ని అనుసరించాడు ముచ్చాలు. వీళ్ళు వెళ్లేసరికి 75 ఏళ్ల నందయ్య మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటున్నాడు. శంకరయ్య తాము వచ్చిన పని చెప్పాడు. నందయ్య ఏం మాట్లాడకుండా తలగీరుకుంటూ ఉండిపోయాడు. ఊరికే వద్దులే మామా, ఆడు రోజా గంపెడి చేపలు ఇస్తాడు నీకు, ఆ పూసి నాదే అన్నాడు శంకరయ్య. శంకరయ్య మాటలకు ప్రసన్నుడైన నందయ్య, అట్టగలేరా అల్లుడు అన్నాడు. ఆ రోజు నుంచి నందయ్య రోజూ ఉదయం ఇంత రాగిజావ తాగి ఒక ముద్ద రాగి సంకటి కట్టుకుని రాముడుపాలెం వెళ్లేవాడు, సాయంత్రం తిరిగి వచ్చేవాడు. రోజూ పడే చేపల్లో తన వాటాకొచ్చిన చేపల్లో నందయ్య భార్య సునందమ్మకు బుట్టెడు చేపలు ఇస్తున్నాడు ముచ్చాలు. వారం తరువాత నందయ్య ఇచ్చిన సమాచారం మేరకు పడవ కోసం రామాచారి తెచ్చిన కొయ్యల్ని చూసి వచ్చారు శంకరయ్య ముచ్చాలు. తరువాత వాటిని చెక్కలుగా కోసేటప్పుడు, కోసిన వాటిని నున్నగా చెక్కేటప్పుడు వెళ్లి చూసొచ్చేవారు ఇద్దరు. చెక్కల్ని పడవగా బిగించే సమయానికి వేట విరామ సమయం వచ్చేసింది. ఇకనేముంది, ముత్యాలు కూడా నిద్రలేచి రాముడుపాలెం వెళ్ళేవాడు. జరుగుతున్న పని గురించి ఎప్పటికప్పుడు పెళ్ళానికి చెప్పేవాడు ముత్యాలు. ముత్యాలు వాడి పెళ్ళం రాబోయే కొత్త పడవ గురించి, దాని యజమానులుగా తాము పొందబోయే ఆదాయం గురించి రోజూ కలలు కంటున్నారు. ముత్యాలు కొత్త పడవ గురించి 2 పాళాల్లో బాగా ప్రచారం పొందింది. కొత్త పడవలోకి తాముస్తామంటూ కుర్రవాళ్లు ముత్యాలు చుట్టూ తిరుగుతున్నారు. అంతకన్నా ముందు శంకరయ్య మామ పడవలో పెట్టవలసిన మనుషుల కోసం ఆలోచిస్తున్నాడు ముత్యాలు. అదే విషయం వాళ్లకు చెప్పాడు. శంకరయ్య పడవలోకి ఇద్దరిని చూసిన తరువాత తన పడవలోకి మరో 2 బలమైన తెలివిగల కుర్రోళ్లని చూసుకున్నాడు. మరో నెల కల్లా పడవను బిగించడం, దానికి రంగులు వేయడం జరిగిపోయింది.
రామాచారికి మధ్య మధ్యలో అవసరానికి తగ్గట్లు డబ్బు అందిస్తున్నాడు ముచ్చాలు. ఒక ట్రాక్టర్ను మాట్లాడుకొని అందులో పెట్టుకొని రాముడుపాలెం హద్దులు దాటి సీతమ్మ తోట దగ్గరకు వచ్చిన తర్వాత ట్రాక్టరు ఆగిపోయింది. అక్కడ నుంచి ఇసుక పడవకు లావైన టెంకాయ తాళ్లు కట్టి, ఆ తాళ్లకు లావైన వెదురు బొంగులు కట్టి అటు 20 మంది ఇటు 20 మంది పల్లెకు మోసుకుపోయారు. రామిరెడ్డిని అడిగితే ఎద్దుల్ని ఇస్తాడు. అయితే ఆ ఎద్దులు ఇసుక మీద పడవను అంత దూరం లాగితే పడవ అడుగు భాగం మరికిపోతుంది. అందుకే వాళ్ళు ఎప్పటిలాగా భుజాన పెట్టుకుని మోసుకుపోయారు.

ఆ రోజు సముద్ర తీరంలో పడవ జలప్రవేశానికి సిద్ధంగా ఉంది. ముత్యాలు తాత, అవ్వలు, తల్లిదండ్రులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, గవళపాల నుంచి అతని అత్తమామలు, వారి కుటుంబ సభ్యులు వచ్చి ఉన్నారు. అందరూ నూతన దుస్తులు ధరించి ఉన్నారు. పడవకు మొదట రామాచారి కొబ్బరికాయ కొట్టాడు. తరువాత ముత్యాలు తండ్రి గురవయ్య, శంకరయ్య, ముత్యాలు మామగారు, తరువాత ఒకరొకరుగా కొబ్బరికాయలు కొట్టారు. చివరిగా ముత్యాలు వాడి పెళ్ళం కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకున్నారు. ముత్యాలు తండ్రి గురవయ్య కొబ్బరి ముక్కలు, శనగలు, బురుగులు, బెల్లం కలిపి అందరికీ పంచిపెట్టాడు. రామిరెడ్డి కూడా ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చి కొబ్బరికాయ కొట్టాడు. రామచంద్రయ్య విజయీభవ అంటూ ఆశీర్వదించాడు. ఒక పెద్ద అలరాగానే కొత్త పడవను నీళ్లలోకి నెట్టి అందులో కూర్చున్నారు ముత్యాలు, అతని దగ్గరకు పనికి కుదిరిన ఇద్దరు కుర్రవాళ్లు. "గంగానమ్మకు జై, గంగానమ్మకు జై" అంటూ తీరంలో ఉన్నవాళ్లు అరుస్తుండగా విజయగర్వంతో పడవ ముందుకు పోయింది.

సముద్ర తీర కథలు శీర్షికన ఈరోజు మీరు విన్న కథ పేరు కొత్త పడవ. సమర్పణ శ్రీమతి మంజులా పాలెటి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:22. హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు ఇప్పుడు విందాం. కార్యక్రమంలో తొలి శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్తే అండి.
8: శుభోదయం మేడం.
7: శుభోదయం అండి.
8: కావలడవల గ్రామం నుంచి అహోబిల వెంకటేశ్వర్లు. మన అనౌన్సర్లకు, ముఖ్యంగా గౌరవనీయులైన పదవీర్ మేడం గారికి నమస్కారములు.
7: నమస్తే అండి, చెప్పండి. ఏ చిత్రం చెప్పండి.
8: రేపు లైన్ దొరకదో కన్నాక
7: చెప్పండి.
8: రక్త సంబంధ సినిమాలో చంద్రుని మించి అందములికించు ఆ పాట కాదు మేడం.
7: మీరు కోరుకున్న పాట విందామండి. ధన్యవాదాలు కాల్ చేసినందుకు.
8: ముఖ్యంగా నా ప్రాణమిత్ర

0: మీరింతవరకు హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనింగ్ ద్వారా శ్రోత కోరిన పాట విన్నారు.
1: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహాపురి ఎఫ్ఎం కేంద్రం తెలుగొంగ కాలనీ పొదలకూరు రోడ్ నెల్లూరు పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.

0: over it. Stop plastic pollution. Say no to single-use plastic.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:30. హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలకు ఉన్న సినీ గీతాలు ఇప్పుడు విందాం. మొదటి వాట్సాప్ మాకు శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి, పెద్దాపురం మండలం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, వీరికోసం ఈ పాట.

LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: అడుగులు నడిచినప్పుడే పడుతుంది ఏడు జన్మల మెడకు బంధం.
1: సెవెన్ స్టెప్స్ ఆకు, దెన్ ఓన్లీ ఫాల్స్. సెవెన్ లైఫ్స్ నెక్ టై.
2: నెక్ టై, గాష్.

0: బెంగళూరు నుంచి జయలక్ష్మి గారు. వీరు సమరసింహారెడ్డి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట విందాం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా కొన్న సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మరొక వాట్సాప్. నమస్తే, శుభోదయం. నమస్తే అండి మీకు కూడా. ఈరోజు మా కోసం బంగారు బుల్లోడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి. సంక్రాంతికి వస్తున్నాం, చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. గుడ్ మార్నింగ్ సింహపురి ఎఫ్ఎం అంటూ మనకు వాట్సాప్ పంపించారు. గుడ్ మార్నింగ్ అండి. ఈ వాట్సాప్ మనకు రాజేష్ ఖన్నా, చిన్న పాసి, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి. అలాగే మరొక వాట్సాప్, నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట నుంచి, రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్ గారు, టైలర్ శ్రీను, వి ప్రసాద్, వెలగపూడి సరోజనమ్మ, సుబ్బమ్మ, ముజీర్, టీ స్టాల్ అమీర్, చాబాష హోటల్స్, బాబురావు, రవి, నటరాజ్, శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులయ్య, సుబ్బులమ్మ, రవి, అజయ్, నజీర్, బిజవాడ మాల్యాద్రి, పరంధామయ్య, తాత వెంకటేశ్వర్లు, సురేష్ ఈ వాట్సాప్ పంపించారు. వీరు కొత్త జీవితాలు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. వీరందరి కోసం బంగారు బుల్లుడు చిత్రం నుంచి పాట విందాం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

సీమసింహం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్ మరియు మన్విత. అలాగే మరొక వాట్సాప్, హలో అభిరుచి, సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి శుభోదయం. మీకు కూడా శుభోదయం అండి. మా కోసం గోరింటాకు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద, ఆయిషా. సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు అంటూ, నమస్కారం అండి. ఇరుముడి చిత్రం నుంచి మా కోసం మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి అనే పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురారి, యశోద, జానకి మరియు రాజు. నువ్వొస్తావని చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. మూసాపేట గ్రామం నుండి, మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, ఇంకా మూసాపేట గ్రామస్తులందరి కోసం కూడా ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే మరొక వాట్సాప్, ఈ వాట్సాప్ మనకు జనపురం బ్రహ్మయ్య గారు పంపించారు. ఇంకా రామపతి దివాకర్, వీరు దేవుళ్ళు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు.

0: అలాగే మరొక వాట్సాప్ పంపించారు. రాజు వెడ్స్ రాంబాబు చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా అమన్గుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర శ్రీనివాస్, పున్న వెంకటేశం, శివకోటి శేఖర్. అలాగే మరొక వాట్సాప్, భద్రాద్రి కొత్తగూడెం నుంచి లక్ష్మీదేవిపల్లి మండలం నుండి మారిపోయిన శ్రీనివాసరావు పద్మ గారు వాట్సాప్ పంపించారు. ఆడపడుచు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. వీరందరి కోసం కూడా గోరింటాకు చిత్రగీతం ఇప్పుడు విందాం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: షిరిడి సాయి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం వెంకటేశ్వర్లు, బంగారు శంకరయ్య మరియు తాటిపత్తి చేనేత గ్రామ కార్మికులందరి కోసం కూడా పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. మరొక వాట్సాప్. ఈ వాట్సాప్ మనకు తవలా మస్తాన్ భాష మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా పంపించారు. బంగారు కానుక చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. జానీ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. రాజేష్, నందిత, రమణ గోకుల సంగీతం అందించిన పాట మాకోసం ప్రసారం చేయండి. రాజేష్, నందిత పాడిన పాటను అంటూ కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఇల్లంతకొండ మండలం నుంచి గంగు మహేందర్, నాగలక్ష్మి కోరుతున్నారు. అలాగే వీరితో పాటుగా మరి కొంతమంది శ్రోతలు గణవిత్, హర్షవర్ధన్, అశోక్, సుమత, సమత, వైష్ణవి, సాయి చరణ్ మరియు చాణిక్య కోరుతున్నారు. స్వప్న పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్ మరియు మన్విత్ వీరందరి కోసం షిరిడి సాయి చిత్రం నుంచి పాట ఇప్పుడు వింటారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు ఇప్పటి వరకు వాట్సాప్ సందేశాల ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. మరికొద్దిసేపట్లో ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి
1: ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ సమతుల్యతకు సరస్సుల ఆవశ్యకత వలస పక్షులకు ఆవాసాలుగా మారిన సరస్సుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు మొదలగు అంశాలపై సూళ్లూరుపేట డివిజన్ తిరుపతి జిల్లా అటవీ సంరక్షణ అధికారిని హారిక గారి ప్రసంగం ఇప్పుడు వింటారు.
2: అందరికీ నమస్కారం. నా పేరు హారిక, డిసిఎఫ్, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. నేను ప్రస్తుతం ఇక్కడ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గా డిఎఫ్ఓ వైల్డ్ లైఫ్ సూళ్లూరుపేట డివిజన్ లో వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ డివిజన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. మన పులికాట్ బర్డ్ శాంక్చురీ అండ్ నేలపట్టు బర్డ్ శాంక్చురీస్ ని మేనేజ్ చేయడానికని ఒక డివిజన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మా బౌండరీ జ్యూరిడిక్షన్ అనేది పులికాట్ బర్డ్ శాంక్చురీ ఎంటైర్ పులికాట్ లేక్ వస్తుంది. అదే విధంగా ఇక్కడ పక్కనే ఉన్న మనకి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నేలపట్టు బర్డ్ శాంక్చురీ కూడా ఇక్కడ రెండిటికి మేనేజ్మెంట్ చేస్తాము, ప్రొటెక్షన్ చేస్తాము, కన్జర్వేషన్ చేస్తాము. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ స్టాఫ్

మెయిన్ డ్యూటీస్ ఇవే. సో పులికాట్ లేక్ గురించి చెప్పాలి అంటే, పులికాట్ లేక్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్. సో బ్రాకిష్ వాటర్ లేక్ అంటే ఇట్స్ నాట్ కంప్లీట్లీ సీ వాటర్ ఆర్ ఫ్రెష్ వాటర్. సో ఇట్స్ మిక్స్ ఆఫ్ సాల్ట్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్. సో ఫస్ట్ మన ఇండియాలో లార్జెస్ట్ లేక్ అనేది చిలకా లేక్, లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ అనేది చిలకా లేక్. దాని తర్వాత మన పులికాట్ లేక్ సెకండ్ లార్జెస్ట్. సో ఇక్కడ ఏంటంటే మనకి త్రీ రివర్స్ మనకి లేక్ లో కలుస్తున్నాయి, స్వర్ణముఖి, ఆర్ని, కాలంగి రివర్స్. ఈ రివర్స్ అదే విధంగా మన సముద్రం నీళ్లు కూడా వచ్చి కలవడం. సో దాని వల్ల మనకి ఈ బ్రాకిష్ వాటర్ అనేది ఏర్పడింది. ఈ లేక్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే వైల్డ్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. మైగ్రేటరీ బర్డ్ సీజన్ అక్టోబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు ఉంటుంది. సో ఆ 6-7 మంత్స్ పులికాట్ ఈజ్ లైక్ బర్డ్స్ పారడైజ్. మన ఇండియాలోనే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా మనకి మైగ్రేటరీ బర్డ్స్ అనేవి సీజన్ లో వస్తాయి. సో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు విజిట్ చేసే వాళ్ళు మైగ్రేటరీ బర్డ్స్ అన్ని స్పీసీస్ చూడగలుగుతారు. మనకి స్పీసీస్ వైజ్ చూస్తే 15-20 మైగ్రేటరీ బర్డ్స్ ఉన్నాయి. మైగ్రేటరీ బర్డ్ స్పీసీస్ ఒక్కొక్క స్పీసీస్ ఒకటి కౌంట్ చేస్తాం మనం మైగ్రేటరీ బర్డ్స్. అదే విధంగా మొత్తం రెసిడెన్షియల్ బర్డ్స్ మైగ్రేటరీ బర్డ్స్ కలిపి అరౌండ్ మొత్తం 185 స్పీసీస్ ఉన్నాయి రికార్డెడ్ ఇన్ బోత్ పులికాట్ అండ్ నేలపట్టు బర్డ్ శాంక్చురీస్. మనకి ఇక్కడ మెయిన్ పులికాట్ బర్డ్ శాంక్చురీలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇండికేటర్ స్పీసీస్ ఏంటంటే ఫ్లెమింగోస్. సో ఇక్కడ లెస్సర్ ఫ్లెమింగో, గ్రేటర్ ఫ్లెమింగో, టూ టైప్స్ ఆఫ్ ఫ్లెమింగోస్ ఉన్నాయి. ఆ టూ టైప్ ఆఫ్ ఫ్లెమింగోస్ మనము అక్టోబర్ నుంచి ఇక్కడ చూడొచ్చు. ఈ మనకి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మెయిన్ గా మన ఇండియాలో ఉన్న గుజరాత్ నుంచి వస్తున్నాయి. అదే విధంగా ఇవి యాక్చువల్ గా మనకి మిడిల్ ఈస్ట్ అక్కడ నుంచి వచ్చే బర్డ్స్ అనమాట. ఇవి మెయిన్ ఫీడింగ్ పర్పస్ కే మనకి పులికాట్ లేక్ కి వస్తాయి. అక్టోబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు ఉంటాయి. నెక్స్ట్ ఆ బర్డ్స్ తో పాటే ఇంకా పెయింటెడ్ స్టాక్స్, గ్రే పెలికన్, స్పూన్ బిల్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీసీస్ కూడా మనము ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ బర్డ్స్ వచ్చే టైంకి ఇక్కడ ఏంటి అంటే మన ఫ్లెమింగో బర్డ్ మీరు చూసారంటే ఫ్లెమింగోకి ఒక పింక్ కలర్ హ్యూ ఉంటుంది. ఆ పింక్ కలర్ హ్యూ అనేది మనకి ఫస్ట్ బర్డ్ అరైవ్ అయినప్పుడు ఆ కలర్ ఉండదు, బట్ ఇక్కడ అది ఫీడ్ తీసుకున్నాకే ఆ పింక్ కలర్ హ్యూ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మనకి పులికాట్ లేక్ లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్గేస్ ఉన్నాయి, రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే, గ్రీన్ ఆల్గే. సో ఈ ఆల్గే అనేది అది ఎక్కువ మోస్ట్లీ దాని మెయిన్ ఇంపార్టెంట్ ఫీడ్, అది తీసుకున్నాకే దానికి ఆ పిగ్మెంట్ ఆ పింక్ కలర్ హ్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చినప్పుడు బర్డ్స్ మామూలుగా వైట్ కలర్ లో ఉంటాయి, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు యూ కెన్ సీ పింక్ కలర్ బర్డ్స్. సో అదే విధంగా వేరే బర్డ్స్ అన్ని కూడా మనకి ఈ పులికాట్ లైక్ అక్టోబర్ నుంచి రైనీ సీజన్ తర్వాత మనకి మాన్సూన్స్ వల్ల ఫుల్ లేక్ అంతా నిండి ఉంటుంది. ఫీడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇక్కడ మనకి లేక్ ఫిష్ దొరుకుతుంది, తర్వాత అదే విధంగా రివర్ ఫిష్ దొరుకుతుంది, తర్వాత సముద్రం ఫిష్ కూడా దొరుకుతుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్ అవైలబిలిటీ, అరౌండ్ 600 square kilometers లేక్ ఉంది. ఇంత ఏరియాలో స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి మనకి ఇంత అంటే ఎక్కువ బయోడైవర్సిటీ అనేది సపోర్ట్ చేయగలుగుతుంది మన ఈ ఈకోసిస్టమ్. అదే విధంగా పక్కనే ఉన్న నేలపట్టు చూస్తే నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఈవెన్ దో ఇట్స్ అ వెరీ స్మాల్ శాంక్చురీ, ఇట్స్ 458 square kilometers శాంక్చురీ, మెయిన్ ఇంపార్టెంట్ స్పీసీస్ అంటే అక్కడ గ్రే పెలికన్ స్పీసీస్ అవి మెయిన్ అక్కడ బ్రీడింగ్ పర్పస్ కి విజిట్ చేస్తాయి. సో మన శాంక్చురీ విజిట్ చేశారు అంటే అక్కడ లేక్ ఉంటుంది, ఆ లేక్ లో ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్ వాటర్ లోనే కొన్ని ట్రీ స్పీసీస్ ఉన్నాయి. అవి ఏ స్పీసీస్ అంటే బారింగ్టోనియా స్పీసీస్. ఆ బారింగ్టోనియా స్పీసీస్ నీళ్లలోనే చెట్లు ఉంటాయి అన్నమాట. ఆ స్పీసీస్ మీదే మనకి 90-95% బర్డ్స్ అనేది అక్కడే రూస్టింగ్ చేస్తాయి. అక్టోబర్ లో వచ్చేటప్పుడు అది సింగిల్ గా వస్తుంది. ఇక్కడ ఇట్ మేక్ వన్ ఫ్యామిలీ అండ్ ఇట్ విల్ లీవ్ విత్ చిక్స్ తో పాటు ఇక్కడ మనకి మార్చ్ ఏప్రిల్ లో తిరిగి వెళ్ళి. సో అక్కడ ఉన్న బర్డ్ స్పీసీస్ కూడా మనకి నేలపట్టులోనే ఫీడింగ్ కాకుండా అది పులికాట్ లేక్ కూడా మనకి ఫీడింగ్ పర్పస్ కి. సో ఈ పులికాట్ లేక్ అనేది యాక్చువల్ గా మనకి ఫస్ట్ ఇనిషియల్ నోటిఫికేషన్ గవర్నమెంట్ 1976 లో వచ్చింది. సో బర్డ్ శాంక్చురీ కింద ఫైనల్ నోటిఫికేషన్ 1997 లో దీన్ని డిక్లేర్ చేశారు. సో అప్పటి నుంచి కూడా మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అప్లై అవుతుంది. ఏవైతే మనకి శాంక్చురీస్, నేషనల్ పార్క్ ఇవన్నీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో వీటన్నిటిలోనూ మనకి వైల్డ్ లైఫ్ యాక్ట్ అప్లై అవుతుంది. అదే విధంగా మనకి ఈ లేక్ చుట్టూ కూడా ఈకో సెన్సిటివ్ జోన్ అని చెప్పి డిక్లేర్ చేయబడింది. అది మనకి 2015 లో డిక్లేర్ చేశారు. సో ఈకో సెన్సిటివ్ జోన్ మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి లేక్ నుంచి లేక్ ఇమీడియట్ గా బౌండరీ అయిపోయిన తర్వాత దేర్ షుడ్ బి సమ్ బఫర్ జోన్.

బఫర్ జోన్ అంటే ఇమీడియట్ గా మనకి ఈకో సిస్టమ్ మీద ఏం ఇంపాక్ట్ ఉండకూడదు అని చెప్పి గవర్నమెంట్ ఒక బఫర్ జోన్ డిక్లేర్ చేసింది. అదేంటంటే మనకి లేక్ బౌండరీ ఎంతైతే ఉందో దానికి 2 కిలోమీటర్స్ వరకు ఈ ఈకో సెన్సిటివ్ జోన్ అనేది అప్లై అవుతుంది. సో ఈకో సెన్సిటివ్ జోన్ నోటిఫికేషన్ ప్రకారం కొన్ని యాక్టివిటీస్ అనేది 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ లో మనకి డిక్లేర్ చేస్తున్నారు. ఏంటంటే ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్, రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, ప్రమోటెడ్ యాక్టివిటీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అలాంటివి యాక్టివిటీస్ కంప్లీట్ గా ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ లో వస్తాయి. అదే విధంగా రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, సో ఇక్కడ ఏమైనా పెద్ద పెద్ద లైక్ మల్టీ కాంప్లెక్సెస్ కట్టాలన్నా ఇలాంటివి అన్నది మనకి రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ లో వస్తాయి. నెక్స్ట్ మనకి గ్రీన్ ఫార్మింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇవి ప్రమోటెడ్ యాక్టివిటీస్ లో వస్తాయి. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ని కేటగరైజ్ చేశారు. సో ఈ ఈకో సెన్సిటివ్ జోన్ ప్రకారము నోటిఫికేషన్ ప్రకారము దెర్ ఇస్ అ మానిటరింగ్ కమిటీ. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ద మానిటరింగ్ కమిటీ. సో ఈవెన్ దో మనకి లేక్ బయట అన్నది అంత రెవెన్యూ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఉండి ఉంటాయి, బట్ దానిలో కూడా యాక్టివిటీస్ అనేది ఈ మానిటరింగ్ కమిటీ మానిటర్ చేస్తుంటుంది, అలాగే అదే విధంగా రెగ్యులేట్ చేస్తుంటుంది. సో మనకి ఈ లేక్ మొత్తము ఒక 600 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా. మనకి ఓన్లీ ఆంధ్ర వరకు చూస్తే అరౌండ్ 460 స్క్వేర్ కిలోమీటర్స్ మన ఆంధ్రాలోనే ఉంటుంది, రిమైనింగ్ పార్ట్ తమిళనాడులో ఉంటుంది. సో ఈ ఈకో సెన్సిటివ్ జోన్ నోటిఫికేషన్ ప్రకారం కూడా మనం జోనల్ మాస్టర్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయవలసి ఉంది, అది కూడా మేము టేకప్ చేస్తాం. జోనల్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఒక గైడింగ్ డాక్యుమెంట్ లాగా ఆ ఈకో సెన్సిటివ్ జోన్ లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఏ డిపార్ట్మెంట్స్ పరిధిలోకి వస్తాయి, అదే విధంగా ఏ విధంగా మానిటర్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి అనేది దానిలో మేము క్లియర్ గా డిస్క్రైబ్ చేస్తాం. ఈ జోనల్ మాస్టర్ ప్లాన్ అనేది స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ అంటారు, స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ తో కన్సల్ట్ చేసి వాళ్లతో చర్చలు జరిపి ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసి ఆ విధంగా దీనికి కలెక్టర్ గారు ఫైనలైజ్ చేస్తారు. సో నోటిఫికేషన్ ప్రకారం దీస్ లీగల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ, తర్వాత అదే విధంగా రూల్స్ కూడా అప్లై అవుతాయి. సో ఈ నోటిఫికేషన్ ప్రకారం మనకి ఇన్సైడ్ శాంక్చురీ అరౌండ్ 50 విలేజెస్ ఉన్నాయి. మనకి మొత్తం 5 మండల్స్, ఈ 5 మండలాల్లో ఉన్న అన్ని విలేజెస్, సో ఈ శాంక్చురీ పరిధిలో ఉన్న విలేజెస్ అన్ని కూడా మనకి ఈ శాంక్చురీ నోటిఫికేషన్ ప్రకారము అవన్నీ కూడా పరిధిలోకి వస్తాయి. నెక్స్ట్ దాని ఆ రూల్స్ అన్ని కూడా అప్లై అవుతాయి. అదే విధంగా ఈకో సెన్సిటివ్ జోన్ లో కూడా ఒక 23 విలేజెస్ వరకు ఉన్నాయి. సో అవి కూడా మనకి ఏవైనా ఇప్పుడు ఇండస్ట్రీ కట్టాలన్నా, తర్వాత ల్యాండ్ కన్వర్షన్ కి ఏమైనా పెట్టుకోవాలన్నా, అగ్రికల్చర్ నుంచి దాన్ని ఏదైనా కమర్షియల్ పర్పస్ కి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఈ ఈకో సెన్సిటివ్ జోన్ రూల్స్ అన్ని అప్లై అవుతాయి. ఈ మొత్తం లేక్ అంతా మేము 15 బీట్స్ గా డివైడ్ చేసి ఉంది. సో దానిలో ఉన్న 15 బీట్ ఆఫీసర్స్ డిఫరెంట్ స్టాఫ్ వాళ్ళు వాళ్ళ పరిధిలో ఇప్పుడు ఏవైతే మనకి శాంక్చురీ ప్రొవిజన్స్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఉన్న శాంక్చురీ ప్రొవిజన్స్ అన్ని అవి అప్లై అవుతున్నాయా లేదా, ఎవరైనా దాన్ని ఉల్లంఘిస్తున్నారా అన్నది వీళ్ళు కంటిన్యూస్ గా మానిటర్ చేస్తుంటారు, పెట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు శాంక్చురీ రూల్స్ ప్రకారం ఈ లోపల మనం చెట్లు కొట్టకూడదు, సో చెట్లు ఎక్కడైనా కొడుతున్నా ఆపడము, ఇలాగా ప్రొటెక్షన్, అలాగే విధంగా శాంక్చురీ బౌండరీని కూడా చుట్టుపక్కల ఏమి వేరియేషన్స్ లేకుండా, ఎవరు మట్టి అది తవ్వకుండా, సో బౌండరీని ప్రొటెక్ట్ చేస్తూ యాక్ట్ ప్రకారం ఉన్న ప్రొవిజన్స్ అన్ని ఫాలో అవుతూ, అదే విధంగా మైగ్రేటరీ బర్డ్స్ సీజన్ టైంలో బర్డ్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, తర్వాత మనకి ఎన్ని స్పీసీస్ అనేది కనబడుతున్నాయి అనేది వాళ్ళు నోట్ చేస్తుంటారు. అంటే వాళ్ళు మెయిన్ యాక్టివిటీ అనేది ప్రొటెక్షన్, అదే విధంగా కన్జర్వేషన్, అదే విధంగా మనకి వైల్డ్ లైఫ్. ఇక్కడ మనకి రికార్డెడ్ అయితే 185 to 190 species ఆఫ్ బర్డ్స్. అంటే ఇప్పుడు మనం ఫ్లెమింగో తీసుకున్నామంటే అది ఒక స్పీసీస్, అదే విధంగా పెయింటెడ్ స్టాక్ ఒక స్పీసీస్, అట్లా మనకి 185 వివిధ రకాల పక్షులు ఉన్నాయి. సో మనకి మొత్తం మైగ్రేటరీ బర్డ్స్ చూస్తే ఒక 50,000 to 70,000 బర్డ్స్ అనేది మనకి ఓన్లీ అక్టోబర్ నుంచి మార్చ్ ఏమనేది అన్ని బర్డ్స్ అనేది వస్తాయి. అదే ఇప్పుడు ఆ సీజన్ లోనే బర్డ్స్ ఉంటాయా, మిగతా సీజన్ లో ఉంటాయా అంటే అలా ఏమి ఉండదు. ఇప్పుడు మనకి ఇది ఆఫ్ సీజన్, బట్ ఈ టైంలో మనకి ఇక్కడ రెసిడెన్షియల్ బర్డ్స్ ఉంటాయి. రెసిడెన్షియల్ బర్డ్స్ అంటే మనకి ఎప్పుడు ఉండే బర్డ్స్, ఎగ్రెట్స్ ఇలాంటి బర్డ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. సో మొత్తం కలిపి 187 స్పీసీస్ ఉంది. అరౌండ్ మనకి ఒక 60-70,000 వరకు బర్డ్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు. మైగ్రేటరీ సీజన్ టైంలో మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ బర్డ్స్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ కూడా ఎక్కువ కనిపిస్తాయి. సో మనకి ఏమేం పక్షులు వస్తాయంటే మనకి మెయిన్ పులికాట్ వరకు వచ్చేసరికి ఇవి ఫ్లెమింగోస్ అనమాట. మనం ఫ్లెమింగోస్ నే మనం యాక్చువల్ గా సూళ్ళూరుపేటకి ఏమైనా ప్రమోషన్ చేయాలన్నా సరే మనకి షార్ ఎలాగా పెడతారో సూళ్ళూరుపేట అనగానే,

అదే విధంగా మనకి వైల్డ్ లైఫ్ లో మనకి ఫ్లెమింగో అనమాట. ఫ్లెమింగోస్ మనకి గుజరాత్ నుంచి వస్తాయి, యాక్చువల్ గా అవి యురేషియా కంట్రీస్ నుంచి వస్తాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే గుజరాత్ లో అనేది దానికి నెస్టింగ్ పర్పస్ కి వస్తాయి, బట్ ఇక్కడ మనకి పులికాట్కి వచ్చేసరికి ఓన్లీ ఫీడింగ్ పర్పస్. పులికాట్ లేక్ లో దొరుకుతుంది కాబట్టి అవి ఈ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఇక్కడ ఉంటాయి. సో అదే విధంగా మనకి ఇక్కడ పెయింటెడ్ స్టాక్స్, స్పూన్ బిల్డ్ పెలికన్స్, గ్రే పెలికన్స్, తర్వాత నార్థన్ పింటైల్స్, బ్లాక్ హెడెడ్ ఐబిస్, కార్మరెంట్స్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ కూడా. సో రివర్టన్స్, ఈ రివర్టన్స్ ఇవన్నీ కూడా చాలా లైక్ ఆస్ట్రేలియా నుంచి మనకి ఏదైతే ఉందో ఇది మనకి మైగ్రేటరీ కారిడార్. ఏవైతే నార్త్ నుంచి సౌత్ కి వెళ్లే బర్డ్స్ అన్ని కూడా ఈ కారిడార్ లో పాస్ అవుతుంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పులికాట్ లేక్ లో బర్డ్స్ ఆగడం జరుగుతుంది. సో మనకి ఫ్లెమింగోస్ అనేసరికి ఓన్లీ ఫీడింగ్ పర్పస్ కే వస్తాయి, బట్ మనకి ఈ గ్రే పెలికన్, ఈ బర్డ్స్ ఉన్నాయి ఏవైతే మనం నేల పట్టులో చూస్తామో అవి బ్రీడింగ్ పర్పస్ కి వస్తాయి. సో అవి వచ్చేటప్పుడు మనకి సింగిల్ గానే వస్తుంది బర్డ్. బర్డ్ వచ్చిన తర్వాత అక్కడ ఇది ఇక్కడ ఒక పేర్ చేసుకుని తర్వాత బ్రీడింగ్, దాని తర్వాత పిల్లల్ని పెట్టి అది చిక్స్ అయ్యి అవి ఆ చిక్స్ కూడా ఇక్కడే ఫీడింగ్ స్టార్ట్ చేసి దానికి కూడా ఫ్లయింగ్ అనేది నేర్పించి అన్ని కలిసి మళ్ళీ తిరిగి వెళ్తాయి. సో యాక్చువల్ గా మనకి ఇక్కడ సులూర్పేట అనేసరికి ఎవ్రీ ఇయర్ ఫ్లెమింగో ఫెస్టివల్ అని మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు జరుపుతారు. సో మనకి 2001 నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది. దీనికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చైర్మన్ గా వ్యవహరిస్తారు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈ పండుగ చేస్తుంది. బట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, టూరిజం డిపార్ట్మెంట్ ఉంది, అట్లనే మనకి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్, ఇలాగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ ఏకమై అన్ని కోఆర్డినేషన్ తో ఫ్లెమింగో ఫెస్టివల్ చేస్తారు. ఫస్ట్ టైం మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ లో మనం ఒక సింపోజియం కండక్ట్ చేసాం, అది శ్రీ సిటీ లో కండక్ట్ చేసాము. సో బయోడైవర్సిటీ సింపోజియం అని చెప్పి ఆల్ ఇండియా నుంచి ఎక్స్పర్ట్స్ లేక్ కన్జర్వేషన్ మీద, ఇకో సిస్టమ్ మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వచ్చి 2 డేస్ డిస్కషన్స్ చేశారు. డిస్కస్ చేసి మనకి ఈ లేక్ ని ఇంకా ఏ విధంగా మనం కన్జర్వ్ చేయగలం, ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేయగలం, ఈ లేక్ బెటర్ గా ఎలా మేనేజ్ చేయగలం అని చెప్పి డిస్కషన్స్ చేశారు విత్ హెల్ప్ ఆఫ్ ఐఐఎస్సీఆర్. సో అది కూడా డాక్యుమెంట్ మనకి రెడీ అయింది. ఆ డాక్యుమెంట్ కూడా మనం నెక్స్ట్ ఫ్లెమింగో ఫెస్టివల్ కి ఈ లోపు మేము దానిలో మనం ఏవైతే చేయగలమో ఆ విధంగా మేము టేకప్ చేస్తాం. సో ఇది ఫస్ట్ టైం ఏదైతే మనం సింపోజియం చేశారో, సిఎస్ఆర్ కాన్క్లేవ్ అండ్ బయోడైవర్సిటీ సింపోజియం, అది ఫస్ట్ టైం జరిగింది. ఈ 3 రోజుల పండుగ అనేది 5 వెన్యూస్ లో ప్యారలల్ గా జరుగుతూ ఉంటుంది. సో ఈ పండుగ టైంలో మనకి నేలపట్టు బర్డ్ శాంక్చురీ, మన సిబిఇటి అటకాని తిప్ప ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఒక్కటే రోజు జనరలీ అరౌండ్ ప్లేస్ బట్టి, ఇప్పుడు నేలపట్టులో అరౌండ్ 50,000 మంది విజిటర్స్ విజిట్ చేశారు మొన్న మన ఫ్లెమింగో ఫెస్టివల్ లో యావరేజ్ గా 3 రోజులు యావరేజ్ గా. మన అటకాని తిప్పలో అరౌండ్ 30,000, బీవి పాలము ఇంకా గ్రౌండ్ లో అయితే ఇంకా ఎక్కువ మంది, ఒక 70,000 మంది. ఈ సంవత్సరం మనం జనవరిలో చేసాము. సో ఎవ్రీ ఇయర్ ఎలా ప్లాన్ చేస్తారంటే డిసెంబర్ మంత్ ఎండ్ గానీ జనవరి 1st or 2nd week ప్లాన్ చేస్తారు. సో అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేస్తుంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒక డేట్స్ అనుకున్న తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ కి మనకి ఉత్తర్వులు ఇస్తారు అనమాట. ఈ విధంగా ఫలానా కమిటీలు వేస్తుంటారు, ఆ కమిటీలు ఒక్కొక్క వెన్యూకి ఒక్కొక్క వెన్యూ ఇన్ఛార్జ్, ఆ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు దానికి రెస్పాన్సిబుల్, ఎలా కోఆర్డినేట్ చేయాలన్నది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ విధంగా టేకప్ చేస్తాం మేము. సో నెక్స్ట్ ఈ ఇయర్ డిసెంబర్ మంత్ ఎండ్ గానీ జనవరి 1st or 2nd week గానీ మనకి ఎప్పుడైతే పాసిబిలిటీ ఉందో ఆ టైంలో మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ 2 or 3 డేస్ నిర్వహించడం జరుగుతుంది. సో నార్మల్ గా ఇప్పుడు అక్టోబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు మనకి నేలపట్టు అనేది ఓన్లీ మనకి ఈ సీజన్ లోనే ఓపెన్ చేస్తారు. ఓన్లీ మైగ్రేటరీ బర్డ్ సీజన్ లోనే నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఓపెన్ అవుతుంది. సో మనకి ఈ నేలపట్టు కి సందర్శకులు ఎప్పుడైతే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో పండుగ టైంలో మనకి అరౌండ్ ఒక 30,000-40,000 మంది విజిట్ చేస్తారు, ఎస్పెషల్లీ మనకి ఈ పండుగ టైము తర్వాత ఏదైనా పబ్లిక్ హాలిడేస్. అదే విధంగా కూడా ఎవ్రీ డే మనకి నేలపట్టు మాత్రం లైక్ విజిటర్స్ వస్తూనే ఉంటారు త్రూ అవుట్ ద సీజన్, ఎస్పెషల్లీ స్కూల్ చిల్డ్రన్ తర్వాత కాలేజ్ స్టూడెంట్స్. అక్కడ మేము నేలపట్టులో మనకి ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషనల్ సెంటర్ అని ఈఈసి అని ఉంటుంది, ఈఈసిలో
మనకి డిఫరెంట్ బర్డ్స్ డయోరామాస్, బర్డ్స్ గురించి ఇన్ఫర్మేషన్, అలాగే బర్డ్స్ బీక్స్ గురించి, తర్వాత ఫీట్ గురించి, ఇలాగా మేము అక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటది. తర్వాత బర్డ్ కాల్ సిస్టమ్, అంటే ఏదైనా బర్డ్ చూసి మనం ప్రెస్ చేస్తే ఆ బర్డ్ ఎలాగా సౌండ్ చేస్తుంది, అలాంటివి మోడల్స్ ఉన్నాయి. సో ఈసీ చూస్తారు, అదే విధంగా ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది. నెక్స్ట్ డిఫరెంట్ బ్రోచర్స్ కూడా, ఈవెన్ తెలుగులో ఇంగ్లీష్ లో కూడా మేము బ్రోచర్స్ ప్రొవైడ్ చేస్తాము. మనకి నేలపట్టులో బర్డ్ వాచర్స్ ఉన్నారు, బర్డ్ గైడ్స్. బర్డ్ గైడ్స్ వాళ్ళు ఏంటంటే మనకి అక్కడ వ్యూ పాయింట్స్ ఉన్నాయి, 5 వ్యూ పాయింట్స్. 5 వ్యూ పాయింట్స్ లో కూడా మనం బైనోక్లర్స్ ప్రొవైడ్ చేస్తాం, బర్డ్ గైడ్స్ కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇప్పుడు ఎవరైనా వచ్చి అడిగితే బర్డ్స్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే విధంగా అక్కడ నేచర్ షెడ్ ఉంది. నేలపట్టు వచ్చేసరికి అట్లాగా, పులికాటుకు వచ్చేసరికి మనకి సిబిఈటీ అటకాని తిప్పలో ఓపెన్ చేసాము. అటకాని తిప్పలో రీసెంట్ గా మనకి 2024 ఆగస్ట్ మంత్ లోనే ఓపెన్ చేసాం. దగ్గర దగ్గరగా 1 సంవత్సరం అయింది. మనకి అక్కడ కూడా ఈసి ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది. దానిలో కూడా మనకి బర్డ్స్ గురించి, ఈకో సిస్టమ్ గురించి, ఎన్వైరన్మెంట్ గురించి, అదే విధంగా మనకి ఇక్కడ పులికాట్ లేక్ లో మనకి టర్టల్స్ గురించి, టర్టల్స్, ఆలివ్ రిడ్లీ టర్టల్స్ కూడా మనకి ఇక్కడ ఉంది. సో అది కూడా మనకి డిసెంబర్ నుంచి ఏప్రిల్ మే వరకు ఆలివ్ రిడ్లీ టర్టల్ సీజన్. సో దాని గురించి కూడా మేము డయోరామాస్, తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెట్టున్నాము. అటకాని తిప్పులో బయోల్యాబ్ కూడా ఉంది. ఇప్పుడు ఎవరైనా లైక్ కిడ్స్ వచ్చి ఆ ఫ్లెమింగోస్ ఏం తింటున్నాయి అంటే, దట్ ఆల్గే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆల్గే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిష్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాన్స్, అక్కడ ఏమేమి వెర్టిబ్రేట్స్, ఇన్వెర్టిబ్రేట్స్ ఏవేవి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా శాంపిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అన్ని దగ్గర మేము బ్రోచర్స్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం విత్ బైనోక్యులర్స్. మనకి ఏదైతే షార్ రోడ్ లో ఉందో, షార్ రోడ్ లో కూడా 4 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. 4 వ్యూ పాయింట్స్ లో కూడా మనం సీజన్ టైమ్ లో కూడా మనకి ఎవరైనా సిబిఈటీ వచ్చి రిక్వెస్ట్ చేసినా వీ విల్ ప్రొవైడ్ బైనోక్యులర్స్ అండ్ ఆల్సో 1 బర్డ్ గైడ్ విల్ అసిస్ట్ దెం. సో జనరల్లీ పక్షులు మైగ్రేటరీ బర్డ్ టైమ్ లో మనకి పక్షులు ఎక్కువ ఉంటాయి. జనరల్ గా ఈ లోకల్ గా ఇక్కడ ఏంటంటే విలేజెస్ లోకల్ గా పక్షులు వచ్చాయంటే అది మంచిదని నమ్ముతారు. దే బిలీవ్ దీస్ ఆర్ సెలెస్టియల్ బర్డ్స్, అంటే పక్షులు వచ్చాయి అంటే మనకి రెయిన్స్ బాగా వస్తాయి. సో రెయిన్స్ బాగా వస్తే పంట బాగా పండుతుంది అని నమ్ముతారు. జనరల్ గా లోకల్ విలేజర్స్ అయితే ప్రొటెక్ట్ చేస్తారు. బట్ మీరు అన్నట్టు ఇలాంటివి ఏదైనా డిస్టర్బ్ చేయాలంటే కొంచెం బయట నుంచి వచ్చిన వాళ్ళు, పక్షుల గురించి ఎక్కువ మనకి తెలియని వాళ్ళు అలా చేస్తుంటారు. సో మాకేంటంటే స్టాఫ్ కంటిన్యూస్ గా పెట్రోలింగ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకి ఇప్పుడు డిఫరెంట్ విలేజెస్ లో కూడా ఎవరైతే మనకి వాలంటీర్స్ గా మనకి సపోర్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఏదైతే బర్డ్స్ ని టీజింగ్ అట్లాగా ఏమైనా చేస్తే మాత్రం మేము వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారము కేసెస్ బుక్ చేస్తాము. అదే విధంగా మేము ప్రొటెక్షన్ కూడా చేస్తాము. నేలపట్టు యాక్చువల్ గా నేలపట్టు విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ పక్షుల్ని ముందు నుంచి, అంటే తరతరాలుగా పక్షులు వచ్చాయి అంటే వాళ్ళకి మంచి జరుగుతుంది. ఎందుకంటే ఆ పక్షులు నేలపట్టు ట్యాంక్ లో ఆ పక్షులు గుయాన ఉంటది, అంటే దాని డ్రాపింగ్స్ ఆ నీళ్లలో కలిసి వాళ్ళ పంటలకి వెళ్ళడం వల్ల వాళ్ళకి పంట బాగా పండుతుంది. అది న్యాచురల్ ఫెర్టిలైజర్ కింద యాడ్ చేస్తుంది. సో దాని వల్ల వాళ్ళకి పంట బాగా పండుతుంది, పక్షులు వస్తే మంచిదని నమ్ముతారు. అదే విధంగా ఇక్కడ పులికాట్లో ఏంటంటే, పులికాట్లో మనకి ఇక్కడ నెస్టింగ్ అట్లా ఏం లేదు, అది ఓన్లీ ఫీడింగ్ పర్పస్ కోసం. సో ఫీడింగ్ పర్పస్ కి వచ్చిన పక్షుల్ని, ఇప్పుడు పక్షులు వచ్చాయి అంటే మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం గ్రామస్తులు, అదే విధంగా మంచిది అని నమ్ముతారు. కొన్ని ఏదైతే మనకి 2001-2 మొదలైందో అదే వాళ్ళకి పక్షుల పండగ. సో ఆ టైంలో ఒక జుబిలియంట్ ఎన్వైర్న్మెంట్, ఒక సెలబ్రేటరీ మోడ్ అలాగా ఉంటుంది అనమాట. ఈ ఇయర్ మేము ఫ్లెమింగో ఫెస్టివల్ లో ఒక ఫిలిం కూడా రిలీజ్ చేసాం, మన లేక్ మొత్తం లేక్ ఇకో సిస్టమ్ చూపిస్తూ. అదే విధంగా ఫిషర్మెన్ విలేజర్స్ ఎలాగ, అంటే ఇన్ కోఆర్డినేషన్, తర్వాత పక్షులు మనుషులు ఇంటర్ఫరెన్స్ ఎక్కువ లేకుండా ఎలాగ మింగిల్ అయి ఉంటున్నారో కూడా దానిలో డిపిక్ట్ చేసాం. సో ఫిషర్మెన్ ఇక్కడ మనకి ఓన్లీ లైక్ ట్రెడిషనల్ ఫిషింగ్ మాత్రమే అలో చేస్తాం. ఏదైతే మామూలుగా ఫిషర్మెన్ వెళ్ళి ఫిష్ చేస్తుంటారో అవే అలో చేస్తాము. సో వాళ్ళు పక్షులతో పాటు ఎలాగ మమేకమై జీవిస్తున్నారు అన్నది కూడా. సో లేక్ డే అన్నది ఇప్పుడు మనకి ఎన్వైరన్మెంటల్ డేస్ మనకి గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంటది. ఆ గవర్నమెంట్ క్యాలెండర్ ప్రకారం మేము డిఫరెంట్ ఎన్వైరన్మెంటల్ డేస్ ని సెలబ్రేట్ చేస్తాం. ఏదైనా సరే లైక్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, తర్వాత వరల్డ్ వెట్లాండ్ డే, ఇలాంటివి మన వరల్డ్ లేక్ డే కూడా, ఇవన్నీ కూడా మనకి అవేర్నెస్ పెంపొందించడానికి క్రియేట్ చేస్తాం. అవేర్నెస్ ఏంటంటే ఆ రోజు మనం ప్రత్యేకంగా స్కూల్ చిల్డ్రన్ లేదా కాలేజ్ చిల్డ్రన్ తో
వాళ్ళకి ఏమైనా కాంపిటీషన్స్ కండక్ట్ చేయడము, లేదు అంటే వాళ్ళకి ఒక చిన్న ఇంట్రెస్ట్

ఇంట్రెస్టింగ్ క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడము, ఇలాంటివి కండక్ట్ చేసి జనరల్లీ ఆ రోజు మనం ఇచ్చే ఏదైనా ఒక మెటీరియల్ గానీ వాళ్ళకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడం గానీ చేసి వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం. సో వాళ్ళకి అసలు అది ఏంటి అనేది తెలిస్తేనే వాళ్ళు నెక్స్ట్ దాని మీద ఏమైనా ఇంట్రెస్టింగ్ గా తెలుసుకోవడానికి, దాని మీద ఒక దృష్టి పెట్టడానికి ఉంటుందని అవేర్నెస్. సో అదే విధంగా ఇక్కడ లోకల్ విలేజర్స్ కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. కాలేజ్ చిల్డ్రన్ లోకల్ విలేజర్స్ కూడా ఈ మనకి ఏవైతే ఈ బర్డ్స్ ఉన్నాయి, తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిష్ ఉంది, ఆ ఫిష్ వల్ల ఈ బర్డ్ కి ఎలాగ ఫీడింగ్ కి హెల్ప్ చేస్తుంది, అదే విధంగా మనకి ఒక స్పీసీస్ అందులో ఇప్పుడు ఏదైనా స్పీసీస్ మనం ఎరాడికేట్ చేస్తున్నాం అంటే ఎవరైనా ఎక్కువ ఫిషింగ్ అవే స్పీసీస్ చేస్తున్నారు, ఆ స్పీసీస్ తగ్గిపోతే దాని వల్ల ఎలాగ ఇంపాక్ట్, నెగటివ్ ఇంపాక్ట్ మనకి పక్షుల మీద, ఇకో సిస్టమ్ మీద ఎలా పడుతుంది అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓగా యాక్చువల్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పక్షుల గురించి ఎక్కువ తెలుసుకున్నాను. ఫారెస్ట్ ఆఫీసర్స్ మేము, సో మాకు ఎక్కడ పోస్టింగ్ వేస్తే అక్కడ వర్క్ చేస్తాం. మాకు ఫారెస్ట్ లో డిఫరెంట్ కైండ్స్ లైక్ టెరిటోరియల్ డిఎఫ్ఓ, సోషల్ ఫారెస్ట్ డిఎఫ్ఓ, అదే విధంగా వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ పోస్ట్స్. ఐఎమ్ నాట్ వైల్డ్ లైఫ్ ట్రైన్డ్, బట్ మాకు ట్రైనింగ్ లో వైల్డ్ లైఫ్, తర్వాత అదే విధంగా లా, ఇవన్నీ కూడా నేర్పిస్తారు. ఇక్కడ వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓగా వచ్చిన తర్వాత మాకు ఎలా అంటే, ఐఎమ్ థింకింగ్ మోర్ అబౌట్ బర్డ్స్ బయోడైవర్సిటీ, వాటిని ఏ విధంగా మనం రక్షించాలి, వాటిని ఏ విధంగా మనము ఇంకా ఎక్కువ స్పీసీస్, అంటే ఇప్పుడు మనకి ఫ్లెమింగోస్ వస్తున్నాయి, ఫ్లెమింగోస్ కూడా ఇప్పుడు ఫీడ్ కోసం వస్తున్నాయి, సో అవి ఏ మంత్ లో, ఇప్పుడు అక్టోబర్ మంత్ లో ఏ ఏరియాస్ లో ఎక్కడ ఉన్నాయి, సో ఇట్లా అనమాట. అంటే ఒక ఏదైనా కన్సర్వేషన్ చేయాలంటే మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో ఇవన్నీ నేను ఇక్కడ వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓగా చేస్తున్న తర్వాతే ఓకే మనకి బర్డ్ బిహేవియర్, తర్వాత బర్డ్ హ్యాబిట్స్ ఇలాంటివి డిఫరెంట్ కైండ్ ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అదే విధంగా ఎక్కువ కన్సర్వేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ వైల్డ్ లైఫ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది, ఫారెస్ట్ మామూలుగా ఫారెస్ట్ అంటే మనకి టెరిటోరియల్ ఫారెస్ట్ ఆఫీసర్ అంటే మెయిన్ ప్రొటెక్షన్ చూసుకుంటారు, అదే విధంగా మనకి ఫారెస్ట్ యాక్ట్స్ అవన్నీ అప్లై అవుతాయి. సో వైల్డ్ లైఫ్ అనేసరికి ఈవెన్ దో మాకు ఫర్ సపోజ్ వేరే దగ్గర స్నేక్ ఎక్కడ వచ్చింది, సో దట్ ఈస్ ఆల్సో ఈవెన్ దో మా ఫారెస్ట్ కాదు, బట్ వైల్డ్ లైఫ్ అనేది ఎక్కడ ఉన్నా సరే వి విల్ బి ఇన్వాల్వ్డ్ అండ్ వి విల్ రెగ్యులేట్. ఆ విధంగా చూస్తే నాకు ఇది చాలా మంచి ఎక్స్పోజర్ ఇచ్చింది. ఈ ఏరియా మేనేజ్ చేయడమే కాకుండా నేను చాలా కొత్తవి నేర్చుకుంటున్నాను, విచ్ విల్ హెల్ప్ ఇన్ మోర్ ఇన్ మై లేటర్ కెరియర్. మామూలుగా మేము డిపార్ట్మెంట్ లోకి రాకముందు మనం బయటకు వెళ్ళామంటే జనరల్ గా మోస్ట్లీ ఏమైనా చూస్తే చెట్లు చూస్తాం, పూలు చూస్తాం అంతే. బట్ మనకి ఇప్పుడు డిపార్ట్మెంట్ లోకి వచ్చిన తర్వాత వైల్డ్ లైఫ్ గురించి కొంచెం ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత నేర్చుకున్న తర్వాత వి విల్, ఇప్పుడు మనం రోడ్ మీద మనం ఫీల్డ్ కి వెళ్తూ ఉంటే కూడా మనకి ఇప్పుడు కొన్ని పొలాలు చూస్తాం, పొలాల మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ పక్షులు ఉంటాయి, అదే విధంగా ఇప్పుడు ఫారెస్ట్ ఏరియా లోపలికి వెళ్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పక్షులు ఉంటాయి, నెక్స్ట్ ఫారెస్ట్ లో నడిచేటప్పుడు అక్కడ కొన్ని లైక్ చిన్న చిన్న యానిమల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ స్పాటెడ్ డీర్స్ గానీ, తర్వాత ఇక్కడ ఉన్న చిన్న జింకలు నక్కలు ఇలాంటివి ఫుట్ ప్రింట్స్ ఉంటాయి, ఆ ఫుట్ ప్రింట్స్ అబ్జర్వ్ చేయడము. సమ్మర్ మంత్స్ లో ఫారెస్ట్ ఏరియాస్ లో ఏవైనా వాటర్ హోల్స్ క్రియేట్ చేయాలా లేదా సాల్ట్ లిక్స్ పెట్టాలా, సో ఇదంతా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనమాట. అంటే ఫారెస్ట్ లోపల ఉన్న వైల్డ్ లైఫ్ ఏ విధంగా దానికి కావలసిన నీడ, అదే విధంగా ఫుడ్, వాటర్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయా లేవా అన్నది మేము వైల్డ్ లైఫ్ గా మేము ఎక్కువ ఆలోచిస్తాము. దాని మీదే మేము ఉన్న మా స్కీమ్స్ అన్ని కూడా ఈ హ్యాబిటెట్ ఇంప్రూవ్మెంట్, ఇకో టూరిజం, సో వాటిలో ఏమి బెటర్ గా చేయగలమా అని. ఫ్లెమింగో ఫెస్టివల్ ఇక్కడికి నేను లాస్ట్ మంత్ అక్టోబర్ లో జాయిన్ అయ్యాను, అక్టోబర్ నుంచి కూడా మేము వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఫ్లెమింగో ఫెస్టివల్ టేకప్ చేసాము. సో ఇట్ టుక్ అరౌండ్ 1 మంత్ ప్రిపరేషన్ టైం సరిపోయింది. తర్వాత జనవరిలో జరిగిన తర్వాత మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మనకి అప్రిషియేట్ చేశారు, అదే విధంగా మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ ట్రాఫీస్ కూడా ప్రొవైడ్ చేశారు డిపార్ట్మెంట్ కి, ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్ కి. ఎందుకంటే మనం ఏదైతే మనం ఫిలిం రిలీజ్ చేసామో ఫెస్టివల్ టైంలో, ఆ రోజు మనకి అక్కడున్న కలెక్టర్ గారు కానీ మినిస్టర్ గారు కానీ వాళ్ళు అప్పుడు చెప్పారు అనమాట, ఇప్పుడు మనం ఫెస్టివల్ అనగానే మనం ఇక్కడ ఈ స్టాల్స్ అన్ని పెట్టుకున్నాము, పేరు ఉంది కానీ దాన్ని యాక్చువల్ గా మనం చూసి ఫీల్ అయితేనే వైల్డ్ లైఫ్ కోసం మనం చేస్తున్నాం, ఏదైతే పక్షుల కోసం చేస్తున్నామో పక్షులకి ఏం చేయగలం అన్నది చూడాలి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే విధంగా మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మాకు మా పై అధికారుల నుంచి కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. తర్వాత కూడా ఏ విధంగా ఇప్పుడు ఆలివ్ రిడ్లీ టర్టిల్ సీజన్ ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాము, మనకి చేసే ఎఫర్ట్స్ కి అదే విధంగా గుర్తింపు వచ్చింది. సో ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత ఐ రిసీవ్డ్ లాట్ ఆఫ్

ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ సమతుల్యతకు సరస్సుల ఆవశ్యకత, వలస పక్షులకు ఆవాసాలుగా మారిన సరస్సుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు మొదలగు అంశాలపై సుళ్లూరుపేట డివిజన్ తిరుపతి జిల్లా అటవీ సంరక్షణాధికారిణి హారిక గారి ప్రసంగం ఇప్పటి వరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: తత్వం కాలంలో ఎక్కడ రావాను.
1: పక్క క్లిక్లో నైనా వా
0: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జయస్విదు. సో వెల్, మరి నేను క్వశ్చన్ అడిగాను కదా, ఒడిశా రాష్ట్రంలో తొలి స్మార్ట్ విలేజ్ గా ఏ గ్రామాన్ని అభివృద్ధి చేశారు అని చెప్పి. సో చాలా మంది నాకు ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. శుభోదయం జయస్వి, దిస్ ఇస్ లాస్యా ఫ్రమ్ విజయవాడ. థ్యాంక్ యూ సో మచ్ లాస్యా గారు, నిజంగా ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైం నాకు మెసేజ్ చేసినందుకు. అండ్ హ్యాపీ రక్షాబంధన్ ఇన్ అడ్వాన్స్ టు ఆల్, అండ్ కన్వే చేస్తాను మీ విషెస్ ని కూడా. అండ్ ఒక మంచి పంపాడి, సో పంపాడి ఇస్ నాట్ ద రైట్ ఆన్సర్ అండి, ఐ లెట్ యు నో. ముసాపేట్ మెహబూబ్ నగర్ నుంచి ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ శ్రేయి వెంకటాపూర్ అంటూ పంపించారు. రైట్ ఆన్సర్ తో అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి, కనకారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే గుడ్ మార్నింగ్ జయస్వి గారు అంటూ వాసు గారు సనబండ నుంచి సరైన సమాధానం. క్వశ్చన్ ఆల్రెడీ రిపీట్ చేశానండి. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు, ఒడిశా రాష్ట్రంలో తొలి స్మార్ట్ విలేజ్ గా ఏ గ్రామాన్ని అభివృద్ధి చేశారు అని చెప్పి. అండ్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పుల రాజు గారు, జయస్వి గారు రేడియో యాప్ లో బాగానే వస్తుంది, రేడియో సెట్ లో ప్రసారం కొంచెం డిస్టర్బెన్స్ గా వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ విషయాన్ని మాకు అందించినందుకు, అండ్ సరైన సమాధానాన్ని పంపించినందుకు కూడా. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి నీలేంద్ర హరిణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, ఎస్ ఫస్ట్ ఆన్సర్ కరెక్టేనండి. సో నాకు మిజోరాం వెనకది కనిపించేటప్పటికీ ఓకే అలా అనిపించింది అనమాట. ఎనీవేస్ థ్యాంక్ యూ, నా రెండు ప్రశ్నలకి మీరు సరైన సమాధానాలు పంపించినందుకు. విజయవాడ నుంచి మనకి నందు మెసేజ్ చేశారు, హాయ్ నందు వెరీ గుడ్ మార్నింగ్, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే నాగలక్ష్మి గారు ఫ్రమ్ నందివెలుగు నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. కోలా నాగలక్ష్మి గారు, థ్యాంక్ యూ అండి. అండ్ రైట్ ఆన్సర్ తో పుట్టపర్తి బాబాన్ సత్యసాయి జిల్లా నుంచి మనకి పంపించారు సరైన సమాధానం. కవిత, జోష్ణవి, మోహిత్ రావ్ ఇంకా బెంగళూరు నుంచి కోనకొండల రమణారావు గారు అండ్ కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ పంపించారు. దిస్ ఇస్ హరినాథ్ ఫ్రమ్ ఏలూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే వేటపాలెం రామనగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు సరైన సమాధానాన్ని అందించారు. గుడ్ మార్నింగ్ వివిధ భారతి, రాఘవ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి, కిషోర్ కుమార్ గారు మీకు కూడా. ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ మంచి సాంగ్స్ వినిపిస్తున్నారు మీకు కూడా, థ్యాంక్ యూ సో మచ్. అలాగే హాయ్ జయస్వి, నేను బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సౌజన్య గారు, రంగాచార్లు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. భువనేశ్వర్ సిటీ అంటూ నిఖిల్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ సరైన సమాధానంతో మనకి మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపాలెం నుంచి పంపించారు. అలాగే సరైన సమాధానంతో దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే కుసున్పూర్ అనమాట. ఒడిశా రాష్ట్రంలో తొలి స్మార్ట్ విలేజ్ గా ఏ గ్రామాన్ని అభివృద్ధి చేశారు అన్నాను కదా, కుసున్పూర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో శ్రావ్యశ్రీ, పండు, అరుణ, మునేస ఇంకా జోష్ణ అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఒరిస్సా నుంచి మల్కాపూర్ అంటూ పంపించారు ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్. కుసున్పూర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇంకా ఈ క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపించద్దు, ఆల్రెడీ రివీల్ చేసేసాను కాబట్టి. మరి నెక్స్ట్ క్వశ్చన్, వికోసాట్ 1 అనే మినీ ఉపగ్రహం ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు అభివృద్ధి చేశారు? వికోసాట్ 1 అనే మినీ ఉపగ్రహం ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు అభివృద్ధి చేశారు? ప్రశ్న ఇంకొకసారి, వికోసాట్ 1 అనే మినీ ఉపగ్రహం ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు అభివృద్ధి చేశారు? రైట్ ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేఎస్బీతో. వెల్, మరి వికోసాట్ 1 అనే మినీ ఉపగ్రహం ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు అభివృద్ధి చేశారు అని అడిగారు. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు, చూద్దాం ఎవరు రైట్ ఆన్సర్ పంపించారు. మల్కాపూర్ నుంచి ఒరిస్సా అంటారు. తర్వాత ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి కుషజన్పూర్ ఒరిస్సా అంటూ పంపించారు. సో రాంగ్ ఆన్సర్ అండి. రైట్ ఆన్సర్ టు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి హరినాథ్పురం నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. అలాగే సరైన సమాధానం పంపించారు పెద్దపరిమి నుంచి అబ్దుల్ కలాం గారు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పుల్ రాజు గారు రైట్ ఆన్సర్. అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపల్లి నుంచి సరైన సమాధానం. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు ఇందాకటి ప్రశ్నకి సమాధానం పంపించారు రైట్. సరైన సమాధానంతో ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కనకారావు గారు పెడన నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, అండ్ వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. పిల్లగండ్ల కాలనీ ముల్లగూరి విజయ్ కుమార్ గారు సరైన సమాధానాన్ని పంపించారు. అంబికా గారు ఫ్రం భవానీపురం నుంచి, పాండిచేరి స్టూడెంట్స్, ఓకే గాట్ ఇట్. అండ్ శివగంగై జిల్లా అరియకుడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందినటువంటి 11వ తరగతి విద్యార్థులు చేశారు అంటూ విజయ పరమేష్ గారు గుంటకల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రం పొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, మార్కాపురం నుంచి సిరిగిరి రామ్ప్రసాద్ గారు సరైన సమాధానం పంపించారు. అండ్ కోలా నాగలక్ష్మి నందివెలుగు నుంచి రైట్ ఆన్సర్. అండ్ కేరళ రాష్ట్ర విద్యార్థులు అని అంటూ పంపించారు రమణారావు గారు, కవిత జోష్ణవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. కాదు, భాస్కర్ గారు సరైన సమాధానం పంపించారు పెడన నుంచి. కలమందలపాడు గ్రామం నుంచి కాసీం అండ్ ముత్తుజావలి గారు రైట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. అండ్ నిరంజన్ జగదీష్ చీరాల నుంచి సరైన సమాధానం. హరినాథ్ బాబు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ హాయ్ జయస్వి, మీకు కూడా వెరీ బిగ్ హాయ్. శ్రావ్యశ్రీ గారు, తుసి అరుణ అండ్ సాహితి రాజ్యలక్ష్మి అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి అనమాట. ఓకే, అండ్ విజయవాడ నుంచి మీ పేరు. సో నందు గారు రైట్ ఆన్సర్ పంపించారు విజయవాడ నుంచి, థ్యాంక్ యూ సో మచ్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల బెంగళూరు అంటూ పంపించారు. కాదు, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు నా ఆన్సర్ వచ్చేసి అంటూ సరైన సమాధానాన్ని పంపించారు. అలాగే బీడుపల్లి పుట్టపర్తి సత్యసాయి జిల్లా నుంచి సరైన సమాధానాన్ని పంపించారు బాబాజాన్ గారు. థ్యాంక్ యూ అండి, సరైన సమాధానంతో మనకి మెసేజ్ చేశారు. మీ పేరు కూడా పంపించలేదు. మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి మనకి నరేష్, మెస్సీ విజయ. సో నా క్వశ్చన్ కి ఆన్సర్ అప్పుడే పంపించలేదు, మళ్ళా నేను ఎప్పుడు వస్తానని అడుగుతున్నారు. హౌస్ స్వీట్, నేను వస్తానండి, ఎక్కడికి వెళ్ళను. సో తొందరలో కలుసుకుందాం, కానీ నా ఆన్సర్ కూడా పంపించండి ఈసారి. కన్నయ్య ఫ్రం మామిడిగుంటపల్లి ఈరాల మండల్ చిత్తూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే హాయ్ జేస్పి గారు, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ ఉమ్మడి నుండి మామ జైనుద్దీన్ స్నేహమాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్. ఇంకా ఒక క్వశ్చన్, సో తప్పకుండా అండి, మీకోసం ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. తమిళనాడు స్టూడెంట్స్ అనమాట. సో తమిళనాడు వాళ్ళు వికోసాట్ 1 అనే మినీ ఉపగ్రహాన్ని రూపొందించారు, అభివృద్ధి చేశారు. సో రైట్ ఆన్సర్స్ పంపించారు చాలా మంది, అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ కమింగ్ బ్యాక్, 10:46 ఏం అయిపోయింది మన క్లాక్ లో టైం. ఇప్పుడు అడిగే ప్రశ్న చాలా జాగ్రత్తగా వినండి. ఇటీవల మనకి వార్తల్లో కనిపించినటువంటి ఆకాశ

ఆకాశ 300 ఏంటి? ఆకాశ 300 ఇది ఏమిటి? ఇదొక డిజిటల్ ఇదన్నమాట. సో తీవ్రమైనటువంటి టెంపరేచర్ కి సంబంధించి చేసేటువంటి ఒక పరికరం. ఏంటి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు ఈ ఆకాశ 300 అంటే ఏంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ 6624884 కి వాట్సాప్ చేస్తూ ఉండండి.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. సరిపోదు, ఇది అస్సలు సరిపోదు. మీ ఆన్సర్స్ వస్తే సరిపోతాయి. సో ఆకాశ 300 అంటే ఏంటి అని అడిగాను. నా క్వశ్చన్ లోనే చాలా ఆన్సర్ ఉంది. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు. మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపల్లి నుంచి సరైన సమాధానాన్ని అందించారు అండ్ కమింగ్ బ్యాక్. ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ. ఇందాకటి ప్రశ్నకి పాకాల నుంచి నాకు మెసేజ్ పెట్టారు. సో నాకైతే అర్థం కాలేదు సార్. గుడ్ మార్నింగ్ జయస్వి గారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్, సూపర్ ప్రోగ్రామ్, థ్యాంక్ యూ సో మచ్. రాంబాబు, టైలర్, కమలా, మానస, రచన, ఉదయ్ తేజ్, బైరెడ్డిపల్లి, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి, థ్యాంక్ యూ. రైట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్ గారు, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హరినాథ్పురం నుంచి. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి సరైన సమాధానాన్ని అందించారు. అలాగే కోలా నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు సరైన సమాధానం. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ అండ్ సరైన సమాధానంతో ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అనంతపురం జిల్లా పిల్లగుండ్ల కాలనీ నుంచి విజయ్ కుమార్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు సరైన సమాధానం. అలాగే విజయ్ పరమేష్ గుంటకల్ నుంచి సరైన ఆన్సర్ అందించారండి. ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. వెల్ శుభోదయం జయస్వి గారు, మీకు కూడా శుభోదయం అండి. సరైన సమాధానంతో పెద్దాపురం మండలం నుంచి ఎన్టీఆర్ కాలనీ బండారు త్రిమూర్తుల గుప్తా గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ అంబికా గారు ఫ్రం భవానీపురం నుంచి సరైన సమాధానం అందించారు. విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్తో మనకి నెక్స్ట్ తిరుమలేష్ గారు పంపించారు. అలాగే ఎల్పీఎస్సీ త్రివేంద్రం కు చెందినటువంటి వాళ్ళు అందజేశారు. రంగచార్లు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి, కేరళ స్పేస్ అనేటువంటి సంస్థ రూపొందించింది. ఓకే. కన్నయ్య గారు ఫ్రం మామిడి తుంటపల్లి ఐరాల మండల్ చిత్తూరు డిస్టిక్ నుంచి పంపించారు. హ్యాపీ రక్షాబంధన్ అంటూ, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. సిరిగిరి రామప్రసాద్ గారు మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి సరైన సమాధానాన్ని పంపించారు. బాయ్ బాయ్ జయస్వి గారు, మీకు కూడా బాయ్ అండి. అండ్ నేను క్వశ్చన్ వినలేదు. ఓఫో, బీవి నగర్ భక్తవత్సల్ నగర్ నెల్లూరు జిల్లా నుంచి పంపించారు రాజశేఖర్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఆన్సర్ రివీల్ చేసేస్తాను. అండ్ సరైన సమాధానంతో మనకి శ్రావిశ్రీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు. అండ్ ఫైనలీ సో సౌజన్య గారు మంగళగిరి నుంచి. ఈ ఆకాశ 300 అనేటువంటిది ఒక 3D ప్రింటర్ అన్నమాట. అధునాతన ఏరోస్పేస్ మరియు అంతరిక్ష పరిశోధనలకు మద్దతు ఇవ్వడానికి కేరళకి చెందినటువంటి ఒక స్టార్టప్ ఇది నిర్మించింది. అండ్ దాంతో పాటుగా అధిక ఉష్ణోగ్రత ప్రింటింగ్, 350 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను చేరుకోగల అధునాతన డ్యూయల్ ప్రింటర్ అన్నమాట. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ దీని యొక్క గరిష్ట ఉష్ణ స్థిరత్వం కూడా 80 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. సో దాట్స్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ 3D ప్రింటర్ ఆకాశ 300. సో రైట్ ఆన్సర్స్ పంపించిన మీ అందరికీ కూడా హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ అడ్వాన్స్ గా హ్యాపీ హ్యాపీ రక్షాబంధన్ మీ అందరికీ కూడా. సో రక్షాబంధన్ ఎలాగో రేపే కాబట్టి చాలా అద్భుతమైన రోజు అన్న చెల్లెళ్ల అనుబంధానికి అండ్ అక్కాతమ్ముళ్ళు కూడా అండ్ దాంతోపాటుగా అక్కా చెల్లెళ్ళు కూడా ఎవరికైనా సరే ఆ రక్ష సదా శ్రీరామ రక్షగా కొనసాగాలని కోరుకుంటూ మీ అందరికీ ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేనే పాడి వినిపిస్తున్నాను. ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే, ఒక గూటికి

సో విషింగ్ యూ ఆల్ అ హ్యాపీ రక్షాబంధన్ ఇన్ అడ్వాన్స్. మరి నేనైతే చాటా బాబా చెప్పేసి టైం వచ్చేసింది 10:57 అయిపోయింది. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ డే. బోల్డ్ అన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా, సో మరొక బ్యూటిఫుల్ షోలో కలుసుకుందాం మరిన్ని అద్భుతమైన మాటలతో, పాటలతో, సరదాల ఆటలతో కూడా. అండ్ నెక్స్ట్ మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక సూపర్ డూపర్ ధమాకా ఆర్జే రెడీగా ఉంది మరి. సో ఎవరో ఏంటో తెలియాలి అంటే 11 దాటాల్సిందే. అంతకన్నా ముందు ఒక చిన్న పాట మీ అందరి కోసం. సో దిస్ ఇస్ యువర్ ఆర్జే జీఎస్వి సైనింగ్ ఆఫ్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. గోదావరి జన్మస్థానం నుంచి సముద్రంలో కలిసే వరకు అనేక ఉపనదులు, వాగులు, ఏరులు కలుస్తున్నందున అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ అమరావతిలో అసెంబ్లీ భవన నిర్మాణాన్ని నిర్ణీత సమయంలోపు పూర్తి చేయాలని అధికారులను శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశించారు. సచివాలయం రెండో బ్లాక్లో అధికారులు, ఇంజనీర్లు ఐకానిక్ భవనాల నమూనాలు రూపొందించిన ఆర్కిటెక్చర్ ప్రతినిధులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆయన నిన్న పాల్గొన్నారు. రాష్టంలోని సుదీర్ఘ తీర ప్రాంతానికి రక్షణ కవచంగా తలపెట్టిన గ్రేట్ గ్రీన్వాల్ ప్రాజెక్టులో భాగంగా తాటివనాల ఏర్పాటు ప్రారంభించినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రస్తుతం తాటికాయల సీజన్ ప్రారంభం కావడంతో తాటిగింజల సేకరణ నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. గ్రీన్ గ్రేట్వాల్ ప్రాజెక్టులో భాగంగా మొదటి అంచెలో మడ అడవులు, రెండవ అంచెలో తాటివనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు. రాష్ట వ్యాప్తంగా తీర ప్రాంతం వెంబడి 5499 హెక్టార్ల పరిధిలో తాటివనాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తులు, తుపాన్ల సమయంలో ఈ తాటివనాలు పెనుగాలుల నిరోధక వ్యవస్థలా పనిచేసి తీర ప్రాంత గ్రామాలకు రక్షణ కల్పిస్తాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. సూపర్ ఎల్నినో నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరికి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చివరి రిజర్వాయర్ను సైతం నీళ్లతో నింపుతున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మాట్లాడుతూ శ్రీశైలం నుంచి రాయలసీమకు మొదటి విడతగా రోజుకు 11,500 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో మొదటి ఏడాదే హంద్రీనివాకు 3,870 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 55 టీఎంసీల నీటిని రాయలసీమ చివరి భూములకు తరలించామని, మరో 3,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని వివరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆజుకి లభ్యమైంది. వీరు పశ్చిమ బెంగాల్లో సురక్షితంగా ఉన్నట్లు మత్స్యశాఖ సహాయ సంచాలకులు రమణారావు తెలిపారు. అల్లవరం మండలం ఓడరేవు తీరం నుంచి 7 మత్స్యకారులు ఈ నెల 3న వేటకు వెళ్లారు. ఆ తర్వాత వారి ఆచూకీ తెలియరాలేదు. దీంతో ఈ నెల 17 నుంచి 10 రోజుల పాటు నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మత్స్యకారుల బోటు ఆచూకీని కోల్కతా సమీపంలో గుర్తించినట్లు రమణారావు తెలిపారు. వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొస్తున్నట్లు చెప్పారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తాయానమ్మల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: పాట చూడు.

మీరు ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే ఖనిష్ కానీ 11:11 అవుతుంది. చాలా మంది 11:11 ని చాలా లక్కీగా ఫీల్ అవుతారు కదా. లాస్ట్ టైం నేను షోకి వచ్చినప్పుడు కూడా ఈ నెంబర్ చెప్పినట్టు గుర్తు.

అండ్ చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను నేను కూడా. మీకు కూడా అంతే లక్ కలిసి రావాలని కోరుకుంటూ మన సినిమా కబుర్ని మొదలు పెట్టేసేద్దాం. అర్జున్ రెడ్డి మూవీ గురించి అప్డేట్ వచ్చింది తెలుసా? సో అర్జున్ రెడ్డి మూవీ నుంచి ఆల్రెడీ సాంగ్ వినేశారు. సమీర భరద్వాజ్ పాడారు రాధా మ్యూజిక్ అండ్ శ్రేష్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించారు. అండ్ ఇప్పుడైతే అర్జున్ రెడ్డి గురించి ఏంటి కనిష్క అప్డేట్ అంటే నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను అనమాట. ఈ పేరు వినగానే మనకి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అండ్ ఆయన మూవీలోని లుక్ అయితే మన కళ్ళ ముందుకు కనిపించేస్తుంది. అండ్ ఈ మూవీ రిలీజ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ కి 10 ఇయర్స్ కంప్లీట్ అవబోతున్న సందర్భంగా ఎక్స్టెండెడ్ వర్షన్ ని రిలీజ్ చేయబోతున్నట్టు ప్లాన్ చేస్తున్నట్టు సందీప్ రెడ్డి వంగ రీసెంట్ గా చెప్పడం జరిగింది. అండ్ ఈ ఒక్క లైన్ తో ఫ్యాన్స్ లో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అండ్ అంతేకాదు చాలా క్వశ్చన్స్ వచ్చేసాయి అనమాట, ఎలా ఉండబోతుంది, ఏం ఎక్స్టెండ్ చేస్తారు అసలు ఏంటి అనేది. సో వెయిట్ చేయాలి మనం అయితే ఈ ఎక్స్టెండెడ్ వర్షన్ ఎలా ఉండొచ్చు అనేది తెలుసుకోవడానికి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మంచి వైబ్ ఉన్న పాట అయితే వచ్చేస్తుంది. మిరాయ్ మూవీలో నుంచి ఇంటూ స్టేడియం టు విత్ భారతీయ FM 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.
3: అదే

0: information plus entertainment.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వేరే మూవీ నుంచి సాంగ్ వినేసాకా ఇంతకి ఏంటి సినిమా అప్డేట్ అంటే కనుక మరి తేజ సజ్జ మూవీ నుంచి అన్నమాట అప్డేట్. జాంబీ రెడ్డి 2021 లో రిలీజ్ అయిన మూవీకి సీక్వెల్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. ఆల్రెడీ రిలీజ్ అయిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ఏదైతే ఉందో అందులో మనం జాంబీస్ హవా అయితే చూసాము, అండ్ నాగవ్వ పాడిన ట్రెడిషనల్ సాంగ్ కి ర్యాప్ వచ్చేసి యాడ్ చేయడం చాలా యూనిక్ గా అనిపించింది అనమాట ఆ వీడియోకి. అండ్ తేజ సజ్జ, రియల్ స్టార్ ఉపేంద్ర అండ్ సర్ షానియా కపూర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మెయిన్ రీల్లో కనిపించబోతున్నారు. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం అయితే మరొక అప్డేట్ తెలుపబోయే ముందు మనమైతే ఒక చిన్న సాంగ్ అయితే వినేసేద్దాం, వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

विविध भारती एफएम 101.3। కబుర్లో ఉన్నాం మనం. మరి ఈ రోజు సినిమా కబుర్లో ఆల్రెడీ కొన్ని విషయాలు అయితే వినేశారు. నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే గనక ఆల్రెడీ క్రాక్ మూవీలోంచి వినేశారు కదా రవితేజ మూవీ. సో నెక్స్ట్ రవితేజ మూవీ గురించి అనమాట. రవితేజ సంక్రాంతి బరిలో నిలబడబోతున్నారని తెలుస్తుంది. దాగుడు మూతులు దండాకూర్ అనే మూవీతో రాబోతున్నారనమాట. రాజరాజ చోరా స్వాగ్ మూవీస్ తో మెప్పించిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో హసిత్ ఈ మూవీకి కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. అది సంగతి. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటి అంటే కనుక దృశ్యం ఆల్రెడీ 3 పార్ట్స్ వచ్చేసింది కదా. నెక్స్ట్ 4th 5th పార్ట్స్ కూడా ఉండబోతున్నాయంట. ఇంకెన్ని పార్ట్లు ఉంటాయని అనుకునే వాళ్ళు కొంతమంది అయితే వావ్ ఇంకెలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ కూడా ఉన్నారు. ఉన్నారు కాబట్టి తీస్తున్నారు ఏమంటారు అంతే కదా. అంటే ఇప్పుడైతే దృశ్యం మూవీలోంచి మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది. ఇంటూ స్టేట్ ఇంటూ విత్ భారతి ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే కనిష్క.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ప్రశాంత్ వర్మ అనగానే ఆయన క్రియేట్ చేసిన యూనివర్స్ లన్నీ గుర్తొస్తుంటాయి. నెక్స్ట్ అలాంటి ఒక మరొక మూవీని రాబోతుంది అనమాట, మహాకాళి మూవీ. మరి ఈ మూవీలోని కాళీదేవి పాత్ర కోసం నటి శ్రేయా రెడ్డి ఎవరైతే ఉన్నారో, రెండేళ్ల పాటు కలరీ పట్టు అంటారు కదా ఇండియన్ మార్షల్ ఆర్ట్, అందులో ట్రైన్ అయ్యారంట. రీసెంట్ గా రిలీజ్ అయిన వీడియోలో శ్రేయా రెడ్డి ఇంటెన్స్ లుక్స్ అయితే ఏవైతే ఉన్నాయో అండ్ గ్రేస్ ఏవైతే ఉందో చాలా హైలైట్ అయిందని చెప్పాలి. జాన్ 8th కి ఈ మూవీ రిలీజ్ కాబోతుంది అని చెప్పేసి అప్డేట్ అయితే ఉందన్నమాట. అందుకని నెక్స్ట్ అయితే మీ అందరి కోసం ప్రశాంత్ వర్మ తీసిన మూవీ, అద్భుతమైన మూవీ, అద్భుతం మూవీలోంచి మీ అందరి కోసం ఒక పాట అయితే విచ్చేస్తున్నాను, ప్లే చేసేస్తున్నాను. వింటూ స్టేడియంలో వినిపిస్తుంది భారతీయ FM 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

అద్భుతం మూవీ లోంచి అద్భుతమైన పాట అయితే వినేశారు. ఇంటర్వ్యూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్ కానీ ఆల్రెడీ మన సినిమా కమిటీ లో బోలెడని అప్డేట్స్ అయితే వినేశాం కదా, ఒక్కసారి అవన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి వినేద్దామా. దృశ్యం కి ఆల్రెడీ 3 పార్ట్స్ తీశారు, నెక్స్ట్ అయితే 4-5 పార్ట్స్ రాబోతున్నాయి. అండ్ జాంబీ 2కి నెక్స్ట్ ఇంకొక సీక్వెల్ అయితే తీయబోతున్నారు అనమాట. అండ్ ఈ మూవీకి వచ్చేసి వీడియో టైటిల్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. తేజ సజ్జా, రియల్ స్టార్ ఉపేంద్ర ఉండబోతున్నారు ఈ మూవీలో. అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ జాంబీ హవా అసలు మామూలుగా లేదనమాట అందులో చూస్తే కనుక మనం. అండ్ నాగవ్వ పాడిన ట్రెడిషనల్ సాంగ్ ఏదైతే ఉందో అది యాడ్ చేయడం చాలా యూనిక్ గా అనిపించింది వ్యూవర్స్ కి. అండ్ అంతేకాదు మనం జాంబీ రెడ్డి 2లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేలాగా ఉంటుంది ఆ వీడియో చూస్తే కనుక. అండ్ ప్రశాంత్ వర్మ నెక్స్ట్ యూనివర్స్ ఇంకొకటి రాబోతుంది అనమాట. సో దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. సినిమా కబుర్లో ఇలా బోల్డ్ అని విషయాలు అయితే మాట్లాడుకున్నాం కదా. మన అశోక్ అయితే బయట చెప్పాల్సిన టైం వచ్చేసింది 11:50 కాబోతుంది అనమాట. స్టూడియోస్ లో సమయం అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే కనిష్క హియర్. మరి నెక్స్ట్ షోలోకి ఎంటర్ అవబోయే ముందు మీ అందరి కోసం 2 బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వచ్చేసినాయి. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క.

మన్ కీ బాత్ గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. నేపాల్లో వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నేపాల్లో ఏపీకి చెందిన ఎవరైనా విపత్తులో చిక్కుకున్నారా అనే దానిపై ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ బాధిత యాత్రికులకు అవసరమైన సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీజీ ద్వారా కూడా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ నేపాల్లోని ఏపీ వాసులకు అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు. సహాయం కోసం ఏపీ భవన్ కంట్రోల్ రూమ్ 011 3384 01 1 3387 089 నంబర్లను, వాట్సాప్ 9059842401 01 సంప్రదించవచ్చునని అధికారులు కోరారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన మార్గాలన్నింటినీ 4 లైన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్ లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మార్గాలు మొత్తం రైల్వే నెట్వర్క్ లో 16% విస్తీర్ణాన్ని కలిగి ఉండగా సుమారు 41% రైల్వే ట్రాఫిక్ నియంత్రిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఇది నెట్వర్క్ అంతటా మరింత సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ప్రయాణికుల సరుకు రవాణా భవిష్యత్తు వృద్దికి ఎంతగానో తోడ్పడుతుందని ఆయన తెలిపారు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో 7 మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారుల నుంచి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రైవేటు బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల పట్టణ ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి చేపట్టిన పైప్లైన్ పనులను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం కోపల్లె వద్ద పాత బ్రిటిష్ కాలం నాటి వంతెన స్థానంలో నిర్మించిన నూతన వంతెనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా మైజీఓవీ.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపటి వరకు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ 3 1 గంటకు వింటారు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
4: గుడ్ మార్నింగ్ మ్యామ్.
5: హాయ్ స్టూడెంట్స్.
4: గుడ్ మార్నింగ్.
5: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికీ క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి.
4: ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
5: ఎస్ మ్యామ్.
4: చెప్పండి.
5: ఎస్ సార్, రంగనాథన్ మ్యామ్.
4: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
5: ఎస్ మ్యామ్.
4: గుడ్ గుడ్.
5: కాఫీ టైం ఏంటి రోషిణి?
6: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
5: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.

క్లాక్ 10 మినిట్స్ దాటింది మన స్టూడియోస్ లో. సమయం మనమైతే ఎంటర్పోయాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. ఇంతకీ మీకు తెలుసా నేను ఒక సీక్రెట్ చెప్తాను అంటూ ఒక అతను ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారనమాట. అది ఏ అయ్యో మనిషో తెలియదు కానీ ఆ మొత్తానికి అందరినీ బురడి కొట్టించేశాడు అనమాట. చిన్నప్పుడు మీకు సీక్రెట్ చెప్తా ఇలా రండి అని చెప్పి పెద్దవాళ్ళు ఎప్పుడైనా అన్నప్పుడు ఇంట్రెస్ట్ గా వెళ్ళేవాళ్ళం. అదే క్యూరియాసిటీ పెద్దైనప్పుడు కూడా కంటిన్యూ అయితే ఇలా ముంచే రేంజ్ కు తెస్తే కష్టమే అనమాట. రీసెంట్ గా 8 crores దగ్గర కలెక్ట్ చేశాడు ఒక ఫేక్ అకౌంట్ లో ఇట్లాగే సీక్రెట్ చెప్తారండి అంటూ. మాట్లాడుకుందాం దీని గురించి. మీతో చెప్పనా నాకు డబ్బులు ఇస్తావా అంటే కనుక ఎవరికి ఇవ్వబాకండి. మొదటి ఇప్పుడైతే మీ అందరి కోసం అతడు మూవీ తర్వాత పైసా మూవీలో వచ్చి టైటిల్ ట్రాక్ అయితే వచ్చేసింది. వింటూ స్టూడెంట్ భారతీయ 101.3 అండి. మీ ఆర్జే కనిష్క.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ ఇలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: భారతి ఎఫ్ఎం 101.3.

జర్రగండి జర్రగండి జర్రగండి, గూగుల టికిన్న గుంసు వచ్చనండి. జర్రగండి జర్ర

0: विविध भारती एफएम 101.3।
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
6: మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్నాం గేమ్ చేంజర్ మూవీ నుంచి సాంగ్ వినేశారు. నిజంగా గేమ్ చేంజ్ చేసేసే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయో మొత్తానికి వాళ్ళకి. ఫ్యూ డేస్ బ్యాక్ నే సోషల్ మీడియాలో పేజ్ ఓపెన్ చేసి మీకు సీక్రెట్ రివీల్ చేస్తాను 25th August అంటూ చాలా మంది ఫాలోవర్స్ ని కలెక్ట్ చేశారన్నమాట. జస్ట్ 6 పోస్ట్లే, అందులో ఏముండదు, మీ జీవితాన్ని మార్చే విషయాన్ని నేను చెప్తాను మీకు అంటూ పెట్టారనమాట పోస్ట్లు. మొత్తానికి అది ఫేస్ కనిపించిన కొన్ని పోస్టులు అనుకుందాం. మొత్తానికి పాయింట్ ఏంటంటే చూడండి, జనాలు ఎంతమంది క్యూరియస్ ఫీల్ అయ్యారంటే వాళ్ళు వేరే యాప్లోకి మీరు

కన్వర్ట్ చేసి అంటే అక్కడికి వెళ్ళి మీరు నేను పెట్టే వీడియోని చూడొచ్చు అని చెప్పేసి, అంటే అందరు కూడా ఇటు నుంచి అటుకు జంప్ చేసి ఆ యాప్ లో కూడా వెళ్ళి యాప్ లో వీడియో ఓపెన్ చేయాలంటే మనీ పే చేయాలనే ఆప్షన్ ఉందన్నమాట. మొత్తానికి మనీ పే చేసి ఒక మోటివేషనల్ వీడియోని చూసి వచ్చారు అన్ని డబ్బులు పెట్టుకుని, అంటే 500 అరౌండ్ ఉంటుందన్నమాట పే. మొత్తానికి అలా స్కామ్ చేశాడు అన్నమాట. ఒక చిన్న మోటివేషనల్ వీడియో ఒక క్యూరియాసిటీని అలా బిల్డప్ చేసి ఇప్పటికే 150,000 మంది పే చేసి దాన్ని చూడడం జరిగింది. వాడండి అసలు వాళ్ళ తెలివికి చెప్పుకోవాలి ఆ స్కామర్స్, జనాల క్యూరియాసిటీని క్యాష్ చేసుకున్నారనే చెప్పాలి. ఇలాంటివి చాలానే మోసాలు ఉంటున్నాయి సోషల్ మీడియాలో, నమ్మకండి. డబ్బులు వృధా చేసుకోకండి మెయిన్గా చెప్పాలంటే కనుక. సూర్యాలు ఒక డైలాగ్ గుర్తొస్తుంది నాకు, 5,000 ఉంటే కూరగాయల షాప్ పెట్టుకుంటా, 40,000 ఉంటే పచారీ షాప్ పెట్టుకుంటా, ఇంకా ఎక్కువ ఉంటే మార్కెట్ పెట్టుకుంటా అంటూ ఇలా చెప్తాడు కదా. సో మనకి ఉన్న డబ్బులు ఏదో ఒక దానికి పనికొస్తే ఆ స్కామర్ల చేతికి ఎందుకు ఇవ్వడం చెప్పండి. ఈజీ మనీ, సీక్రెట్ రివీల్, అప్లికేషన్ ఫీ, జాబ్ ఇప్పిస్తామని చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతుంటే గనక అస్సలు ఇవ్వకండి. చాలా ఆన్లైన్ మోసాలు ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఆఫ్లైన్ లో కూడా జాబ్ ఇప్పిస్తామని చాలా మంది ఇట్లాంటి మోసాలు చేస్తున్నారు. ఎక్కడ కూడా నమ్మకండి, మనిషి కనిపిస్తున్నాడు కదా ఎదురు, మన ఏరియాలోనే ఉంటారు కదా, ఇట్లాంటి మాటలు ఏవి మీ బ్రెయిన్ లోకి రానివ్వు బాకండి. ఇవన్నీ కూడా మోసాలే అనమాట. ఇంతకీ ఈ స్పామర్ ఇచ్చిన మోటివేషనల్ వీడియోలో ఏముందో తెలుసా చెప్తాను మీకు. రైడ్ మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే వస్తుంది, పైసా వసూల్ మూవీలోంచి పైసా వసూలు చేసుకున్నాడు మొత్తానికి అతను అయితే ఒక చిన్న వీడియోతో.

అసలు ఊళ్ళోంచి టైటిల్ ట్రాక్ వినేశారు భాస్కర్ భట్ల రవికుమారి సాంగ్ లిరిక్స్ అందించగా అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అండ్ డెల్లార్ మెహందీ డాలర్ మెహందీ అండ్ అనురాగ్ కుల్కర్ణి ఉమానే హాయ్ సాంగ్ కి పాడారనమాట. అండ్ మన స్టూడియోస్ లో సమయం 12:29 దాటిపోయింది. మరి ఎగ్జాక్ట్ గా 12:30 కి మీ అందరి కోసం తెలుగులో వార్తలు అయితే రెడీగా ఉంటాయి. మరి ఆ వార్తల తర్వాత మరిన్ని విషయాలు, ఇంతకీ సస్పెన్స్ నేను అట్టబెట్టాను కదా, మరి ఆ సస్పెన్స్ ఏంటో చెప్తాను. సీక్రెట్ రివీల్ చేస్తా అంటూ ఒక వీడియో రివీల్ చేశాడు కదా, ఆ వీడియోలో ఏముంది అనేది నేను చెప్తాను. మరి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి, వింటూ స్టే ట్యూన్డ్.

0: विविध भारती FM 101.3 ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ జబల్పూర్ లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్హాల్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. నేపాల్లో నిన్న సంభవించిన ఆకస్మిక వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గల్లంతయ్యారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. స్పోర్ట్స్ యూనివర్సిటీల నుండి ఆధునిక శిక్షణ కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థ రూపుదిద్దుకుంటోందని, దీనివల్ల ప్రతిభకు ప్రతి దశలోనూ తగిన మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. ఈరోజు ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి మాట్లాడుతూ మోదీ, క్రీడలు కేవలం పతకాలు గెలవడానికే పరిమితం కాదని, అవి భారతదేశ క్రీడా నైపుణ్యాన్ని, యువశక్తిని వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక లక్ష్యమని అన్నారు. ప్రతి జిల్లా ప్రపంచ క్రీడాపటంలో ప్రకాశించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. క్రీడల్లో 5 నుండి 15 సంవత్సరాల వయసు గల పిల్లలను గుర్తించడం కోసం టాలెంట్ హంట్ నిర్వహిస్తామని ఎర్రకోట నుండి తాను ప్రకటించినట్టు ప్రధాని గుర్తు చేసుకున్నారు.
1: जब मैं स्पोर्ट्स की बात करता हूं तो ये केवल मेडल जीतने तक सीमित नहीं है, ये विकसित भारत के निर्माण में भारत की खेल शक्ति और भारत की युवा शक्ति को एक साथ जोड़ने का अभियान है. मैं हमेशा कहता आया हूं जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है, खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और देश का गौरव बढ़ाना.
0: ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, క్రీడలు ఒక జాతీయ ప్రాధాన్యతగా, యువత సాధికారతకు ఒక ముఖ్యమైన సాధనంగా

రూపాంతరం చెందాయన్నారు. ఫిట్ ఇండియా మూమెంట్, సండే ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా పౌరులు ఫిట్నెస్ ను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నందున భారత క్రీడా వ్యవస్థ ఇప్పుడు కేవలం మౌలిక సదుపాయాలు, పథకాలకు మించి ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా సాగే ప్రయాణంలో దేశ యువతను క్రియాశీల భాగస్వాములుగా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మాండవీయ వెల్లడించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఈరోజు జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్హాల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. రక్షణ రంగంలో జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీకి అత్యంత కీలకమైన బాధ్యత దక్కనుంది. ఇకపై ఈ కర్మాగారం యుద్ద ట్యాంకుల మరమ్మతులు, ఓవర్హాల్, సాంకేతిక ఆధునీకరణకు ఒక ప్రధాన కేంద్రంగా మారనుంది. ప్రస్తుతం T-72 ట్యాంకుల మరమ్మతులు చేసే ప్రధాన బాధ్యత తమిళనాడులోని ఆవడిలో ఉన్న హెవీ వెహికల్ ఫ్యాక్టరీ వద్ద ఉంది. ఈ ప్రాజెక్టు కింద తొలి దశలో ప్రతి ఏటా 12 T-72 ట్యాంకులను పూర్తిగా ఆధునీకరిస్తారు. అలాగే ట్యాంకుల నిర్వహణ, మరమ్మతులు, పరీక్షల కోసం జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీలో ఒక ఆధునిక ప్లాంట్ టెస్టింగ్ ట్రాక్ ను కూడా అభివృద్ది చేస్తారు. వచ్చే నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల అధినేతలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కొనసాగుతోంది. పరస్పర ప్రాముఖ్యత గల ప్రపంచ ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలు వారు పంచుకుంటారు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ JNPT ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నౌకాశ్రయంగా అవతరించిందని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ చెప్పారు. 2026 మొదటి అర్ధభాగంలో నౌకా రవాణాలో 13.6% వృద్దిని నమోదు చేస్తూ ఈ పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా 21వ స్థానానికి చేరుకుందని తెలిపారు. ప్రపంచంలోని టాప్ 30 పోర్టుల్లో వృద్దిపరంగా ఈ పోర్ట్ మిగతా అన్ని పోర్టులకు మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల్లో అంతర్జాతీయ ర్యాంకింగ్స్ లో అసలు స్థానమే లేని స్థాయి నుంచి భారతదేశ సముద్ర రంగం ఒక ప్రముఖ పోర్టుగా ఎదుగుతూ సరికొత్త మైలురాళ్లను సాధించిందని సోనోవాల్ వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్ లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని హేత్నీ హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్ లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్తేజ్ లో ఆర్వీ పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమానికి హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాలను వరద ముంచెత్తడంతో వేలాది మంది గల్లంతుకాగా వారిలో దాదాపు 300 మంది భారతీయ పర్యాటకులు కూడా ఉన్నట్టు నేపాల్ విదేశీ వ్యవహారాల మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. రసువా ప్రాంతంలో సంభవించిన ఈ వరదల్లో 160 మంది మరణించారని, వేలాది మంది ఆచూకీ తెలియకుండా పోయిందని ఖనాల్ ధృవీకరించారు. మరోవైపు 3 జిల్లాలను అతలాకుతలం చేసిన భుటేకోషి నది ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 162 పెరిగిందని నేపాల్ పోలీసులు తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలిల్లో గండక్ నదీ పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామడి, షయోహార్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు.
గండక్

0: నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెట్టియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, నేపాల్ అధ్యకులు రామచంద్ర పౌడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు భారత్ మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్ లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి అనేవి ఆ 7 రద్దీ మార్గాలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ అలాగే పాఠశాల విద్య అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. రేపటి వరకు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ జబల్పూర్ లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్ హాల్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. నేపాల్లో నిన్న సంభవించిన ఆకస్మిక వరదల్లో 100ల మంది ప్రాణాలు కోల్పోగా 1,000ల మంది గల్లంతయ్యారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
3: ఏదో బాగానే ఉన్నానులే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
3: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
3: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
3: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
3: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
6: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
7: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
6: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
8: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
9: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
8: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.
10: విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: చాలా చల్లగా మూవీలో నుంచి సాంగ్ అయితే వినేశారు. వింటూ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్. కానీ నిజంగా చావు కబురు చల్లగానే చెప్పాడు అనమాట ఈ స్కామర్ ఎవరైతే ఉన్నాడో. ఏం చెప్తున్నాడు అంటే ఒక మోటివేషనల్ వీడియో పోస్ట్ చేసి మొత్తానికి ఆ వీడియో చూడడానికి మీరు డబ్బులు పే చేయాలని చెప్పేసి ఒక యాప్ లో క్రియేట్ చేసి ఈ సోషల్ మీడియాలో తన పేజ్ కి వచ్చిన ఫాలోవర్స్ అందరినీ అటు షిఫ్ట్ చేసి ఎన్నో లక్షల మంది వచ్చారంట, 4 లక్షల పైగానే. సో అందులో 1.5 లక్షల మంది పైగానే ఆ వీడియో చూడడం జరిగింది. సో ఎన్నో కోట్లలో అతనికి డబ్బులు రావడం జరిగిందని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ అనమాట. ఇంతకీ ఈ స్కామర్ చేసింది ఏంటి అంటే కనుక మీకు సీక్రెట్ చెప్తా అంటూ స్టార్ట్ చేసి ఒక మోటివేషనల్ వీడియో వదిలాడు మొత్తానికి ఫైనల్ గా. ఇంతకీ ఆ మోటివేషనల్ వీడియోలో ఏముంది అని చెప్తాను కదా, టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పి ఉందన్నమాట. నిజమే కదా, టైం చాలా ఇంపార్టెంట్, మీరు అనవసరంగా వేస్ట్ చేశారని చెప్పేసి అందరినీ ఫూల్ చేసి అవతలు పెట్టాడు ఆ ఎవరైతే వీడియో చూడడానికి డబ్బులు కట్టి చూసారో. మొత్తానికి అలా నడుస్తున్నాయి స్కామ్లు. అయితే మీరు ఆ స్కామ్ల బారిన పడకుండా ఉండాలి అంటే కనుక ఇలా క్యూరియాసిటీ ఇచ్చి ఆ తర్వాత డబ్బులు పే చేయండి అంటే స్టాప్ దేర్ ఇట్ సెల్ఫ్, అక్కడే ఆగిపోండి. డబ్బులు పే చేసి చూడాల్సిన అవసరం లేదు. ఎక్కువ క్యూరియాసిటీ పెట్టుకొని ఇదిగోండి ఇట్లాంటివి ఏవో ఉంటాయి మంచి మాటలు. మొత్తానికి ఆ మంచి మాట కోసం అంత కట్టావా అని అనుకోవాల్సి వస్తుంది అనమాట. ఆ తర్వాత రైట్ నౌ స్టూడియోస్ లో సమయం 12:49 దాటిందనమాట. ఇంకా దీనికోసం ఒక మీమ్ కూడా క్రియేట్ చేశారు, దాని గురించి కూడా షేర్ చేస్తాను మీతో. రైట్ నౌ మీ అందరి కోసం F3 మూవీలో నుంచి సాంగ్ అయితే వస్తుంది. వింటూ స్టేడియం భారతి ఎఫ్ఎం 101.3 అండి నేను మీ ఆర్జే కనిష్క.
1: లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు ఎవడు కనిపెట్టాడు కానీ దీని అబ్బో క్యాష్ లేని లైఫ్ స్టాన్ బాత్ డబ్బు పైసా ఉంటే లోకమంత పెద్ద.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

ఇప్పటికీ మేము ఏంటంటే గనక స్కామర్ ని డబ్బులు కట్టడం త్వరగా చెప్పండి అంటే టైం చాలా ఇంపార్టెంట్, పోయి ఏదైనా పని చూసుకోండి అన్నట్టు క్రియేట్ చేసినట్టుంది ఈ ఫన్నీ మీమ్ అయితే. పాపం డబ్బులైతే పోగొట్టుకున్నారు చాలా మంది. మీరు ఇంత తెలివి తక్కువగా ఉండకండి, ఓకేనా? చాలా జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి ఏవైనా స్కామ్లు స్కీమ్లు ఉంటే కనుక, ఓకేనా? రైట్, మీ అందరి కోసం న్యూస్ హెడ్లైన్స్ అయితే రెడీగా ఉన్నాయి, వింటూ స్టే ట్యూన్డ్.

0: भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. 21వ శతాబ్దానికి అనుగుణంగా దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా క్రీడా విశ్వవిద్యాలయాలు, ఆధునిక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రతి దశలోనూ అవసరమైన సహకారం అందించే సమగ్ర వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈ ఉదయం ప్రసంగించారు. కేవలం పథకాలు సాధించడానికే పరిమితం కాకుండా దేశ నిర్మాణంలో దేశ క్రీడా ప్రతిభను, యువశక్తిని ఏకం చేసే మహత్తర లక్ష్యమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేపాల్లో భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోగా 133 మంది భారతీయులు ఆచూకీ గల్లంతైంది. నేపాల్లో వరదల కారణంగా సంభవించిన ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి సంతాపం తెలిపారు. ఈ కష్టకాలంలో భారత ప్రజలు నేపాల్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తారని పేర్కొన్నారు. నేపాల్కు సాధ్యమైన అన్ని మానవతా సహాయాలను అందించడానికి భారత్ సిద్దంగా ఉందని తెలిపారు. సహాయ రక్షణ చర్యలపై భారత్ నిరంతరం సమన్వయం చేసుకుంటుందని ప్రధానమంత్రి వెల్లడించారు. వివిధ మార్గాల ద్వారా నేపాల్లో వరదల్లో తెలుగువారి క్షేమ సమాచారాన్ని రాష్ట ప్రభుత్వం అమరావతిలోని ఆర్టీజీఎస్ సేకరిస్తోంది. తిరుపతికి చెందిన 28 మందితో కూడిన యాత్రికుల బృందం కాఠ్మండ్లో ఉన్నట్లు ఆర్టీజీఎస్ గుర్తించింది. యాత్రికుల క్షేమ సమాచారాన్ని అధికారులు తెలుసుకున్నారు. ఎలాంటి సహాయం అవసరమైనా తక్షణం తమను సంప్రదించాలని యాత్రికులకు ఆర్టీజీఎస్ అధికారులు సూచించారు. మళ్లీ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందనే హెచ్చరికలు ఉన్నందున సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కేంద్రంతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నారు. కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయం సహా పలు అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధాని సూచించినట్లు సామాజిక మాధ్యమం వేదికగా జయంత్ సింగ్ తెలిపారు. కోనసీమ జిల్లా ఓడరేవుల నుంచి వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారులు పశ్చిమ బెంగాల్లోని దిఘా హార్బర్కు సురక్షితంగా చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం చేసిన చొరవను అభినందించి కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు తిరుపతి ఎంపీ ఎం గురుమూర్తి. తిరుపతిలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ మత్స్యకారుల గాలింపు కోసం కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని మత్స్యకారులు సురక్షితంగా బయటపడేందుకు కృషి జరిగిందని అన్నారు. రానున్న 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది.

ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1800 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపటి వరకు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: కట్టుకుంటూ వచ్చినాడే గల్లీలో దుక్కుడే తెలుసా అలా దారుడే.

ఎంతుందని లైఫ్ అని చెప్పేసి చాలా మంది వాళ్ళ డైట్ ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినవి తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం మేము హెల్దీగా బతకాలి, ఎంత లైఫ్ ఉందని చెప్పండి, సేమ్ డైలాగ్ ఉన్న లైఫ్ ని హెల్దీగా బతకాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. పైసా మూవీలోంచి సాంగ్ అయితే వినేశారు గోవింద గోవింద అంటూ. ధీరా ప్రోగ్రామ్ లోకి మనం అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. 1:08 అవుతుంది మన స్టూడియోస్ లో సమయం. సడన్ గా మన కంటి ముందు లైటింగ్ లో చేంజెస్ వస్తేనే కళ్ళు బ్రెయిన్ బాడీ ఒక్కసారిగా రియాక్ట్ అయిపోతుంది కదా, ఎంతో డిస్టర్బ్డ్ గా ఫీల్ అవుతుంది బాడీ. అలాంటిది సడన్ గా టోటల్ డైట్ చేంజ్ చేయడం లేదా మొత్తానికి మానేయడం ఇట్లాంటివి ఏమైనా చేస్తే అసలు ఆలోచన ఎప్పుడైనా చేశారా? ఇలాంటివి చేసింది ఒక ఆవిడ, చైనాలోని ఒక ఆవిడ అనమాట. ఇలాగే ట్రయల్ వేసింది, అస్సలకే అసలు తెచ్చుకుంది అనమాట. మాట్లాడుకుందాం దీని గురించి ఈనాటి ధీరాలో. సో ఎప్పుడైనా కానీ డైట్ లో చేంజెస్ తెచ్చినప్పుడు తెలియని ఫుడ్ తింటే మన ఏంటి, మనలో ఏమన్నా చేంజెస్ వచ్చిందా, ఎలర్జెటిక్ రియాక్షన్, వాతం ఇట్లాంటివి, హౌ వి ఫీలింగ్ అంటే బర్నింగ్ సెన్సేషన్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా, ఇట్లాంటివన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎప్పటికైనా ఉంటుంది. అంటే చిన్నపిల్లలకు మాత్రమే టెస్టింగ్ కాదనమాట, మనం బ్రతికి ఉన్నంత వరకు కూడా ఇవన్నీ కూడా నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ప్రొఫెషనల్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను. ఇంకా మాట్లాడుకుందాం డైట్ మూవీ అందరికీ కోసం మరొక సాంగ్ రెడీగా ఉంది అదృష్ట మూవీలో నుంచి. మరి ఈ సాంగ్ ని అయితే ఎవరు రాశారు అంటే చిరావూరి విజయ్ కుమార్ గారు రాశారు. దినా మ్యూజిక్ కంపోజ్ చేయగా శంకర్ మహాదేవన్ పాడారనమాట. మరి ఈ సాంగ్ ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. వివిధ భారతి యొక్క 1.3 అని నేను మీ ఆర్జే కనిష్క.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

అదృష్ట మూవీలోంచి సాంగ్ అయితే వినసారు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క 1 o'clock 18 minutes స్టూడియోస్ లో సమయం ధీర ప్రోగ్రామ్ లో ఉన్నాం మనం. మరి ఈ సాంగ్ వినేశాక నిజంగా అదృష్టం ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలంటే అని అనుకుంటారు కొంతమంది. కానీ ఆరోగ్యం మన చేతిలోనే ఉండాలి, అంటే మన చేతుల్లో ఉంది అనమాట. మనం ఏం చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా మన ఆరోగ్యం అనేది డిసైడ్ అవుతుంది. చాలా మంది ఆరోగ్యం కోసం అని చెప్పేసి ఎక్కువ ప్రెషర్ తీసుకొని కూడా ఎక్కువ ఆరోగ్యంకి ఇబ్బంది తెచ్చుకుంటూ ఉంటారు. చైనాలోని ఒక ఆవిడ ఇలాగే ట్రయల్ వేసిందనమాట, అంటే ఆ వెయిట్ ఎక్కువ ఉండిపోయాను, నేను కొంచెం తగ్గితే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి ఈ ఒక ప్రయోగం చేసింది. ఇంతకీ ఏం చేసిందంటే ఎవరో చెప్పారో మరి, లేకపోతే ఆవిడే ఓన్ డెసిషన్ తీసుకొని ఇట్లా చేసిందో తెలియదు, కానీ ఫుల్గా ఫుడ్ మానేసి వాటర్తోనే తన పొట్ట నింపుకొని బరువు తగ్గడానికి ట్రై చేసిందనమాట. మొత్తానికి 160 cm ఎత్తు ఉండే ఆవిడ 70 kgs వెయిట్ ఉందనమాట అప్పట్లో. సో ఆ తర్వాత ఈ డైట్ చేసిన తర్వాత డ్రాస్టిక్ కొన్ని వారాల్లోనే 20 kgs తగ్గింది. అలా చేయడం వల్ల ఏమైందంటే తన కళ్ళు కనీసం అంటే ఐస్ కళ్ళు తిప్పలని కూడా ఆవిడ బాడీ సహకరించక అంత ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అంతేకాదు అయోమయం, జ్ఞాపశక్తి కోల్పోవడం, నడవలేకపోవడం వంటి న్యూరలాజికల్ ఏవైతే సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా వచ్చి హాస్పిటల్లో చేరడం జరిగింది. అలాంటి పరిస్థితి తెచ్చుకుంది ఆవిడ. సో ఎవరు కూడా అలా తెచ్చుకోకండి. ప్రతి మీ అందరి కోసం ప్రాంతి వార్తలు రెడీ ఉన్నాయి, ఇంకా మాట్లాడుకుందాం. మీ ఇంటూ స్టేట్యూ

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నకర్. ముఖ్యాంశాలు. 21వ శతాబ్దానికి అనుగుణంగా దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న రాష్ట్ర వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ అమల్లో భాగంగా 2,447,98,00,000 రూపాయలను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాద ఘటనలో 7 మృతి చెందడం పట్ల గవర్నర్, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రితో సహా పలువురు విచారం వ్యక్తం చేశారు. వార్తల వివరాలు. 21వ శతాబ్దానికి అనుగుణంగా దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా క్రీడా విశ్వవిద్యాలయాలు, ఆధునిక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రతి దశలోనూ అవసరమైన సహకారం అందించే సమగ్ర వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈ ఉదయం ప్రసంగించారు. క్రీడలు కేవలం పతకాలు సాధించడానికి మాత్రమే పరిమితం కాకుండా దేశ నిర్మాణంలో దేశ క్రీడా ప్రతిభను, యువశక్తిని ఏకం చేసే మహత్తర లక్ష్యమని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: జబ్ మే స్పోర్ట్స్ కి బాత్ కర్తా హూ తో యే కేవల్ మెడల్ జీతనే తక్ సీమిత్ నహీ హై, యే వికసిత్ భారత్ కే నిర్మాణ మే భారత్ కీ ఖేల్ శక్తి ఔర్ భారత్ కీ యువా శక్తి కో ఏక్ సాథ్ జోడ్నే కా అభియాన్ హై. मैं हमेशा कहता आया हूं, जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है, खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और देश का गौरव बढ़ाना.
0: నేపాల్ వరదల్లో చిక్కుకున్న రాష్ట వాసులను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, నేపాల్లో చిక్కుకున్న రాష్ట వాసులు, వారి కుటుంబ సభ్యులు కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చని సూచించారు. ఏపీ భవన్ కంట్రోల్ రూమ్లోని 01133840 01138307089 ఫోన్ నంబర్లకు వాట్సాప్ ద్వారా సంప్రదించడానికి 90598241 నంబర్ను వినియోగించాలని కోరారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ బాధిత యాత్రికులకు అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మృతి చెందారు. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొంది. ప్రమాద సమయంలో ఆటోలో 15 ప్రయాణిస్తున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. మృతులు వేలూరు వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులకు గుంటూరు ప్రభుత్వ సర్జన ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఈ ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఆధునిక హంగులతో రైతు బజార్ నిర్మాణ పనులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ప్రాజెక్టు నమూనా చిత్రాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 5 ఎకరాల విస్తీర్ణంలో అరబిందో ఫార్మా ట్రస్ట్ సిఎస్ఆర్ నిధులు 18,55,00,000 రూపాయలతో ఈ రైతు బజార్ను నిర్మించనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. అక్టోబర్ నుంచి నూతన పింఛన్లు మంజూరు చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గౌనివారిపల్లి నుంచి చెట్లమురంపల్లి వరకు 2,50,00,000 రూపాయలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2 ఏళ్ల పాలనలో అభివృద్ది సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా రహదారులు, సీసీ డ్రైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ తో పాటు జాబ్ క్యాలెండర్ ను కూడా విడుదల చేస్తామని మంత్రి పేర్కొంటూ,
2: ప్రతి సంవత్సరం డీఎస్సీ ఇస్తాం, జాబ్ క్యాలెండర్లు ఇస్తాం, కొత్త పెన్షన్లు ఇస్తున్నాం, కొత్త ఇండ్లు కూడా ఇస్తున్నాం. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా మేము తల్లికి వందనం అందజేసాం. అన్నదాత సుఖీభావం అందజేశాం. ఉచిత గ్యాస్ సిలిండర్, 70 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు మరి ఈ రోజు వాడుకుంటున్నారు. పరిశ్రమలు తీసుకొచ్చాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చాం. జలధార ప్రోగ్రాం వల్ల ఏ వర్షం బొట్టు కూడా వేస్ట్ కాకుండా మరి కాలువల్లో నీళ్లు పోవాలన్న ఉద్దేశంతో మరి జంగల్ క్లియరెన్స్ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వాన్ని విషయం తెలియజేస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2,447,98,00,000 రూపాయలను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మొత్తంలో కేంద్రం వాటా 1,468,99,00,000 రూపాయలు కాగా రాష్ట్రం వాటా 9,79,19,00,000 రూపాయలని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నిధులతో రాష్ట్రం ప్రాధాన్యత క్రమంలో కార్యక్రమాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిపి 1,175,03,00,000 రూపాయల నిధులు విడుదల చేసినట్లు సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో భాగంగా దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని తిరుపతి జిల్లాకు చెందిన విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. తిరుపతి నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాళహస్తిలో బాలికల డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లాలో ఎన్సీసీ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న విద్యార్థులను ప్రధానమంత్రి అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థిని మల్లేశ్వరి ఆకాశవాణితో మాట్లాడుతూ,
3: మా కాలేజీ నుంచి ముగ్గురం ఖేలో ఇండియా ద్వారా సెలెక్ట్ అయ్యాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు టీవీ కాంట్రాక్ట్ ద్వారా మేము ప్రధాని నరేంద్ర మోడీతో సార్తో మాట్లాడుతున్నాము. ఆయన మమ్మల్ని చాలా క్వశ్చన్ అడిగాడు, మేము సార్తో చాలా కాంటాక్ట్ అయ్యాము. దానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు అండ్ ప్రధాని మోడీ సార్కి ధన్యవాదాలు.
0: ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళగిరిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కరువు పరిస్థితులు, వర్షాభావం వంటి అంశాలపై ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో క్షుణ్ణంగా చర్చించామన్నారు.

0: రాష్ట్రంలో మంచినీటి అవసరాలు తీర్చేందుకు పంటలను కాపాడుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని ప్రోత్సహిస్తున్నామని, రాయలసీమ ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 13,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు పేర్కొంటూ,
1: 13,500 కోట్ల రూపాయలు ఈరోజు రాయలసీమ ప్రాజెక్టుల మీద ఖర్చు పెడతా ఉన్నాం, రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేయడానికి ఒక కార్యాచరణ తయారు చేసుకున్నాం. ఈరోజు మరి కుప్పానికి గాని పులివెందులకు గాని నీరు తీసుకెళ్లగలిగామంటే ఇరిగేషన్ పట్ల చిత్తశుద్ధి అనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాయలసీమ రైతులకి డ్రిప్ సబ్సిడీ మళ్ళీ తిరిగి ఇవ్వగలిగాం. అలాగే వెలుగొండకి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అందులో ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి అతి త్వరలోనే ప్రారంభించబోతున్నారు విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం సీఆర్డీఏ అథారిటీపై సమీక్ష నిర్వహించనున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించే ఈ సమావేశంలో రాజధానిలోని ప్రభుత్వ భవనాలకు సంబంధించి భవనాల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు కొత్తగా చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలియజేయనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 21వ శతాబ్దానికి అనుగుణంగా దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న రాష్ట వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలో జాతీయ ఆరోగ్య మిషన్ అమల్లో భాగంగా 2,447,98,00,000 రూపాయలను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
3: ఏమైందమ్మా అలా ఉంటే?
2: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
3: ఆ కావాలి.
2: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
3: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
4: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి, దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ ఇలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెరీ గుడ్, బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి, ఏ రెడీయా సార్?

0: ఆంధ్రత్వ ట్రేడ్మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు.
1: గోంగూర పచ్చడి, గొడ్డు కారపు ముద్ద, మినపట్టు

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

పెళ్లి పుస్తకం మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వినే సార్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ అజయ్ కనిష్కని. ధీరాలో ఉన్నాం మనం. ఇంతకీ చైనాలోని ఆవిడ ఏం చేసిందో చెప్పాను కదా, ఒక్క డెసిషన్ లైఫ్ లో వచ్చేసింది, ఫుల్ ఫుడ్ మానేసి ఓన్లీ వాటర్ డైట్ మీద ఉండి ఏదో వెయిట్ తగ్గుదా అని చాలా ట్రై చేస్తుంది అనమాట. మొత్తానికి కొన్ని వారాల్లోనే 20 కేజీస్ దాకా తగ్గింది, కానీ బాడీలో పార్ట్స్ పనిచేయడం మానేసాయని చెప్పాలి. మీరెప్పుడు కూడా ఇలా చేయబోకండి, ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో సో వాళ్ళ గైడెన్స్ లో మాత్రమే డైట్లు, వర్కౌట్లు, యోగాలు ఇలాంటివన్నీ చేసుకోవాలి. దట్ టు ప్రాపర్ హెల్త్ చెకప్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ, మన డైట్ చేంజ్ చేయడం మన హెల్త్ ఏమైనా అప్సెట్ అవుతుందా, ఏంటి చేంజెస్ అని చూసుకుంటూ కాస్త మనం ముందుకెళ్తే మంచిది. మెయిన్గా సోషల్ ప్రెషర్ కానివ్వండి, ఎవరో సలహా ఇచ్చారనో లేదా నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా సొంత ప్రయోగాలు చేసేవాళ్ళు చాలామంది మనకి చుట్టూ కనిపిస్తూ ఉంటారు. ఎలాంటి ప్రాపర్ గైడెన్స్ లేకుండా వాళ్ళు చేసే డైట్స్ని వాళ్ళు ఓన్గా బిల్డప్ చేసుకొని పెద్ద ఏమంటారు మంచిగా మేమే బిల్డప్ అవుతున్నాము అన్నట్టుగా ఫీల్ అయ్యి మళ్ళీ వేరే వాళ్ళకి సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు, మాకు ఇంత బాగుంది అంత బాగుంది అని చెప్పి. అంత సజెషన్స్ అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కరెక్ట్ కాదనమాట. ప్రాపర్ ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది ఎప్పుడూ కూడా సజెస్టబుల్ థింగ్. అదే సంగతి అండ్ రైట్ మీ అందరి కోసం మరొక సంగతి రెడీగా ఉంది. మరి ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.
4: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
5: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
4: కాసేపు ఉండొచ్చు కదా?
5: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
4: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
5: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
4: మీ తెలివి ముందు నాదేముందండి.
5: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
6: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
7: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
6: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
7: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
6: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
7: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

की बात गौरवनीय भारत प्रधान श्री नरेंद्र मोदी गारु देश प्रजलनु उद्देशించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఎఫ్ఎం రెయిన్బో డిటిహెచ్ వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలోని కొన్ని కేంద్రాలు అన్ని కేంద్రాల్లో వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

0: भारती एफएम 101.3।
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా,

0: ఆశకి అవకాశానికి ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఇప్పుడు ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: शून्य से आगे है। घरेलू शेयर बाजार के संवेदी सूचकांक के दोपहर के कारोबार में आज मामूली गिरावट दर्ज की गई। अंतिम समाचार मिलने तक सेंसेक्स 143 अंक गिरकर 77,330 जबकि निफ्टी 36 अंक की गिरावट के साथ 24,171 पर था। और अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा सरकार 21वीं सदी के भारत के लिए आधुनिक खेल व्यवस्था तैयार करने को पूरी तरह प्रतिबद्ध। नेपाल में बाढ़ से लगभग 160 लोगों की मौत, 300 भारतीय समेत 1,000 से ज्यादा लोग लापता। भारत ने नेपाल को राहत सामग्री की दूसरी खेप भेजी। नेपाल बाढ़ के मद्देनजर बिहार और उत्तर प्रदेश में किसी भी स्थिति से निपटने के लिए एनडीआरएफ की टीमें तैनात। बिहार, छत्तीसगढ़, झारखंड और पूर्वोत्तर राज्यों में शनिवार तक मूसलाधार बारिश का अनुमान। और कोलंबो में दूसरे और अंतिम टेस्ट क्रिकेट मैच में श्रीलंका ने दूसरी पारी में चायकाल तक भारत पर 155 रन की बढ़त बनाई। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी विजयवाड़ केंद्रम।
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మణపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మణపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

మేనేజ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే ఖనిష్ కానీ మన వాళ్ళ మెసేజ్లు ప్రవాహంలో వచ్చి పడుతూ ఉన్నాయన్నమాట. నేను కిందకి స్క్రోల్ చేద్దామని చూస్తున్నాను, అది మళ్ళీ టాప్ వెళ్ళిపోతుంది, అట్లా అవుతుంది అనమాట ప్రస్తుతానికి. సోమధ్యానం అంటూ చాలా మంది మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తూ. మీరు కూడా ఎలా మెసేజ్ చేయాలంటే 0866-2488-1 అనే నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చు. ఇందుకే నేను ఏం అడిగానంటే బి విటమిన్స్ లో ఒక విటమిన్ ఉంటుంది, అందులో మనకి జుట్టు గోళ్ళు చర్మంకి యూజ్ అయ్యే విటమిన్ అనమాట, బి విటమిన్ లో ఒక విటమిన్. సో అది ఏంటి, దానికి ఒక పేరు ఉంటుంది, ఒక నెంబర్ ఉంటుంది, మీకు తెలిస్తే వాట్సాప్ చేయండి.

ఉన్నాను. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి దమ్మజు వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణ, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్, వీళ్ళందరూ కూడా పంపించారు. అండ్ రేడియో వింటున్న ఓకే, దానికి అర్థం చెప్పగలరు అంటున్నారు. ఇప్పుడు మీరు ఎప్పుడో విన్న పాటకి ఇప్పుడు నేను అర్థం చెప్పాలంటే ఎలా చెప్పండి. రామళ్ళ కోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారనమాట. సి విటమిన్ అంటున్నారు, వెల్కమ్ టు సందరి అంటూ, సందరి సందరి అంటూ. శాంతినగర్ నుంచి ఒకొక్కడు గారు పంపించారు. కాదుగా, బి విటమిన్ లోనే ఒక విటమిన్ అనమాట, నెంబర్స్ ఉంటాయి కదా, B1 2 3 4 5 6 7 8 9 10 11 12 అని 12 దాకా ఉంటాయి. సో మీరు ఏదనుకుంటున్నారు. సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి, మీరు పప్పులో కాలేస్తారనుకోలేదు అంటే సగం కరెక్టే చెప్పారనుకోండి, సగం రాంగ్ అనమాట. మొత్తానికి B7 ఇస్ కరెక్ట్, B7 దానికి ఒక పేరు ఉంది, అదేంటో చెప్పండి. మొత్తానికి వెల్కమ్ టు సందరి సందరి అంటూ మాధవి ఆంజనేయులు బూద అండ్ పోచంపల్లి నుంచి పంపించారు అనమాట. B12 అంటున్నారు, కాదండి. అండ్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి పంపించారు. ఎం నరేష్, మెరిసి విజయ, రాజేష్ రాజ్, ఓకే, రోజా, శిరీష, ఓం శంకర్, లక్ష్మీ, నరసింహ, యాదోజీ, సక్కుబాయి, వీళ్ళందరూ కూడా పంపించారు. ఆన్సర్ సి అంటూ కర్నూలు నుంచి నస్రీన్ నజీర్ ఫ్యామిలీ మొత్తం పంపించారనమాట. ఎస్, B7 అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి. అండ్ నేను రివీల్ చేయని ఆన్సర్ కూడా, అంటే దానికి ఒక పేరు ఉందన్నాను కదా, అది లాస్ట్ లో రివీల్ చేస్తాను మన మెసేజెస్ అన్ని కంప్లీట్ అయినాక. సో B7 కరెక్ట్ ఆన్సర్ అండ్ దాని పేరు కూడా కరెక్ట్ గా పంపించారు. సందరే సందడికి రెడీ అని కూడా అంటున్నారు. ఓకే, ఎస్, విటమిన్ B12 అంటున్నారు, కాదండి. ఎవరు, మీ పేరు, మీ ఊరు, మీ ఆన్సర్, ఇలా మూడు, ఈ మూడు విషయాల్ని మీరు వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు 0866244888 నెంబర్కి. న్యావనంద నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట్ నర్సయ్య గారు పంపించారు మొత్తానికి ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజుల నుంచి జయన్న హాయ్ నమస్తే అంటూ పంపించారన్నమాట, విటమిన్ B7 అని. ఓకే, అండ్ కొల్లిపారా నుంచి పంపించారు మౌలారే చెన్నై లవ్ స్టోరీ మూవీలోనిది ఈ సాంగ్ అంటూ. ఎస్, నేను ఇంతకు ముందు ప్లే చేసిన సాంగ్ చెన్నై లవ్ స్టోరీ మూవీలోనిది అనమాట. ఈ షోలో సందరి సందరి కంప్లీట్ అయ్యేలోపు నేను ప్లే చేసే సాంగ్స్ అన్ని కూడా మీరు గెస్ చేస్తూ ఉండొచ్చు ఏ మూవీలోంచి ప్లే చేశాను అని. నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ మాత్రమే కాదు, సాంగ్స్ కూడా గెస్ చేస్తూ ఉండండి. ఎస్, విటమిన్ B7 అంటున్నారు. ఎర్రమల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారనమాట. నెక్స్ట్ విజయ రమేష్, విజయప్ప రమేష్ గుంతకల్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ పురుషోత్తమ సిద్ధేశ్వర కొండ నుంచి పంపించారనమాట. ఎస్, అండ్ జయరామ్ పదిపుట్ల బయలు పాకాల మండలం నుంచి పంపించారు, B12 అంటున్నారు, కాదండి. అండ్ హాయ్ కనిష్క గారు ఎలా ఉన్నారు అంటూ బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చెన్నై లవ్ స్టోరీ మూవీ అండ్ B7 అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజల్ మండం వీవర్స్ కాలనీ నుంచి మాదుగుండు రమేష్ చరణ్ సమాధానం అంటూ, మానవ శరీరంలో చర్మం, జుట్టు మరియు గోర్లు ప్రధానం. ఈ రకమైన ప్రోటీన్ తయారవుతాయి, కెరటిన్, ఎస్, ఇంకొకటి ఏదైతే పంపించారో అది కరెక్ట్ అనమాట దీనికి. నెక్స్ట్ మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వలి ఫాతిమా జవాబు పంపించారు. విటమిన్ హెచ్ లేదా విటమిన్ B7 అంటాం, హెచ్ దాకా వెళ్ళక్కర్లేదండి, బీలో చాలు మనకి. గడ్డం అక్కయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, B7CED అంటున్నారు. అవన్నీ అక్కర్లేదని, బీలు చెప్పండి చాలు. మొత్తానికి ఆన్సర్స్ పంపించేవాళ్ళు పంపిస్తూ ఉండండి. నేను సగం ఆన్సర్ రివీల్ చేసేసాను కదా, జుట్టు, గోళ్ళు, చర్మం కోసం తీసుకోవాల్సిన వైటమిన్ ఏంటి, బి విటమిన్స్లో అని చెప్పన్నాను. సో దానికి నంబర్ B7 అని కూడా రివీల్ చేసేసాను మన వాళ్ళు. మిగిలిన పేరు తప్పు పంపించారనమాట ఇనీషియల్గా పంపించిన వాళ్ళు. నెక్స్ట్ మీరు కూడా ఇలా వాట్సాప్ చేయాలంటే 0866244888 అని

నెంబర్ కి పంపిస్తూ ఉండండి. ఆల్రెడీ మనకి 2-డిజిట్ నెంబర్ అలా రన్నింగ్ లో ఉందన్నమాట. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ సాంగ్ ఏ మూవీల దగ్గర గెస్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: ఎక్కువగా. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
3: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच

జుట్టు గోళ్ళు చర్మం కోసం తీసుకోవాల్సిన బి విటమిన్ ఏంటి అని అడిగాను అనమాట. B7 అని చెప్పేసి ఆల్రెడీ రివీల్ చేశాను, మిగిలిన పేరు ఆ B7 కి ఒక పేరు ఉంది, అది ఏంటో మీకు తెలుసు. 0866-244-8814 అనే నంబర్ కి వాట్సాప్ చేయండి అన్నాను. మీ పేరు, ఊరు, ఆన్సర్ ని ఈ మూడు విషయాల్ని మీరు టైప్ చేస్తే పంపిస్తే చాలు అనమాట. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను. మరి అదేంటి అంటే, ఈ మధ్య కాలంలో మనం ప్రతి దాంట్లోనూ ఒక ఇన్నోవేటివ్నెస్ ని ట్రై చేస్తూ ఉన్నారు కదా, సో అలాగే రాఖీల్లో కూడా కొత్త కొత్తవి వస్తున్నాయి, రకరకాలవి. మీరు చూసిన కొత్త రకమైన రాఖీ ఏంటి, ఇది చాలా కొత్తగా ఉంది అనిపించిన రాఖీ ఏంటి మీకు తెలిసిన వాటిలో, సో అది కూడా వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ నేను ప్లే చేసే సాంగ్స్ ఏ మూవీలోవో కూడా గెస్ చేసి పంపిస్తూ ఉండొచ్చు. మరి ఇంతకు ముందు ప్లే చేసిన సాంగ్ ఏ మూవీలో కూడా గెస్ చేశారని అనుకుంటున్నాను. చూద్దాం ఎవరెవరు పంపించారో. స్క్రోల్ చేసే కొద్ది 100 మెసేజెస్ చాలానే ఉన్నాయన్నమాట. విటమిన్ యాన్ రంగారెడ్డి నుంచి శంకర్పల్లి, ప్రొద్దుటూరు, స్పందన, కృష్ణ, సంతోష్ వీళ్ళందరూ కూడా పంపించారు. నేను అనేది బీలో ఏంటి అని అడిగాను అనమాట. B12 అంటున్నారు, మీ పేరేంటి, ఏమి పంపించలేదు కదా, మీ పేరు, ఊరు, ఆన్సర్ ఈ మూడు పంపించండి. ఓకేనా? ఓకే. రామకృష్ణ గారు, స్వర్ణ, గౌతమి, రాజేశ్వరి, ఉదయ్, కర్నూలు నుంచి పంపించారనమాట. B12 అంటున్నారు, కాదండి, అండ్ ఈ అని కూడా గెస్ చేశారు. కొండారెడ్డి నుంచి సిద్ధార్థ మండలం, కడప జిల్లా నుంచి పంపించారు. ఎం కొండారెడ్డి జిల్లా. నెక్స్ట్ అనంతపూర్ నుంచి అక్తర్ ఇమాం బి పంపించారు. వలి భాష బయోటిన్ అంటూ పంపించారనమాట. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఎస్, నేను అడిగిన క్వశ్చన్కి B7 అనేది చెప్పాను కదా రివీల్. నెక్స్ట్ కంప్లీట్ వర్షన్ వచ్చేసి B7 కి

తేజ్ శరణ్ వీళ్ళందరూ కూడా విశ్వేశ్వరయ్య నాగేళ్ళను పంపించారు. మీరు కూడా ఎలా పంపించాలంటే 0866244881 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి, మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. రకరకాల రాఖీలు వస్తున్నాయి, యూనిక్గా అనిపించిన రాఖీ ఏంటి అనేది కూడా షేర్ చేసుకోవచ్చు. ఈనాటి మన షోలో 0866244881 నెంబర్కి డిహైడ్రో కొలెస్టరాల్ అంటూ పంపించారు. దానికి నేనే సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రమ్ కర్నూలు అంటూ పంపించారు. మొత్తానికి నేను బాగానే చదివాను కదా, కానీ ఆన్సర్ అది కాదండి. కనిష్క మేడం గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ విజయవాడ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ చెన్నై లవ్ స్టోరీ అండ్ బయోటిన్ అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ పాలంపోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అని పంపించారు. కరంకారావు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. బయోటిన్ అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి పంపించారనమాట. ఎం మురహరి యశోద జానకి రాజు పంపించారు. కర్నూల్ ముజాఫర్ నగర్ నుంచి రామ కార్తీక్ వెన్నెల వల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ వీళ్ళందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆన్సర్ ఏమంటారు, విత్తనాలతో తయారైన రాఖీలు నాకు బాగా అనిపించాయి. రాఖీ పండుగ అవి భూమిలో అయిపోయిన తర్వాత అవి భూమిలో వేసుకోవచ్చు కదా అంటూ పంపించారనమాట. ఎస్, ఈ కైండ్ ఆఫ్ రాఖీస్ అయితే చాలా సంవత్సరాలుగా సేల్ చేస్తూ ఉన్నారు, బట్ అందరికీ రీచ్ అవ్వలేదన్నమాట ఇన్ఫర్మేషన్. సో మన షో ద్వారా కొత్త కొత్త రాఖీలు ఏంటి అనేది మన లిజనర్స్కి కూడా తెలుస్తాయి. ఈవెన్ నాకు కూడా తెలియను, మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే తెలుసుకుంటాను కదా, సో అలా తెలుస్తాయని చెప్పేసి నేను ఈ క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. మీకు యూనిక్గా అనిపించిన రాఖీలు ఏమన్నా ఉంటే షేర్ చేసుకోండి 0866244881 అనే నెంబర్కి. మళ్ళీ ఈరోజు ఏంటన్నాను అంటూ ఎలా ఉన్నారంటూ పంపించారనమాట. బీజిఎం ఏం మార్చలేదండి. మీ పేరేంటి ఇంతకీ? వాసు చనుబండ నుంచి పంపించారు. ఎస్, నెక్స్ట్ ఏకలవ్య నగర్ నుంచి పంపించారనమాట, రంగారెడ్డి జిల్లా నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల విజయప్ప విజయ అపర రమేష్ అనుకుంటా. మీరు కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు కదా, మేము ఎట్లా చదవాలో అర్థమవుతుంది. గుంతకాల నుంచి పంపించారు. గోదావరి గట్టు పైన మూవీలోనిది అంటూ, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నేను ఇంతకు ముందు ప్లే చేసిన సాంగ్ గోదావరి గట్టు పైన అనమాట. నాని సినిమా కీర్తి రాజ్ కుమార్ అంటూ పంపించారు, బట్ నాని సినిమా కాదండి. ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి పంపించారనమాట. మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ 35 ఒక చిన్న కథ అంటున్నారు. కాదండి, మూవీలోని సాంగ్ అంటూ కర్నూలు నుంచి నస్రీన్ నజీర్ ఫ్యామిలీ పంపించారు. బట్ నేను ఇంతకు ముందు ప్లే చేసిన సాంగ్ గోదావరి గట్టు పైన అండ్ చెన్నై లవ్ స్టోరీస్ మూవీస్లోంచి ప్లే చేశానమాట. సత్యరెడ్డి అనుపర్తి B12 అంటూ పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్. మీరు ఆన్సర్లు చాలా స్లోగా నవ్వుతూ ఎంతో ఎంజాయ్ చేసినట్లు ఇలా చదువుతున్నారండి అంటూ పంపించారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఎస్, మన షో ఉన్నది ఎంజాయ్ చేయడానికే కదా, చక్కగా మీరు పంపించిన మెసేజ్లు. మీ పేరు చదవలేదు అన్న పేరు రాకుండా నేను చదివి వినిపిస్తాను కదా. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ పంపించారనమాట. సో ఇలాగే మెసేజ్ చేస్తూ ఉండండి 0866244881 అనే నెంబర్కి. మీరు వాట్సాప్ చేస్తూ ఉండండి, మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. మరి ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తర్వాత మీ అందరి కోసం న్యూస్ హెడ్లైన్స్ అయితే రెడీగా ఉంటాయి. మరి ఆ తర్వాత ప్లే చేసే సాంగ్ ఏంటో గెస్ చేసి మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. అండ్ రాఖీస్లో మీకు యూనిక్గా అనిపించిన రాఖీని కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట 0866244881 అనే నెంబర్కి. మీ పేరు ఊరు అండ్ మీ మెసేజ్ టైప్ చేసి.

0: ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలి.

0: చేయాలన్నా, డబ్బును ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. 21వ శతాబ్దానికి అనుగుణంగా దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా క్రీడా విశ్వవిద్యాలయాలు, ఆధునిక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రతి దశలోనూ అవసరమైన సహకారం అందించే సమగ్ర వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని ప్రధానమంత్రి తెలిపారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న రాష్ట వాసులను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, నేపాల్లో చిక్కుకున్న రాష్ట వాసులు వారి కుటుంబ సభ్యులు కంట్రోల్ రూమ్ ను సంప్రదించవచ్చని సూచించారు. ఏపీ భవన్ కంట్రోల్ రూమ్ లోని 011 3384 01 1 2 3 8 7 0 8 9 ఫోన్ నంబర్లకు వాట్సాప్ ద్వారా సంప్రదించడానికి 90598241 నంబర్ను వినియోగించాలని కోరారు. రాష్టంలో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2447.98 కోట్ల రూపాయలను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మృతి చెందారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొంది. ఆటోలో 15 ప్రయాణిస్తున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. మృతులు వేలూరు వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులకు గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం సీఆర్డీఏ అథారిటీపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించే ఈ సమావేశంలో రాజధానిలోని ప్రభుత్వ భవనాలకు సంబంధించి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు కొత్తగా చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలియజేయనున్నారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నోటీసుల పంపిణీ 98.20% పూర్తయిందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. రాష్ట వ్యాప్తంగా సుమారు 44,28,000 మందికి నోటీసులు చేయాల్సి ఉండగా నిన్నటి వరకు 43,49,000 మందికి అందజేయడం పూర్తయిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం బొప్పుడు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, చెన్నకేశవ స్వామి, శ్రీ మల్లేశ్వర స్వామి వార్ల పుష్కరణి అభివృద్ది పనులకు రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

చేస్తున్నారు మీ భారతీయ ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే ఖనిష్ కానీ 3:08 అవుతుంది మన స్టూడియోస్ లో. సమయం ఇంతకు ముందు విన్న పాట ఏ మూవీలో గెస్ట్ చేశారా చేయలేదా ఏంటి కథ మర్మాలు అయితే మెసేజ్లు అలా పంపించేస్తూ ఉన్నారు. 0866244 అనే నెంబర్ కి మీ పేరు ఊరు ఆంజనే టైప్ చేసి పంపించవచ్చు. మీకు సరికొత్తగా అనిపించిన ఏదైనా రాఖీ గురించి చెప్పండి అని చెప్పన్నాను. మీరు వాట్సాప్ చేయొచ్చు మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి 0866244 అనే నెంబర్ అనమాట, నాట్ 13. కానూరు నుంచి తాతారావు గారు పంపించారు మెసేజ్. అండ్ కర్నూలు ముజాఫర్ నగర్ నుంచి రామకార్తిక్ కాదు అంతే రామకార్తిక్ వెన్నెల వల్లి తులసి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా పంపించారనమాట. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. నెక్స్ట్ రిబో లివిన్ అంటూ పంపించారు, బట్ నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ B12 పంపించారు కదా, దాని పేరు పంపిస్తున్నారా? ఓకే, నేను అడిగింది B క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి B7 బయో

వ్యక్తిని అనమాట. జయరామ్మ పాకాల మండలం నుంచి పంపించారు. గోదావరి గట్టు మీద అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పంపించారనమాట. ఉడత కుందేలు బొమ్మలతో రాఖీ వచ్చాయి, అవి చాలా బాగున్నాయంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు పంపించారనమాట. సో ఉడత కుందేలు ఇవన్నీ కూడా చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసేలాగా ఉంటున్నాయన్నమాట. చాలానే ఇంకా కార్టూన్ క్యారెక్టర్స్ ఏవైతే పిల్లలు ఇష్టపడతారో అలాంటివి, అండ్ స్పాంజ్ రాఖీస్ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి మన ఆ రాఖీస్లో. నాకెందుకు ఎన్ని రకాల రాఖీలు చూసినా ఆ స్పాంజ్ అండ్ గ్లోయీ షైనీ కలర్ పేపర్తో తయారు చేసిన గోల్డ్ సిల్వర్ పేపర్ తయారు చేసిన రాఖీస్ అలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ముసాపేట నుంచి పంపించారు. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెర్సీ విజయ, రాజా, రోజా, శిరీష, ఓంకార్ వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా పంపించారు అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్జే కనిష్క గారు, పికాక్ రాఖీ అని కొత్తగా చూశాను బాగున్నాయి అంటూ ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు పంపించారన్నమాట అమలాపురం నుంచి. ఓకే. అండ్ నెక్స్ట్ నా పేరు దేవరాజ్ యాదవ్, మీ వాయిస్ చాలా బాగుంది మేడం అంటున్నారు, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ బి మధు ప్రసాద్ గారు పంపించారు, ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారన్నమాట. దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి సమాధానం అంటూ పంపించారు. కొత్తగా ట్రెండ్ అవుతున్న రాఖీ వచ్చేసి ఈవిల్ ఐ రాఖీలంట. ఓకే, ఎస్, బ్లూ ఐ, ఈవిల్ ఐ ఇట్లాంటివి రాఖీలు ఈ మధ్య ట్రెండ్ అవుతున్నాయని చెప్పాలి. బ్లూ థ్రెడ్, ఈవెన్ ఇట్లాంటివి బ్లూ అండ్ వైట్ థ్రెడ్స్ యూస్ చేసి తయారు చేస్తున్నారు. రీసెంట్గా అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ రాఖీస్ లాగా కనిపిస్తున్నాయి అనమాట అవి. బట్ యూనిక్గా ఇంకేదైనా కొత్తగా ఇప్పుడు మన వాళ్ళు రాఖీల్లో సీడ్స్ పెట్టి రాఖీ కంప్లీట్ అయిన తర్వాత ఆ సీడ్ నాటితే మొక్క వచ్చే కైండ్ ఆఫ్ రాఖీలు, ఇంకా లైటింగ్ వచ్చేలా ఆ రాఖీలు ఇట్లాంటివి చాలానే ఉంటాయి, మ్యూజిక్ వచ్చేవి. సో అలాంటివి ఎప్పుడైనా యునిక్గా అనిపించింది ఈ రాఖీ అని ఎక్కడైనా చూసారా, విన్నారా, తెలుసుకున్నారా, ఇట్లాంటివి ఎవరినో ఉంటే నాతో షేర్ చేసుకోండి. అన్న లేక తమ్ముడు పేరుతో చెక్కిన రాఖీలు వస్తున్నాయి. కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి పంపించారు. ఎస్, ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్న రాఖీస్ లో కస్టమైజ్డ్ రాఖీస్ అనేవి బాగా ట్రెండ్ లోకి వచ్చాయని చెప్పాలి ఫ్యూ ఇయర్స్ నుంచి. ఎలా అంటే మనం ఏదైనా పేరు చెప్తే ఆ పేరుకి తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేసి, ఫాంట్ కూడా డిఫరెంట్ ఫాంట్స్ యూస్ చేసి డిజైన్ చేసి ఇస్తున్నారు. ఇంకా అంతేకాదు, ఈ మధ్య ఫొటోస్ రాఖీస్, మ్యాగ్నెట్ ఫోటో రాఖీస్ అంటే ఒక ఫ్యూ ఫొటోస్ మనకి ఫోల్డ్ చేసేసి ఒక మ్యాగ్నెట్ లాంటి బాక్స్ లో పెట్టేసి, మ్యాగ్నెట్ లాక్ ఉన్న బాక్స్ లో పెట్టేసి రాఖీ కింద తయారు చేస్తారు. జస్ట్ 2 ఇంచెస్ ఉంటుంది ఆ బాక్స్ అంతేను. సో అందులో మన ఎవరైతే ఫొటోస్ ఇస్తామో ఆ ఫొటోస్ ని ఇంక్లూడ్ చేసేసి ఇలా ఓపెన్ చేస్తే ఒక జానడో బారడో వచ్చేంత పెడుతున్నారనమాట మన రిక్వైర్మెంట్ ని బట్టి. సో అందులో ఫొటోస్ అన్ని ఇంక్లూడ్ చేసేస్తున్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న కస్టమైజ్డ్ రాఖీస్ లో. ఇలాంటివి మీకు ఏమైనా తెలిస్తే 0866-2488-14 అనే నంబర్కి వాట్సాప్ చేయొచ్చు. మీ పేరు, ఊరు, ఆంజనేయ టైప్ చేసి ఏమైనా కొత్తగా అనిపించాయా రాఖీల్లో ఈ విషయాన్ని నాతో షేర్ చేసుకోండి. రమణమూర్తి శ్రీకాకుళం నుంచి పంపించారనమాట. రాఖీలు నేను అంతగా అబ్జర్వ్ చేయను మేడం అంటున్నారు కేవీ రమణ గారు. ఓకే, నెక్స్ట్ మీరందరూ కూడా మరొక సాంగ్ ని వినిపిస్తున్నారు. ఈ సాంగ్ కూడా ఏ మూవీలో కూడా గెస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఈ క్వశ్చన్ కి ఆన్సర్స్ కూడా మనం తెలుసుకుంటూ, ఓకేనా, ఈ షో మొత్తంలో మీరు ఈ క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి, నెక్స్ట్ క్వశ్చన్స్ నేను అడుగుతూ ఉంటాను, ఓకేనా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం వస్తున్న సాంగ్, ఎస్, ఇంతకు ముందు నేను ప్లే చేస్తున్న సాంగ్ వచ్చేసి A1 ఎక్స్ప్రెస్ మూవీలోనిదనమాట. మరి నెక్స్ట్ సాంగ్ ఏ మూవీలో గెస్ చేయండి. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు అనమాట మూవీ టైటిల్ నేమ్, ఒకవేళ మీరు వెతికినా కానీ. చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారో. ఇంటర్ స్టేట్ యూనిట్

చేస్తున్నారు మేము భారతీయ ఫమాన్ 01.3 అండి. రుమ్యాజే కనిష్కా మనం నామ్ సందరి సందటిలో మరి రాఖీ స్పెషల్. మీకు ఏమైనా కానీ యునిక్ గా కొత్తగా అనిపించిన రాఖీలు ఏమన్నా తెలిస్తే కనుక నాతో షేర్ చేసుకున్నాను. 0866244888 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు మీ పేరు ఊరు ఆన్సర్ ని టైప్ చేసి. రాజుల నుంచి జయన్న గారు ఏఎన్ ఎక్స్ప్రెస్ ఓకే ఏ1 ఎక్స్ప్రెస్ మూవీలోనిది ఈ పాట అంటూ ఇంతక నేను ప్లే చేసిన సాంగ్స్ కి ఆన్సర్స్ అనమాట. ఇవన్నీ కూడా 3 o'clock తర్వాత జస్ట్ ఆఫ్టర్ ద సాంగ్ పంపించారు. సో మనకి చదివేసరికి ఏ టైం అయింది కానీ మొదటి వాళ్ళైతే బాగానే గెస్ చేశారని చెప్పాలి. రాజుల నుంచి జయన్న వీళ్ళందరూ కూడా ఎకో ఫ్రెండ్లీ ప్లాంటబుల్ రాఖీస్ ఇవి యూనిక్ గా అనిపించాయంటూ పంపించారనమాట. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం అంటూ వెండి ముత్యాలతో చేసిన రాఖీలు పండుగ నాడే కాకుండా సాధారణ రోజుల్లో కూడా వీటిని ధరించవచ్చు ఉంచుకోవచ్చు. సుగంధ ద్రవ్యాలు యాలుకలతో అవి మణికట్టుకు కట్టగానే

0: ఉత్పన్న పరిమళ పరిమళాలు వెదజల్లుతుంది అని చెప్పి పంపించారు. సో మొత్తానికి ఈ సుగంధ ద్రవ్యాలతో చేసే రాఖీలు కానివ్వండి, ఇంకా వెండి ముత్యాలతో తయారు చేసిన రాఖీలు యునిక్ గా అనిపించాయి అనమాట వేదాంతం జానకి శ్రీనివాస్ గారికి. నిజమే కదా, ఇదివరకు రాఖీ అంటే జస్ట్ థ్రెడ్ తో ఉండేది, ఇప్పుడు మాత్రం బియాండ్ ద లిమిట్స్, కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి తయారు చేస్తూ ఉన్నారు. సీడ్ రాఖీస్ అంటూ పంపించారు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి పంపించారనమాట ఎం మురహరి, యశోద అండ్ జానకి, రాజు వీళ్ళందరూ కూడా. వీరడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ బయోటిన్ అంటూ గుంటూరు జిల్లా దాసరిపాల్ నుంచి పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు పంపించారు. అండ్ అది ఫస్ట్ క్వశ్చన్గా ఆన్సర్ అనమాట. వివిరెడ్డి గారు అడ్రోడ్ నుంచి పంపించారు, మేడం చాలా రోజుల తర్వాత మీ షో వింటున్నానంటూ పంపించారు అనమాట. ఏవన్ ఎక్స్ప్రెస్ మూవీలోనిది ఈ సాంగ్ అంటూ కొల్లిపారి నుంచి మౌలాలి న్యూ ఇష్క్ మూవీలోనిది అంటున్నారు. ఎస్ ఇష్కే, బట్ దానికంటూ ఒక ట్యాగ్ లైన్ ఉందనమాట. తేజ సజ్జ మూవీ ఈ మూవీ, ఇంతకు ముందు నేను ప్లే చేసిన సాంగ్ ఏ మూవీలోది అని అడగను కదా, సో దానికి ఆన్సర్స్ అయితే పంపించారు. దేవరాజ్ యాదవ్ పంపించారు ఇష్క్ మూవీ అంటూ కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, మీరు వినిపించిన సాంగ్ ఇష్క్ మూవీలోనిది, మీ వాయిస్ మ్యాచ్ అవుతుందా అనుకున్నాను, డౌట్ వచ్చి మేడం అని పెట్టాను అంటున్నారు. ఓకే, నా పేరు విజయ పరమేష్. ఓకే, మొత్తానికి కరెక్ట్గా చదివాను. యాక్చువల్లీ మీరు డబల్ఏ పంపించడం వల్ల నేను కొంచెం డౌట్ వచ్చి అడిగాను అనమాట. విజయ పరమేష్ గారు మొత్తానికి ఆన్సర్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కంప్లీట్గా. ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ, ఇది మూవీ నేమ్ అనమాట కంప్లీట్గా, కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాలంటే. ఎందుకంటే ఆల్రెడీ ఇష్క్ మూవీ మనకి నిత్యంది ఉంది కదా, నిత్య మూవీ. సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి ఇష్క్ మూవీలోనిది అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీరు కూడా ఇలానే పంపిస్తూ ఉండాలంటే 0866244884 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అండ్ మీకు తెలిసిన సరికొత్త రాఖీలు గురించి కూడా మీరు షేర్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అది ఎప్పుడు చాలా ఆకలితో ఉంటుందంట, ఎప్పుడు ఏదో ఒక ఫుడ్ ఇస్తూనే ఉండాలంట దానికి, కానీ దాన్ని టచ్ చేస్తే మాత్రం మనం ఎర్రగా అయిపోవడం ఖాయమంట. ఇంతకీ ఎవరు అది, ఏంటి అది మీకు తెలిస్తే కనుక 0866244884 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇది ఎప్పుడు చాలా ఆకలితో ఉంటుంది అండ్ ఏదో ఒక ఫుడ్ ఇస్తూనే ఉండాలి, టచ్ చేస్తే మాత్రం ఎర్రగా అవ్వడం ఖాయం, ఇంతకీ ఏంటది మీకు తెలిస్తే వాట్సాప్ చేయండి. అండ్ ఇప్పుడు నేను ప్లే చేస్తున్న సాంగ్ ఏ మూవీ లేదు కూడా గెస్ చేస్తూ ఉండండి, వింటూ స్టే ట్యూన్డ్.
1: రావణ సందన రావణ సందన రావణ సందన రావణ సందన రావణ సందన రావణ సందన రావణ

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.
3: అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

చేస్తున్నారు మీరు భారతీయ ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే కనిష్ కానీ మనం అయితే ఉన్నాం. సందడే సందడిలో ఇది ఎప్పుడు చాలా ఆకలితో ఉంటుంది అంట, ఎప్పుడు ఏదో ఫుడ్ ఇస్తూనే ఉండాలంట, టచ్ చేస్తే ఎర్రగా అవడం ఖాయం అంటే. ఇంతకీ ఏంటది అని అడిగాను, మన వాళ్ళు ఆన్సర్లు పంపిస్తూ ఉన్నారనమాట. అలా డబుల్ డిజిట్ కంటిన్యూ అవుతూ ఉంది. అండ్ రాఖీస్ లో యూనిక్ గా అనిపించిన రాఖీస్ గురించి కూడా షేర్ చేసుకోమన్నాను. 0866244888 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. రాజుల మండలం వీవర్స్ కాలనీ నుంచి మాదుగుండ రమేష్, రాజేష్ చరణ్,

వీళ్ళందరూ కూడా పంపించారు అంజలి, ఇష్క్ మూవీ అంటూ పంపించారనమాట. నెక్స్ట్ ఇష్క్ అంటూ కర్ణాటక రాష్ట్రం నుంచి, చిన్న తిరుపతి నుంచి పంపించారనమాట. ప్రకాష్ శ్యామల అంటూ అండ్ సత్యనారాయణ దేవినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ లైటర్ అంటూ పంపించారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు. ఇవేవి కాదు, లైటర్ అగ్గిపుల్ల పంపించారనమాట. మొత్తానికి దగ్గరకు వచ్చారు కానీ బట్ ఎగ్జాక్ట్ గా అదైతే కాదు. ఎం కొండారెడ్డి సిద్ధార్థ మండలం కడప డిస్టిక్ నుంచి పంపించారు. లెనిన్ అంటూ, ఎస్, నేను ఇంతకు ముందు ప్లే చేసిన సాంగ్ లెనిన్ మూవీలోనిదే అనమాట. అగ్గి గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు. నెక్స్ట్ కనిష్క మేడం గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ వీక్లీ ఉమ్మడి మా జైముద్దీన్ అండ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు ఉమ్మడి నుంచి. మొత్తానికి ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లెనిన్ మూవీ అంటూ సిఎస్ శ్రీకాంత్, రామ్ ప్రకాష్, హర్నద్ వీళ్ళందరూ కూడా ఊరుకొండ నుంచి పంపించారు, అనంతపూర్ డిస్టిక్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎస్, మీరు కూడా ఇలానే వాట్సాప్ చేయాలంటే 0866244888 అనే నెంబర్కి మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి పంపిస్తూ ఉండండి. ఇది ఎప్పుడూ చాలా ఆకలితో ఉంటుంది, ఎప్పుడూ ఏదో ఫుడ్ ఇస్తూనే ఉండాలి, టచ్ చేస్తే మాత్రం ఎర్రగా అవడం ఖాయం అంటూ ఇంతకీ ఏంటది అని అడిగాను. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆన్ డాల్ పంపించారనమాట. ఎస్ కరెక్ట్ ఆన్సర్. వాణి ఫ్రమ్ విజయవాడ, హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ అంటూ కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. ఎస్, నేను అడిగిన క్వశ్చన్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి మంటలు అనుకుంటున్నా అంటూ పంపించారనమాట. రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ వేదాంతం. జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి బొగ్గుల నిప్పు లేదా కట్టెల పొయ్యి అంటున్నారు, నేను క్లారిటీ ఇచ్చేస్తాను. కానూరు నుంచి తాతారావు గారు, మీరు వినిపించిన సాంగ్ రావణ సంబనాలు అనే సాంగ్ ఏ మూవీలోనిది అనేది చెప్పలేదుగా, సాంగ్ మాత్రం పంపించారు టైటిల్. అగ్గి నిప్పు లెనిన్ మూవీలోనిది అంటూ పంపించారు. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఎస్, రామళ్ళ కోట నుంచి పంపించారనమాట. దుబాయ్ భాష అండ్ అబ్దుల్లా మా నాన్న అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా. విజయ్ పరమేష్ ఈ పేరు మొట్టమొదటిసారి విన్నాను అంటున్నారు. ఎస్, మంటలు అంటున్నారు. కనకరబడ నుంచి ఫైర్ అంటూ పంపించారనమాట. విజయ్ పరమేష్ గారు పంపించారు గుంతకల్ నుంచి. తమలపాకు అంటూ పంపించారు, కాదండి, లెనిన్ అనేది కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుంచి కరెంట్ అంటున్నారు, కాదు, కనిష్క గారు అంటూ మురళి గారు పంపించారు. హాయ్ హాయ్ అండి అండ్ వెల్కమ్ టు సందరి సందరి అంటూ జయరామ పదిపుట్ల బయలు పాకాల మండలం నుంచి పంపించారు అనమాట. నెక్స్ట్ కట్టెల పొయ్యి అనుకుంటున్నా అంటున్నారు. ఇట్స్ ఫైర్ అంటూ పంపించారు. ఇంతకీ మీ పేరు గీతాంజలి, మీ పేరు ఊరు ఆన్సర్ ఇలా ఇలా టైప్ చేసి పంపించండి, సో దట్ మీ పేరు మీరు రేడియోలో విన్నారని ఒక ఆనందం ఉంటుంది కదా. అనంతపూర్ నుంచి మస్తాన్ ఫ్యామిలీ, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆర్జే కనిష్క గారు ఆన్సర్ నిప్పు అంటున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ నిప్పు ఆన్సర్ అనమాట. మంటలకి ఆర్జ్యం, మనం ఏదో ఒక ఫుడ్ లైక్ లిక్విడ్ ఫుడ్ కానివ్వండి లేకపోతే చెక్క ఎనీ వస్తువులు ఉంటేనే కదా నిప్పు మండగలిగేది. ఏది లేకుండా నిప్పు పుట్ట అంటే అక్కడ మండడం కంటిన్యూ అవ్వలేదు. సో ఎప్పుడు ఏదొకటి దానికి ఆకలేసి తింటుంది అని చెప్పి ఒక చిన్న టంగ్ అంటే ట్విస్టింగ్ క్వశ్చన్ లాగా తయారు చేశాను అనమాట. మొత్తానికి అది మీకు సరికొత్తగా అనిపించిన రాఖీ గురించి చెప్పమన్నాను. ఏదైనా యునిక్గా అనిపించిన రాఖీస్ గురించి షేర్ చేసుకోవచ్చు ఈనాటి షోలో 0866244888 అనే నెంబర్కి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడుగుతాను. నెక్స్ట్ మీ అందరి కోసం మరొక సాంగ్ రెడీగా ఉంది. ఈ సాంగ్ ఏ మూవీలోది కూడా గెస్ చేసి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి వింటూ స్టేట్ యూనిట్ విత్ భారతీయ FM 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

చేస్తున్నాను వివిధ భారతి 101.3 అని నేను మీ ఆర్జే కనిష్ కానీ మనం నమ్స్ అందరి సందడిలో నేను అడుగుని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే పంపించేస్తూ ఉన్నారు. చాలా మెసేజెస్ అయితే అలా ఉన్నాయన్నమాట మనం వినిపించాల్సినవి. రాజేల మండలం వీవర్స్ కాలనీ నుంచి మాదుగుండ రాజేష్ చరణ సౌమ్య అంజలి సమాధానం నిప్పు లేదా మంట అంటూ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ రెండా. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మంటలు అంటే మురహరి యశోద జానికి పంపించారు. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలపురం హైదరాబాద్ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ రెండా. సిఎస్ శ్రీకాంత్ రామ్ ప్రకాష్ హరినాథ్ రోకొండ అనంతపూర్ నుంచి పంపించారు. సీతా పయనం అంటున్నారు, ఎస్ నేను ఇంతకు ముందు ప్లే చేసిన సాంగ్ భరత్ అనే నేను మూవీ కంటే ముందు ఇంకొక సాంగ్ ప్లే చేశాను కదా.

ఇంకా పయనం అన్నమాట ఆ మూవీ పేరు. నెక్స్ట్ అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ సీత పయనం అంటూ పంపించారనమాట. నెక్స్ట్ విజయ పరమేష్ గుంతకల్ నుంచి పంపించారు సీత పయనం మూవీలోనిది అంటూ. కర్ణాటక స్టేట్ చిన్నతపురం నుంచి ప్రకాష్ శ్యామల ఉండిపు మానస మెసేజ్ చేశారు. ఎకో ఫ్రెండ్లీ రాఖీ అంటూ జయరాం పంపించారు పడిపుట్ల బయలు పాకాల మండలం నుంచి. నెక్స్ట్ దేవరాజ్ యాదవ్ నెల్లూరు నుంచి మూవీ నేమ్ సీత పయనం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రారా సాంబశివ మూవీ అంటూ రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు. కాదండి, ఇది సీత పయనంలోనిది. అండ్ బసవన్న అనే సాంగ్ అంటూ పంపించారు. మూవీ నేమ్ కూడా బసవన్న అంటారు. కాదండి, దేవసేన తిరుపతి నుంచి పంపించారనమాట. నెక్స్ట్ సీతాపయనం అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు సీతాపయనం అంటున్నారు. నెక్స్ట్ ముజాఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. మీరు కూడా ఎలా మెసేజ్ చేయాలి అంటే 0866 244 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు ఊరు ఆంజనేయ టైప్ చేసి మరి మీకు యునిక్ గా అనిపించిన రాఖీల గురించి ఈరోజు షోలో షేర్ చేసుకోవచ్చు అన్నాను కదా. అండ్ ఇంకొక క్వశ్చన్, ఇలాంటిది మీరు ఒపీనియన్ షేర్ చేసుకోవాల్సిందనమాట. మీరు హెల్దీ అని చెప్పేసి తినేసి తిప్పలు తెచ్చుకున్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అంటే ఇది హెల్దీ ఫుడ్, ఇది తిందాము, ఈ రోజు ధీరాల మాట్లాడుకున్నాం కదా, సో హెల్త్ కోసం అని చెప్పి ఓవర్ కాన్షియస్ ఆర్ ఓవర్ డైటింగ్ చేసేసి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకున్న ఒక లేడీ గురించి మాట్లాడుకున్నాము. అలాగే మీరు హెల్దీ అని చెప్పేసి ఏదైనా తిని లైక్ డైట్ మార్చేసి ఇట్లా తిప్పలు ఎప్పుడైనా తెచ్చుకున్నారా అనేది నేను అడిగిన క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మీరు 0866 244 అనే నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. కనిష్క మేడం గారు సీతాపయనం అంటూ భరత్ అని నేను అంటూ ఈ టూ మూవీస్లోనివి పాటలు అంటూ పంపించారనమాట. నిజామాబాద్ వీక్లీ బజార్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ పంపించారు. సో నెక్స్ట్ మీరు కూడా ఇలానే మెసేజ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ప్లే చేస్తున్న సాంగ్ ఏ మూవీలో కూడా గెస్ట్ చేస్తూ ఉండండి. వింటూ స్టే ట్యూన్డ్.

హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ గారు పంపించారనమాట. కంచర్పాలెం అంటున్నారు, కానీ సగమే చెప్పారండి, ఇంకా ఉంది సినిమా పేరు. మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ నేను మీ ఆర్జే ఖనిష్. కానీ మన సందరేస్ అందరికీ బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట. మీరు హెల్దీ అని చెప్పి తిని తిప్పలు తెచ్చిపెట్టుకున్న సిచ్యువేషన్ ఏదైనా చూసారా, ఆర్ మీరు ఏదైనా సిచ్యువేషన్ తెచ్చుకున్నారా, తెలుసుకున్నారా, ఇట్లాంటివి అడిగాను అనమాట. మన వాళ్ళు మెసేజ్లు చేస్తూ ఉన్నారు, మీరు కూడా మెసేజ్ చేయాలంటే 0866-244-8814 అనే నెంబర్కి ఇంకొక 2 మినిట్స్ లోపు పంపిస్తే ఓకే, ఓకేనా? తర్వాత పంపిస్తే నేను చదువుకుంటాను, కానీ మీకు అనౌన్స్ చేయడానికి కుదరదు అనమాట, ఎందుకంటే షో కంప్లీట్ అవుతుంది కాబట్టి. కొల్లిపాటి నుంచి మౌలవి కేర్ ఆఫ్ కంచర్పాలెం మూవీ అంటూ పంపించారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఇంతకుముందు ప్లే చేసిన సాంగ్ ఆ మూవీలోని అనమాట. కానూరు నుంచి తాతారావు మీరు వినిపించిన సాంగ్ కంచర్పాలెం మూవీలోనిది అంటున్నారు. నెక్స్ట్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా సమాధానం బిర్యానీ తినడం వల్ల అంటున్నారు. సో బిర్యానీ హెల్దీ అని చెప్పేసి ఎక్కువ తినేసారా మొత్తానికి, ఏది అనేది కంప్లీట్గా చెప్పలేదు కానీ బిర్యానీ వల్ల అయితే కొంచెం ఎఫెక్ట్ అయితే పడ్డారంట. గోబీ రైస్ అంటూ పంపించారు జయరామ్. పదిపుట్ల బైలు పాకాల మండలం నుంచి తిరుపతి జిల్లా నుంచి పంపించారనమాట. విజయ పరమేష్ గారు పంపించారు ఉంతకాల నుంచి, కేర్ ఆఫ్ కంచర్పాలెం అంటున్నారు. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు, పెసరట్టు ఇష్టం కానీ ఈ మధ్య ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. ప్రాబ్లం పెసరట్టుది కాదేమో, ఇంకొకటి అయి ఉండిద్ది, మీ స్టమక్ ని ఫస్ట్ సెట్ చేయాల్సి ఉంటుందేమో, ఒక్కసారి తెలుసుకోండి దాని గురించి, కరెక్ట్ ప్రొఫెషనల్ ని మీట్ అయ్యి. నెక్స్ట్ హెర్బల్ ప్రోటీన్స్ ఇట్లాంటివి ట్రై చేశాను సన్నగా అవుతాని, 100 రోజులు వాడారంట, కానీ 1/2 కేజీ మాత్రమే తగ్గాను, 15 కేజీలు తగ్గుతా అన్నారు అంటున్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు. మొత్తానికి బాగానే ట్రై చేశారు 1/2 కేజీ కోసం 100 రోజులు. డెఫినెట్ గా ఇవన్నీ కూడా కరెక్ట్ గైడెన్స్ ఉంటేనే మనం ఎలాంటిది ట్రై చేసినా కానీ కంప్లీట్ అవుతుందండి. కరెక్ట్ గైడెన్స్ లేకుండా మనం

చిన్నతనంలో ఇది నాకు చాలా గొప్పగా అనిపించింది అంటున్నారు. చుట్టూ 100 రూపాయల నోటుతో తయారు చేశారా? సో 100 రూపాయల నోట్లతో తయారు చేసిన రాఖీ అంటే చాలా యూనిక్గానే ఉండుండిద్ది. ఐ కెన్ ఇమాజిన్. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి పంపించారు. సో ఇలాంటివి కూడా షేర్ చేసుకోవచ్చు. డెఫినెట్ గా యూనిక్ గా ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా కానీ మీకు యూనిక్ గా అనిపించిన షేర్ చేయమన్నాను. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కేర్ ఆఫ్ కంచిరపాలెం అంటూ పంపించారు. మీ షోలో తొందరగా టైం అయిపోతుందంట, తూర్చి అన్నట్టుగా చెప్తున్నారు. ఎవరు? కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రకాష్. శ్యామల బెంగళూరు నుంచి పంపించారు. ఎందుకంటారు, మీరు అలా మునికి తేలుతున్నారు, అందులో ప్రవాహంలో కొట్టుకొని అలా షో చివరికి వచ్చేసాం అనమాట అందరం కూడాను. మొత్తానికి మన షోకి బాబే చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇలాంటి యునీక్ రాఖీస్ చాలానే ఉంటున్నాయి. ఈవెన్ హ్యాండ్ మేడ్ వాళ్ళే ఓన్ గా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో తయారు చేసి లైక్ ఈవెన్ స్కూల్లో పిల్లలకు కూడా రాఖీ ప్రిపరేషన్ అనేది ఒక యాక్టివిటీ టైప్లో ఇవ్వడం, ఇలాంటివి చాలానే జరుగుతూ ఉన్నాయి. కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేస్తూనే ఉన్నారనమాట. అండ్ హెల్దీ అని చెప్పి తిని తిప్పలు తెచ్చిపెట్టుకున్న సిచ్యువేషన్ ఇంకొకటి పంపించారు. మొత్తానికి ఏం చేశారంటే, మొత్తం వాళ్ళు తినే స్టేబుల్ ఫుడ్ నుంచి ఏమంటారో మిలెట్స్లోకి మారారంట. మొత్తానికి చిరుధాన్యాలు తీసుకోవడం మొదలు పెట్టాము అంటూ పంపించారు. చాలా మొదలు పెట్టిన తర్వాత ఒకేసారి ఆ డ్రాస్టిక్ చేంజ్ బాడీ తీసుకోలేకపోక బీపీ డౌన్ అనేది అయిపోయిందంట. సో మొత్తానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళగా తెలిసింది ఏమిటి అంటే, అలా కంప్లీట్గా మార్చకూడదు అని చెప్పారు. నెక్స్ట్ అవి కొంచెం ఇవి కొంచెం తీసుకొని తినడం బెటర్ అని చెప్పి సజెస్ట్ చేశారు అంటున్నారు. ఎప్పుడైనా కానీ కంప్లీట్గా ఏది కూడా ఒకేసారి మార్చడం మన బాడీ యాక్సెప్ట్ చేస్తుంది అని అనుకోవడం కరెక్ట్ కాదనమాట. ఏదైనా మనం చిన్నప్పటి నుంచి తింటున్న ఫుడ్లో మనం ఇంకేదైనా బెటర్గా చేద్దాం అనుకుంటే దాన్ని అలాగే ఉంచి కొంచెం క్వాంటిటీ తగ్గించి ఇంకొక కొత్త ఫుడ్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నామో హెల్దీ అనుకున్నది, దాన్ని కూడా కొంచెం యాడ్ చేసి కొన్ని రోజుల తర్వాత అలా క్వాంటిటీస్ మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళి కరెక్ట్ ప్రొఫెషనల్ దగ్గర ఐడియాస్, అసలు ఏంటి ఏది కరెక్ట్ ప్రొసీజర్ అని తెలుసుకొని చేయడం ఇంపార్టెంట్. అలా చేస్తేనే కరెక్ట్గా అవుతుంది మొత్తానికి అదనమాట. నమస్తే మేడం, కాశీపురం కురుమూర్తి కొల్హాపూర్ 10 పైసలుగా ఎద్దు పైసలు అంటూ పంపించారు. గేమ్ పంపించారు, 10 పైసలు రాఖీ అంటారా ఏమంటారు? రాగి వచ్చేది, అది చాలా సంబరంగా ఉండేది. ఓకే, రాఖీ గురించి చెప్తున్నారు. సో ఆ 10 పైసలకి వచ్చే రాఖీ చాలా సంబరపడి కట్టుకునేవాళ్ళంట. ఏ రాఖీ కట్టినా ఒకటే. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి దమ్ముజి వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ వీళ్ళందరూ పంపించారనమాట. ఎస్, ఏ రాఖీ కట్టినా కానీ మన ఎమోషన్ని తెలియచేయడానికే, బట్ కొత్త కొత్త రకాలు వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇలా యూస్ చేస్తూ ఉంటారనమాట. ఇది ఈనాటి షో. మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం మరి కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ అయితే రెడీగా ఉంటాయి. ఆ తర్వాత ఈరోజు థర్స్డే స్పెషల్ లా మనకి వివిధాలు ఏం ఉండబోతుంది అనేది మీతో షేర్ చేస్తాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: పెరగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. నేపాల్ వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ బాధిత యాత్రికులకు అవసరమైన సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ యాత్రికుల క్షేమ సమాచారంపై మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న 7 ఏపీ యాత్రికుల పరిస్థితిపై ఆరా తీయగా 4 సురక్షితంగా ఉన్నారని, మరో 3 ఆచికీ ఇంకా లభ్యం కాలేదని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు మంత్రి నారా లోకేష్ కు వివరించారు. సహాయం కోసం ఏపీ భవన్ కంట్రోల్ రూమ్ నంబర్ 011-233-84016, 011-233-87789 నంబర్లను, వాట్సాప్ 9059-24-101 సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. అక్టోబర్ నుంచి నూతన పింఛన్లు మంజూరు చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గౌనివారిపల్లి నుంచి మెట్ల చెట్ల మురంపల్లి వరకు 2,50,00,000తో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. నేపాల్లో ఆంధ్రప్రదేశ్ యాత్రికుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. వరదల్లో ఎవరైనా చిక్కుకుపోయారా అనే విషయంపై ఆర్టీజీఎస్ అధికారులు ఆరా తీస్తున్నారు. యాత్రికుల క్షేమ సమాచారం కోసం ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతయ్యారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు 21 మందిని అక్కడి అధికారులు కాపాడినట్లు తెలిపింది. వీరంతా తమిళనాడుకు చెందినవారని చెప్పింది. మరోవైపు టిబెట్ లోని 200 మంది భారతీయులు సాయం కోసం విజ్ఞప్తి చేసినట్లు విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో తెలిపారు. నేపాల్లో చిక్కుకున్న రాష్ట వాసులను క్షేమంగా తీసుకొచ్చేందుకు కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నంబర్కు గాని, మై జీఓవీ .in వెబ్సైట్ కు లేదా నరేంద్ర మోదీ యాప్ కు గాని రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
3: ఏదో బాగానే ఉన్నాలే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
3: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
3: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
3: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
3: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్,
1: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: మీరు ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే ఖనిష్ కానీ మనం ఉన్న వివిధ ప్రోగ్రామ్ లో అనమాట. మరి వివిధలో ఈ రోజు వన్ ఫిల్మ్ డైరెక్టర్ స్పెషల్ థర్స్డే కాబట్టి ఈ రోజు సాయి కిరణ్ అడవి గారు డైరెక్ట్ చేసి రచించిన మూవీస్ గురించి మీకైతే షేర్ చేస్తూ ఉంటాను. అంటే మీకు ఆ సాంగ్స్ అన్ని కూడా వినిపిస్తూ ఉంటాను. మెయిన్ గా 2008 లో వచ్చిన వినాయకుడు, 2009 లో విలేజ్ లో వినాయకుడు, నెక్స్ట్ 2015 లో కేరింత అనే మూవీస్ కి ఈయన డైరెక్షన్ అండ్ రైటింగ్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రొడ్యూస్ చేశారు విలేజ్ లో వినాయకుడు అనే మూవీకి. నెక్స్ట్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే మూవీ కూడా డైరెక్షన్ ప్రొడక్షన్ రైటింగ్ అన్ని కూడాను సాయి కిరణ్ అడవి గారు చేయడం జరిగింది అనమాట. ఆగస్ట్ 11th ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఆల్రెడీ జరిగిపోయింది అనమాట. ఈ మంత్ లో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు సాయి కిరణ్ అడవి గారు. నెక్స్ట్ మీ అందరి కోసం అయితే విలేజ్ లో వినాయకుడు, వినాయకుడు అండ్ కేరింత మూవీస్ లో మంచి సాంగ్స్, బెస్ట్ సాంగ్స్ కొన్ని మీకోసం ప్లే చేసి వినిపిస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

PFM 101.3. వినాయకుడు మూవీలోంచి సాంగ్స్ విన్నారు, ఆ తర్వాత ఇప్పుడు విన్న పాట అయితే విలేజ్ లో వినాయకుడు మూవీలోంచి అనమాట. మరి ఈ రోజైతే మనం సింగిల్ డైరెక్టర్ స్పెషల్ సాంగ్స్ అయితే వింటూ ఉన్నాము. ఇంతకీ ఈ మూవీస్ డైరెక్ట్ చేసింది ఎవరు అంటే సాయి కిరణ్ అడవి గారు. మరి ఈ మూవీ విలేజ్ లో వినాయకుడు, వినాయకుడు కిస్, కేరింత, యాక్చువల్లీ కిస్ అనే మూవీకి రైటర్ అండ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు, డైరెక్టర్ గా లేరనమాట. కేరింత అండ్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే మూవీస్ కి డైరెక్టర్ గా ఉన్నారు. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం విలేజ్ లో వినాయకుడు మూవీలోంచి మరొక 2 సాంగ్స్ మీకోసం ప్లే చేస్తాను. ఆ తర్వాత కేరింత మూవీలోంచి సాంగ్స్ అయితే ప్లే అవుతూ ఉంటాయి. ఒక చిన్న అనౌన్స్మెంట్, మన్ కీ బాత్ గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మూవీ నుంచి సాంగ్ ని సర్వ్ ఇంటి నుంచి చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే ఖనిష్ కానీ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం మనం వన్ డైరెక్టర్ స్పెషల్ ఈ రోజు థర్స్డే కాబట్టి మరి సాయి కిరణ్ అడవి డైరెక్ట్ చేసిన మూవీస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా వినాయకుడు విలేజ్ లో వినాయకుడు కేర్ ఇంత అండ్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఈ మూవీస్ కి డైరెక్టర్ రైటర్ అండ్ ఫ్యూ ఫిల్మ్స్ కి విలేజ్ లో వినాయకుడు అండ్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కి అయితే ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారనమాట డైరెక్టరియల్ డెబ్యూట్ అయితే వినాయకుడు అని చెప్పొచ్చు అండ్ యా ఇప్పుడు విన్న పాట కేరింత అండ్ నెక్స్ట్ టూ సాంగ్స్ కూడా మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ కేరింత మూవీలో నుంచి ప్లే చేసేస్తున్నాను ఆ తర్వాత వెన్నెల స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది వింటూ స్టే ట్యూన్.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
4: ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్ కానీ రైట్ నో మన స్టూడియోస్ లో. సమయం 4:50 అయిపోయిందనమాట ఎగ్జాక్ట్ గా. మరి ఈ టైం వెన్నెల టైం, స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల అయితే రెడీగా ఉంది మీ అందరి కోసం. మరి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి, బోల్డ్ అనే విషయాలు తెలుసుకుంటూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం వింటూ, మరి దిస్ ఈస్ యువర్ ఆర్జే కనిష్ కా సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్, బై బై, సీ నెక్స్ట్ టైం.

dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. ఒక వేళ మీకు టీనేజ్ కిడ్ ఉంటే వాళ్ళ యాటిట్యూడ్, హార్మోన్స్, కొత్త కొత్త పనులు చేయాలనుకునే నేచర్ కి దగ్గరగా మీరు ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే టీనేజ్ పిల్లలను పెంచడం కాస్త కష్టంగా ఉంటుంది. వాళ్ళ శారీరక మానసిక మార్పులు తల్లిదండ్రులకు చాలా ఛాలెంజ్ గా మారుతాయి. టీనేజర్ పెంపకం కంటే అప్పుడే పుట్టిన శిశువును పెంచడం చాలా తేలికని చాలా మంది తల్లిదండ్రులు అభిప్రాయపడతారు. వాళ్ళ మూడ్ స్వింగ్స్, యాటిట్యూడ్, విభిన్నమైన ప్రవర్తన వంటివన్నీ హార్మోన్లో మార్పుల వల్ల వస్తాయి. ఈ హార్మోనల్ చేంజెస్ 13 నుండి 18 ఏళ్ల లోపు ఉంటాయి. ఈ సమయంలో వాళ్ళ పెంపకం తల్లిదండ్రులకు చాలా కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో వాళ్లకు సరైన సలహా, గైడెన్స్, అటెన్షన్ ఇవ్వడం చాలా అవసరం. ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వడం వల్ల టీనేజ్ లో తప్పటడుగులు వేయకుండా జీవితంపై ఫోకస్ పెడతారు. ఇప్పుడు చూద్దాం మన వెనల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. అలాగే టీనేజ్ పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా అనుసరించాలో కూడా తెలుసుకుందాం. ఎక్కువగా కంట్రోల్ చేయడం, మరీ ఎక్కువగా మీ టీనేజర్ ని కంట్రోల్ చేయకూడదు. కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునే ఫ్రీడమ్ ఇవ్వాలి. మరీ ఎక్కువగా కంట్రోల్ చేయడం వల్ల తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాల్లో పేరెంట్స్ పిల్లలతో కొంచెం ఓపెన్ గా, ఫ్రీగా, ఫ్రెండ్లీగా ఉండాలి. సరైన సలహాలు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్ వంటి వాటి వల్ల కలిగే హాని గురించి వివరించాలి. కొత్త వాళ్లతో పరిచయం అలవాటవ్వాలి. అలా కాకుండా తన ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకురమ్మని చెప్పండి. దీనివల్ల వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలుస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని మానిటర్ చేయకుండా మీకు తెలుసుకోవాలి అని ఉంటే డైరెక్ట్ గా అడగండి. పిల్లల విషయాల గురించి మాట్లాడటానికి సంకోచించకండి. అందం విషయంలో టీనేజర్స్ లో వాళ్ళ అందం, ఆకర్షణ గురించి తక్కువ అభిప్రాయం ఉంటుంది. ఒకవేళ అలాంటి సంకేతాలు గమనించినట్లయితే వాళ్లకు కావలసిన సలహాలు, సూచనలు ఇవ్వండి. జనరల్ గా వాళ్ళ బాడీ పట్ల, వాళ్ళ బ్యూటీ పట్ల వాళ్లకు కొంచెం ఎగ్జాజరేటెడ్ ఫీలింగ్స్ ఉంటాయి. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. అదే కాకుండా ఒత్తిడి చదువు విషయంలో లేదా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో మరీ ఎక్కువగా ఒత్తిడి చేయకూడదు. స్ట్రెస్ అస్సలు ఇవ్వకూడదు. పదే పదే వాటి గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్లకు మీపై కోపం పెరుగుతుంది. ఫ్యామిలీ ట్రిప్స్, సినిమాలు, డిన్నర్ ప్లాన్ చేయడం వంటివి తరచుగా ప్రణాళికలో చేర్చుకోండి. ఫ్యామిలీతో వాళ్లకు బంధం బలపడటానికి ఇలాంటి సరదాలు సహాయపడతాయి. లైఫ్ లో క్రష్ అనేది 10 నుండి 13 ఏళ్ల వయసులోనే ఉంటుంది. వారిలో సాధారణ ప్రేమ వంటి బంధాలు ఆ వయసులోనే ప్రారంభమవుతాయి. సాధారణ హెల్తీ రిలేషన్షిప్స్ బిల్డ్ చేయడంలో ఒక కీ రోల్ పోషిస్తాయి. ఓ అబ్బాయి నిజమైన రిలేషన్ లోకి వెళ్లకముందే వారు ఇలాంటి మరెన్నో క్రష్లను ఫీల్ అవుతారు. అది మీరు గుర్తించుకోవాలి. కొన్ని వారు ఇష్టపడే వ్యక్తిని అలా ఆరాధిస్తారు. ఇవి ఇప్పుడిప్పుడే లేత ప్రాయంలో వచ్చే కోరికల వంటివి. పిల్లల మొదటి వారి కుటుంబాల్లోని ప్రేమ, బాధ్యత వంటివి నేర్చుకుంటారు. ఆ తర్వాత ఫ్రెండ్స్, టీవీ, సోషల్ మీడియాను, మరెన్నో మెసేజెస్ తెలుసుకుంటారు. వారు నేర్చుకున్న వాటిలో అన్ని మంచివి కాకపోవచ్చు. కాబట్టి ఈ విషయం గురించి పిల్లలతో పేరెంట్స్ మాట్లాడటం చాలా ముఖ్యం. హార్మోన్ల ప్రభావంతో మీ పిల్లలు మీతో క్రష్ గురించి మాట్లాడినప్పుడు వాటిని అప్పుడే వ్యతిరేకించొద్దు. ఎందుకంటే వారికే కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండదు. దీంతో మొదట్లోనే అడ్డు చెబితే మీతో ఏం మాట్లాడరు. క్రష్ జీవితంలో ఆరోగ్యకరమైన భాగం, ఫ్యూచర్ కోసం మంచి ప్రాక్టీస్. ఇలాంటి రిలేషన్షిప్స్ పిల్లలకి చాలా నేర్పిస్తాయి. మరోవైపు వారు ముఖ్యంగా టీనేజ్ లో ఉంటారు. హార్మోన్ల ప్రభావం ఉంటుంది. పిల్లలు క్రష్ కి ఎక్కువగా శారీరక ప్రతిస్పందన ఉంటుంది. అది కూడా గందరగోళంగా ఉంటుంది. మీరు పాల్గొనాల్సిన అవసరం లేని సందర్భాలున్నాయి. కానీ మీ కూతురు తన మొదటి క్రష్ తో బిహేవ్ చేసే తీరులో మీరు కొన్ని విషయాలు చెప్పండి. మీ కూతురు ఫీలింగ్స్ అర్థం చేసుకోవడానికి కొన్ని మాటలు ఆమెతో మాట్లాడండి. ఆ క్రష్ తేలిగ్గా ఉంటే మీరు దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. అది కేవలం ఇంట్లో బుజ్జుకుక్క పిల్లల్ని ఇష్టపడినట్లుగానే ఉంటుందని ఆమెతో మాట్లాడండి, ఓదార్చండి. తన సిచ్యువేషన్ ని వ్యతిరేకిస్తే సరికాదు. ఈ విషయం లైఫ్ లో సాధారణమని చెప్పండి. లైఫ్ లో

0: సడన్గా హార్మోనల్ రష్ ఉంటుంది, బాడీలో చేంజెస్ వస్తాయి, అట్రాక్షన్స్ పెరిగిపోతాయి, అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఏముందో అన్న దానిపైన ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అవుతుంది, ఎనర్జీ హైగా ఉంటుంది, విపరీతమైన ఎనర్జీ ఉంటుంది, కాబట్టి ఏదో చేద్దాం ఏదేదో చేద్దాం అనుకుంటారు, కానీ ఏం చేద్దామో వాళ్ళకే తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ వాటికి కావాల్సిన రీసోర్సెస్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. అది దొరికితే ఒకలాగా ఎక్సిలరేషన్ ఉంటుంది, ఇలేషన్ ఉంటుంది, ఎక్కువ సంతోషపడిపోతారు. అదే ఒకవేళ తనకు చిక్కకపోతే, వాళ్లకు దొరకకపోతే మాత్రము గాఢాంధకార లోయలో పడ్డట్టుగా మరీ బాధపడిపోతూ ఉంటారు. సో యూ షుడ్ బి అవేర్ విత్ ఆల్ దీస్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఒక తల్లి తండ్రి పిల్లల్ని కనిపెట్టుకొని ఉంటే ఇలాంటి చిన్న చిన్న జర్నీలో వాళ్ళకి కొంచెం సరైన మార్గంలో ఇస్తే ఆఫ్టర్ ది గ్రో అవుట్ ఆఫ్ ఏజ్ దే విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని నవ్వుకుంటారు, అయ్యో ఇలా నేను చేశానా అని. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వి ఆల్ గో త్రూ దీస్ చేంజెస్. ఎమోషనల్ బిహేవియర్ కానివ్వండి, చాలా సార్లు పిల్లలు ఏదైనా చేయాలి అని వాళ్ళని మరీ మరీ ఫోర్స్ చేస్తే చిరాకు పడతారు, కోప్పడతారు, అరిచేస్తూ ఉంటారు. ఏంటి అంటే వాళ్ళకు క్లారిటీ ఉండదు. అదే టైంలో ఏంటంటే పేరెంట్స్ కూడా వాళ్ళ ఏజ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది, వాళ్లకు కూడా కొంచెం సహనం తగ్గిపోతుంది, బాడీలో పేరెంట్స్ కి కూడా ఎన్నో చేంజెస్ వస్తాయి, కొంచెం వీక్నెస్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు అప్పటికే 50 ది ఏజ్ లో ఉంటారు జనరల్ గా తీసుకున్నైతే ఇండియన్ కాంటెక్స్ లో. వాళ్ళ బాడీ కూడా ఏంటంటే కొంచెం అప్పటికే వీక్ కావడం మొదలు పడిపోతూ ఉంటుంది, ముందు ఉన్నంత యాక్టివ్ గా ఉండరు. సో దిస్ ఈజ్ లైక్ మిర్రర్ ఎఫెక్ట్ అన్నట్టు, అటు వాళ్ళ ప్రాబ్లం ఇటు వీళ్ళ ప్రాబ్లం, ఇద్దరిది కలిసి ఒక ఫ్రిక్షన్ ఏర్పడుతుంది అన్నట్టు. చైల్డ్ అండ్ పేరెంట్స్ అనేది, దిస్ ఈజ్ అ వెరీ క్రూషియల్ ఏజ్ అండ్ టైమ్ వేర్ పేరెంట్స్ షుడ్ బి మోర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ షుడ్ మెండ్ ద వే. స్లోగా ఏంటంటే మరీ కోపం తెచ్చుకోకుండా, ప్రతిదానికి అరవకుండా, బ్లేమ్ చేయకుండా కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. అసలు యాక్చువల్ గా మీ మెడికల్ కండిషన్ ఏంటి, మీకెందుకు ఇంత కోపం వస్తుందో ఒకసారి ఆలోచించండి. దాని తర్వాత స్లోగా హస్బెండ్ వైఫ్ ఇద్దరు ప్లాన్ చేసుకొని ఒక టీనేజ్ డాటర్ ని ఎలా తీర్చిదిద్దాలి అన్న దానిపైన దే కెన్ వర్క్ ఆన్ దట్, దే కెన్ స్లోలీ వర్క్ ఆన్ ద రిలేషన్షిప్స్. ఒకవేళ మీ వల్ల కాకపోతే మీరు ఒక కౌన్సిలర్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. దీస్ ఆర్ ద ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ అ చైల్డ్. ఈ ఏజ్ లో ఏంటంటే నేను అన్నట్టు వాళ్లకు స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా చెరగని ముద్ర వేస్తాయి, కాబట్టి ఈ ఏజ్ లో అయినవన్నీ వాళ్లకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సో ఆల్వేస్ గివ్ దెమ్ అ స్వీట్ మెమరీ. విత్ దిస్ లవ్లీ మెసేజ్ అబౌట్ కనెక్టింగ్ విత్ యువర్ టీనేజ్ డాటర్, దిస్ ఇస్ చేతన్ సింగ్ బాయ్ ఇన్ ఆర్ వెనలా ప్రోగ్రామ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

5 గంటలు. శ్రోతలిప్పుడు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. ఈరోజు సాయంత్రం 5:05 వనితవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా యువత విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు వారు నచ్చే మెచ్చే సినిగీతాలు వింటారు. 6 గంటలకు హిందీలో వార్తలు,

గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీతి వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ మని ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినిగితాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:40 దేశభక్తి గేయం వింటారు. 8:45 సమాచార సంధ్య కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:10 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సుమపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు.

శ్రోతలు ఇప్పుడు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ ప్రసారమవుతుంది. 6:35 పొలం కబులు ప్రసారమవుతాయి. 7:00 రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కోరే సినీగీతాలు వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినీగీతాలు వింటారు. 10:00 సాయంత్రం 5:00 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 5:00 రేపు సాయంత్రం మేము ప్రసారం చేసినటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినీగీతాలు వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 11:10 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మహిళలకు ఎంతో ఇష్టమైనటువంటి వనితావాణి కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మనకు కాల్ చేసినటువంటి లక్కీ శ్రోత ఎవరో వారితో మాట్లాడేద్దాం. హలో.
3: హలో,
2: నమస్తే అండి.
3: నమస్తే మేడం.
2: మీ పేరు?
3: నా పేరు లక్ష్మి, బెట్రగుంట నుంచి. లక్ష్మి,
2: లక్ష్మి గారు చెప్పండి, ఎలా ఉన్నారు?
3: బాగున్నాను మేడం.
2: బాగున్నారా? ఓకేనండి, మరి చెప్పండి, ఈ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు ఇవాళ.
3: శుక్రవారం రేపు మేడం కలవదని ఫోను ముందుగానే వేపిస్తున్నా మేడం.
2: ఓకే అండి.
3: ఉండమ్మా బొట్టు పెడతాలో రావమ్మ మహాలక్ష్మి రావమ్మ పాట ఉంది మేడం.
2: అమ్మవారి పాటే కోరుకుంటున్నారు.
3: అమ్మవారి పాట మేడం.
2: ఖచ్చితంగా మీకోసం అయితే పాట ప్లే చేస్తాము, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
3: సరే మేడం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: వనితావాణి కార్యక్రమంలో మరొక శ్రుతితో మాట్లాడదాం.
4: హలో,
3: నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. చెప్పండి, వాళ్ళ ఈ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు.
4: కోరుకుంటున్నారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: వనితావని కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో హలో హలో, మీ వాయిస్ వినిపించట్లేదండి, కొంచెం పెద్దగా మాట్లాడతారా?

వనితవాణి కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో హలో హలో

ఇప్పటి వరకు వనితావాణి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 5:30. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

0: నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు భారతదేశం అంతటా నిర్వహించబడు నేషనల్ లోక్ అదాలత్ కు సంబంధించిన విషయమును తెలియజేయుచున్నారు. గౌరవనీయులైన చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ నరసింహమూర్తి ఆధ్వర్యంలో మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ గౌరవనీయులు శ్రీమతి వైజే పద్మశ్రీ గారి పర్యవేక్షణలో నెల్లూరు టౌన్ నందు ఉన్న న్యాయస్థానముల సముదాయమునందు మరియు జిల్లాలోని 9 మండలాలు అయినటువంటి కావలి, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి, గూడూరు, కోట, నాయుడుపేట, సొళ్లూరుపేట మరియు వెంకటగిరి నందు ఉన్నటువంటి న్యాయస్థానముల నందు తేదీ 2026 సెప్టెంబర్ నెల 12వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడును. నేషనల్ లోక్ అదాలత్ అనేది లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం 1987 క్రింద నిర్వహించబడి చట్టపరమైన వివాద పరిష్కార వేదిక. నేషనల్ లోక్ అదాలత్ లో కక్షిదారులు వారి యొక్క రాజీ పడదగ్గ అన్ని రకాల కేసులను, మోటార్ యాక్సిడెంట్ కేసులు, సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ప్రీ లిటిగేషనల్ కేసులు మరియు ఇతర రాజీ పడదగ్గ కేసులు నేషనల్ లోక్ అదాలత్ నందు చేయుదురు. మరియు కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు అన్నీ కూడా ఈ యొక్క అదాలత్ లో రాజీ చేసుకున్నటకు అవకాశం ఉన్నది. లోక్ అదాలత్ వల్ల ప్రజలకు త్వరితగతిన న్యాయం పొందే అవకాశంతో పాటు ఖర్చులు మరియు సమయాన్ని ఆదా చేసుకోవలసినదిగా కోరుచున్నాము. అంతేకాకుండా లోక్ అదాలత్ ఇచ్చే తీర్పు అంతిమ తీర్పు, దీనిని అందరూ సద్వినియోగపరచుకోవలసిందిగా కోరుతున్నాము.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే ఉందే, చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: యువత ఎంతో నచ్చే మెచ్చే యువతరంగం కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి యువతరంగం కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం. ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్లు, మేనేజ్మెంట్ ట్రైనీ, స్పెషలిస్ట్ పోస్టులను పెంచింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ అనుబంధ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి 1 జూలై ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. పీఓ, ఎంటీ పోస్టుల ప్రిలిమినరీ పరీక్షలు ముగియంగా ఎస్ఓ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 29న జరగనుంది. మొదట ఇచ్చిన ప్రకారం ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 6715 ఉండగా, కొత్తగా ఇండియన్ బ్యాంక్లో 650 ఖాళీలను చేర్చగా, తాజాగా యూకో బ్యాంక్లో మరో 200 ఖాళీలను పెంచింది. దీంతో ఆ సంఖ్య 7565కు పెరిగింది. అలాగే యూకే బ్యాంక్లో ఎస్ఓ పోస్టులు 8 పెంచగా 1045కు పెరిగాయి. మెయిన్ ఎగ్జామినేషన్ అక్టోబర్, నవంబర్లో పెరిగనున్నాయి. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు వెంకటాద్రి చిత్రం నుండి పాట విందాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే

0: ఎంపిక చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
0: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబీపీఎస్ దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2027-28 సంవత్సరానికి సంబంధించిన కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అనగా రేపే దరఖాస్తులకు నోటిఫికేషన్ చివరి తేదీ ఆగస్టు 28న గడువు ముగియనుంది. దీని ద్వారా మొత్తం 11,403 పోస్టులు విడుదల కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 186, తెలంగాణలో 191 పోస్టులు ఉన్నాయి. మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భర్తీ చేయనుంది. ఎంపిక ప్రక్రియలు ప్రిలిమ్స్, మెయిన్స్, ఆన్లైన్ పరీక్షలు, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఎల్ఎల్పిటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం బ్యాంకులకు తాత్కాలిక కేటాయింపు ఉంటుంది. మరికింద కలిసం రేపే చివరి తేదీ అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మరికొంత సమాచారం వినే ముందు టైం చిత్రం నుండి పాట విందాం.

0: యువతరంగం కార్యక్రమంలో మరికొంత సమాచారం. దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పిహెచ్డీ కోర్సుల్లో వచ్చే ఏడాది ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ 2027 రిజిస్ట్రేషన్లు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఇటీవలే రిజిస్ట్రేషన్ రీషెడ్యూల్ను ఐఐటి మద్రాస్ విడుదల చేసింది. సెప్టెంబర్ 27 దరఖాస్తుకు చివరి తేదీ. ఆలస్య రుసుముతో అక్టోబర్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో జరగనున్నాయి. కొత్తగా రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ పేపర్ చేరింది. అలాగే ఒక పేపర్గా ఉన్న టెక్స్టైల్స్ ఇంజనీరింగ్ అండ్ ఫైబర్ సైన్స్ను ఇంజనీరింగ్ సైన్సెస్లో ఒక సెక్షన్గా చేర్చారు. అంటే కొత్తగా రోబోటిక్స్ పేపర్ను అదనంగా చేసిన మొత్తం పేపర్ల సంఖ్య గత ఏడాది మాదిరిగానే 30గా ఉంటుంది. గేట్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేందుకు అభ్యర్థులు డిజీలాకర్ ఖాతాతో లింక్ చేయడం తప్పనిసరి అని ఐఐటి మద్రాస్ తెలిపింది. దరఖాస్తు చేసే ముందే అభ్యర్థులు వెబ్సైట్లో తమ డిజీలాకర్ ఖాతాను క్రియేట్, అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో దరఖాస్తుదారులు తమ డిజీలాకర్ అనుసంధానం చేయాలని, దీనివల్ల ధృవీకరించిన వ్యక్తిగత సమాచారాన్ని పోర్టల్ సురక్షితంగా సేకరించగలుగుతుందని ఐఐటి మద్రాస్ పేర్కొంది. అభ్యర్థి ఒకసారి అనుమతి ఇచ్చాక వారి పేరు, పుట్టిన తేదీ, ప్రొఫైల్ ఫోటో, వెరిఫైడ్ గుర్తింపు పత్రం నెంబర్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఇంటి అడ్రస్ వంటి వ్యక్తిగతమైన వివరాలను ఆటోమేటిక్గా పోర్టల్ సేకరిస్తుందని, తద్వారా అప్లికేషన్ ప్రక్రియ వేగంగా మరింత ఖచ్చితంగా పూర్తయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్ట్.

0: ప్లాన్ కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: మరికొంత సమాచారం తెలుసుకునే ముందు మరో పాట విందాం, టైగర్ రాముడు చిత్రం నుండి.

राधा।

0: నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు భారతదేశం అంతటా నిర్వహించబడు నేషనల్ లోక్ అదాలత్ కు సంబంధించిన విషయమును తెలియజేయుచున్నారు. గౌరవనీయులైన చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ నరసింహమూర్తి ఆధ్వర్యంలో మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ గౌరవనీయులు శ్రీమతి వైజే పద్మశ్రీ గారి పర్యవేక్షణలో నెల్లూరు టౌన్ నందు ఉన్న న్యాయస్థానముల సముదాయమునందు మరియు జిల్లాలోని 9 మండలాలు అయినటువంటి కావలి, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి, గూడూరు, కోట, నాయుడుపేట, సొళ్లూరుపేట మరియు వెంకటగిరి నందు ఉన్నటువంటి న్యాయస్థానముల నందు తేదీ 2026 సెప్టెంబర్ నెల 12 తారీఖున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడను. నేషనల్ లోక్ అదాలత్ అనేది లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం 1987 క్రింద నిర్వహించబడి చట్టపరమైన వివాద పరిష్కార వేదిక. నేషనల్ లోక్ అదాలత్ లో కక్షిదారులు వారి యొక్క రాజీ పడదగ్గ అన్ని రకాల కేసులను, మోటార్ యాక్సిడెంట్ కేసులు, సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ప్రీ లిటిగేషనల్ కేసులు మరియు ఇతర రాజీ పడదగ్గ కేసులు నేషనల్ లోక్ అదాలత్ నందు చేయుదురు మరియు కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు అన్నయ్యూ కూడా ఈ యొక్క అదాలత్ లో రాజీ చేసుకున్నటకు అవకాశమున్నది. లోక్ అదాలత్ వల్ల ప్రజలకు త్వరితగతిన న్యాయం పొందే అవకాశంతో పాటు ఖర్చులు మరియు సమయాన్ని ఆదా చేసుకోవలసినదిగా కోరుచున్నాము. అంతేకాకుండా లోక్ అదాలత్ ఇచ్చే తీర్పు అంతిమ తీర్పు, దీనిని అందరూ సద్వినియోగపరచుకోవలసిందిగా కోరుతున్నాము.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఇప్పటివరకు మీరు యువతరంగం కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్పై మా ప్రసారాలు. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
4: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं मुकेश कुमार. नेपाल में कल आई बाढ़ में मृतकों की संख्या बढ़कर 270 हो गई है. नेपाल पुलिस के अनुसार आज 93 और शव बरामद किए गए. तिब्बत और नेपाल के अधिकारियों के अनुसार अभी तक 30 से अधिक देशों के 1300 से अधिक नागरिक लापता हैं. इनमें 288 भारतीय पर्यटक भी शामिल हैं. नेपाल पुलिस के प्रवक्ता ने बताया कि अब तक 800 से अधिक लोगों को बचाया गया है. भारत ने नेपाल में बाढ़ के कारण फंसे भारतीय नागरिकों का पता लगाने और उन्हें सुरक्षित निकालने के प्रयास तेज कर दिए हैं. नई दिल्ली में आज विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने कहा कि भारत ने नेपाल में बचाव और राहत अभियानों में सहायता के लिए 47 टन से अधिक राहत सामग्री भेजी है.
5: दो जहाज पे हम लोगों ने सहायता नेपाल को पहुंचाया है. पहला जहाज यहाँ से 10 टन करीबन रिलीफ मटेरियल लेके काठमांडू पहुंचा था, जिसमें कि कंबल, सोलर लैंप, दवाइयां, हाइजीन किट्स और टेंट वगैरह इस प्रकार की चीजें हैं. दूसरा जहाज C-17 वो आज सवेरे हमारे यहाँ से निकला और इसमें

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రతి ఒక్కరిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. క్రీడల్లో భారత్ను అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. బాలికలను సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షించేందుకు ఉద్దేశించిన హెచ్పీవీ టీకా పంపిణీ రాష్ట్రంలో 98.47% పూర్తయిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. వార్తల వివరాలు. నేపాల్ వరదల నేపథ్యంలో రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత యాత్రికుల క్షేమం, సహాయక చర్యలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో మాట్లాడిన ఆమె అక్కడి తాజా పరిస్థితిపై ఆరా తీశారు. నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన వారి వివరాలను వెంటనే సేకరించి ప్రతి ఒక్కరి భద్రత, క్షేమంపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఢిల్లీలోని ఏపీ భవన్, కేంద్ర విదేశాంగ శాఖ, నేపాల్లోని భారత రాయబార కార్యాలయాలను నిరంతరం సంప్రదిస్తూ సమన్వయం కొనసాగించాలని అన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వారిని క్షేమంగా స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి ఒక్కరిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని మంత్రి అనిత స్పష్టం చేశారు. క్రీడల్లో భారత్ను అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్, ఖేల్ కీ బాత్, పీఎంకే సాత్ కార్యక్రమంలో భాగంగా భీమవరంలో ఈరోజు వికసిత భారత్ యూత్ కనెక్ట్ స్పోర్ట్స్ ఎడిషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా సంవాద్ వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులను వెలికితీస్తున్నామని అన్నారు. దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని విధంగా ఈ ఏడాది క్రీడల అభివృద్దికి 4,400 కోట్ల రూపాయల బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని శ్రీనివాస వర్మ పేర్కొంటూ
1: 4,400 కోట్ల బడ్జెట్ క్రీడలకి ఈ సంవత్సరం, అంటే భారతదేశ చరిత్రలోనే అత్యధిక క్రీడలకి బడ్జెట్ కేటాయించి ఒక లక్ష్యంతో ముందుకెళ్తుంది ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ. 2030లో కామన్వెల్త్ క్రీడల్ని భారతదేశంలో నిర్వహించడానికి నిర్ణయం జరిగింది. 2047 వికసిత భారత లక్ష్యానికి చేరుకునేటువంటి ప్రపంచంలో మొదటి 5 దేశాల్లో భారతదేశం ఉండే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేస్తామంది అనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించాలి.
0: హెచ్పీవీ టీకా పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా 98.47% పూర్తయిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారి నుంచి సంరక్షించే చర్యల్లో భాగంగా ఈ వ్యాక్సిన్ను బాలికలకు ఉచితంగా అందజేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది మార్చి నాటికి 14 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్కులైన బాలికలు 345,377 మంది ఉండగా ఇప్పటి వరకు 340,108 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం పూర్తయిందని, మిగిలిన 5,269 మందికి ఈ నెల 31లోగా వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంతో అపోహలు తొలగి తమ కుమార్తెలకు వ్యాక్సిన్ వేయించేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారని మంత్రి వివరించారు. కాగా వ్యాక్సిన్ పొందిన 340,000 మంది బాలికలకు సంబంధించి ఎటువంటి రియాక్షన్ కేసులు నమోదు కాలేదని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు తెలియజేశారు. రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పెనుగొండ పట్టణంలో 75 లక్షల రూపాయల విలువైన నూతన ఫైర్ ఇంజన్ను ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా 25 నూతన ఫైర్ ఇంజన్లను ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ ఫైర్ ఇంజన్ ద్వారా అగ్ని ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరింత వేగంగా, సమర్థవంతంగా సేవలు అందించవచ్చన్నారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం అత్యవసర సేవలను మరింత బలోపేతం చేస్తోందన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. పల్నాడు జిల్లా బొప్పూడిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 10,99,00,000 రూపాయల ఖర్చుతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. అభివృద్ది పనుల్లో భాగంగా ఆలయంలో గరుడ వాహనం ఏర్పాటు, పుష్కరిణి శుభ్రపరిచే పనులు, కొండపైకి రహదారి నిర్మాణం, మెట్ల మార్గం పక్క కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆలయ మెట్ల మార్గం వద్ద మొక్క నాటి అభివృద్ది పనులకు సంబంధించిన పైలాన్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ కృష్ణమోహన్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల తదితరులు పాల్గొన్నారు.

మెగా డిఎస్సిలో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజారాణి భరోసా ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మెగా డిఎస్సిలో ఎంపికైన ఉంగరాల కవిత, కోట ప్రవీణ్ కుమార్లను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సి ద్వారా ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సాధించారని అన్నారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై కనీస అవగాహన లేకుండా కొత్త ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను కొందరు గందరగోళానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను విదేశాలకు పంపించి శిక్షణ ఇప్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు 103 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 37 మందికి వివిధ కంపెనీలలో ఉద్యోగాలు లభించాయి. ఈ సందర్భంగా ఎంపీడీఓ సీతామహాలక్ష్మి అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, యువత తమ నైపుణ్యాలను మరింత అభివృద్ది చేసుకోవాలని సూచించారు. మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తే దూర ప్రాంతాలకు వెళ్లడానికి సిద్దం కావాలన్నారు. పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఈరోజు రాజమహేంద్రవరంలో జరిగిన దిశ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, సాగునీరు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, వైద్య ఆరోగ్య రంగాలు, గోదావరి పుష్కర పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ఆయా శాఖల పరిధిలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ, ప్రతి 4 నెలలకు ఒకసారి ఎంపీల ఆధ్వర్యంలో దిశ సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షిస్తున్నామని చెప్పారు. వచ్చే నెల నుండి పుష్కరాల పనులు ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నామని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రతి ఒక్కరిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. క్రీడల్లో భారత్ను అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. బాలికలను సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షించేందుకు ఉద్దేశించిన హెచ్పీవీ టీకా పంపిణీ రాష్ట్రంలో 98.47% పూర్తయిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ NET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో వినబోతున్న కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా. నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు, సమర్పణ శ్రీపతి బి కావ్యశ్రీ.
5: అమ్మో, అలారం మోగుతుంది, ఇక లేవాలి. చాలా టైం అయిపోయింది, పడుకోవాలి. ఆఫీస్కి వెళ్ళాలి అన్నా, స్కూల్స్కి వెళ్ళాలి అన్నా, కాలేజ్కి వెళ్ళాలి అన్నా, టైం చూసుకొని వెళ్తాం. వంట చేయడానికి ఒక టైం, చేసింది తినడానికి ఒక టైం. బస్సుకో, ట్రైన్కో, ఫ్లైట్కో ఎక్కడికైనా వెళ్ళాలంటే టైం చూస్తాం. ఎగ్జామ్స్ రాయడానికి టైం ఉంటుంది, రిజల్ట్స్ రావడానికి కూడా టైం ఉంటుంది. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఇలా చాలా విషయాలు. ఇంట్లో టైం, ఒంట్లో టైం, చేతికి టైం, ఇంకా మనం ఎంతగానో పట్టుకు తిరిగే ఫోన్లలో కూడా టైం. కార్లో, కంప్యూటర్స్లో, టీవీల్లో, ఇలా మన చుట్టూ ఎక్కడ చూసినా గడియారమే. మన రోజువారీ జీవితంలో మనం ఎక్కువగా ఉపయోగించే మాటల్లో టైం కూడా ఒకటి. ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి పనికి ఏదో ఒక టైం ఉంటుంది. అంతెందుకండి, ఇప్పుడు మన ప్రోగ్రామ్ కూడా కరెక్ట్గా టైంకే ప్లే అవుతూ ఉంది. మరి ఆ టైంని మనకు చెప్పే గడియారం ఎలా పుట్టింది? పూర్వకాలంలో మనుషులు కాలాన్ని ఎలా కొలిచేవారు? సూర్య గడియారం నుంచి స్మార్ట్ వాచ్ల వరకు గడియారం ఎలా అభివృద్ధి చెందింది? ఒక సెకండ్ను అసలు ఎలా నిర్ణయిస్తారు? సెకండ్లు, నిమిషాలు, గంటలు అనే భావన ఎలా వచ్చింది? గడియారంలో ముళ్ళు ఎందుకు తిరుగుతాయి? అదసలు ఎలా పనిచేస్తుంది? మొబైల్లో సమయం ఎలా మనకు కనిపిస్తుంది? ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన గడియారం ఏది? గడియారం లోపల మనకు కనిపించని విధంగా ఏం జరుగుతుంది? వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇవన్నీ రెగ్యులర్గా మన లైఫ్లో మనం రోజూ చూసే విషయాలే అయినా కూడా ఒకసారి కొంచెం డీప్గా ఆలోచిస్తే చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్లో నుంచి వచ్చే ఆన్సర్స్ కూడా ఎంతో ఆశ్చర్యకరంగా, అద్భుతంగా ఉంటాయి. మరి తెలుసుకుందామా? మనం రోజు ఎంతగానో ఉపయోగించే, చూసే, మాట్లాడుకునే గడియారం, క్లాక్ గురించిన విశేషాలు. వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ. మన జీవితంలో మనం రోజు ఎన్నో వస్తువులను చూస్తుంటాం. వాటిలో కొన్ని లేకపోతే మన రోజు మొత్తం గందరగోళంగా మారిపోతుంది. అలాంటి వాటిలో ఒకటి గడియారం. మన జీవితంలోని ప్రతి క్షణాన్ని ఏదో ఒక విధంగా గడియారం ప్రభావితం చేస్తూనే ఉంటుంది. సమయాన్ని మనం చేత్తో పట్టుకోలేము, కళ్ళతో చూడలేము, కానీ సమయం గడుస్తోందని మాత్రం మనకు తెలుస్తుంది. సూర్యుడు ఉదయిస్తాడు, ఆకాశంలోకి ఎగిసి వస్తాడు, మళ్ళీ అస్తమిస్తాడు. చంద్రుడు మారుతూ ఉంటాడు, ఋతువులు మారుతాయి, మొక్కలు పెరుగుతాయి, మనుషులు వృద్ధులవుతారు. ఈ మార్పులను గమనిస్తూ మనిషి కాలం అనే భావనను అర్థం చేసుకున్నాడు. గడియారం ఆ కాలాన్ని, అదే ఆ సమయాన్ని కొలుస్తుంది. గడియారం లేని రోజుల్లో మనిషికి ప్రకృతే గడియారం, ముఖ్యంగా సూర్యుడు. సూర్యుడు ఉదయిస్తే ఉదయం, పైకి వచ్చినప్పుడు మధ్యాహ్నం, అస్తమిస్తే సాయంత్రం. రాత్రి ఆకాశంలో నక్షత్రాలను చూసి సమయాన్ని అంచనా వేసేవారు కూడా. అంతేకాదు, పక్షుల ప్రవర్తన, నీడల పొడవు, చంద్రుని ఆకారం, ఋతువుల మార్పు వంటి వాటిని ఉపయోగించేవారు. అక్కడి నుంచి సమయాన్ని కొలిచే పరికరాల అభివృద్ధి మొదలైంది. మనిషి తయారు చేసిన పురాతన కాల కొలమాన పరికరాల్లో ఒకటి సూర్య గడియారం, సన్ డైల్. ఇది చాలా సింపుల్ గా కనిపిస్తుంది. ఒక కర్ర లేదా స్తంభాన్ని నేలపై నిలబెడతారు. సూర్యకాంతి పడినప్పుడు ఆ కర్ర నీడ ఒక దిశలో పడుతుంది. సూర్యుడు ఆకాశంలో కదులుతున్న కొద్దీ నీడ కూడా కదులుతూ ఉంది. ఆ నీడను గుర్తించిన స్థానాల ఆధారంగా సమయాన్ని అంచనా వేయవచ్చు. అంటే గడియారంలో ముళ్ళు తిరిగే బదులుగా సూర్య గడియారంలో నీడ కదులుతూ ఉంటుంది. ఇలాంటివి ఇప్పటికి కూడా మనం ఎక్కడైనా ఏన్షియంట్ ప్లేసెస్ ఉంటాయి కదా, గుళ్ళు కాని కోటలు కాని వెళ్ళినప్పుడు అక్కడ చూడొచ్చు. ఇది నిజంగా అద్భుతమైన ఆలోచన కదా. అయితే దీనికి ఒక పెద్ద సమస్య ఉంది. మబ్బులు ఉంటే, సూర్యుడు కనిపించకపోతే, రాత్రి అయితే, అప్పుడు మనం సమయాన్ని కరెక్ట్గా అంచనా వేయలేకపోయే వాళ్ళం. మరింత ఖచ్చితమైన పద్ధతి అవసరమైంది. సూర్యుడు లేకపోయినా సమయాన్ని కొలవాలి. అప్పుడు వచ్చిందే నీటి గడియారం. ఒక పాత్రలో చిన్న రంధ్రం చేసి నీటిని నింపుతారు. ఆ రంధ్రం ద్వారా నీరు ఒక నిర్దిష్ట వేగంతో బయటకు వస్తూ ఉంటుంది. నీటి స్థాయి తగ్గుతున్న కొద్దీ గడిచిన సమయాన్ని అంచనా వేయవచ్చు. ఇలాంటి నీటి గడియారాలను ప్రపంచంలోనే అనేక పురాతన నాగరికతలలో ఉపయోగించారు. ఈజిప్ట్, గ్రీస్, రోమ్ వంటి ప్రాంతాల్లో నీటి గడియారాల అభివృద్ధి ఎక్కువగా జరిగింది. కొన్ని నీటి గడియారాలు కేవలం సమయాన్ని చెప్పడమే కాకుండా గంటలు అంటే అలారం లాక్ కూడా పనిచేస్తాయి, బొమ్మలను కదపడం వంటి పనులు కూడా చేసేవి. మ్యూజియంలో ఇలాంటి గడియారాలు కరెక్ట్గా టైం అయినప్పుడు బయటకు వచ్చి గంట కొట్టేసి వెళ్లే గడియారాలు మనం ఇప్పటికీ కూడా చూడొచ్చు. ఇంకో ప్రసిద్ధమైన కాల కొలమానం ఇసుక గడియారం. రెండు గాజు పాత్రలను కలిపి ఉంచి పైభాగంలో ఇసుక నింపుతారు. ఇసుక నెమ్మదిగా కిందకి జారుతుంది. ఇది మనం ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాము. మనం ఇప్పుడు షో పీస్ లాగా పెట్టుకుంటూ ఉంటాము. మొత్తం ఇసుక కిందకి చేరడానికి పట్టే సమయాన్ని ఒక నిర్దిష్ట వ్యవధిలాగా అంచనా వేస్తూ ఉంటారు. ఇది సాధారణంగా ఒక గంట మాత్రమే కాదు, కొన్ని చిన్నవి కొన్ని నిమిషాలని, ఒక గంట కాకుండా రెండు మూడు గంటలని కూడా కొలిచేవి ఉంటాయి. ఇప్పటికి కూడా ఇందాక చెప్పుకున్నట్టు మనం కొన్ని గేమ్స్ లో, వంటగదిలో, అలంకరణలో ఈ హార్ గ్లాస్ ని ఉపయోగిస్తూ ఉంటాం. తర్వాత కొవ్వొత్తి గడియారం. ఇది కూడా చాలా ఆసక్తికరమైన పద్ధతి అండి. ఒక కొవ్వొత్తిని తీసుకుని దానిపై నిర్దిష్టమైన ప్లేసెస్ లో గుర్తులు పెడతారన్నమాట. కొవ్వొత్తి కాలిపోతున్న కొద్దీ దాని పొడవు తగ్గిపోతుంది. ఎంత కొవ్వొత్తి కాలిపోయిందో చూసి ఎంత సమయం గడిచిందో తెలుసుకోవచ్చు. అంటే మంట నెమ్మదిగా కాలుతూ సమయాన్ని చెబుతుంది. ఇలా కొవ్వొత్తి కాలేటప్పుడు దానికి వాళ్ళు అలారం కూడా ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు. ఎలా అంటే కొవ్వొత్తికి ఒక టైం దగ్గర సపోజ్ 2 గంటల తర్వాత వాళ్ళకి అలారం కావాలి అనుకున్నప్పుడు 2 మార్క్స్ తర్వాత ఒక సీలను ఆ కొవ్వొత్తికి గుచ్చుతారన్నమాట. కొవ్వొత్తి కాలుతూ ఆ నిర్దిష్టమైన ప్లేస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సీల దగ్గర ఉన్న కొవ్వొత్తి మైనం కాలిపోయి ఆ మేకు కింద పడిపోతుంది. అప్పుడు సౌండ్ వస్తుంది కదా, దాన్ని వాళ్ళు అలారం లాగా ఉపయోగించుకునేవాళ్ళు. సూపర్ విషయం కదండి. యాంత్రిక గడియారం. ఇప్పుడు మనం ఆధునిక గడియారానికి దగ్గరగా వచ్చామన్నమాట. మధ్యయుగ కాలంలో యూరోప్ లో పెద్ద మెకానికల్ క్లాక్స్ అభివృద్ధి చెందాయి. ఇవి సూర్యుడు, నీరు లేదా ఇసుకపై ఆధారపడకుండా గేర్లు, బరువులు, నియంత్రణ వ్యవస్థతో పనిచేసేవి. ఒక బరువు కిందకి పడుతూ శక్తిని అందిస్తుంది. ఆ శక్తి గేర్లను తిప్పుతుంది. కానీ గేర్లు ఒక్కసారిగా వేగంగా తిరిగితే గడియారం సరిగ్గా సమయం చెప్పదు. అందుకే ఆ కదలికను నియంత్రించడానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ అవసరం. అదే ఎస్కేప్మెంట్ మెకానిజం. ఇది గడియారం గుండె లాంటిదన్నమాట. ఇది గేర్లను ఒక నిర్దిష్టమైన వేగంతో కదిలేలా నియంత్రిస్తూ ఉంటుంది. ట్రాన్స్పరెంట్ క్లాక్స్ ఉంటాయి కదండి, దాంట్లో మనం చూడొచ్చు ఈ కదలికలు ఎలా ఉంటాయి అని. గడియారాన్ని బయట నుంచి చూస్తే డయల్, అంకెలు, 3 ముళ్ళు ఉంటాయన్నమాట. అంతే మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ లోపల మాత్రం ఒక చిన్న ప్రపంచమే ఉంటుందండి. మెకానికల్ వాచ్ల్లో సాధారణంగా స్ప్రింగ్, గేర్స్, ఎస్కేప్మెంట్, బ్యాలెన్స్ వీల్స్, హ్యాండ్ వంటి భాగాలుంటాయి. తర్వాత పెండులం క్లాక్ అన్నమాట. ఇక్కడ మనం తప్పక చెప్పుకోవాల్సిన పేరు గెలీలియో గెలీలీ. పెండ్యులం అంటే ఒక బరువు ఒక తాడు లేదా కడ్డీకి వేలాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇప్పటికి కూడా ఈ క్లాక్స్ మనం చూడొచ్చు. పెండులం కదలికను గమనించిన గెలీలియో దాని సమయ కొలత సామర్థ్యంపై ఆసక్తి చూపించి ఎన్నో విషయాలు కనుక్కున్నారు. తర్వాత క్రిస్టియన్ హైగెన్స్ 1656లో మొదటి విజయవంతమైన పెండులం గడియారాన్ని నిర్మించారు. ఇది గడియారాల ఖచ్చితత్వాన్ని ఎంతో మెరుగుపరిచిందన్నమాట. పెండులం టిక్ టాక్ టిక్ టిక్ టాక్ అండ్ సౌండ్ చేసుకుంటూ అట్టి ఇటు కదులుతూ ఉంటుంది.

ఇలా ప్రతి ఊగుడు గడియారంలోని యంత్రాంగాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. మనం ప్రతిరోజు సెకండ్, నిమిషం, గంట అంటూ సమయాన్ని ఉపయోగిస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు టైం ఎంత అయింది అంటే సపోజ్ 8:40 అని అలాగా. అసలు ఒక సెకండ్ ఎంత సమయం? ఒక సెకండ్ ను ఎలా నిర్ణయించారు అంటే, భూమి తన చుట్టూ ఒక్కసారి తిరగడానికి పట్టే సమయాన్ని ఒక రోజు అంటాం కదా, అంటే 24 గంటలు. ఒక గంట 60 నిమిషాలు, ఒక నిమిషం 60 సెకండ్లు. అంటే మొత్తంగా ఆ రోజును విభజిస్తే 24 x 60 x 60 అప్పుడు 86,400 సెకండ్లు మనకు వచ్చాయి. అంటే ఈక్వల్ కౌంట్ రావడం కోసం మనం అలా విభజించుకున్నాం. అప్పుడు ఒక సెకండ్ ను సులభంగా ఒక రోజులో 86,400వ భాగంగా భావించవచ్చు. కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చింది. భూమి తిరిగే వేగం ఎప్పుడు అచ్చం ఒకేలాగా ఉండదు, చాలా చిన్న చిన్న స్థాయిలో మారుతూ ఉంటుంది. కాబట్టి శాస్త్రవేత్తలు ఇంకా ఖచ్చితమైన ఎప్పుడు ఒకేలా ఉండే ప్రమాణం కావాలి. అందుకే తర్వాత వాళ్ళు సీసియం 133 అనే అణువును ఉపయోగించారు. ఈ సీసియం ఏం చేస్తుందంటే, అణువుల్లో జరిగే ఒక నిర్దిష్టమైన కంపనాన్ని చాలా ఖచ్చితంగా కొలుస్తూ ఉంది. మన గడియారాల్లో ఒక పూర్తి చక్రం 12 గంటలు. దీని వెనుక పురాతన నాగరికతల ప్రభావం కూడా ఉంది. ప్రత్యేకంగా ప్రాచీన ఈజిప్షియన్ మరియు బాబిలోనియస్ కాల గణన పద్ధతి కూడా దీనిపై ఎంతో ప్రభావితం చూపిస్తుంది. ఒక రోజును పగలు రాత్రి అని విభజించి 12 + 12 = 24 గంటల వ్యవస్థ అభివృద్ధి చెందింది. అందుకే మనం గడియారంలో ఒక చక్రం అంటే ఒకసారి తిరగడానికి 11:60 చూస్తూ ఉంటాం. మరి ఈ 60 సెకండ్లు లేదంటే 60 నిమిషాలే ఎందుకు? 100 నిమిషాలో లేదా 150 నిమిషాలో పెట్టుకోవచ్చు కదా ఒక గంటకి. అంటే 60కి చాలా విభాజకాలు ఉన్నాయన్నమాట. ఉదాహరణకు 60 ని 2, 3, 4, 5, 6, 10, 12, 15, 20, 30 ఇలా ఏ సంఖ్యలో అయినా సులభంగా మనం భాగించవచ్చు. అందుకనే 60గా విభజించి దానికి అనుగుణంగా సెట్ చేసుకున్నారు. మొదట గడియారాలు పెద్దవిగా ఉండేవి. భవనాలపై, చర్చి గోపురాలపై, పట్టణాల మధ్యలో పెద్ద గడియారాలు ఉండేవి. తర్వాత చిన్న గడియారాలు కూడా తయారయ్యాయి. ఆ తర్వాత పాకెట్ వాచెస్ అంటే జోబులో పెట్టుకుని తిరిగే గడియారాలు కూడా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ పట్టణాల మధ్యలో ఉండే గడియారాల్ని మనం మన నెల్లూరులో కూడా చూడొచ్చండి. క్లాక్ టవర్ విఆర్సి దగ్గర దీన్ని 1939లో కట్టారట. ఆ తర్వాత రిస్ట్ వాచెస్, చేతికి పెట్టుకునే గడియారాలు విస్తృతంగా ఉపయోగించబడ్డాయి. మొదట్లో ఇవి మహిళలు అలంకరణ కోసం ఉపయోగించేవాళ్ళు. తర్వాత పురుషులు కూడా ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభించారు. క్వార్ట్జ్ క్లాక్, ఆధునిక గడియార ప్రపంచంలో మరో విప్లవాత్మకమైన మార్పు క్వార్ట్జ్ క్లాక్. క్వార్ట్జ్ అనే ఒక ప్రత్యేకమైన స్ఫటికం ఇందులో ఉంటుంది. దీనికి విద్యుత్ ప్రవహించినప్పుడు అది చాలా స్థిరమైన ఫ్రీక్వెన్సీలో కంపిస్తూ ఉంటుంది. గడియారం ఈ కంపనాలను ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ద్వారా లెక్కిస్తుంది. డిజిటల్ క్లాక్, డిజిటల్ గడియారంలో ముళ్ళుండవు. దాని బదులుగా 10:35, 27 సెకండ్లు లాంటి సంఖ్యలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికి కూడా మనం ఆ వాచెస్ ని యూజ్ చేస్తూనే ఉంటాం. దీని లోపల ఒక ప్రత్యేకమైన పరికరం ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఆ కంపనాలని లెక్క పెట్టి సెకండ్లు, నిమిషాలు, గంటలుగా మార్చి వాటిని డిస్ప్లేలో మనకి నెంబర్ రూపంలో బయటకు కనిపించేలా చేస్తుంది. మరి మొబైల్స్ లో టైం ఎలా వస్తుంది అంటే, మొబైల్లో కూడా ఒక ఇంటర్నల్ క్లాక్ ఉంటుంది. కానీ ఫోన్ అవసరాన్ని బట్టి మొబైల్ నెట్వర్క్ లేదా ఇంటర్నెట్ ద్వారా ఖచ్చితమైన సమయాన్ని తన గడియారంలో అది సెట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. అందుకే ఫోన్లో మనం చూసే సమయం సాధారణ గడియారం కంటే చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు అది సెట్ చేసుకుంటూ ఉంటుంది. అటామిక్ క్లాక్, ప్రపంచంలో అత్యంత ఖచ్చితమైన గడియారాల్లో అటామిక్ క్లాక్ ఒకటి. పేరు వింటేనే అర్థమవుతుంది కదా, ఇది అణువుల ప్రవర్తనను ఉపయోగించి సమయాన్ని కొలుస్తుంది. ప్రపంచంలోని శాస్త్రీయ పరిశోధనలు, ఉపగ్రహ నావిగేషన్లు, టెలికమ్యూనికేషన్స్ వంటి అనేక వ్యవస్థలకు అత్యంత ఖచ్చితమైన సమయం అవసరం. GPS కూడా సమయ ఖచ్చితత్వంపై బలంగా ఆధారపడుతుంది. ఎందుకంటే సమయంలో అతి చిన్న తేడా వచ్చినా కూడా దూరాన్ని లెక్కించడంలో పెద్ద తేడా రావచ్చు. అందుకే అటామిక్ క్లాక్స్ ప్రాచుర్యం పొందాయి. స్మార్ట్ వాచెస్, ఇప్పుడు మనం ఎంతగానో ఉపయోగించే గడియారాలు. స్మార్ట్ వాచ్ సమయం చెప్పడం మాత్రమే కాదండి,
అది ఇంకా చాలా పనులు చేస్తుంది, మన అడుగులు లెక్కేస్తుంది, వ్యాయామాన్ని ట్రాక్ చేస్తుంది, నోటిఫికేషన్స్ చూపిస్తుంది, మెసేజెస్ చూపిస్తుంది, కాల్స్ ని చూపిస్తుంది, ఈవెందో మనం కాల్స్ మాట్లాడొచ్చు కూడా, అలారం లాగా పనిచేస్తుంది. కొన్ని మోడళ్లు ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని మెజర్మెంట్స్ ని కూడా అందిస్తాయి. జీపీఎస్ తో మన స్థానాన్ని తెలుసుకోవచ్చు. ఇలా చాలా రోల్స్ ఈ స్మార్ట్ వాచెస్ లోనే మనం పొందొచ్చు అన్నమాట. ప్రపంచంలో కొన్ని గడియారాలు సమయం చెప్పడం కంటే చరిత్రలో భాగంగా మారిపోయాయి. లండన్ లోని బిగ్ బెన్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ గడియార చిహ్నాల్లో ఒకటి. ఒకప్పుడు మనిషి సమయాన్ని సూర్యోదయం, సూర్యాస్తమయం ఆధారంగా చూసేవాడు. కానీ గడియారం వచ్చిన తర్వాత సమయం చిన్న చిన్న భాగాలుగా విభజించబడింది. ఉదయం 9 గంటలకు పని, 10 గంటలకు సమావేశం, 1 గంటకు భోజనం, 5 గంటలకు పని ముగింపు, 6:30 బస్సు, ఇలా గడియారం మన జీవితాన్ని క్రమబద్ధీకరించింది. ఇంకా పరిశ్రమల అభివృద్ధికి కూడా ఖచ్చితమైన సమయం ఎంతో అవసరమైంది. రైల్వేలు వచ్చినప్పటి నుంచి మరింత ఖచ్చితమైన సమయం అవసరం, ఎందుకంటే 1 నిమిషం అటు ఇటు లేట్ అయినా కూడా మన కోసం ట్రైన్ ఆగదు, కరెక్ట్ టైంకి అది వెళ్ళిపోతుంది. అలా స్టాండర్డ్ టైం, టైమ్ జోన్స్ వంటి వ్యవస్థలు ప్రాచుర్యం పొందాయి. టైమ్ జోన్ ఎందుకు వచ్చింది అంటే, భూమి గుండ్రంగా ఉంది కదా, భూమి తన అక్షం చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అందువల్ల ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేసారి సూర్యోదయం జరగదు. భారతదేశంలో ఉదయం అయితే అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి అయి ఉండొచ్చు. అందుకే ప్రపంచాన్ని వివిధ టైమ్ జోన్స్ గా విభజించారు. భారతదేశం ప్రధానంగా ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ISTఉపయోగిస్తుంది. భారతది UTC+5:30 ఉంటుందన్నమాట. యూటీసీ అంటే కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్. యూటీసీ కంటే భారత సమయం 5:30 ముందు ఉంటుంది. న్యాచురల్ గా ఉండే యూటీసీ టైం కంటే కూడా మనం ఒక +5.5 hours ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డే లైట్ సేవింగ్ టైం, ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం అండి. కొన్ని దేశాల్లో సంవత్సరంలోని కొన్ని నెలల్లో గడియారాన్ని 1 గంట ముందుకు లేదా వెనక్కి మారుస్తారు. ఇది వాళ్ళు మాన్యువల్ గా చేస్తారు. ఎందుకంటే డే లైట్ సేవింగ్ టైం అంటే పగటి వెలుతురు సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడానికి గడియారాన్ని కొంతకాలం ముందుకు మార్చే విధానం. ఉదాహరణకు ఒక దేశంలో సాధారణంగా సూర్యోదయం 6:00 అయింది, సూర్యాస్తమం 6:00 అవుతుంది అనుకోండి. డే లైట్ సేవింగ్ టైం ఉన్నప్పుడు గడియారాన్ని 1 గంట ముందుకు మారుస్తారన్నమాట. సూర్యోదయం 7 గంటలకు అవుతుంది, సూర్యాస్తమం కూడా 7 గంటలకు అవుతుంది. కానీ యాక్చువల్ గా అయితే గడియారంలో మనకి 6 చూపిస్తూ ఉంటుంది, ఎందుకంటే టైం ని జరిపారు కదా. అంటే సూర్యుడు సమయం మారదు, మనం గడియారంలో టైం మారుస్తాం. ఎందుకు ఇలా చేస్తారు అంటే, ఉదయం వాళ్ళకి లేట్ గా సూర్యోదయం అవ్వడం, రాత్రి సూర్యాస్తమం లేట్ గా అవ్వడం వల్ల ఉదయం 6 గంటలకి సూర్యుడు ఇంకా వచ్చిండడు, వెలుతురు ఉండదు. అందువల్ల వాళ్ళు ఎక్కువగా లైట్స్ ఉపయోగించాలి. సాయంత్రం సూర్యుడు ఉన్నా కూడా త్వరగా మూసేస్తారు ఆఫీసులన్నీ. సో అనవసరంగా వాళ్ళకి ఏంటంటే సూర్యుని ఉపయోగించుకోకుండా ఎనర్జీని యూజ్ చేయాల్సి వస్తుంది, అది ఎలక్ట్రిసిటీ రూపంలోనో బ్యాటరీస్ రూపంలోనో ఇంకెలా అయినా కూడా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ సూర్యుడు ఉండే టైంకి వాళ్ళ క్లాక్స్ ని అడ్జస్ట్ చేసుకుంటారు. అంటే ప్రజల దృష్టిలో మనం 9 to 5 వర్క్కే వెళ్తూ ఉంటాము, కానీ యాక్చువల్ గా అప్పుడు 10 to 6 వర్కు లేదంటే 8 to 4 వర్కు ఉంటుంది. కొంచెం తికమకగా ఉంది కదండి. యా, నాకు కూడా ఫస్ట్ విన్నప్పుడు వాట్ అనిపించింది, కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా దేశాలు ఈ పద్ధతిని ఫాలో అవుతూ ఉన్నాయి. దీనివల్ల విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, పగటి వెలుతురుని ఎక్కువగా ఉపయోగించుకోవడం, పని, వ్యాపారం, వినోద కార్యక్రమాలకు సాయంత్రం ఎక్కువ వెలుతురు అందించడం జరుగుతుంది. దీన్నే డే లైట్ సేవింగ్ టైం అంటారు. అమెరికాలోని చాలా రాష్ట్రాలు, కెనడాలోని చాలా రాష్ట్రాలు, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో, UK, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఇంకా చాలా దేశాలు ఈ పద్ధతిని ఫాలో అవుతూ ఉన్నాయి. భారతదేశంలో ప్రస్తుతం డే లైట్ సేవింగ్ టైం అనుసరించట్లేదు మనమైతే. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం అండి, గడియారంలో ముళ్ళులు మనం ఎప్పుడు చూసినా కూడా రైట్ కి కదులుతూ ఉంటాయి. మరి ఎందుకు అవి వెనక్కి తిరగవు అంటే, సూర్య గడియారాల్లో ఉత్తర అర్ధగోళంలో సూర్యుడి కదలిక కారణంగా నీడ క్లాక్ వైజ్ గా తిరుగుతుంది, కుడివైపు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రారంభ యాంత్రిక గడియారాల్లో కూడా వాటి రూపకల్పన అదే దిశలో చేశారు, తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతుంది. అంటే సూర్యుడు నీడ ఎలా అయితే తిరుగుతూ ఉంటుందో అలాగే క్లాక్ లో కూడా మనకి ములులు అలాగే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం ఉదయాన్నే లేస్తాం, రాత్రి పడుకుంటాం, రోజులో పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఒక టైంలో తింటూ ఉంటాం. ఒకవేళ ఆ టైంకి తినలేకపోతే మనకు ఆకలి వస్తుంది, తలనొప్పి వస్తుంది, చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, ఇంకా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. రాత్రి అయితే నిద్ర వస్తుంది,
పగలైతే మెలకు వస్తుంది. సో క్లాక్ లో జరుగుతుంది ఓకే, మరి ఇవన్నీ మన బాడీలో కూడా కరెక్ట్ టైం టు టైం ఎలా జరుగుతుంది అంటే, మన శరీరంలో కూడా ఒక క్లాక్ ఉంటుంది. అది ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు మేల్కోవాలి, ఎప్పుడు ఆకలి వేయాలి అని మనకి చెబుతూ ఉంటుంది. దానినే బయోలాజికల్ క్లాక్ లేదా జీవ గడియారం అంటారు. మన శరీరంలో జరిగే అనేక ప్రక్రియలకు

ఒక నిర్దిష్ట సమయ క్రమం ఉంటుంది. నిద్ర, మెలకువ, ఆకలి, శరీర ఉష్ణోగ్రత, హార్మోన్ల విడుదల వంటి వాటిని ఈ జీవ గడియారం నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మన కళ్ళకు ఉదయం సూర్యకాంతి చేరినప్పటి నుంచి పగలైందని మెదడుకు సంకేతం వెళ్తుందన్నమాట. రాత్రి చీకటి పడిన తర్వాత శరీరం మెలటోనిన్ అనే హార్మోన్ను ఎక్కువగా విడుదల చేస్తుంది. దాంతో మనకు నిద్ర వచ్చేలాగా శరీరం సిద్ధమవుతుంది. అందుకే రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, పగలు ఎక్కువసేపు నిద్రపోవడం వంటి అలవాట్లు మన జీవ గడియారాన్ని గందరగోళంగా మార్చేస్తాయి. అందుకే కరెక్ట్ టైం టు టైం పడుకొని లేయాలి అని చెప్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా, మనం భారత్ నుంచి అమెరికాకో, యూరోప్కో లేదా ఇతర దేశాలకు వెళ్ళామనుకోండి, ఓకే వెళ్ళకపోయినా కూడా చాలా మంది మాట్లాడుకుంటుంటేనే వినే ఉంటాం కదా, అక్కడి సమయం ఇక్కడి సమయానికి చాలా తేడా ఉంటుంది. అందుకే అక్కడికి వెళ్ళిన కొత్తల్లో అక్కడ రాత్రి ఉన్నా కూడా మన శరీరం ఇంకా అది పగలే అన్న భావనలో ఉండవచ్చు. అందుకే కొత్త ప్రదేశానికి వెళ్ళిన మొదటి కొన్ని రోజుల్లో సమయానికి నిద్ర పట్టకపోవడం, పగటి పూట కూడా నిద్ర రావడం వంటి చిన్న చిన్న చేంజెస్ జరుగుతుంటాయి. ఎందుకంటే మన బాడీలో ఉన్న బయోలాజికల్ క్లాక్ ఇంకా అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అడ్జస్ట్ అవ్వలేదు. దీనినే జెట్ లాగ్ అంటారు. సో మన బయోలాజికల్ క్లాక్ ఇక్కడ సమయానికి అలవాటు పడి ఉంటుంది. కాబట్టి ఒకసారి వేరే టైం జోన్ కి వెళ్తే బయట ఉన్న సమయం మారిపోయినా మన శరీరంలో ఉన్న గడియారం వెంటనే మారదు. కొన్ని రోజులు అక్కడ సూర్యకాంతి, నిద్ర సమయం, భోజనం చేసే సమయం, రోజువారీ పనులు కొత్త సమయానికి అనుగుణంగా కొనసాగిస్తే క్రమంగా మన బయోలాజికల్ క్లాక్ కూడా సమయాన్ని సర్దుకుంటూ అక్కడ ఉన్నటువంటి టైంకి కూడా అడ్జస్ట్ అయిపోతుంది. వావ్, వాట్ ఏ థింగ్ కదండి. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన దేశంలో ఉదయం 6 గంటలు ఉన్నప్పుడు మరో దేశంలో అప్పటికే మధ్యాహ్నం అయి ఉండొచ్చు. మనం అనుకున్నాం కదా మన క్లాక్కి వాళ్ళ క్లాక్కి చాలా తేడా ఉంటుంది కాబట్టి టైం. అప్పుడు ఒక దేశానికి ఇంకో దేశానికి డేట్ కూడా మారిపోతుంది. ఇవాళ మనకు 24వ తేదీ అనుకోండి, కొన్ని దేశాల్లో అది 25వ తేదీగా ఉండొచ్చు, కొన్ని దేశాల్లో 23వ తేదీలకు కూడా ఉండొచ్చు. దీనికోసమే ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన ఊహాత్మక రేఖ ఉంది, అదే ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఇంటర్నేషనల్ డేట్ లైన్ మనకు ప్రపంచంలోని తేదీలను సరిగ్గా సమన్వయం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. భూమి ఒక రోజులో ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేసారి ఒకే సమయం ఉండదు, ఒకే తేదీ కూడా ఉండదు. ఒక చోట కొత్త రోజు మొదలైనప్పటికీ మరో చోట ఇంకా పాత రోజే ఉంటుంది. అందుకే ఏ ప్రాంతంలో తేదీ మారాలి, ఎక్కడ కొత్త రోజు ప్రారంభమవుతుంది అనే విషయాల్లో ఒక అంతర్జాతీయ సరిహద్దు అవసరం. దీన్నే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ భూమిపై గీసిన ఒక ఊహాత్మక రేఖ. ఇది దాదాపుగా 180 డిగ్రీల రేఖాంశం దగ్గర పసిఫిక్ మహాసముద్రం మీదుగా వెళ్తుంది. ఈ రేఖను పడమర వైపు నుంచి తూర్పు వైపుకు ఎవరైనా దాటితే వాళ్ళ తేదీ ఒక రోజు వెనక్కి వెళ్తుంది. తూర్పు నుంచి పడమర వైపుకు దాటితే ఒక తేదీ ముందుకు వెళ్తుంది. యా, ఒకవైపు 25 ఉంటే ఈ రేఖను దాటితే మరోవైపు వెళ్తే మనమే 24 ఉంటాం అన్నమాట. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రేఖ నేరుగా గీసిన గీతలా ఉండదు. కొన్ని దేశాలు, దీవులు 2 వేర్వేరు తేదీల్లో విడిపోకుండా ఉండడానికి ఆ దేశం వరకు దాన్ని కట్ చేసుకుంటూ, అంటే ఆ దేశంలో మాత్రం అదే తేదీ ఉండేలాగా చూసుకున్నారు. ఇది ముఖ్యంగా అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, నౌకా ప్రయాణాలు, కమ్యూనికేషన్, వ్యాపారం, క్యాలెండర్ తేదీలను సమన్వయం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది ప్రపంచంలో తేదీ మారే సరిహద్దు. ఈ రేఖ వల్ల భూమిపై ఒక ప్రాంతంలో కొత్త రోజు మొదలైనప్పుడు మరో ప్రాంతంలో ఇంకా పాత రోజే కొనసాగుతూ ఉంటుందన్నమాట. లైవ్ లొకేషన్, ఈ వర్డ్ ను మనం ఖచ్చితంగా వాడుతూనే ఉంటాం కదా. మన ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ ని ఓపెన్ చేసి మనం ఎక్కడున్నామో చూసి కొన్ని సెకండ్లలోనే మన లొకేషన్ ను వేరే వాళ్ళకు షేర్ చేయొచ్చు, మనం కూడా తెలుసుకోవచ్చు. మనం ఉన్న ప్రదేశాన్ని జిపిఎస్ అంత ఖచ్చితంగా గుర్తించడంలో సమయం కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జిపిఎస్ ఉపగ్రహాలు నిరంతరం భూమికి రేడియో సిగ్నల్స్ పంపుతూ ఉంటాయి. ఆ సిగ్నల్ ఉపగ్రహం నుంచి మన ఫోన్ కి చేరడానికి ఎంత సమయం పట్టిందో జిపిఎస్ లెక్కిస్తుంది. అప్పుడే మనకి కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. దూరం తెలుసుకోవాలంటే ఎంత సమయం పట్టింది ఖచ్చితంగా తెలియాలి. సమయంలో చిన్న చిన్న పొరపాటు వచ్చినా కూడా దూరం లెక్కించడంలో పెద్ద పెద్ద పొరపాట్లు రావచ్చు. అందుకే జిపిఎస్ ఉపగ్రహాల్లో అత్యంత ఖచ్చితమైన అటామిక్ క్లాక్ ని ఉపయోగిస్తూ ఉంటారు. సో జిపిఎస్ పనిచేయడానికి కూడా టైం చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్టికల్ అటామిక్ క్లాక్స్, అటామిక్ క్లాక్స్ కంటే కూడా మరింత ఖచ్చితమైనటువంటి సమయాన్ని తెలియజేయడానికి శాస్త్రవేత్తలు ఆప్టికల్ అటామిక్ క్లాక్స్ ని అభివృద్ధి చేశారు. అటామిక్ క్లాక్స్ అణువుల

0: బంగారం, ప్లాటినం, వజ్రాలు, అరుదైన రత్నాలు, చేతితో తయారు చేసిన మెకానికల్ మూమెంట్స్, ఇవన్నీ కలిపి తయారు చేసిన లగ్జరియస్ వాచెస్ కోట్ల రూపాయల ధరలకు అమ్ముడుపోతూ ఉంటాయి. ఒక గడియారం ధరతో మనం ఒక ఇల్లే కొనేసేయచ్చు, కానీ వాటి విలువ సమయాన్ని చూపించడంలో మాత్రమే కాదండి, అందులోని కళ, క్రాఫ్ట్ మ్యాన్షిప్, రేరిటీ, హిస్టరీ కూడా వాటి యొక్క విలువను నిర్ణయిస్తూ ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైనదిగా రికార్డు స్థాయిలో అమ్ముడైన చేతి గడియారం పటెక్ ఫిలిప్పి గ్రాండ్ మాస్టర్ చైమ్రేఫ్ ధర 31 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్, అంటే 2019 దాదాపుగా 31.1 మిలియన్ల యుఎస్ డాలర్స్. భారతదేశ రూపాయల్లో దాన్ని కన్వర్ట్ చేస్తే 250 కోట్లకు పైగా ఒక వాచ్ పలికిందండి. 2019 నవంబర్ 9 జెనీవా స్విట్జర్లాండ్ లో జరిగిన ఓన్లీ వాచ్ చారిటీ ఆక్షన్ లో ఈ వాచ్ వేలం వేశారు. ఎవరు కొన్నారో ఇప్పటికీ కూడా అధికారికంగా వెల్లడించలేదు, ఎవరో ఒక పర్సన్ ప్రైవేట్ గా కొనుక్కున్నారు. ఇది ఒక అనానిమస్ ప్రైవేట్ కలెక్టర్ చేతికి వెళ్ళింది. అంత ఖరీదు ఎందుకంటే ఇది సాధారణ గడియారం కాదు, ఇది ఒకటే తయారు చేసిన యూనిక్ పీస్ అన్నమాట. మళ్ళీ మళ్ళీ ఇంకొకటి లేదు, తయారు కూడా చేయలేరు. ప్రత్యేకంగా స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేశారు. ఇందులో 20 కాంప్లికేషన్స్ ఉన్నాయి, అంటే సమయాన్ని చూపడం మాత్రమే కాకుండా ఎన్నో క్లిష్టమైన మెకానికల్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. పీటెక్ ఫిలిప్పి రెండు వైపులా డయల్ ఉండేలాగా రూపొందించిన గ్రాండ్ మాస్టర్ చైమ్ కుటుంబానికి చెందినటువంటి వాచ్ ఇది. గంటలు, నిమిషాలు మాత్రమే కాదు, మినిట్ రిపీటర్, అలారం, పర్పెచువల్ క్యాలెండర్, మూన్ ఫేస్, సెకండ్ టైమ్ జోన్ వంటి అనేక ఫంక్షన్స్ ఉన్నాయి పీటెక్ ఫిలిప్పిలో. మరో గొప్ప విషయం ఏంటంటే దీన్ని అమ్మగా వచ్చిన 200 కోట్ల రూపాయల్ని ఒక అరుదైన వ్యాధి కోసం చేసే పరిశోధనలకు వాళ్ళు డొనేట్ చేశారన్నమాట. ఒకరోజు మన ఫోన్, గడియారాలు, కంప్యూటర్లు అన్నింటిలో సమయం కనిపించకుండా పోయిందని ఊహించుకోండి. మనం ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, ఎప్పుడు స్కూల్కి వెళ్ళాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలి, అన్నీ గందరగోళం కదా. అందుకే గడియారం చూడడానికి చిన్న వస్తువులా కనిపించిన మన ఆధునిక నాగరికతకు అది ఒక మౌలిక పరికరం. ఇప్పుడు గడియారం అంటే కేవలం చేతికి పెట్టుకునే వాచ్ మాత్రమే కాదు, మన చుట్టూ ప్రతిరోజు క్లాక్ ఉంటుంది. మొబైల్ ఫోన్లో క్లాక్, కంప్యూటర్లో క్లాక్, కారులో క్లాక్, మైక్రోఓవెన్లో క్లాక్, వాషింగ్ మిషన్లో క్లాక్, సిసిటీవీలో క్లాక్, బ్యాంకింగ్ సిస్టంలో క్లాక్, ఇంటర్నెట్ సర్వీసెస్లో క్లాక్, శాటిలైట్లో క్లాక్, జీపీఎస్లో క్లాక్, విమానాల్లో క్లాక్, రైల్వే వ్యవస్థలో క్లాక్, వాట్ నాట్ అండి, ప్రతి ఒక్క విషయంలో క్లాక్ ఉంటుంది. మన ఆధునిక ప్రపంచం మొత్తం ఖచ్చితమైన సమయంపై ఆధారపడి ఉంది. ఒకప్పుడు సమయం ఎంత అని చెప్పే గడియారం ఇప్పుడు అన్నీ చెప్పేస్తుంది. మనం ఎంత తిన్నాం, ఎంతసేపు పడుకున్నాం, ఎంతసేపు నడిచాం, మన హార్ట్ బీట్ ఎంత, మన బీపీ ఎంత, మనం ఎంత వాటర్ తాగాం, ఎంతసేపు కూర్చున్నాం, ఎంతసేపు నిలబడ్డాం, ఇలాంటి చాలా విషయాలు. భవిష్యత్తులో గడియారం మరింత తెలివైందిగా మారవచ్చు, అయితే సాంకేతికత ఎంత మారినా గడియారం యొక్క ప్రాథమిక పని మాత్రం మారదు. నిజానికి గడియారాలు ఆగిపోతే సమయం ఆగిపోదు. భూమి తన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు, కానీ మనం సమయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడం, ఒకరితో ఒకరు సమన్వయం చేసుకోవడం చాలా కష్టమవుతుంది. మన రోజువారీ జీవితాల్లో ఎన్నో వ్యవస్థలు ఖచ్చితమైన సమయంపై ఆధారపడి ఉంటాయి, కాబట్టి వాటికి అంతరాయం ఏర్పడచ్చు. అప్పుడు మళ్ళీ ఓల్డ్ పద్ధతులు, సూర్య గడియారాలు, నీటి గడియారాలు, ఇసుక గడియారాలు వాడాలా కావ్యా అంటే కాదు. గడియారం ఆగిపోయినా కూడా ప్రపంచం వెంటనే నిలిచిపోదు. అణుగడియారాలు, కంప్యూటర్ సిస్టమ్స్, ఉపగ్రహ వ్యవస్థలు వంటి అనేక సాంకేతిక వ్యవస్థలు సమయాన్ని కొలవచ్చు, కానీ
1: ఇప్పటి వరకు ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం విన్నారు. ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఇప్పుడు విన్నాం అలనాటి మధుర గీతం.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఇప్పుడు విన్నాం అక్కా తమ్ముడు చిత్తం నుండి పి సుశీల ఆలపించినటువంటి ఈ పాటకు కెవి మహదేవన్ సంగీతం అందించారు. రచన అనిశెట్టి. ఒక మంచి అలనాటి మధుర గీతం విందాం.

ఇప్పటి వరకు అలనాటి మధురగీతం విన్నారు అక్క తమ్ముడు చిత్తం నుండి. ఇంతటితో ఈనాటి అలనాటి మధురగీతం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరి స్థితిగతులను, క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు అత్యవసర చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండు మ్యాచ్ల సిరీస్ను 1-0 భారత్ కైవసం చేసుకుంది. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. స్పోర్ట్స్ యూనివర్సిటీల నుంచి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా ప్రతి దశలో ప్రతిభకు తగిన సహకారం లభించే ఒక సమగ్ర వ్యవస్థను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రసంగించిన నరేంద్ర మోదీ, క్రీడలు అంటే కేవలం పతకాలు సాధించడం మాత్రమే కాదని, అభివృద్ది చెందిన భారత నిర్మాణంలో దేశ క్రీడా నైపుణ్యాన్ని, యువశక్తిని ఏకం చేసే ఒక విశిష్ట లక్ష్యమని పేర్కొన్నారు. 5-15 సంవత్సరాల వయసు గల పిల్లల్లోని క్రీడా ప్రతిభను వెతికి తీసేందుకు ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఎర్రకోట వేదికగా తాను ప్రకటించిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా బలమైన క్రీడా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం 36,000 కోట్ల రూపాయల

0: మంజూరు చేసిందని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. పాలాజ్లోని ఐఐటి గాంధీనగర్ లో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. స్పోర్ట్స్ అకాడమీలను స్థాపించడానికి, ఉత్సాహపూరితమైన క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ నిధులను వినియోగిస్తామని ఆయన అన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు అంతర్జాతీయ వేదికలపై పోటీ పడే అవకాశాలు లభించేలా ఇది తోడ్పడుతుందని మంత్రి పేర్కొన్నారు.
1: భారత్ కా స్పోర్ట్స్ ఈకో సిస్టమ్ కేవల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఔర్ మెడల్స్ తక్ సీమిత్ నహీ హై. ఫిట్ ఇండియా సే కరోడో యువాఓ కో జోడనే సే లేకర్ సండే ఆన్ సైకిల్ జేసి పెహలో తక్ ఆప్నే ఫిట్నెస్ కో లైఫ్ స్టైల్ ఔర్ స్పోర్ట్స్ కో నేషనల్ మూమెంట్ బనా దియా హై. సిర్ఫ్ ఇత్నా హీ నహీ, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ కే మాధ్యమ్ సే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఔర్ ఫేర్ అపర్చునిటీ కో మజబూత్ కర్నే కా ప్రయాస్ యా సునిశ్చిత్ కర్తా హై కి ప్రతిభా కో అప్నా టాలెంట్ సాబిత్ కర్నే కా సమాన్ మంచ్ మిలే.
0: దేశంలో సాంప్రదాయ క్రీడలను ఉత్సాహపూరితమైన క్రీడా సంస్కృతిగా మలచాల్సిన అవసరం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని హిందూ కాలేజీలో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్ లో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఒక బలమైన క్రీడా వ్యవస్థను అభివృద్ది చేస్తోందని రిజిజు చెప్పారు. గత దశాబ్ద కాలంలో దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు పెరిగి 1.8 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని, ఎగుమతులు కూడా 39,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని, భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్లోని 57 ఏళ్ల చరిత్ర కలిగిన జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ యుద్ద ట్యాంకుల సమగ్ర మరమ్మతుల కోసం నిర్మించనున్న 472 కోట్ల రూపాయల విలువైన నూతన కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి రక్షణ ఎగుమతులను 50,000 కోట్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. భారతదేశం కేవలం ఆయుధాలను తయారు చేయడమే కాకుండా వాటి నిర్వహణ, సమగ్ర మరమ్మతులు, ఆధునీకరణ చేసే సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకుంటోందని ఆయన తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల ప్రమాదంలో చిక్కుకున్న భారత పౌరులను గుర్తించి కాపాడేందుకు భారతదేశం సహాయక చర్యలను వేగవంతం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విలేకరులతో మాట్లాడుతూ, ఈ దుర్ఘటన జరిగిన సమయంలో నేపాల్లో ఉన్న 288 మంది భారతీయ పౌరులతో ఇంకా సంబంధాలు పునరుద్దరణ కాలేదని తెలిపారు. త్రిశూలి 1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది భారతీయులు కూడా వీరిలో ఉన్నారని అన్నారు. బాధిత ప్రాంతంలో సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో అక్కడి సమాచారం సేకరించేందుకు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ప్రాజెక్టు అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న భారతీయులతో సంప్రదింపులు జరిపేందుకు నేపాల్ అధికారుల సహకారంతో భారత యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులను నేపాల్లో రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
2: Prime Minister yesterday spoke to the Prime Minister of Nepal, conveyed our deepest condolences, conveyed that India stands in solidarity with people of Nepal, has also offered all possible humanitarian assistance from our side. As per information currently available, there are 288 Indian nationals who remain uncontactable.
0: విదేశాంగ మంత్రిత్వ శాఖలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఇది 24 గంటలు పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరి స్థితిగతులను, క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు అత్యవసర చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. నేపాల్లో ఏర్పడిన వరద పరిస్థితిపై న్యూఢిల్లీలో విదేశాంగ కార్యదర్శి ఖాట్మండు, బీజింగ్లలోని భారత రాయబారులతో డాక్టర్ జయశంకర్ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ విషయమై వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, టూర్ ఆపరేటర్లు, ప్రాజెక్ట్ అధికారులతో విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరంతరం సమన్వయం చేసుకుంటోందని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య ఈరోజు 270కి చేరింది. ఈ విపత్తులో 288 మంది భారతీయ పర్యాటకులతో సహా గల్లంతైన వేలాది మంది కోసం నేపాల్ అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శనివారం నుంచి ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లలో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి

0: సీబీ జార్జ్ మాట్లాడుతూ, తమ పర్యటనలో మొదటి భాగంగా ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్లో 2 రోజుల పాటు అధికారిక పర్యటన చేస్తారని తెలిపారు. భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నరేంద్ర మోదీ అధ్యక్షుడు మిర్జియోయేవ్ తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. తాష్కెంట్ నుండి ప్రధానమంత్రి కిర్జిగిస్తాన్లోని బిష్కెక్కు చేరుకుంటారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు ఈ నెల 31న జరిగే 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. మధ్య ఆసియా సంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా జరిగే 6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో కూడా ప్రధానమంత్రి పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. కొలంబోలో జరిగిన 5వ రోజైన చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య శ్రీలంక జట్టు తమ 2 ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేయడంతో భారత్ శ్రీలంక మధ్య జరిగిన 2వ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ డ్రా అయినప్పటికీ శుభ్మంగిల్ నేతృత్వంలోని భారత జట్టు 2 మ్యాచ్ల సిరీస్ను 1-0 కైవసం చేసుకుంది. 2వ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, అనంతరం శ్రీలంకను 290 పరుగులకే ఆలౌట్ చేసి 213 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. దేశం అభివృద్ది సాధించాలి అంటే స్పష్టమైన దార్శనికత, భవిష్యత్ ప్రణాళిక ఎంతో కీలకమని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈరోజు జరిగిన 21వ గ్లోబల్ సస్టైనబిలిటీ సమ్మిట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. భారతదేశ సుస్థిర అభివృద్ది కోసం పనిచేస్తున్న అన్ని భాగస్వామ్య వర్గాల మధ్య సహకారం, సమన్వయం, నిరంతర సంప్రదింపులు అవసరమని గడ్కరీ స్పష్టం చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, వ్యాపారం, వ్యవసాయం, పర్యాటక రంగాలు ఆర్థికాభివృద్ది సాధించాలంటే దార్శనికత ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ది ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో కూడుకున్నవిగా, కాలుష్యరహితంగా, స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసినవిగా ఉండాలని ఆయన ఇతర దేశాలపై ఆధారపడే దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య జరిగిన 2వ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. 2 మ్యాచ్ల సిరీస్ను 1-0 భారత్ కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: కిసాన్ వాణి.

ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో జీడిమామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం, ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నల తరిపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం. ప్రకాశం జిల్లా చిన్నల తెరపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం.
3: డాక్టర్ భీమేశ్వరరావు గారు నమస్కారం అండి.
4: నమస్కారం సార్.
3: సార్, మీరు ఉండిలో ఉన్నటువంటి మత్స్య పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా ఉన్నారు కదా? సార్, మనం ఈ మధ్య తరచుగా వింటూ ఉన్న IoT పరికరాలు రొయ్యల సాగులో బాగా ఉపయోగపడుతున్నాయి, దీని భవిష్యత్తు ఈ IoT ద్వారానే అని వినిపిస్తుంది. అయితే దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు, మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రస్తుతం ఈ రొయ్యల సాగు ఏ విధంగా సాగుతోంది, ఈ రొయ్యల సాగుకు ఉన్న ప్రాముఖ్యత ఎటువంటిది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్.
4: ఓకే సార్, ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే మనకు 1,053 చదరపు కిలోమీటర్ల కోస్టా తీర ప్రాంతం ఉంది. ఈ కోస్టా తీర ప్రాంతం వెంబడి మనకు ఒక నంబర్ ఆఫ్ అంటే కోస్టల్ చెరువులు ఉన్నాయి. మనకు ఈ 100,000 ఎకరాల పైన కూడా మనకు చెరువుల సాగు, అంటే 100,000 నుంచి 5,00,000 వరకు సాగులో చెరువులు ఉన్నాయి. ఈ సాగులో ముఖ్యంగా మనం చూసుకుంటే కోస్టా తీర ప్రాంతంలో మనకు సల్నిటీ అంటే లవణీయత ఎక్కువ ఉంటుంది. వీటిలో అంటే 5 నుంచి 10-15 వరకు ఈ లవణీయతలో మనకు ముఖ్యంగా వెనామీ రొయ్యలు, అంటే ఈ రొయ్యలు మామూలుగా ఈ వెనామీ అనేది మన భారతదేశంలో కాదు, మామూలుగా ఇది అమెరికా సంబంధించిన రొయ్య, ఇక్కడ బాగా మనం పండిస్తున్నాం. సో అంతకు ముందు వెనామీకి ముందు మనకు మన దగ్గర మోనోడాన్ ఉండేది, అది కూడా ఇప్పుడు అభివృద్ధిలో ఉంది. ఈ రెండు రొయ్యలతో పాటు పచ్చపీతలు, కొన్ని పండుగప్ప చేపలు అంటే సీబాస్, కొన్ని రకాల ఉప్పుకి బాగా అలవాటు పడే చేపలను మనం ఇక్కడ పెంచుకుంటాం. దీని ద్వారా మనకు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మన భారతదేశంలోనే చేపలు మన రొయ్యల పెంపకంలో అగ్రగామిగా ఉన్నది. ఎందుకు అంటే మన ప్రాంతంలో రైతులు కల్చర్ చేయడంలో బాగా అభివృద్ధి చెందినారు, ప్లస్ కొత్త కొత్త టెక్నాలజీకి అవలంబన చేసుకుంటున్నారు. దీని ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ లో మనకు సాగు అనేది అభివృద్ధి చెందుతుంది.
3: సార్, మనం అసలు టాపిక్ గురించి మాట్లాడితే IoT అంటున్నాం కదా, ఈ IoT అంటే ఏమిటి? అసలు రొయ్యల సాగులో ఈ IoT పరికరాల వినియోగం దేనికని అవసరం అంటారు?
4: IoT అంటే ముఖ్యంగా మనం దానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అర్థం. అంటే ఇప్పుడు యుగంలో మొత్తం ఇంటర్నెట్ యుగం అని అంటున్నాం. సో ఒకప్పుడు మనం ఆక్వాకల్చర్ చూసుకుంటే మన గ్రామీణ ప్రాంతాలలో నదుల్లో ఉన్న చెరువుల్లో ఉన్న చేపల్ని పట్టి మనం విక్రయించడం, ఇంటి ఇల్లు పాది తినడానికి మాత్రమే ఉపయోగపడేది. అప్పుడు మన దగ్గర ఉన్న GDP అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ చేపలు రొయ్యల పెంపకంలో GDP తక్కువ ఇచ్చేది. తర్వాత మనం వాటిని కల్చర్ చేశాం, అంటే ఆర్టిఫిషియల్ గా మేతను కొన్నిటిని మనం వాటికి ఇచ్చి పెంచడం ద్వారా మనం ఆక్వాకల్చర్ ని అభివృద్ధి చేశాం. తర్వాత ఏమవుతుందంటే ఈ పెంచడం వల్ల రాను యుగంలో ఇంటర్నెట్ అనేది డెవలప్ అవుతుంది. దానికి తోడు ఒకప్పుడు అవలంబించిన పద్ధతులను మనం మళ్ళీ తిరిగి అవలంబించడం వల్ల ఒకే ప్రొడక్షన్ ఉంటుంది, మనకు ప్రొడక్టివిటీ అనేది లభించదు. రాను నంబర్ ఆఫ్ స్పీసీస్ అంటే రకరకాల జాతులు కూడా మనం పెంచడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వేరు, ఇప్పుడు వేరే రాష్ట్రాలలో మనలాగా ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం ఎలాగైతే రొయ్యలు సాగు చేస్తున్నారో ఇప్పుడు అలా చేస్తున్నారు. వాళ్లతో కంపేర్ టు మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. దీనికి ఇంటర్నెట్ తో సంబంధించిన ఈ ఇంటర్నెట్ యుగంలో ఇంటర్నెట్ IoT టూల్స్ ఇవన్నీ కూడా వాడాలి. ఈ వాడకం ఏంటంటే మనం ఇప్పుడు రైతులు సక్సెస్ఫుల్ గా మనం కల్చర్ చేస్తున్నారంటే వాళ్ళకు ఉన్న అనుభవం నుంచి, అంటే ఈ రోజు ఏ కల్చర్ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాము, నీటిలో ఏముంది, ఎట్లా ఉంది, ఇవన్నీ వాళ్ళకు అవగాహన ఉండడం వల్ల వాళ్ళు సక్సెస్ఫుల్ చేస్తున్నారు. కానీ కంపేర్ టు అగ్రికల్చర్, వెటనరీ, పశువులు ఇలా చూసుకుంటే ఇవన్నీ కూడా మనకి భూమిపై ఉండేవి. మనం క్లియర్ గా వాటిని అబ్జర్వ్ చేసి వాటిలో ఏమన్నా తేడాలు ఉన్నాయా, వాటిలో ఏమన్నా మార్చుకోవాలన్నా, ప్రొడక్టివిటీ ఎంత బాగా పెంచడం అనేది ఈజీగా చూడొచ్చు. కానీ ఈ చేపలు రొయ్యలు అనేది నీటిలో ఉంటాయి, చాలా పారామీటర్స్ అనేది మనకు తెలియకుండానే నీటిలో జరుగుతూ ఉంటాయి, దానివల్ల చేపల మరణాలు ఎక్కువ శాతం దొరుకుతాయి. ఇంకా చేపలతో చూసుకుంటే రొయ్యలు అనేది ఈ వాటర్ లో ఉండే మార్పులను ఎక్కువ ఇబ్బంది పడి వాటికి మరణాలు అధికంగా ఉంటాయి. సో వీటికి సంబంధించి ఈ IoT టూల్స్ ఏంటంటే నీటిలో ఉన్న, ముఖ్యంగా నీటిలో మనకు చేపలు కానీ రొయ్యలు కానీ డిజాల్వ్డ్ ఆక్సిజన్, అంటే ఆక్సిజన్ ఒకటి, రెండోది వచ్చేసి pH అంటే ఆమ్లాలు చారాలు వాటి యొక్క శాతం బట్టి ఈ నీళ్ళలో ఉంటాయి, మూడోది ఉష్ణోగ్రత DO pH అనేది, ఈ మూడు ముఖ్యమైనది, దాంతోపాటు సెలెనిటీ. ఈ మూడు పారామీటర్స్ మనకు నీటిలో కరెక్ట్ గా అంటే లిమిట్ లో ఉంటే మనకు కల్చర్ అనేది భావిస్తుంది. ఈ మూడింటిని ఎప్పుడు రైతు అనేది అవగాహన పెంచుకోవాలి. దీనికి రైతు ఇప్పుడున్న టైంలో ఏం చేస్తున్నారంటే ల్యాబొరేటరీలో దగ్గర ఉన్న ల్యాబ్ లో చెక్ చేసుకుంటారు. దానివల్ల కొంతవరకు ఉపయోగపడుతుంది, కానీ ఈ IoT టూల్స్ లో డైరెక్ట్ మనకు సెన్సార్ సిస్టమ్

0: వల్ల నీటిలో మనం ఈ సెన్సార్ ఇన్పుట్ చేయడం వల్ల ఆక్సిజన్ గానీ టెంపరేచర్ గానీ సల్నిటీ గానీ మరియు పిహెచ్ గానీ ఇవన్నీ మనకు ఆన్ ద టైమ్ రికార్డింగ్ లో మనకు వస్తుంది. దీనివల్ల మనం తక్షణమే వాటి గురించి చర్యలు చేసుకోవడానికి అవకాశం ఉంది.
1: ఈ IoT అనేది ఈ పిహెచ్ ని గానీ ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ గానీ ఈ లవణీయత సెలనిటీ ఏదైతే అంటున్నామో సెలనిటీ గానీ టెంపరేచర్ గానీ ఏ విధంగా పర్యవేక్షిస్తుంది, దానిలో ఉన్న టెక్నాలజీ ఏంటి సార్?
0: ఒకప్పుడు ల్యాబొరేటరీలో టైట్రేషన్ పద్ధతి ఉంటుంది, అంటే కెమికల్స్ వాడి వాటిలో ఉన్న తీసుకున్నాం. తర్వాత ఇప్పుడున్న టెక్నాలజీలో ప్రోబ్స్ వచ్చాయి, అంటే రాడ్ ఉంటుంది అందులో ఎలక్ట్రికల్ ఇష్యూ ఉంటుంది, దాని ద్వారా మనం వాటర్ లో ఉన్న ఈ పిహెచ్ ని గానీ సల్నిటీ గానీ చూడొచ్చు. సో ఇలాంటిదే ఈ ప్రోబ్స్ ఈ ఎలక్ట్రికల్ రాడ్స్ గానీ ఇవన్నీ కూడా మనం ఈ సెన్సార్ సిస్టమ్ ని వాటర్ లో ఇన్పుట్ చేసుకోవాలి, అంటే చెరువుల్లో మనం ఒక చోట ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఒక చోట లేదా రెండు చోట్ల ఎక్కువ మేత ఎక్కడిస్తున్నాము లేదంటే నీళ్లు ఎక్కువ మనం ఇన్పుట్ ఎక్కడ చేస్తున్నాము ఆ చోట ఈ సెన్సార్లని ఫిక్స్ చేసుకోవాలి. పిహెచ్ గానీ డిఓ గానీ టెంపరేచర్ సెన్సార్ ఫిక్స్ చేసుకోవడం వల్ల ఇవి నిరంతరం వాటిలో పర్యవేక్షణ వస్తుంది. అంటే ఈ సెన్సార్ సెటప్ కూడా మనం ఎలా చేసుకోవాలంటే నీటి ఉపరితలం పైన నీటి లోపల కూడా సెట్ చేసుకోవడం వల్ల 24 అవర్స్ మనకు ఈ సెన్సార్ అనేది రికార్డింగ్ ఇస్తుంటది. టెంపరేచర్ ఎలా ఉంది, టెంపరేచర్ లో మార్పులు ఉన్నాయా, పిహెచ్ ఎలా ఉంది, డిఓ ఒకవేళ తగ్గిపోయింది, డిఓ అనేది 3 కన్నా తగ్గింది అనుకో చెరువులో చేపలు గానీ రొయ్యలు గానీ తీవ్ర ప్రమాదం గురైతాయి. ఇలాంటి రికార్డింగ్ మనకు తక్షణమే అందించడం వల్ల వాటికి సంబంధించిన మరణాలు గానీ ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు గానీ మనం వెంటనే దానికి రియాక్ట్ అవ్వచ్చు.
1: సో ఈ డిఓ తగ్గినప్పుడు గానీ, అంటే డిఓ చాలా సెన్సిటివ్ కాబట్టి వెంటనే రొయ్యలో చనిపోయి మనకు చివర కొట్టుకొచ్చేస్తాం, ఇలాంటప్పుడు రైతు వెంటనే స్పందించి దానికి తగిన చర్యలు తీసుకోవచ్చు అనుకుంటా. అంటే IoT ఈ డిఓల్ని వీటిని మనకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి స్పందించడానికి కూడా మనకు టైం ఉంటుంది సార్. అలాగే తర్వాత ఆటోమేటిక్ ఫీడింగు లేదంటే ఏరేషను ఈ నియంత్రణ వంటి సదుపాయాలని రైతులు ఏ విధంగా యూజ్ చేసుకుని లాభం చేకూరుస్తాయండి?
0: సో ఈ IoT టూల్స్ లోని, IoT టూల్స్ అంటే ఒక థింగ్ అని కాదు 3-4 రకాల పరికరాలను కలిసేది IoT టూల్స్. ముఖ్యంగా IoT టూల్స్ లో మొదటిది సెన్సార్స్, అంటే డైరెక్ట్ గా వాటర్ లో గానీ టెంపరేచర్ లో గానీ మనకి అంటే అదేని సెన్స్ చేసుకుంటది, అంటే తీసుకుంటది. దాన్ని తీసుకున్న దాన్ని ఆ యొక్క అబ్జర్వేషన్ ఇన్ఫర్మేషన్ ని ఇంటర్నెట్ ద్వారా మనకు చిప్ అంటే మైక్రో ప్రాసెసర్ మైక్రో కంట్రోల్ యూనిట్ వీటిలో స్టోర్ చేస్తుంది. ఇక్కడ స్టోరేజ్ అవుతుంది, అదే విధంగా మనకు కావాల్సినట్టు డిస్ప్లే చేస్తుంది. అంటే మనకు టెక్స్ట్ రూపంలో కావాలా లేదంటే చిత్రణ రూపంలో కావాలన్నా వీడియో రూపంలో కావాలని మనకు చూపిస్తుంది. సో ఇది ఈ చిత్రం రూపులు ఇచ్చినప్పుడు వీటికి మనం ఇక్కడ వరకు ఏంటంటే జస్ట్ నిఘా మాత్రమే ఉంటది, ఇక్కడ నుంచి మనం ఆటోమేటిక్ గా యాక్టివేటర్స్ ఉంటాయి అవి కనెక్ట్ చేయడం వల్ల మనం ఇప్పుడు సెన్సార్ లో చూసుకున్నాం డిఓ ప్రాబ్లం ఉంది అనుకో, డిఓ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు సెన్సార్ లో డిఓ తగ్గి ఉన్నది ప్రాబ్లం అని చూసాం, వెంటనే మనం సెన్సార్ ద్వారా వచ్చిన రికార్డ్ ని మనం ఆటోమేటిక్ ఫీడర్స్ గానీ ఆటోమేటిక్ ఏరేటర్స్ గానీ ఆన్ చేయగలుగుతాం. సో మనం ఎక్కడో దూర ప్రాంతం నుండి కూడా ఆన్ చేస్తాం. ఇందులోనే ఈ యాక్టివేటర్స్ అంటే మనకు వచ్చిన డేటాని తీసుకొని మనం రియాక్ట్ అవ్వగలుగుతాం. ఓన్లీ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడ వేరే వాళ్ళకి ఫోన్ చేసి చూడమని కాకుండా మనం దూరంగా ఉండి కూడా ఫీడింగ్ చేయొచ్చు, ఏరియేషన్ చేయొచ్చు. అంటే ఏరియేషన్ లో ఇప్పుడు రాత్రి సమయంలో మనకు డిఓ అనేది చాలా తగ్గుతుంది, వెంటనే మనకు అలర్ట్ వస్తుంది ఈ ఫోన్ లో గానీ మనకు డిస్ప్లే గానీ. ఈ అలర్ట్ వచ్చినప్పుడు వెంటనే మనం ఏరియేటర్ ఆన్ చేస్తాం, దాని తగ్గట్టు ఆ ఏరియేటర్లు రన్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీలో ఆటోమేటిక్ పవర్ కట్ సిస్టమ్ ఉంటుంది, అంటే ఒకసారి మనకు డిఓ లెవెల్స్ అనేది తగ్గిపోయినప్పుడు ఏరియేటర్లు ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. ఇది AI టెక్నాలజీ మనకి ఇక్కడ ఇన్పుట్ చేస్తారు. సో వన్స్ డిఓ పెరిగినప్పుడు సరైన ఆక్సిజన్ చెరువుల్లో ఉన్నప్పుడు ఏరియేటర్ లేకపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పాతకాలంలో మనం ఈ టైంలో ఏరియేటర్ ఆన్ చేయాలి ఈ టైంలో ఆఫ్ చేయాలని చూసుకునే వాళ్ళం, దాని ద్వారా కొన్నిసార్లు మనకు ఎక్కువ శాతం ఏరియేటర్ ఆన్ లో పెట్టడం వల్ల పవర్ అనేది ఎక్కువ కన్సంప్షన్ అనేది. ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల ఆటోమేటిక్ గా అదే చూసుకుంటది, నీకు డిఓ తగ్గిన వెంటనే ఏరియేటర్ ఆన్ చేసుకుంటది. దీనివల్ల ఎంతో అంటే 20% వరకు మన ఆంధ్రప్రదేశ్ లో ఈ పవర్ ఖర్చుని తగ్గించగలిగారు. అదేవిధంగా ఫీడ్ ఏంటంటే ఆటోమేటిక్ ఫీడర్స్ ఉంటాయి, ఇవి కూడా ఏంటంటే ఇప్పుడున్న కాలంలో ఒకప్పుడు కన్నా ఇప్పుడున్న కాలంలో కూలీలు గానీ వర్కర్ గానీ దొరకడం లేదు. దీనికి మనం ప్రత్యామ్నాయం ఏంటంటే ఈ ఆటోమేటిక్ ఫీడర్స్ అనేది చెరువులు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఈ 3 పుటలు లేదా 4 పుటలు అనే రొయ్యలకు గానీ చేపలకి మనం మేత ఇస్తాం. దాని తగ్గట్టు ఈ ఆటోమేటిక్ ఫీడర్ లో మనం ఎంత మోతాదు ఫీడ్ అనేది ఇవ్వాలనుకున్నా దాన్ని స్టోర్ చేసి ఆ టైంలో మనం ఆన్ చేస్తే ఫీడింగ్ చేస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే చెరువులో వ్యక్తులు డైరెక్ట్ గా పుట్ చేయకుండా చెరువులో రోగాలు ఇవన్నీ ట్రాన్స్ఫర్ అవ్వకుండా మనకు కాపాడుకోవచ్చు. బయోసెక్యూరిటీ అనేది 100% బయోసెక్యూరిటీ రావడానికి ఇవి దోహద చేస్తుంది.
1: సార్ డాక్టర్ భీమేశ్వరరావు గారు, తర్వాత ప్రశ్న, ఈ IoT వినియోగం ద్వారా ఈ ఫీడ్ కన్వర్షన్ రేటియో అంటే మనం ఫీడ్ ఎంత ఇస్తే దానికి తగినంత ప్రొడక్టివిటీ ఎలా మెరుగుపడుతుంది అంటారు?
0: అంటే ఈ ఐఓటీ ద్వారా ఎఫ్సీఆర్, అంటే ఎఫ్సీఆర్ అంటే మనకు తెలుసు ఫీడ్ కన్వర్షన్ రేషియో, అంటే మనం ఒక చేప ఒక కేజీ చేప పెంచడానికి ఎన్ని కేజీల మేత వాడడం అనేది, ఒక కేజీ చేప పెంచడానికి ఒక కేజీ మేత వాడడం అనేది ఒక ఐడియల్ థింగ్ అనేది, కానీ అది సాధ్యం కాదు. కేవలం అదేంటంటే మాన్యువల్ గా నేచురల్ పాండ్స్ లో కొంత మాత్రం ఫీడ్ ఇచ్చినప్పుడు 1:1 రేషియో ఎఫ్సీఆర్ ఉంటుంది. ముఖ్యంగా ఎఫ్సీఆర్ అంటే 1:1, 2, 3, 4 అలా ఉంటుంది, అంటే 1:1.2, 1.5 వరకు ఉంటే బాగుంటది. 1.5, 6 పైన దాటింది అనుకో, మీరు గమనించుకోవాలంటే మేతలో ఎంతో కొంత నియంత్రణ చేసుకోవాలి. ఎక్కడో పొరపాటు జరుగుతున్నది అంటే చేపలు సరిగా తీసుకోవట్లేదో, లోపల పాండ్ లో ఏదన్నా బాటన్ లో పాడవడము, చెరువుల ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల మేతలు తీసుకో. కానీ ఎందుకు మీరు మేత ఎక్కువ వేస్తారంటే చెరువు యానిమల్ ని అబ్జర్వ్ చేసినప్పుడు అది గ్రోత్ పెరగట్లేదు, ఓకే ఆహారం సరిపోవట్లేదేమో అని మీరు మేతలు ఇస్తుంటారు. సో ఈ విధంగా ఇలాంటివి అరికట్టడానికి ఈ సెన్సార్స్ వాడతాం మనం, అంటే లోపల ఉన్న వాటర్ టెంపరేచర్ గానీ లవణీయత గానీ ఇవన్నీ కూడా చూడడం వల్ల ఆనిమల్స్ యొక్క హెల్త్ ని మనం గమనించవచ్చు. అదే విధంగా ఈ ఇందాక చెప్పినట్టు ఈ ఎఫ్సీఆర్ ని మనం నియంత్రించడానికి అంతకుముందు మనం మాన్యువల్ గా వర్కర్స్ తోటి ఒక పూట, రెండు పూటలు, మూడు పూటలు ఇంతింత మేత అని ఇచ్చేవాళ్ళం. సో ఇప్పుడు కూడా ఏం చేయాలంటే ఈ ఆటోమేటిక్ ఫీడర్స్ వల్ల మనం ఆటోమేటిక్ గా ఎంత ఇవ్వాలని కరెక్ట్ గా అందులో డిసైడ్ చేసి ఇవ్వచ్చు. రెండోది వాతావరణంలో మార్పులు వచ్చాయి, అంటే ఆకాశంలో క్లౌడీగా ఉంది, వర్షం పడే అవకాశం ఉంది, ఇప్పుడు మేతలు తగ్గించుకోవచ్చు. మనం చెప్పినప్పుడు వర్కర్స్ వాళ్ళు ఎంతో కొంత ఎక్కువ తక్కువ వేస్తూ ఉంటారు, కానీ ఆటోమేటిక్ ఫీడర్ వల్ల కరెక్ట్ మనం ఎంత రేషియో వేయాలంటే అంత వేస్తాం. దీని ద్వారా ఫీడ్ అనేది వేస్ట్ అవ్వదు. ఫీడ్ వేస్ట్ అవ్వకపోవడం వల్ల వేస్ట్ గా మిగిలిపోయిన కుళ్ళిపోయిన ఈ ఫీడ్ అమోనియా వీటికి టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ చేసి చేపలు కానీ రొయ్యల ఆరోగ్యానికి హానికరంగా మారుతాయి.
1: సార్, డాక్టర్ భీమేశ్వర రావు గారు, మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, సహజంగా ట్రెడిషనల్ మెథడ్స్ ద్వారా చేసేటువంటి ఆక్వాకల్చర్ ద్వారా ఎంతో కొంత పర్యావరణ నష్టం జరుగుతుందని మనకు సహజంగా అనుకుంటూ ఉంటారు. అయితే ఈ ఐఓటీ పరికరాల ద్వారా పర్యావరణ పరిరక్షణ చేయొచ్చు అంటున్నారు, అలాగే స్థిరమైన ఆక్వాకల్చర్ కూడా సాగు చేయొచ్చు అంటున్నారు. ఏ విధంగా మనకు ఇది పర్యావరణ పరిరక్షణకి స్థిరమైన ఆక్వాకల్చర్ ఉపయోగపడుతుంది అంటుంటారు?
0: అదే అండి, మాన్యువల్ గా అంటే ట్రెడిషనల్ పద్ధతిలో ల్యాబ్ లో గానీ ఇక్కడ గానీ మనం నీటి పరీక్షలు చేసుకుంటాం. వీటిలో వచ్చిన డేటాను బట్టి మనం నెక్స్ట్ రియాక్షన్ అంటే అక్కడ చెరువుల్లో గానీ మనం వాటిని అవలంబిస్తాం. కానీ ఏమవుతుందంటే కొన్నిసార్లు డిఓ ఇవన్నీ కూడా మనం మార్నింగ్ ఇచ్చినప్పుడు ఒక రీడింగ్ ఉంటుంది, వాళ్ళు టెస్ట్ చేసేలోపు ఒక రీడింగ్ ఉంటుంది, అంటే దీనిలో కొన్ని హెచ్చు తగ్గులు ఉంటాయి. దీని ద్వారా మనం అవలంబించడం వల్ల కొన్ని ఇప్పుడు అనవసరంగా మేత ఎక్కువ వేయడం, అనవసరంగా ఇప్పుడు చేపల ఆరోగ్యం లేకపోవడం వల్ల మనం ఆక్వాకల్చర్ లో మెడిసిన్స్ ఉంటాయి, ఇవి ఎంత మోతాదులో వేస్తే అంత మోతాదు మంచిది. కానీ కొన్నిసార్లు ఏంటంటే మనకు తెలియకుండా అంటే డిఓ తగ్గిపోయింది, అది డిఓ తగ్గిపోయింది మార్నింగ్ ఎప్పుడో డిఓ తగ్గిపోయింది, కానీ మీరు రియాక్ట్ అవ్వడం లేట్ అవుతున్నారు. డిఓ తగ్గిపోయిందని అనవసరంగా కెమికల్స్ ఇన్పుట్ చేయడం, లేదంటే పిహెచ్ తగ్గిపోయింది దాని తగ్గట్టు పిహెచ్ పెంచడం కానీ తగ్గించడం చేయడం, ఇవి ఏంటంటే మీరు తీసుకున్న రిపోర్ట్ బట్టి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఐఓటీ టూల్స్ వాడడం వల్ల ఖచ్చితమైన డిఓ ఇప్పుడు పెరిగింది, ఇప్పుడు తగ్గింది, ఓకే మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు, మీకు మార్నింగ్ అదే మాన్యువల్ గా అయితే రికార్డింగ్ డిఓ తగ్గిపోయింది అని వస్తుంది, కానీ ఈ సెన్సార్స్ వాడడం వల్ల మార్నింగ్ డిఓ తగ్గింది, ఇప్పుడు పెరిగింది, సో మనం ఏం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అదే విధంగా పిహెచ్ తగ్గింది కొంచెం పెరిగింది, అంటే వాతావరణ మార్పులో తగ్గింది పెరిగింది మళ్ళీ స్టేబుల్ గా వచ్చింది అనేది ఎప్పటికప్పుడు మీకు రికార్డింగ్ రావడం వల్ల మీరు మాన్యువల్ గా ఏదన్నా ఇన్పుట్ చేయడం కానీ అధికమైన ఫీడ్ వేయడం కానీ కెమికల్స్ వాడడం కానీ కొన్ని అంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు వాటికి ఆక్సిజన్ అందించడానికి వేరే వేరే వాటిని వాడడం వల్ల ట్రెడిషనల్ మెథడ్ లో ఇవి పర్యావరణానికి హాని కలుస్తుంది. కానీ ఇప్పుడు మనం వీటిని తగ్గిస్తున్నాం, తగ్గించడం వల్ల మన ఖర్చులు తగ్గడం, ప్లస్ అనవసరంగా వాటర్ లో రకరకాల కెమికల్స్ అవి డంప్ చేయకుండా ఎంతో 100% నియంత్రించగలుగుతాం.
1: మరొక ప్రశ్న డాక్టర్ భీమేశ్వరరావు గారు, ఐఓటీ వినియోగం అనేది ఒక సగటు ఆక్వా రైతు చేసుకోగలడా? దీనిలో ఉన్న ఈ అడ్వాన్స్ సాంకేతికత సెన్సార్ల గురించి చెప్తున్నారు, అలాగే క్లౌడ్ ప్లాట్ఫామ్ అని యాక్టివేటర్స్ అని ఉంటాయని అన్నారు. ఒక సగటు రైతుకి ఇవన్నీ తెలియని విషయాలు, అలాగే ఈ ఐఓటీ వినియోగంలో ఉన్న ప్రధానమైనటువంటి సవాళ్ళు ఏమిటి?
0: ముఖ్యంగా చూసుకున్నట్టే ఐఓటీ అనేది ఇప్పుడు చిన్న రైతులకి, మధ్యస్థ రైతులకి, అక్వాకల్చర్ లో అంటే ఇంటెన్సివ్ ఫార్మింగ్ చేసే రైతులకు కూడా తగ్గట్టు ఐఓటీ టూల్స్ పరికరాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకున్నప్పుడు టెంపరేచర్, డిఓ, పిహెచ్, సన్నిటీ, ఈ ఐఓటీ టూల్స్ కి సంబంధించి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనం క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇవన్నీ కూడా అవసరం లేదు, మనకు చిన్న రైతులకి డైరెక్ట్ మీ మొబైల్ కి కనెక్ట్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. సో ఈ టూల్స్ కి అవసరం మినిమం అంటే ఒక 1 lakh to 2 lakh వరకు ఈ ఐఓటీ టూల్స్, అంటే ఈ సెన్సార్ ని మనం చెరువులో ఇన్పుట్ చేసుకున్నప్పుడు ఆ రికార్డింగ్ అనేది మన ఫోన్ కు డైరెక్ట్ వస్తుంది. దాని ద్వారా ఎంతో కొంత అంటే దీని రికార్డింగ్ ని స్టోర్ చేసుకోవడము, దాని తగ్గట్టు ప్రీవియస్ రికార్డింగ్ ని బట్టి ముందు ఎలా మార్చుకోవాలనేది చేయాల్సిన అవసరం లేదు చిన్న రైతులకి. అదే మధ్యస్థ రైతులకి మనం ఈ కంట్రోల్ యూనిట్ పెట్టుకోవచ్చు, అంటే డేటా స్టోరేజ్ చేసుకుని ఆ స్టోరేజ్ ని ఎక్సెల్ షీట్ ద్వారా లేదంటే ఇంకోటి గూగుల్ షీట్ ద్వారా మీ మొబైల్లో కానీ వీడియో రూపంలో మీకు వస్తుంది. ఈ రికార్డింగ్ అనేది స్టోర్ అవుతుంటది, ఎప్పటికప్పుడు నిరంతరం ఇంటర్నెట్ కనెక్టివిటీ చేసుకుని ఉండాలి. సో ఒకవేళ ఏదన్నా పాత రికార్డింగ్ చూసి ఈ అక్వాకల్చర్ ఏంటంటే ఇప్పుడు చేసిన కల్చర్ కి నెక్స్ట్ చేసిన కల్చర్ కి మనం కంపేర్ చేసుకుందాం. ఈ డేటా స్టోర్ అయినప్పుడు లాస్ట్ ఇయర్ ఈ టైంలో మనకు సో అండ్ సో ఇష్యూ జరిగింది, ఇప్పుడు అలా జరుగుతుంది, లేదంటే ప్రీవియస్ లో ఆక్సిజన్ తగ్గిపోయింది, అంటే ప్రతిరోజు అర్ధరాత్రి మనకు డివో తగ్గుతుందని మనం ఏం చూస్తుంటే ఈ రికార్డింగ్ లో తగ్గుతుందని, దీని తగ్గట్టు మనం పాత రికార్డింగ్ ని చూసుకొని మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మధ్యస్థ రైతులకి ఇలా చేసుకోవచ్చు. ఈ అడ్వాన్స్ ఆక్వాకల్చర్ సిస్టమ్ ఉంటుంది, అంటే ఇంటెన్సివ్ ఆక్వాకల్చర్, వాళ్ళు ఏంటంటే నార్మల్ గా నంబర్ ఆఫ్ ఎకర్స్ లో చెరువుల్లో చేస్తుంటారు, వాళ్ళకి ఏంటంటే అడ్వాన్స్ ఆక్వాకల్చర్ అంటే ఆర్ఐఎస్ బయోఫ్లాక్ ఈ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ ఆర్ఐఎస్ బయోఫ్లాక్ సిస్టమ్ లో ఆటోమేటిక్ గా సెన్సార్ సిస్టమ్ అని ఇప్పుడు చేసుకోవాలి. చేసుకోవడం ద్వారా వాళ్ళు మనం అనుకున్నట్టు కంప్లీట్ సెన్సార్స్ నుంచి యాక్టివేటర్స్, అంటే వాళ్ళు ఓన్లీ ఈ సెన్సార్స్ ఇచ్చే డేటాని చూసి కాకుండా దాని ద్వారా రియాక్ట్ అవ్వగలుగుతారు ఆటోమేటిక్, అంటే ఆటోమేటిక్ ఏరియేషన్ గానీ ఫీడర్స్ గానీ ఆన్ చేస్తారు. సో వీళ్ళకి మధ్యస్థ రైతులకు ఏంటంటే ఒక 2 లక్షల నుంచి 5-6 లక్షల వరకు ఇది ఖర్చు అవుతుంది. అటు పైన అంటే ఇంకా వాళ్ళు చేసుకునే కల్చర్ ఏరియాని బట్టి కూడా మారుతా ఉంటది,
1: అంటే ఏ స్థాయిలో తగినటువంటి పరికరాలు ఆ
0: స్థాయిలో. ముఖ్యంగా మనకు డివో, టెంపరేచర్, పిహెచ్ ఈ లవణీయత ఇవి ఉంటే సరిపోతుంది.
1: తర్వాత మనం చేసుకునే ఆక్వాకల్చర్ ఏరియాని బట్టి మన స్థాయిని బట్టి మనం పెంచుకోవచ్చు. సో సాంకేతికత అందుబాటులో ఉందంటారు. సో తర్వాత చివరి ప్రశ్న, మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో ఈ ఐఓటీ ఆధారిత స్మార్ట్ ఆక్వాకల్చర్ మనం ఏదైతే ఇప్పటి వరకు మాట్లాడుకున్నామో దీనికి ఉన్నటువంటి స్కోప్ ఏమిటి, అలాగే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఇది ఏ విధంగా ఎంతవరకు దోహదం చేస్తుంది చెప్పండి.
0: అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టు అగ్రికల్చర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఫిషరీస్, చేపల పెంపకం ఎక్కువ, దీని ద్వారా వచ్చే జిడిపి అనేది అగ్రికల్చర్
1: చేస్తుంది.
0: సో ఇప్పుడు కంట్రిబ్యూషన్ అనేది బాగానే ఉంది, కానీ ఈ ఆక్వాకల్చర్ అనేది యుగం అనేది ఇంటర్నెట్ అనేది మారుతా ఉంటది, మార్పు తగ్గట్టు మనం కూడా మార్చుకుంటూ వెళ్తుంటేనే జీడిపిలో కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు 5 GDP ఉంది, అదే 5 GDP మెయింటైన్ చేయలేము, కల్చర్ మారుతుంది, విధానాలు మారుతున్నాయి, సో పర్యావరణం కూడా మారుతుంది, దాని తగ్గట్టు రియాక్ట్ అవుతున్నాం. సో ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతే అంత కల్చర్ అనేది మెరుగుపడుతుంది. ఈ ఐఓటీ టూల్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే ఆటోమేటిక్ ఈ సెన్సార్ సిస్టమ్ ని డెవలప్ చేస్తున్నారు, ప్లస్ వేరే కంపెనీలకి అంటే టెక్ కంపెనీలకి ఆహ్వానం ఇస్తున్నారు. రీసెంట్ గా చూసుకుంటే మనం ఈ డ్రోన్ సిస్టమ్ కూడా డెవలప్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ ఐఓటీ టూల్స్ పరికరాలలో ఒక భాగంగానే ఉంటాయి. సో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ముందు అడుగు వేస్తుంది. ఇంకా ఏంటంటే ఈ ఐఓటీ టూల్స్ పరికరాలను రైతులకి సమృద్ధిగా అందాలంటే వాటికి సబ్సిడీస్ ఇలాంటివి అందించడం వల్ల ముందుకెళ్లొచ్చు. సో నార్మల్ గా చూసుకుంటే ఇప్పుడు పిఎంఎంఎస్వై కింద కానీ ఎన్ఎఫ్డిబి కింద కానీ ఈ సెన్సార్స్ కి ప్రత్యేకంగా, కేవలం సెన్సార్స్ కానీ లేదు కానీ మనకు అడ్వాన్స్ ఆక్వాకల్చర్ ఆర్ఏఎస్ లో కానీ బయోఫ్లాగ్ కానీ మీరు అంటే వినూత్నమైన ఇన్నోవేటివ్ ఐడియాస్ కింద మీరు సో అండ్ సో ఏరియా ఉంది, ఐ హావ్ టు డెవలప్ సెన్సార్ సిస్టమ్ కంప్లీట్ ఏఐ తోటి సెన్సార్ తోటి డెవలప్ చేసుకోవాలని మీరు ప్రాజెక్ట్ పంపిస్తే ఖచ్చితంగా ఎన్ఎఫ్డిబి కానీ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కూడా మనకు ఫండ్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
1: సో డాక్టర్ భీమేశ్వరరావు గారు ఏం చెప్తున్నారంటే, మనం సాంప్రదాయకంగా మనం రైస్ రోజులు ఏదైతే రొయ్యలు చేపల సాగు చేస్తున్నారో ఇది మారాల్సిన అవసరం ఉంది, మారుతూ ఉంది కూడా. ఇప్పుడున్న ఈ ఇంటర్నెట్ యుగంలో రైస్ రోజులు కూడా కొత్త సాంకేతికతని అందిపుచ్చుకొని ఈ ఐఓటీ ఈ పరికరాలు ఏమైనాయో వీటి ద్వారా అడ్వాన్స్డ్ ఆక్వాకల్చర్ స్మార్ట్ ఆక్వాకల్చర్ ని సాగు చేస్తూ మంచి దిగుబడులు తీసుకోవచ్చు అంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా దోహదం చేస్తుంది, మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. ధన్యవాదాలండి డాక్టర్ భీమేశ్వరరావు గారు.
0: థాంక్యూ సార్.
2: జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం, ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నల తరిపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. జానపద గీతం వింటారు.

0: కాదు.
1: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మొక్కజొన్నలో సస్యరక్షణ విశేషాలు వింటారు. ముందుగా కాండం తొలచు పురుగుల గురించి చూసుకున్నట్లయితే ఇవి రెండు రకాలు. ఒకటి మచ్చలు లేక చారల కాండం తొలచే పురుగు, రెండవది గులాబీ రంగు కాండం తొలచు పురుగు అని రెండు రకాలు ఉంటాయి. దీనిలో మచ్చలు లేదా చారల కాండం తొలచే పురుగు ఎక్కువగా ఖరీఫ్ పైరును ఆశిస్తుంది. గులాబీ రంగు కాండం తొలచు పురుగు ఎక్కువగా రబీ మొక్కజొన్నను ఆశిస్తుంది. ఇవి పైరు మొలకెత్తిన 10 నుండి 20 రోజులకు ఆశిస్తాయి. పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్రాహారతాన్ని గోకి తింటాయి. తరువాత ముడుచుకొని ఉన్న ఆకు ద్వారా కాండం లోపలికి చేరతాయి. ఈ ఆకులు విచ్చుకున్న తర్వాత గుండుసూది మాదిరి రంధ్రాలు లేదా పొడవాటి చిల్లులు వరుస క్రమంలో కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వలన మొవ్వు చనిపోయి ఎండిపోయినట్టు కనిపిస్తుంది. దీనినే డెడ్ హార్ట్ అంటారు. కాండం లోపల గుండ్రని లేదా ఎస్ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను అలాగే కంకిని ఆశించడం వలన దిగుబడులు తగ్గిపోతాయి. దీని నివారణకుగాను పొలంలో కలుపు మొక్కలు అలాగే చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేసుకోవాలి. పొలం చుట్టూ 3 నుండి 4 వరుసల్లో జొన్నను ఎర్రపంటగా వేసి 45 రోజుల తర్వాత తీసివేయాలి. అంతర పంటలుగా అపరాలను సాగు చేయటం వలన సహజ శత్రువుల సంఖ్య పెరుగుతుంది. ట్రైకోగ్రామా కిలోనిస్ పరాణజీవి గుడ్లని ఎకరాకు 2 నుండి 3 ట్రైకో కార్డ్స్ రూపంలో 2 విడతలుగా 12 నుండి 22 రోజుల పైరు దశలో ఉన్నప్పుడు విడుదల చేసుకోవాలి. ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% SG ఎకరానికి 80 గ్రాములు లేదా క్లోరాంట్రనిప్రోల్ ఎకరాకు 60 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి పైరు మొలకెత్తిన 10 నుండి 12 రోజులకు పిచికారీ చేసుకోవాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉంటే గనక కార్బోవ్యూరాన్ 3G గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున పైరు మొలకెత్తిన 25 నుండి 30 రోజులకు ఆకుల సూడులలో వేసుకోవాలి. అలాగే కత్తెర పురుగు గురించి చూసుకున్నట్లయితే ఇది గొంగళ పురుగు ముఖంపై తిరగబడిన వై ఆకారంలో తెల్లని చారను కలిగి ఉంటుంది. గొంగళి పురుగు ఉదర భాగంలో ఆఖరి ఖండితంపై నల్లటి 4 చుక్కలు చతురస్రాకారంలో ఉంటుంది. దీని మొదటి దశ గొంగళి పురుగులు ఆకులపై పత్రహారతాన్ని గోకి తింటూ ఆకులపై రంధ్రాలను చేస్తుంది. ఇటువంటి రంధ్రాలు ఆకులపై నిలువుగా కనిపిస్తాయి. గొంగళి పురుగు పెరిగే కొద్దీ ఆకుల చివరల నుండి తింటూ ఆకులను కత్తిరించినట్లుగా కనిపిస్తూ ఆకులను పూర్తిగా తినేయటం గమనించవచ్చు. ఆకు సుడులను అలాగే కాండాన్ని కూడా తులసి రంధ్రాలను చేసి పంటను నష్టపరుస్తుంది. మొక్కజొన్న కంకి అలాగే లేత కండె భాగాన్ని కూడా తిని నష్టపరుస్తుంది. దీని సమగ్ర యాజమాన్య పద్ధతులు మనం చూసినట్లయితే లోతు దుక్కులు దున్నుకోవడం వల్ల పురుగు యొక్క కోశస్థ దశలు నాశనం అవుతాయి. పంట చుట్టూ 4 వరుసలు నేపియర్ గడ్డిని ఎర్రపంటగా వేసుకోవాలి. ఎకరానికి 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. గుడ్ల సముదాయాలను గుర్తించి ఏరువేసి నాశనం చేసుకోవాలి. కత్తెర పురుగు గుడ్లను ఆశించే ట్రైకోగ్రామా బదనికలను ఎకరానికి 20,000 చొప్పున పొలంలో విడుదల చేయాలి. గుడ్లను గమనించిన వెంటనే ఎకరానికి 1 లీటర్ వేప నూనెను లేదా 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి. తొలి దశలో గొంగళ పురుగులను నివారించుకోవటానికి ఎకరాకు 500 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 400 నుండి 500 గ్రాముల థయోడి కార్బు 75% WP మందులను పిచికారీ చేసుకోవాలి. గొంగళి పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక యమామిక్టన్ బెంజోయేట్ 5 SC 80 గ్రాములు లేదా స్పైనోసాడ్ 45% SC 60 మిల్లీలీటర్ ఎకరానికి సుడులు లేదా మొవ్వు లోపలి ఆకులు పూర్తిగా తడిసేటట్లుగా పిచికారీ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి 2 నుండి 3 సార్లు మందును పిచికారీ చేయాలి. ఎదిగిన గొంగళి పురుగుల నివారణకు 10 కిలోల తవుడు, దాంతోపాటు 2 కిలోల బెల్లం అలాగే 2 లీటర్ల నీటిని కలిపి 24 గంటల పాటు పులియబెట్టి ఆ మిశ్రమాన్ని 100 గ్రాములు థయోడి కార్బు మందును జోడించి సాయంత్రం వేళల్లో సుడులు పత్రగుచ్చం మొవ్వుల్లో వేయాలి. ఈ పురుగు యొక్క ఉనికిని రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సరైన యాజమాన్య పద్ధతులను సరైన సమయంలో పాటించి ఈ పురుగు యొక్క ఉధృతిని అలాగే పురుగు వలన కలిగే నష్టాన్ని నివారించుకోవచ్చు. తర్వాత రసం పీల్చే పురుగుల గురించి చూసుకున్నట్లయితే 30 రోజులు పైబడిన పైరును పేనుబంక అలాగే చిగురు నల్లి ఆశించవచ్చు. పొడి వాతావరణంలో వీటి ఉధృతి ఎక్కువ.

ఉంటుంది. తల్లి అలాగే పిల్ల పురుగులు ఆకులు లేత కాండం నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగుకు మారిపోతాయి. మొక్క గిడసబారిపోతుంది. ఇవి విసర్జించే తేనె లాంటి జిగురు పదార్థానికి చీమలు చేరడమే కాకుండా శిలీంధ్రాలు ఏర్పడి మసి తెగులు ఆశించడం వలన కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం ఏర్పడి దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు గాను సహజంగా అక్షింతల పురుగులు, సిర్పిట్స్ వంటి పరాన భుక్కులు అలాగే పరాన జీవులు ఈ పురుగులను అదుపులో ఉంచుతాయి. రసం పీల్చి పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే ఇమిడాక్లోప్రిడ్ 17.8% SCL ఎకరానికి 40 నుండి 50 మిల్లీలీటర్ లేదా డైమిథోయేట్ 400 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ విధమైన సస్యరక్షణ చర్యలను చేపడితే కనుక మొక్కజొన్న పంట నుండి అధిక దిగుబడి లాభాలను పొందవచ్చు. మొక్కజొన్నలో సస్యరక్షణ గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: గూడాల్లో క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించి గిరిజనుల స్థితిగతుల్లో మెరుగుదలను తీసుకురావడం కోసం ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం పిఎం జన్మన్ పిఎం జుగా అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మరి ఈ కార్యక్రమాలకు సంబంధించి పురోగతిని మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నిహారిక గారు.
1: నమస్తే.
0: ముందుగా మనం పిఎం జన్మన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పిఎం జన్మన్ కార్యక్రమం ఎవరిని ఉద్దేశించి ప్రవేశపెట్టబడింది, దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటాయి, దీని ఉద్దేశాలు ఏమి, వాటి గురించి చెప్పండి.
1: అయితే మన ప్రధానమంత్రి గారు నవంబర్ 15, 2023లోనే ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పీవీటీజీస్ కోసం పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళకి అసలు ఏమి తెలియని వాళ్ళకి, గూడాల్లో ఉండే వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు సార్. అయితే ఏంటంటే ప్రతి ఇంటికి త్రాగునీరు, పక్కా ఇల్లు, విద్య, వైద్యం, నెట్వర్క్, చాలా ఏంటంటే మనకు ఎక్కడ చూసినా నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం రూరల్ ఏరియాస్ లో వెళ్తా ఉంటే నెట్వర్క్ ఇబ్బంది చాలా ఉంటది. అలా ఏంటంటే ఆ నెట్వర్క్ ఇబ్బంది కూడా లేకుండా ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు అందించాలి అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ ని శ్రీకారం చుట్టారు. గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క అర్హుడికి ఈ స్కీమ్ బెనిఫిట్ అందించాలి అనే ఉద్దేశంతో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మరియు మన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, పట్టణ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో అందరికీ అందించేలా ఈ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు.
0: అంటే ముఖ్యంగా ఆదిమ గిరిజన తెగలకు సంబంధించి ప్రవేశపెట్టి వాళ్ళకి ఈ పథకం ఫలాల్ని అందించాలనే ఉద్దేశంతో గిరిజన మంత్రిత్వ శాఖ ఈ మిగతా శాఖల సమన్వయంతో అమలు చేస్తున్నది. మరి ఇప్పుడు మన దగ్గర ఎట్లా కొనసాగుతున్నది ఈ కార్యక్రమం, ఈ పథకం?
1: అయితే ఇప్పుడు మనం 26 లో ఉన్నాం, కానీ 23లోనే చాలా పెద్ద ఎత్తున పర్టికులర్ గా ఏంటంటే మా ట్రైబల్ డిపార్ట్మెంట్ ఏంటంటే అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మా ఎస్సీఆర్పి సహకారంతో కానివ్వండి, ఫస్ట్ ఒక సర్వే జరిగింది, అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అనేది. ఆధార్ లేని వాళ్ళకి ఆధార్ కార్డ్స్ అప్డేషన్ గురించి కానివ్వండి, మళ్ళీ ఏంటంటే క్యాస్ట్ లేని వాళ్ళకి కేసీసీ మన కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కానివ్వండి, జన్ధన్ అకౌంట్ కానివ్వండి, ఇట్లా ఏది ఉన్నా కానీ 100% వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలని సాచురేషన్ క్యాంప్స్ అప్పుడే నిర్వహించారు. అప్పటి నుండి ఈ ప్రోగ్రామ్ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం వాటిని.
0: అయితే ఇప్పటి వరకు ఏదైతే లక్ష్యం ఉండేనో అది నెరవేరిందా, ఇంకా లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉందా?
1: చాలా వరకు అయితే అందరికి మనం ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అందించాం, జన్ధన్ అకౌంట్స్ కూడా చాలా మందికి ఓపెన్ అయ్యాయి. ఆధార్ విషయానికి వచ్చినా కానీ చాలా బెటర్మెంట్ ఉంది. క్యాస్ట్ కూడా ఎక్కడ లేని వాళ్ళు లేరు అన్నట్టు లేదు, ఎక్కడో 1% అలా ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ అయింది.
0: అయితే ఇప్పుడు ఇంకా దీంట్లో మిగిలిపోయిన వారు ఎవరైనా ఉన్నారా, ఇంకా వాళ్ళని గుర్తించి ఇంకా వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉందా?
1: అయితే పిఎం జన్మన్ అనేది ఓన్లీ ఆదిమ గిరిజనులకే అని అప్పుడు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ధర్తీ ఆభా దియే జుగా అన్నట్టు ఇంకో ప్రోగ్రామ్ ని, దాని అంటే ఎక్స్టెన్షన్ అన్నట్టు కొనసాగింపుగా ఏంటంటే అది పీవీటీజీస్ కే కాకుండా అందరూ గిరిజనులకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి అనే ఉద్దేశంతో దియే జుగా అనేది ఒకటి ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు.
0: అంటే ఆదిమ గిరిజనుల కోసం పిఎం జన్మన్ ని తీసుకొచ్చి మళ్ళా దాని కొనసాగింపుగా మిగతా గిరిజనుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం పిఎం జుగా, ధర్తీ ఆభా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మరి ఇవి కూడా 2023 నుంచి అమలు అవుతున్నాయి, తర్వాత ప్రారంభమైనాయి?
1: ఇది ఏంటంటే 2 అక్టోబర్ 2024 లో స్టార్ట్ అయింది. ఇది కూడా మన ప్రధానమంత్రి గారే మొదలు పెట్టారు. అయితే ఇందులో ఏంటంటే 17 లైన్ డిపార్ట్మెంట్స్ తో అందరిని ఏకీకృతం చేసి ఒక దగ్గర తీసుకొచ్చి, అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా మీ డిపార్ట్మెంట్ లో ఏముంది, ఈ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు హెల్త్ వాళ్ళు కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కానివ్వండి, గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు కానివ్వండి, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్స్ 17 డిపార్ట్మెంట్స్ కలిపి వాళ్ళని ఒక దగ్గర ఏకీకృతం చేసి ఈ ప్రోగ్రామ్ ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మాకేంటంటే ఆది కర్మయోగి అని ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. అంటే ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ డిఎంటీస్ వేరు, మళ్ళీ బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ వేరు, విఎంటీస్
0: విలేజ్ లెవెల్ గ్రామ స్థాయిలో.
1: అవునండి. అయితే ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో హైదరాబాద్ లో ట్రైనింగ్ చేసుకొని బ్లాక్ మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళు ఏంటంటే ఉట్నూరు ఐటీడీఏలో ఇచ్చారు ట్రైనింగ్ మనకు. మళ్ళీ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా మన కలెక్టర్ సార్ ఎన్నుకున్నారు డిఎంటీస్. మళ్ళీ ఏంటంటే ఎంపీడీఓ బ్లాక్ మాస్టర్ కమిటీకి నోడల్ ఆఫీసర్. పంచాయత్ సెక్రటరీ ఏంటంటే మనకు విలేజ్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ అన్నట్టు. అంటే వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ముఖ్యంగా ఏంటంటే ICDS, హెల్త్, ఎడ్యుకేషన్, DRDO, RWS, ట్రైబల్ వెల్ఫేర్, పంచాయత్ ఆఫీస్, అంటే ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరిని ఎన్నుకొని ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరు ఏంటంటే ఈ మాస్టర్ ట్రైనర్స్ గా ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటది, అంటే విలేజ్ లో ANMs కానివ్వండి, ఆశ కానివ్వండి,
0: వాళ్ళకు క్షేత్ర స్థాయిలో ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి వీళ్ళకి తెలిసి ఉంటది కాబట్టి వీళ్ళకు ముందు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ లో వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారు ఇందులో?
1: ఫస్ట్ ఏంటంటే మనం ఒక గ్రామ సభ పెట్టుకుంటాము. ఆ గ్రామ సభలో ఏంటంటే అందరూ ప్రజలు వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది మనకు చెప్తారు. దాని వల్ల ఏంటంటే అసెస్మెంట్, అంటే ఈ విలేజ్ లో, ఈ బ్లాక్ లో, ఈ హ్యాబిటేషన్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది మనకు తెలియడం వల్ల ఏంటంటే మనం మన పై అధికారులకు తెలియజేస్తాము. దాని వల్ల ఏంటంటే వాళ్ళ మౌలిక సదుపాయాల కల్పన అనేది ఈజీగా అవడంతో పాటు వాళ్ళకి 100% చేకూరేలా ఇది ఒక ప్రోగ్రామ్ అన్నట్టు.
0: అంటే ముందు వాళ్ళ అవసరాలను గుర్తించి తదనుగుణంగా సౌకర్యాలను
1: కల్పించడం
0: దీని ఉద్దేశం. ఇంకా ఎట్లా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ ధర్తీ ఆభాలో, ఈ పిఎం జుగాలో ఇంకా ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకున్నారా?
1: అయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ నుండి ఈ మధ్య ఏంటంటే May 18th నుండి 25th వరకు మళ్ళీ సాచురేషన్ క్యాంప్స్ పెట్టి ఏంటంటే ఇంకా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళని ఇంకా సమస్యలు తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసే విధంగా సేమ్ 18th నుండి 25th వరకు క్యాంప్స్ పెట్టుకోవడం జరిగింది. దానికి ఏంటంటే జన్ భాగీదారీ, సబ్సే దూర్ సబ్సే పెహలే అనే నినాదంతో ఇది స్టార్ట్ అయింది. అంటే కింది స్థాయిలో, విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ఫలాలు పథకాలు కానివ్వండి, వాళ్ళకి అందించేలా మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. సబ్సే దూర్ సబ్సే పెహలే అనే దాని మీనింగే అది. చాలా దూరంగా ఉన్న వాళ్ళకి చాలా తొందరగా ఈ పథకాలు అందించాలి.
0: అయితే ఇప్పుడు ఈ పిఎం జన్మన్, పిఎం జుగా, ధర్తీ ఆభా వీటికి కొనసాగింపుగానే ఆది కర్మయోగి కూడా తీసుకొచ్చింది కదా, మరి ఈ ఆది కర్మయోగి ఈ కార్యక్రమం దీని ఉద్దేశం ఏమి, ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి?
1: అయితే మనకు ఇదేంటంటే 5 ఇయర్స్ ప్రోగ్రామ్ లాగా ఉండే, అంటే ఒకటేసారి మనం చేయలేము కాబట్టి మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ అలా చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే ఇట్లా ముందు PVTGs కి, ఆ తర్వాత అందరు గిరిజనులకి మళ్ళీ ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా తీసుకురావడం జరిగింది.
0: అయితే ఇందులో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఆది కర్మయోగిలో ఎలాంటి పనులు చేస్తారు? ఇప్పుడు ఈ పిఎం జన్మన్ జుగా పథకాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన అనేది ఉంది కదా, మరి ఈ ఆది కర్మయోగి కూడా వాటికి సంబంధించిందేనా, ఇందులో ఇంకేమైనా వేరే కార్యక్రమాలు ఉన్నాయి?
1: అది కూడా మెయిన్ మన మోటో ఏంటంటే విద్య వైద్యం. ఈ మధ్య మనం ఏంటంటే సికిల్ సెల్ అనీమియా అనేది చూస్తున్నాం, చాలా వింటున్నాం, ఇది ఒక జెనెటికల్
0: డిసీజ్.
1: అయితే ఏంటంటే ఈ సికిల్ సెల్ అనీమియాని నిర్మూలించడం ముఖ్య ఉద్దేశం హెల్త్ పరంగా చూసుకుంటే, అంటే శాంపుల్స్ తీసుకోవడం, గుర్తించడం వాళ్ళని, వాళ్ళకి ఫర్దర్ గా ట్రీట్మెంట్ కోసం మనం మంచి హాస్పిటల్స్ కి ప్రిఫర్ చేయడం. వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ కి వెళ్ళలేరు, మళ్ళీ ఏం చేయాలి ఏం చేయకూడదు ఇట్లాంటి నిర్మూలించడం కోసం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మనకు పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ లో ఎక్కువ ఫోకస్ చేశారు. మళ్ళీ అటవీ హక్కు పత్రాలు ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్ కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి ఏం లేకుండా ఎడ్యుకేషన్ కి సంబంధించి డ్రాప్ అవుట్స్ లేకుండా కానివ్వండి. మళ్ళీ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఎక్కడ అయితే ఇంకా కొంచెం మిగిలి ఉండిపోయి ఉంటే గనక ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే పికప్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ గ్యాప్ వచ్చి ఉన్నా గానీ మళ్ళీ వాళ్ళకి అందేలాగా పథకాలు మనం చూసుకోవడం.
0: అయితే ఇప్పుడు ఈ పథకాల అమలు తర్వాత ఏ రకమైన మార్పు గమనించారు, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఈ గిరిజన ప్రాంతాల్లో?
1: క్షేత్రస్థాయిలో ఏంటంటే మనకు చాలా మంచి ఫలితం అయితే వచ్చింది ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. ఇంకా కొంచెం ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల, ఏంటంటే ఇప్పుడు ఆధార్ కావాలి అనుకోండి, మనకు బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే గిరిజనులకు ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా తెలియదు, చాలా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అది తెలియకపోవడం వల్ల ఆధార్ తీసుకోలేకపోవడం. అలా వాళ్ళు ఏంటంటే మన అంగన్వాడీ కేంద్రాల్లో కానివ్వండి, అక్కడ అది ఇది అయిపోయినా కానీ స్కూల్ కి వెళ్తే కంపల్సరీ మనకు ఆధార్ అనేది మ్యాండేటరీ. అక్కడ కొంచెం ఇబ్బంది పడడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం ఏంటంటే మెరుగుపడేలా మేమందరం కృషి చేస్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళం కలిసి వాళ్ళ సమస్యల్ని అన్నింటినీ కూర్చొని నివారించడానికే ట్రై చేస్తున్నాం అన్నమాట.
0: అయితే ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ పథకాల ద్వారా ఏదైతే మౌలిక సదుపాయాల కల్పన కోసం వివిధ శాఖల సమన్వయంతో ఏదైతే కృషి చేస్తున్నారో, అట్లా చేస్తున్న క్రమంలో క్షేత్ర స్థాయిలో ఏమైనా సవాళ్లు లేదా సమస్యలు ఎదురైనాయి?
1: సవాళ్లు అని అంటే ఇదే, కొంచెం తెలియని తనం వల్ల కొన్ని మన దగ్గర ఉండకపోవడం డాక్యుమెంట్స్ అలాంటి వాటి వల్ల. ఏంటంటే వాళ్ళకి వెళ్ళిన ప్రతిసారి మేము ఇలా ఇది అప్లై చేసుకోండి, ఇది మీకు వచ్చింది, ఇట్లా చేసుకుంటే దీని వల్ల ఈ బెనిఫిట్ వస్తుంది అని మేము వాళ్ళకి చెప్పడం అయినా కానీ వాళ్ళు కొంచెం తెలియని తనం వల్ల దాన్ని పట్టించుకోకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా కానీ మేము సర్పంచ్ వాళ్ళకి, గ్రామ పటేళ్ళకి,

0: చాలా సంతోషం నిహారిక గారు. ముఖ్యంగా పిఎం జన్మన్, పిఎం జుగ పథకాలతో పాటు ఆది కర్మయోగికి సంబంధించి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అమలు తీరు, ప్రజల వద్దకు వీటిని ఏ రకంగా చేరవేసిండ్రు, అందులో అధికారుల కృషి, వీటన్నింటిని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకాలని ప్రారంభించిందో ఆ లక్ష్యాలు నెరవేరాలని, ప్రతి చివరి లబ్ధిదారు వరకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరి వారు వారి జీవితాల్లో మెరుగుదలని చూడాలని ఆకాంక్షిస్తూ ఈ వివరాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: థ్యాంక్ యూ సార్.
2: ఆకాశవాణి ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో ముందుగా మెసేజ్ చేసిన వారు జాహ్నవి మరియు వారి కుటుంబ సభ్యులు. దగదత్తి నెల్లూరు నుంచి మా కోసం జానకిరాముడు చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తర్వాత పాట కోరుతున్న వారు నెల్లూరు ధనలక్ష్మీపురం నుండి మంజులో శ్రీనివాస్, జ్ఞాపిక, జ్ఞానేశ్వరి. వీరందరూ మా కోసం సైనికుడు చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

0: తర్వాత పాట కోరు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: తర్వాత పాట కోరుతున్న వారు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడు గ్రామం నుంచి నాగేశ్వరరావు, ప్రసూన, ప్రణీత్, పావని వీరందరూ మా అల్లుడు వెరీ గుడ్ చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తర్వాత పాట కోరుతున్న వారు కోమర్పుడి నెల్లూరు నుంచి సురేష్, అనుష, చరిత, శ్రీచరిత వీరందరూ మా కోసం లవ్ ఇడియట్స్ చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తర్వాత పాట కోరుతున్న వారు నెల్లూరు జిల్లా వింజమూరు నుంచి కార్తీక్, పవన్, వెంకటేశ్వర్లు, చంద్ర, వసంత, వీరందరూ మాకోసం 1వ నెంబర్ కుర్రాడు చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

ఇప్పటి వరకు హలో అభిరుచి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలో. సమయం 8:30 కావస్తుంది. మరి కొద్ది క్షణాలలో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దేశ జాతీయ ప్రయోజనాలను పెంపొందించేలా భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దౌత్యవేత్తలకు సూచించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. గడచిన దశాబ్ద కాలంలో దేశ రక్షణ రంగ ఉత్పత్తి సుమారు 4 రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. వార్తల వివరాలు. ప్రపంచంతో భారత్ సంబంధాలు ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఐఎఫ్ఎస్కు చెందిన ట్రైనీ అధికారులు రాష్ట్రపతి భవన్లో ఈరోజు ఆమెను కలిశారు. అవసరమైన సమయాల్లో దేశ పౌరులకు భారత దౌత్య కార్యాలయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని ద్రౌపది ముర్ము యువ దౌత్యవేత్తలకు సూచించారు. ఐఎఫ్ఎస్ అధికారులు ప్రభుత్వానికి మాత్రమే కాక 140 కోట్ల మంది దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. విదేశాలలో భారత్కు ప్రాతినిధ్యం వహించడం, దేశ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలను బలోపేతం చేయడం వంటి గొప్ప అవకాశం, బాధ్యత ట్రైనీ అధికారులపై ఉందని వ్యాఖ్యానించారు. భారతదేశ జాతీయ ప్రయోజనాలను పెంపొందించే భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని రాష్ట్రపతి దౌత్యవేత్తలకు సూచించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమంలో దృశ్య మాధ్యమ విధానంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగిస్తూ, క్రీడా విశ్వవిద్యాలయాల నుండి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు ప్రతి దశలోనూ ప్రతిభను ప్రోత్సహించేలా దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్నారు. క్రీడలు పతకాలు గెలిచేందుకు మాత్రమే పరిమితం కాదని, దేశ నిర్మాణంలో క్రీడా సామర్థ్యాన్ని, యువశక్తిని ఏకం చేసే ఒక గొప్ప లక్ష్యమని అన్నారు. చిన్నారులకు ఆసక్తి ఉన్న క్రీడపైనే కాకుండా వారికి ఏ క్రీడ అత్యంత అనుకూలంగా ఉంటుందో గుర్తించడంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఖేలో ఇండియా సంవాద్ అనేది క్రీడల గురించి చర్చించే కార్యక్రమం మాత్రమే కాదని, ఇక్కడ వెలువడే ప్రతి ఆలోచన దేశ క్రీడా విధానానికి కొత్త దిశను చూపగలదని వ్యాఖ్యానించారు. దేశ యువశక్తి నుండి వచ్చే ఈ కొత్త ఆలోచనలే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో కీలకంగా మారతాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: जब मैं स्पोर्ट्स की बात करता हूं तो ये केवल मेडल जीतने तक सीमित नहीं है. ये विकसित भारत के निर्माण में भारत की खेल शक्ति और भारत की युवा शक्ति को एक साथ जोड़ने का अभियान है. मैं हमेशा कहता आया हूं, जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है. खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और దేశ గౌరవ బడానా.
0: ఆకస్మిక వరదల కారణంగా నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులను గుర్తించి రక్షించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, విపత్తు సంభవించిన సమయంలో నేపాల్లో ఉన్న 288 మంది భారతీయులతో ఇంకా సంప్రదింపులు జరగలేదని, వీరిలో త్రిశూలి 1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది కూడా ఉన్నారని చెప్పారు. నేపాల్కు 47 టన్నులకు పైగా అత్యవసర సహాయక సామగ్రిని పంపించామని, రక్షణ సహాయక చర్యల కోసం బెయిలీ వంతెనలను కూడా తరలిస్తున్నామని వివరించారు. చైనా వైపు చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తరలించేందుకు బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం అన్ని ప్రయత్నాలు చేస్తోందని జైస్వాల్ తెలియజేస్తూ,
2: दो जहाज पे हम लोगों ने सहायता नेपाल को पहुंचाया है. पहला जहाज यहां से 10 टन करीबन रिलीफ मटेरियल लेके काठमांडू पहुंचा था, जिसमें कि कंबल, सोलर लैम्प, दवाइयां, हाइजीन किट्स और टेंट वगैरह इस प्रकार की चीजें हैं. दूसरा जहाज C-17 वो आज सवेरे हमारे यहां से निकला और इसमें 37.5 टन की सप्लाई, जिसमें कि 28.5 टन रिलीफ आइटम्स और 8 टन दवाइयां और 1 टन खाने पीने की सामग्री और जो भी मानवीय सहायता हो सकता है वो भी हम प्रदान करेंगे.
0: రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ది దిశగా పయనిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్లోని వెహికల్ ఫ్యాక్టరీ జబల్పూర్లో టీ సిరీస్ యుద్ద ట్యాంకుల సమగ్ర మరమ్మతు కోసం 472 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు పెరిగి సుమారు 180,000 కోట్ల రూపాయలకు చేరగా ఎగుమతులు దాదాపు 39,000 కోట్ల రూపాయలకు పెరిగాయని చెప్పారు. 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి 50,000 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఎగుమతులను సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29వ తేదీ నుండి 4 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లలో పర్యటించనున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షులు షౌకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్లోని తాష్కంట్లో 2 రోజుల అధికారిక పర్యటన జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ విభాగం కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి మిర్జియోయేవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారని చెప్పారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షులు సాదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కంట్ నుండి కిర్గిజ్స్థాన్లోని బిష్కెక్ నగరానికి వెళ్తారు. 2 రోజుల పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ ఈ నెల 31న జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారని, ఆ వేదికపై భద్రత, అనుసంధానత, అవకాశాలకు సంబంధించి భారతదేశ ప్రాధాన్యతలను ఉద్ఘాటిస్తారని సిబి జార్జ్ తెలియజేశారు. దేశవ్యాప్తంగా పటిష్టమైన క్రీడా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు ప్రభుత్వం 36,000 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. పాలజ్లోని ఐఐటి గాంధీనగర్లో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్ సందర్భంగా ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, క్రీడా అకాడమీలను స్థాపించడానికి, క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ నిధులను వినియోగిస్తామని చెప్పారు. దీని ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రపంచ వేదికలపై పోటీ పడే అవకాశాలు లభిస్తాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
3: భారత్ కా స్పోర్ట్స్ ఈకో సిస్టమ్ కేవల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఔర్ మెడల్స్ తక్ సీమిత్ నహీ హై, ఫిట్ ఇండియా సే కరోడో యువకో జోడనే సే లేకర్ సండే ఆన్ సైకిల్ జైసీ పహలో తక్ ఆప్నే ఫిట్నెస్ కో లైఫ్ స్టైల్ ఔర్ స్పోర్ట్స్ కో నేషనల్ మూమెంట్ బనా దియా హై. ప్రధాన మంత్రి జీ, సిర్ఫ్ ఇత్నా హీ నహీ, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ కే మాధ్యమ్ సే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఔర్ ఫేర్ అపర్చునిటీ కో మజబూత్ కర్నే కా ప్రయాస్ యా సునిశ్చిత్ కర్తా హై కి ప్రతిభా కో అప్నా టాలెంట్ సాబిత్ కర్నే కా సమాన్ మంచ్ మిలే.
0: పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతి, అవకాశాలను ప్రపంచం గుర్తిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ముంబైలో ఈరోజు జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఈ ఏడాది నవంబర్ 2 నుండి 5 వరకు న్యూఢిల్లీలో జరగనున్న భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2026లో సుమారు 8 నుండి 10 దేశాలు భాగస్వామ్య దేశాలుగా పాల్గొంటాయని చెప్పారు. పునరుత్పాదక ఇంధన రంగంలో సామర్థ్య పెంపుదల, నిబద్ధత, నాణ్యత, విశ్వసనీయత, సరసమైన ధరలు ఆవశ్యకమని కేంద్ర మంత్రి వివరించారు. భారత్ ఆతిథ్యంలో బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో వచ్చే నెల 12-13 తేదీల్లో జరగనుంది. బిల్డింగ్, రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో జరిగే సమావేశంలో బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల నాయకులతో పాటు అవుట్ రీచ్ ఆహ్వానితులు కూడా పాల్గొంటారు. ఉమ్మడి ప్రాధాన్యతలపై, బ్రిక్స్ అంతర్గత సహకారాన్ని బలోపేతం చేయడంపై నాయకులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అలాగే పరస్పర ప్రాముఖ్యత కలిగిన ప్రపంచ, ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలను తెలియజేస్తారు. భారతదేశం అధ్యక్షత వహించిన ఈ సంవత్సర కాలంలో రాజకీయ భద్రత, ఆర్థిక, ద్రవ్య, సాంస్కృతిక, ప్రజల మధ్య మార్పిడులు వంటి ప్రాథమిక అంశాల ద్వారా బ్రిక్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా 25కు పైగా నగరాల్లో 350కి పైగా సమావేశాలు, కార్యక్రమాలు జరిగాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ జాతీయ ప్రయోజనాలను పెంపొందించేలా భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దౌత్యవేత్తలకు సూచించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: గురే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేశా 101.3కి.
0: ట్యూన్ చేశావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మధుర స్వరాల్లో మెరీడు ఫ్రెండ్ జానీతో. ఉదయాన్నే తూర్పు దిక్కును వెలువడే తొలికిరణం మనసును ఎంతగానో హత్తుకుంటుంది. ఆ మధురమైన క్షణాలను, జీవితంలోని వర్ణాలను అక్షర రూపంలో సంగీత గంధంగా మలిచిన అద్భుతమైన గీతం ఇది. తొలిపొద్దు పొడుపులో, తెల్లవారే తూర్పులో ప్రకృతి అందించే ప్రశాంతతను మననం చేస్తూ మనసును హత్తుకునే ఒక మధురమైన గీతం. జీవితమే రంగుల వలయం, దానికి ఆరంభం సూర్యుని ఉదయం అంటూ సత్యంగారి సంగీత సారథ్యంలో దాసరి కళ నుండి వచ్చిన సూపర్ పదాలు.

సరిగమల సవాడిలో సాహిత్యపు తీయదనంలో మనసును హత్తుకునే మధురమైన జ్ఞాపకం మన సినీ సంగీతలోకం. గోదావరి ప్రవాహంలా ఉరకలేసే ఉత్సాహం, బృందావనపు సొగసులా విరిసే అనురాగం, ఈ రెండు కలిస్తే ఎలా ఉంటుంది? ఆ భావానికి రూపమే ఈ మధురాలికల గానం. వేటూరు సున్నితమైన పదాలకు ఇళయరాజా ప్రాణం పోసిన అద్భుతమైన స్వరాలు, ఎస్పి బాలు జానకి గడవు నుండి అద్భుతమైన గీతం.

0: గుడ్ మార్నింగ్ మ్యామ్.
1: హాయ్ స్టూడెంట్స్,
2: గుడ్ మార్నింగ్.
1: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికీ క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి.
2: ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా?
1: సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: ఎస్ మ్యామ్.
1: చెప్పండి.
3: ఎస్ సార్, రంగనాథన్ మ్యామ్.
0: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: ఎస్ మ్యామ్.
0: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి?
4: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
5: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
6: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మధుర స్వరాల్లో మీరు ఫ్రెండ్ జానీతో. ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి. మనసుల భావాలు అక్షరాలై స్వరాలై ప్రవహిస్తే ఆ మధురాతి మధురమైన భావానికి రూపమే ఈ సంగీతం. కలలే అలలై ఎగసిన కడలకి కలలో ఇలలో దొరకని కలయిక. మనసుల భావాలను, మధురమైన ప్రేమ తరంగాలను సంగీత అక్షరాలతో ప్రాణం పోస్తే ఆ చేసిన ఘనత ఎవరిదంటే మాస్ట్రో ఇళయరాజాదే. అయితే వేటూరు గారి సాహిత్య అక్షర రూపం ప్రేమంటే రెండు మనసుల పవిత్ర ప్రవాహం, ఆ భావాల సంగమం ఎలా వర్ణించారో మీరే వినండి.

ప్రేమంటే ఏమిటి? అదొక అందమైన భావన. మనసు మురిసిపోయే వేళ ఒంట్లో చిరువణుకు పుట్టించే తొలి సొగసుల పరిమళం అలాంటి మధురానుభూతిని, మధురమైన భావాలను, ఎన్నో అందమైన ఊహలను మన గుండెల్లో నింపడానికి అపురూపమైన పాఠం మన కోసం వచ్చేస్తుంది. ఓపెన్ అయ్యర్ గారి సంగీత సారథ్యంలో ఎస్పి బాలు జానకి పాడిన యుగళ గీతం మీకోసం.

కవిత లాంటి మనసున్న మనిషికి మదిలో నిలిచిపోయే మధురమైన జ్ఞాపకానికి మధ్య ఉన్న వారది సంగీతం. ప్రకృతి అందాలను, ప్రేమికుల మనసులోని భావాలను, ఆ మధురమైన అనుభూతిని, ఆ చిరుగాలి తాకడికి కోయిలు కూడా మైమర్చిపోయే అందమైన క్షణం అది. ఇళయరాజా సంగీతం, వేటూరి సాహిత్యం, ఎస్పి బాలు స్వరం, ఈ మూడు కలయిక ఈ పాట.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: మహేష్ మందరం.

ప్రకృతిలో ప్రతి సౌందర్యం వెనుక ఒక మోగ భావన ఉంటుంది. ఆ భావానికి పదరూపం ఇస్తే అదో అద్భుతమైన కావ్యం అవుతుంది. అలాంటి కావ్యానికి సంగీతం ప్రాణం పోస్తే చెవులకు మాత్రమే కాదు, నేరుగా మా మనసుకు తాకే అమృతంలా మారుతుంది. ప్రకృతిలో కోకిల కూత ఎంత అందంగా ఉంటుందో మనుషుల మనసులను తట్టిలేపే మాతృమూర్తి ప్రేమ అనురాగం కూడా అంతే అందంగా ఉంటుంది. ఆ ప్రేమానురాగాల ప్రయాణాన్ని

యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 10 o'clock అయిపోయింది. ఇంతటితో ఈనాటి మధుర స్వరాలకు సైనింగ్ అప్ చెప్పేసేద్దాం. మరి మనందరం ఎంటర్ అయిపోదాం వినిపించిన రాగాలే వినేసేయటానికి. మీకోసం వచ్చేస్తుంది పాండవ వనవాసము చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట, సాహిత్యం సముద్రాల సీనియర్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. పసిడి మనసులు చిత్రానికి ఘంటసాల పాడిన పాట, సాహిత్యం ఉషశ్రీ.

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: పాండురంగ మహత్యం చిత్రానికి ఘంటసాల పాడిన పాట, సాహిత్యం సముద్రాల జూనియర్.

妈，哦妈，哦妈，好吗？难了。

0: 엄마, 나나, 엄마.
1: పట్టిందల్లా బంగారం చిత్రానికి ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట, సాహిత్యం పెద్దిరాజు.

పవిత్ర బంధం చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట సాహిత్యం ఆరుద్ర.

0: Bharti FM 101.3.
1: పవిత్ర హృదయాలు చిత్రానికి ఘంటసాల పాడిన పాట, సీనియర్ రెండెడ్ సాహిత్యానికి సంగీతం టి చలపతిరావు.

0: seasonal price pressures in the coming months. Secretary, Department of Consumer Affairs, Nidhi Khare today flagged off onion vans for the retail distribution from Krishi Bhavan, New Delhi, for consumers of the National Capital Region. Onions from the government's price stabilization buffer are being sold at a subsidized rate of 35 rupees per kilogram through NCCF, NAFED and Kendriya Bhandar outlets as well as mobile vans across Delhi. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలతో కలుసుకుందాం. జై హింద్.